ఆకాశవాణి అనంతపురం కేంద్రం 101.7 మెగాహెడ్స్పై ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 శ్రావణ మాసం 28వ రోజు. క్రీస్తు శకం 2026వ సంవత్సరం ఆగస్ట్ నెల 16వ తేదీ ఆదివారం. నిలయంలో సమయం 5:59 దాటి 20 సెకండ్లు. శ్రోతలకు శుభోదయం. మా ప్రభాత ప్రసారాలకు స్వాగతం.

ಶತ್ರುಘ್ನಾಯ ಹಿಮಘ್ನಾಯ ಶತ್ರುಘ್ನಾಯ ಮಿತಾತ್ಮನೇ.

समस्तमोभिज्ञाय नमस्तमोभिज्ञाय

नमः पूर्वाय गिरये पश्चमे गिरये नमः।

0: మీరింతవరకు భక్తిరంజని కార్యక్రమంలో సూర్యస్థితి విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం వినదగు మాట వ్యాఖ్యాత డాక్టర్ శలాక లక్ష్మి.
1: అన్న తరువాత మనకు దేవుడిచ్చిన తోడు రక్తబంధం తోబుట్టువులు. అక్క చెల్లి అన్న తమ్ముడులను తోబుట్టువులు ఉంటారు. ఎంతమంది అన్నలున్నా ఎందరు తమ్ముళ్ళున్నా ఒక అక్కో చెల్లో ఉంటే బాగుంటుందని ప్రతి స్త్రీ ఎప్పుడో ఒకప్పుడు అనుకొనక మానదు. దానికి కారణం అక్క చెల్లెళ్ళ అనుబంధం అటువంటిది. అరమరికలు లేకుండా కష్టసుఖాలు చెప్పుకోగలిగేది తోబుట్టువులతోనే కదా. అలాంటిది దైవమిచ్చిన తోబుట్టువుల సంబంధం గురించి విశేషంగా చెప్పుకోవాల్సి ఉంది. అక్క చెల్లెళ్ళ అనుబంధం గురించి మన పురాణ ఇతిహాస గ్రంథాలను పరిశీలిస్తే రామాయణంలోని సీతా ఊర్మిళల సంబంధాన్ని ప్రస్తావించుకోవాలి. జనక మహారాజు కన్నబిడ్డ ఊర్మిళాదేవి, భగవంతుడిచ్చిన బిడ్డ సీతాదేవి. వీరిందరి అనుబంధాన్ని

గమనిస్తే సొంత అక్కా చెల్లెళ్ళు కాకపోయినా అంతకంటే ఎక్కువ ఆప్యాయతానురాగాల్ని కలిగి ఉంటారు. జనక మహారాజు దంపతులు దైవమిచ్చిన బిడ్డపై ఒకంత పాలు ఎక్కువ అనురాగాన్ని చూపినా ఊర్మిళాదేవి ఎప్పుడూ మనసు నొచ్చుకొనలేదు, అసహనానికి కూడా గురి కాలేదు. తాను కూడా ఆమె యందు అభిమానాన్ని గౌరవాన్ని కలిగి ఉండేది. సీత కోసం స్వయంవరం ఏర్పాటు చేసి తనకు అలాంటి అవకాశం దక్కకపోయినా బాధపడలేదు. తల్లిదండ్రులు చెప్పిన వ్యక్తిని వివాహమాడింది. తరువాత శ్రీరామ వనవాస సందర్భంలో రామునితో సీత వనవాసానికి బయలుదేరింది. కానీ ఊర్మిళ తన భర్తను మాత్రం అక్కావగారుల సేవకు పంపి తాను మాత్రం ఇంటికే పరిమితమైంది. నిద్రాదేవిని ఆశ్రయించి పతి ప్రేమను సోదరి ప్రేమను చాటుకున్నది. అలాగే సీత కూడా ఊర్మిళ పట్ల అవ్యాజమైన ప్రేమను ప్రదర్శిస్తుంది. ఇక మహాభారతంలో కుంతి మాదిరిల పాత్రలను పరిశీలిస్తే వారిద్దరూ సపత్నులే, కానీ తోబుట్టువులు కారు. అయినా ఒకరి కోసం మరొకరు త్యాగాలు చేసుకున్నారు. శాపగ్రస్తుడైన పాండురాజు దాంపత్య జీవనానికి అనర్హుడు అయిన కారణంగా కుంతీదేవి వరప్రభావాన్ని మాదిరికి కూడా చెప్పి ఆమెను కూడా సంతానవతిని చేసింది. ఈ దృష్టాంతం సమాజంలో సవతులిద్దరూ ఎప్పుడూ కొట్లా

0: లేదు. తల్లిదండ్రులు చెప్పిన వ్యక్తిని వివాహమాడింది. తరువాత శ్రీరామ వనవాస సందర్భంలో రామునితో సీత వనవాసానికి బయలుదేరింది. కానీ ఊర్మిళ తన భర్తను మాత్రం అక్కగావగార్ల సేవకు పంపి తాను మాత్రం ఇంటికే పరిమితమైంది. నిద్రాదేవిని ఆశ్రయించి పతి ప్రేమను సోదరి ప్రేమను చాటుకున్నది. అలాగే సీత కూడా ఊర్మిళ పట్ల అవ్యాజమైన ప్రేమను ప్రదర్శిస్తుంది. ఇక మహాభారతంలో కుంతి మాదిరిల పాత్రలను పరిశీలిస్తే వారిద్దరూ సపత్నులే, కానీ తోబుట్టువులు కారు. అయినా ఒకరి కోసం మరొకరు త్యాగాలు చేసుకున్నారు. శాపగ్రస్తుడైన పాండురాజు దాంపత్య జీవనానికి అనర్హుడు అయిన కారణంగా కుంతీదేవి వరప్రభావాన్ని మాదిరికి కూడా చెప్పి ఆమెను కూడా సంతానవతిని చేసింది. ఈ దృష్టాంతం సమాజంలో సవతులిద్దరూ ఎప్పుడూ కొట్లాడుకోవడమే కానీ వారి మధ్య ఆప్యాయతానురాగాలు ఉండవు అన్న అపోహ తొలగించినట్లయినది. సవతుల బంధం కూడా పవిత్రమైనదే అని, అది అక్కా చెల్లెళ్ళ వంటిదని ఈ విషయాన్ని బట్టి అర్థం చేసుకోనవచ్చు. అంతేగాక భర్త మరణించినప్పుడు సాధారణంగా పెద్ద భార్య సహగమనం చేసే ఆచారం పూర్వం ఉండేది. కానీ మాద్రి కుంతి మీద నమ్మకంతో తన పిల్లలను కూడా ఆమెకే అప్పగించి సహగమనం చేసింది. కుంతి కూడా మాద్రి పిల్లలను ఏనాడు భేదభావంతో చూడలేదు. తనకు 5 పిల్లలనే చెప్పుకుంటుంది. ఇలాంటి పవిత్రమైనది వారిద్దరి అనుబంధం. ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే, రామాయణంలో సీతా ఊర్మిళలు కానీ భారతంలో కుంతి మాదిరులు కానీ సొంత అక్కా చెల్లెళ్ళు కారు. అయినా వారు అన్యోన్య అనురాగాలను కలిగి ఉన్నారంటే ఇక సొంత అక్కా చెల్లెళ్ళు ఎంత చక్కటి అనుబంధంతో మెలగాలో మనం తెలుసుకోవాలి. అక్కా చెల్లెళ్ళ అనుబంధాన్ని గురించి ఒక ఇంగ్లీష్ కవి ఇలా అంటాడు, సోదరి అను ఆమె ప్రపంచంలోని అన్ని అవకాశాలను ప్రతిఫలింపజేసే ప్రతిబింబం. నీవు అత్యున్నత శిఖరాలను అధిరోహించినా లేక అధఃపాతాళానికి దిగజారినా నిన్ను ప్రేమిస్తూనే ఉంటుంది. నీవు చేసే మంచి పనిలోనూ చెడ్డ పనిలోనూ కూడా నీకు భాగస్వామినిగా వ్యవహరిస్తుంది. ఆమె నీకు గురువు, రక్షకురాలు. ఆమె నీ మనోభావాలను వ్యక్తీకరించే ఒక మాధ్యమం. ఈ విధంగా అక్కా చెల్లెళ్ల బంధం ఎంత సున్నితమైనదో, ఆదర్శవంతమైనదో కవి చెప్పాడు. ఒక కంటిలో నలుసు పడితే మరో కంటిలో కూడా నీళ్ళొస్తాయి. అలాగే అక్కా చెల్లెళ్ళ బంధం కూడా అంతే పవిత్రమైనది, నిష్కల్మషమైనది. ప్రస్తుత మన సమాజంలో అక్కా చెల్లెళ్ళ బంధాన్ని గురించి గమనిస్తే ఒకరంటే ఒకరికి సరిపడదు. అక్క ఔన్నత్యాన్ని ఎదుగుదలని చూసి చెల్లి సహించలేదు. చెల్లెలి ఒడిదుడుకులను అక్క పట్టించుకోదు. ఇద్దరు అంటిముట్టనట్లుగా వ్యవహరిస్తుంటారు. ముఖ్యంగా ఏకగర్భజనితలైన వివాహానంతరం అసూయ ద్వేషాలతో రగిలిపోతుంటారు. మన టీవీ సీరియల్స్లో ఇలాంటి విషయాలను ఎంతో ఉత్సుకతతో తెరకెక్కించి సొమ్ము చేసుకుంటున్నారు. సమాజాన్ని పెడత్రోవ పట్టించడానికి ఏమాత్రం వెనుకాడట్లేదు. చూసేవారు చూస్తున్నారు కదా అని ధారావాహికలను తీసేవారు తీస్తున్నారు. అందుకే వాటిని మనం చూసేటప్పుడు విచక్షణతో వీక్షించాలి, మంచినే గ్రహించాలి. పురాణేతిహాసాల్లో మన కవులు చెప్పే విషయాలను అర్థం చేసుకోవాలి. స్నేహితులు, పిల్లలు పరిస్థితులను బట్టి దూరం అవ్వవచ్చు, కానీ సోదరి జీవితకాలం మనకు తోడుగా ఉండే రక్తబంధమని మరవకూడదు.
1: వినుదగు మాట వినిపించిన వారు డాక్టర్ శలాక లక్ష్మి. ఆకాశవాణి అనంతపురం కేంద్రం సేద్యపు శుద్ధులు కార్యక్రమంలో మల్బరీలో వేరుతెగుళ్ల యాజమాన్యం APSSRDI కిరికెర టెక్నికల్ అసిస్టెంట్ శ్రీమతి కె మాధవి గారి సూచనలు వింటారు.
2: నమస్కారం. మనం ఈరోజు మల్బరీ వేరు తెగుళ్ళు మరియు వాటి యాజమాన్యం గురించి తెలుసుకుందాము. వేరు వ్యవస్థకు సంబంధించిన తెగుళ్ళు మల్బరీ సాగులో తీవ్రమైన సమస్యను కలుగజేస్తాయి. నీలజనిత వ్యాధి కారకాల ద్వారా ఈ తెగుళ్ళు సంక్రమిస్తాయి. ఈ వ్యాధి సోకడం వల్ల వేరు వ్యవస్థ మరియు మల్బరీ మొక్క సాధారణ ఆరోగ్య స్థితి ప్రభావితమవుతాయి. వ్యవస్థాపిత మల్బరీ చెట్ల వేర్లకు సోకే రోగాలను తెలుసుకుందాం. ఇందులో మొదటిది వేరుకంతి రోగం. వేరుకంతి రోగమును నులి పురుగులు అనగా కనువులు లేని పురుగులు కలిగించును. ఇది తీవ్రమైన నేలజనిత రోగము. ఇది అంతర్గత పరాన్నజీవిగా నివసించే పురుగు. దీని అతిథి మొక్కల పరిమితి 2000 ప్రజాతుల కంటే ఎక్కువ. ఇందులో వ్యవసాయ పండ్ల మొక్కలు, నూనె గింజ పంటలు, పూల మొక్కలు మరియు ఇతర పంటలు కలవు. ఈ వ్యాధి వలన మొక్కల వేర్లకు గాయం ఏర్పడి అనేకమైన సూక్ష్మక్రిములు ప్రవేశించుట వల్ల రోగ సముదాయము ఏర్పడుటకు కారణమగును. వ్యాధి సంక్రమణ. ఈ వ్యాధి మెలైడాగ్నినా ఇన్కాగ్నిటా అనే నులిపురుగు ద్వారా వస్తుంది. ముఖ్యంగా ఇసుక నేలలో సంవత్సరం పొడవునా నీటి సాగు, నీటి వసతి కల ప్రాంతాలలో కనిపిస్తుంది.

వ్యాధి లక్షణాలు. ఈ వ్యాధి సోకిన మల్బరీ మొక్కల పెరుగుదల స్తంభిస్తుంది మరియు ఆకులు పత్రహరితాన్ని కోల్పోయి అంచులు మాడినట్లు కనిపిస్తాయి. వేర్లకు వేరు కంతులు అనగా బుడిపెలు ఏర్పడతాయి. వేరు బుడిపెలు వలయాకారములో ఉండి పరిమాణములో తేడాను కలిగి ఉంటాయి. లేత బుడిపెలు చిన్నవిగా పసుపచ్చ నుంచి తెలుపు రంగులలో, ముదిరిన బుడిపెలు పెద్దవిగా మరియు గోధుమ రంగులో ఉంటాయి. నులి పురుగులు సోకుట వల్ల ప్రసరణ కణజాలము, వేరు యొక్క బెరడు భాగాలు శీతలమగుట వలన నీటి మరియు దాతవుల సేకరణ మరియు రవాణాకు ఆటంకం కలుగుట వల్ల మొక్క పెరుగుదల గిడసబారుతుంది. ఈ వ్యాధితో పాటు ఇతర నేలజనిత సూక్ష్మక్రిములు లేనిచో మల్బరీ మొక్కలు చనిపోవుట అనేది అరుదు. పంట నష్టం 15% వరకు పంట నష్టం ఉంటుంది. నులి పురుగుల గంట్లు మరియు నత్రజని స్థీకరించు బ్యాక్టీరియల బుడిపెలు మధ్య తేడా. నులి పురుగులు మెలైడోగ్నినా ఇన్కాగ్నిటా వల్ల ఏర్పడిన వేరుగంట్లను రైజోబియం బ్యాక్టీరియా వల్ల ఏర్పడిన బుడిపెలుగా కొన్నిసార్లు పొరపాటు పడుతుంటారు. నులి పురుగుల ద్వారా ఉద్భవించిన గంట్లు వేరు ఉబ్బుట వల్ల ఏర్పడతాయి మరియు వీటిని సులభముగా విడదీయలేము. రైజోబియం వేరు బుడిపెలు సాధారణంగా బాహ్యపర వేరు చర్మము నుంచి ఏర్పడినట్లు కనిపిస్తాయి మరియు వీటిని సులభముగా విడదీయవచ్చును. వ్యాధి విస్తరణకు కారణమైన కారకాలు. ఈ వ్యాధి ముఖ్యముగా రోగక్రిములు కలిగిన నేల, వ్యవసాయ పనిముట్లు మరియు నీటి పారుదల ద్వారా వ్యాపిస్తుంది. వ్యాధి సోకిన నారు మొక్కలను నాటుట వల్ల మల్బరీతో పాటు వ్యాధికి లోనగు ఇతర మొక్కలను పెంచుట వల్ల, వ్యాధికి లోనగు కలుపు మొక్కల వల్ల మరియు వ్యాధి సోకిన మల్బరీ తోటల రోగ వ్యాప్తి చెందుటకు మూలాధారము. పాటించవలసిన నివారణ పద్ధతులు. భౌతిక పద్ధతి. వేసవి కాలములో మల్బరీ తోటను 30-40 సెంటీమీటర్లు లోతుగా త్రవ్వుట లేదా దున్నుట ద్వారా నులి పురుగుల సంఖ్యను తగ్గించవచ్చును. నులి పురుగుల గ్రుడ్లు మరియు లార్వాలు వేడిమికి తట్టుకొనలేవు కాబట్టి సూర్యరశ్మికి ఎక్కువ ఉష్ణోగ్రతతో బహిర్గతము చేయుట వల్ల నులి పురుగుల సంఖ్యను తగ్గించవచ్చును. రోగరహిత నారు మొక్కలను కొత్తగా నాటే మల్బరీ తోటకు ఉపయోగించాలి. నారు మొక్కలకు వేరుకాంతి రోగము ఉన్నప్పుడు వాటిని వేడి నీటి అంటే 48°C లో 20 నిమిషాలు ఉంచి నాటుకోవాలి. సాగు పద్ధతులు. ఆరోగ్యవంతమైన మల్బరీ తోటలో వ్యాధి సోకకుండా ఉండడానికి వ్యవసాయ పనిముట్లను ఉపయోగించుటకు ముందు 5% ఫార్మలిన్ ద్రావణములో రోగ నిరోధకత చేయాలి లేదా 5-10 నిమిషాలు వేడి నీటిలో ముంచాలి. బంతిపూలు అనగా టాజిటస్ పటుల మొక్కలను మల్బరీ వరుసలో మధ్య 30 సెంటీమీటర్ల దూరంలో అంతర్గత పంటగా వేయాలి. వేప నూనె చెక్కను 1 హెక్టార్కు 1 సంవత్సరానికి 4 మోతాదులలో 2 మెట్రిక్ టన్నుల చొప్పున రసాయనిక ఎరువులు వాడు సమయాన అంతర్ కృషి చేయునప్పుడు ఉపయోగించాలి. రసాయనిక పద్ధతి. ఫ్యూరడాన్ గుళికలు అనగా కార్బోఫ్యూరాన్ 1 హెక్టార్కు 1 సంవత్సరానికి 40 కేజీల చొప్పున 4 మోతాదులో రసాయనిక ఎరువులు వేయినప్పుడు అంతర్కృషి చేయునప్పుడు వేయాలి. మల్బరీ ఆకులను పట్టుపురుగులకు మేతగా ఉపయోగించుటకు రక్షణ కాలము 40-45 రోజులు. వేప నూనె చెక్క మరియు ఫ్యూరడాన్ ఉపయోగించు విధానము. వేప నూనె చెక్క లేదా ఫ్యూరడాన్ గుళికలను మల్బరీ మొక్క చుట్టూ ఉన్న నేలలో వేసి బాగుగా కలియునట్లు దున్ని త్రవ్వి నీటి పారుదల చేయాలి. సమగ్ర నివారణ యాజమాన్యం. ఈ పద్ధతిలో బయోనిమా కేంద్రీయ పరిశోధన మరియు శిక్షణ సంస్థ మైసూరు వారి ఉత్పాదకం. వెర్సీలియా క్లామిడోస్పోరియం అనే శిలీంద్రమును ఉపయోగించి తయారు చేసిన జీవ సంబంధిత పదార్థమును వేప నూనె చెక్క మరియు పశువుల ఎరువుతో కలిపి 1:24:100 నేలకు ఉపయోగించాలి. దీనిని ఉపయోగించు విధానము. 1 కేజీ బయోనిమాను 24 కేజీల వేప చెక్క మరియు 200 కేజీల

0: పశువుల ఎరువును 30:32 లీటర్లలో కలిపి ఒక వారం రోజులు నీడలో నిల్వ చేసి ఉపయోగించాలి. ఈ మిశ్రమము 1000 మొక్కలకు సరిపోతుంది. వ్యాధి సోకిన మొక్కల వేర్లను 15 సెంటీమీటర్ల లోతు వరకు త్రవ్వి బహిర్గతం చేయాలి. వేరుకంతి గుత్తులను కత్తిరించి కాల్చివేయాలి. ఈ విధంగా తయారు చేసిన మిశ్రమమును ఒక మొక్కకు 200 గ్రాముల చొప్పున బహిర్గతం చేసిన మొక్కల చుట్టూ 3 సార్లు ఒక సంవత్సరమునకు 4 నెలల వ్యవధిలో అంతర్కృషి చేయనప్పుడు లేదా రసాయనిక ఎరువులు ఉపయోగించినప్పుడు వేసి నీటి పారుదల చేయాలి. బయోనిమ వాడటం వల్ల మల్బరీ మొక్కలకు గాని మరియు పట్టు పురుగులకు గాని ఎలాంటి అవశేషాల ప్రభావము చూపించదు. ఇప్పుడు మనం వేరు కుళ్ళు రోగం గురించి తెలుసుకుందాం. వేరు కుళ్ళు రోగం ఇది చాలా అపాయకరం. ఈ వ్యాధికి శీఘ్రగతిన వ్యాపించు స్వభావము మరియు మొక్కను పూర్తిగా చంపగల సామర్థ్యము కలిగి ఉన్నది. మల్బరీ సాగుకు ఈ వ్యాధి తీవ్ర సమస్యను కలుగు చేయుచున్నది. ఇది పట్టు పరిశ్రమ కలిగిన చాలా దేశాలలో సర్వసాధారణము. ఈ వ్యాధి ముందుగా మల్బరీ తోటలో అక్కడక్కడా కనిపించి చుట్టుప్రక్కల ప్రాంతాలకు సాగునీటి ద్వారా విస్తరిస్తుంది. వ్యాధి సంక్రమణ. ఈ వ్యాధి చాలా రోగకారకాల వలన వస్తుంది. శిలీంద్ర సముదాయముల ఏవనగా ఫ్యూజేరియం సొలాని, ఫ్యూజేరియం ఆక్సిఫోరం, బొట్రోడియా ప్లాడియో దియోప్రోమా, మాక్రోఫోమినా ఫోబియాసిస్ ఈ వ్యాధి అనే రకాల నేలలో ముఖ్యముగా తక్కువ తేమాంశము మరియు సేంద్రియ కర్బణము ఉన్న నేలలో సంవత్సరం పొడవునా గుర్తించారు. వ్యాధి లక్షణాలు. ముందుగా భూ ఉపరితలములో మల్బరీ మొక్క అకస్మాత్తుగా వాడిపోయి మరియు కొమ్మ అడుగు భాగం నుండి ఆకులు రాలిపోయి పైభాగముకు ప్రాకును. భూమి లోపలి భాగములో వేర్లు కుళ్ళిపోయి శీలీంద్ర స్పోరులు శీలీంద్ర జాలం వల్ల నల్లగా మార్పు చెందును. వ్యాధి తీవ్రత ఎక్కువైతే వేరు వ్యవస్థ పూర్తిగా కుళ్ళిపోయి మొక్కలు చనిపోతాయి. పంట నష్టం. 12-14% వరకు పంట నష్టం ఉంటుంది. నివారణ పద్ధతులు వెంటనే పాటించకపోయినా ఎక్కువ మొక్కలను కోల్పోవలసి వస్తుంది.
1: మీరు ఇంతవరకు సేద్యపు శుద్ధులు కార్యక్రమంలో మల్బరీలో వేరు తెగుళ్ల యాజమాన్యం APSSRDA కిరికిర టెక్నికల్ అసిస్టెంట్ శ్రీమతి కె మాధవి గారి సూచనలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం సమయం 6:40 వస్తోంది. మరి కొద్దిసేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుండి.
2: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు. భారతదేశ బలం ప్రజల్లోనే ఉందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో పేదల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి వెల్లడించారు. స్వాతంత్ర్య సమరయోధుడు సర్దార్ గౌతులచ్చన్న జయంతిని ఈరోజు రాష్ట్ర పండుగగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తోంది. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో రాష్ట్రంలోని పట్టణాల్లో మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ మంత్రి పొంగు నారాయణ తెలిపారు. వార్తల వివరాలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో ప్రముఖ తెలుగు కవి గురజాడ అప్పారావు రచించిన దేశమును ప్రేమించుమన్నా మంచన్నది పెంచుమన్నా దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ అనే అమరమైన పద్యాన్ని ప్రస్తావించడంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రపతికి కృతజ్ఞతలు తెలిపిన పవన్ కళ్యాణ్ దేశభక్తికి నిజమైన అర్థాన్ని భారతదేశ గొప్పతనాన్ని ఆమె గుర్తు చేశారని పేర్కొన్నారు. భారతదేశ బలం కేవలం భూమిలో కాకుండా ప్రజల్లోనే ఉందని, ప్రతి భారతీయుడి గౌరవాన్ని కాపాడుతూ ప్రజలకు సాధికారత కల్పించి దేశ సేవకు అంకితం కావాలని పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. రాష్ట్రంలో పేదల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో నిన్న నిర్వహించిన కార్యక్రమంలో పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రులు వివేక వెంకటస్వామి, దామోదర రాజనరసింహలతో కలిసి స్మార్ట్ రేషన్ కార్డులను ముఖ్యమంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ రేషన్లో సన్నబియ్యం పంపిణీతో మార్కెట్

0: మార్కెట్లో బియ్యం రేట్లు తగ్గాయని చెప్పారు. రేషన్ కార్డు కేవలం బియ్యం తెచ్చిపెట్టే సాధనం కాదని, ఆత్మగౌరవమని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: ఈ రేషన్ కార్డు కేవలం కాగితం మీద ఉన్న కార్డు కాదు, ఇది మీకు ఉచితంగా బియ్యం తెచ్చిపెట్టే సాధనం కాదు, ఇది మీ ఆత్మగౌరవం. ఎక్కడికెళ్లినా మీ ఆకలి తీర్చే ఆత్మగౌరవం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ పేదవాడు కూడా ఆకలితో పస్తులు ఉండకూడదు అనే సంకల్పంతో పేదలకు నిత్యావసర వస్తువులను పంచడానికి రేషన్ షాపులను కనిపెట్టిందే కాంగ్రెస్ పార్టీ. రైతు భరోసా మీద ఇంకా 2,000 పెంచి 12,000 రూపాయలు ఎకరాకి ప్రతి సంవత్సరం 36,000 కోట్ల రూపాయలు రైతు భరోసా పథకం కింద 70 లక్షల రైతుల ఖాతాలలో నగదు బదిలీ చేసినాం.
0: కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో రాష్ట్రంలోని పట్టణాల్లో మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో 4 కోట్ల రూపాయలతో నిర్మించిన నూతన పురపాలక సంఘ కార్యాలయ భవనాన్ని పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిలతో కలిసి ఆయన నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ,
2: 2019 క్రితం 5,350 కోట్లు శాంక్షన్ చేసి కేంద్రం ఫస్ట్ రిలీజ్ చేస్తే మరి మార్చెట్ బ్రేక్ ఇవ్వాలి. ఆ మార్చెట్ కిమిట గత 5 సంవత్సరాలు 5,350 కోట్లు పోయింది. వాళ్ళు వెంటనే దాన్ని కేంద్ర తక్కడి మళ్ళా శాంక్షన్ చేయించారు. అమృత 2.2లో 93 కోట్ల రూపాయలు శాంక్షన్ చెప్పారు. వాళ్ళు ఉండినట్టు అంత ప్రభుత్వం మనల్ని ప్రభుత్వం రాగానే దాన్ని టేకప్ చేసి ఎంతో వేగవంతంగా చేస్తున్నాం. రాష్ట్రం మొత్తంలో 183 మున్సిపాలిటీస్
0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ప్రథమ మహిళ సమీర నజీర్ విజయవాడలో లోక్ భవన్ ఆవరణలో 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా తేనెటి విందును నిన్న నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ హాజరయ్యారు. మంత్రులు కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్, పార్లమెంటు సభ్యులు, పలువురు శాసనసభ్యులు, పలువురు శాసన మండలి సభ్యులు, హైకోర్టు న్యాయమూర్తులు, ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. గవర్నర్ అతిథులకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలో బొగ్గు ఖనిజ భద్రతను బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయాత్మక చర్యలు చేపడుతోందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. ఖనిజాలు బొగ్గు దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించడంతో పాటు మౌలిక వసతుల అభివృద్ధిని వేగవంతం చేస్తున్నామని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. దేశంలోని ఖనిజ సంపద పూర్తి సామర్థ్యాన్ని వినియోగించుకునే దిశగా తాజాగా తీసుకొచ్చిన గనులు ఖనిజాల అభివృద్ధి నియంత్రణ సవరణ బిల్లు ఒక ముందడుగని కిషన్ రెడ్డి వెల్లడించారు. అదే సమయంలో రాష్ట్రాల హక్కులు ప్రయోజనాలను పరిరక్షించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా లోక్భవన్లో నిన్న ఏర్పాటు చేసిన ఎట్ హోం కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రులు ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, పార్లమెంటు సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, హైకోర్టు న్యాయమూర్తులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీతో పాటు ఉన్నతాధికారులు, నగర ప్రముఖులు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోని పీరియడ్ గ్రౌండ్స్లో నిన్న నిర్వహించిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా దాదాపు 25 ప్రభుత్వ శాఖలు ప్రదర్శించిన శకటాల్లో విద్యా ఉద్యానవన శాఖల శకటాలకు సంయుక్తంగా ప్రథమ బహుమతి లభించింది అని అధికారులు తెలిపారు. వికసిత్ భారత్ నిర్మాణంలో విద్యా విప్లవం సందేశంతో విద్యాశాఖ ఈ శకటాన్ని రూపొందించిందన్నారు. చేనేత జౌళి శాఖ శకటానికి ద్వితీయ బహుమతి లభించగా అడవులను రక్షించండి, వన్యప్రాణులను కాపాడని నినాదంతో హరితాంధ్ర లక్ష్యాన్ని చాటిన అటవీశాఖ శకటానికి తృతీయ బహుమతి లభించిందని అధికారులు తెలియజేశారు. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు గౌతులచ్చన జయంతి ఈరోజు. 1909 ఆగస్టు 16వ తేదీన శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం బారువ గ్రామంలో ఆయన జన్మించారు. రైతులు, ఓటు హక్కు లేని ప్రజల కోసం ఆయన పనిచేశారు. గౌతులచ్చన్న 21 సంవత్సరాల వయసులో పలాసలో జరిగిన ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని అరెస్ట్ అయ్యారు. అప్పటి బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన చేసిన పోరాటాలకు గాను ఆయనకు సర్దార్ బిరుదు లభించింది. గౌతులచ్చన్న 2006 ఏప్రిల్ 19వ తేదీన విశాఖపట్నంలో తుదిశ్వాస విడిచారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన నాయకుడు, స్వాతంత్ర సమరయోధుడు సర్దార్ గౌతులచ్చన 117వ జయంతిని ఈరోజు రాష్ట పండుగగా ఘనంగా నిర్వహించనున్నట్టు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. రాష్ట స్థాయి వేడుకలను విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించనున్నట్టు వెల్లడించారు.

0: గ్రామంలో ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొన్న లచ్చన్న జమీందారీ వ్యవస్థ రద్దు, రైతులు బీసీల హక్కుల కోసం జీవితాంతం పోరాడారని మంత్రి పేర్కొన్నారు. ఆయన పోరాట స్ఫూర్తి నేటి యువతకు ఆదర్శమని తెలిపారు. జిల్లా కలెక్టరేట్లు, ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లోనూ జయంతి కార్యక్రమాలు నిర్వహిస్తామని మంత్రి తెలియజేశారు. క్రికెట్. శ్రీలంకలోని గాజీనగరంలో నిర్వహిస్తున్న భారత్ శ్రీలంక జట్ల మధ్య రెండు టెస్టుల సిరీస్లో భాగంగా తొలి క్రికెట్ టెస్టు మ్యాచ్లో భాగంగా నిన్న టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ జట్టు తొలి ఇన్నింగ్స్లో ఆట ముగిసే సమయానికి రెండు వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. దేవదత్ పడిక్కల్ 131, రిషబ్ పంత్ 27 పరుగులతో క్రీజులో ఉన్నారు. రెండవ రోజు ఆట ఈ ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమవుతుంది. వాతావరణం. వాయువ్య బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ యానాంలలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయని వాతావరణ కేంద్ర అధికారి ఎం వెంకట్రావు వెల్లడించారు. వీటి ఫలితంగా ఉత్తర దక్షిణ కోస్తా యానాంలలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ,
1: ఈ రోజు ఆంధ్రప్రదేశ్ యానాంలో తేలికపాటి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రాయలసీమలో ఈ రోజు తేలికపాటి మోస్తరు వర్షాలు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. గడిచిన 24 గంటల్లో కర్నూలు జిల్లా కర్నూలులో 3 సెంటీమీటర్లు, కర్నూలు జిల్లా గోనగండలో 3 సెంటీమీటర్ల చొప్పున అత్యధిక వర్షపాతాలు నమోదయ్యాయి.
0: మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రజారోగ్య అత్యవసర పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా వ్యాధుల నియంత్రణపై అనుకరణ వ్యాయామాలు నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ చక్రధర్బాబు తెలిపారు. తొలిదశలో కృష్ణాజిల్లాలో 18-19 తేదీల్లో లెప్టోస్పిరోసిస్పై, పశ్చిమ గోదావరి జిల్లాలో 20-21 తేదీల్లో అత్యంత ప్రమాదకర ఏవియన్ ఇన్ఫ్లుయెంజాపై ఈ వ్యాయామాలు నిర్వహించనున్నట్టు వెల్లడించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారతదేశ బలం ప్రజల్లోనే ఉందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కే పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో పేదల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి వెల్లడించారు. స్వాతంత్ర సమరయోధుడు సర్దార్ గౌతు లచ్చన్న జయంతిని ఈరోజు రాష్ట్ర పండుగగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తోంది. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో రాష్ట్రంలోని పట్టణాల్లో మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం ఈరోజు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు. ఈ ప్రసారంలో 7 గంటలకు లలితగీతం, 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు వింటారు. 7:15 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక, అనంతరం స్తుతిమాల క్రైస్తవ భక్తి గీతాలు వింటారు. తర్వాత మహాత్మాగాంధీ జ్ఞాపకాలు డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య గారి ప్రసంగం వింటారు. 8:15 ఆంగ్లంలో వార్తలు, 8:30 గుంటూరు జిల్లా సమాచార లేఖ రచన ఎంపీ రవిశంకర్, 8:35 హలో అభిలాష కార్యక్రమంలో శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరే సినిమా పాటలు వింటారు. 9:30 న్యాయశాఖ సహకారంతో నిర్వహించబడుతున్న ప్రత్యేక ప్రాయోజిత కార్యక్రమం

9 గంటల 40 నిమిషాలకు చిత్రసీమ సినిమా పాటలు, 10 గంటలకు వార్తావాహిని విజయవాడ కేంద్రం నుండి, 10 గంటల 15 నిమిషాలకు వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి, 12 గంటలకు హిందీలో వార్తలు, 12:05 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు, 12:10 నిమిషాలకు వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి, 12:30 నిమిషాలకు తెలుగులో జాతీయ స్థాయి వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి, 12:40 నిమిషాలకు వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి. ఈ కార్యక్రమాలు సాయంత్రం 5 గంటల

ఈ సాయంత్రం ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు. ఈ ప్రసారంలో 5 గంటలకు చిత్రసీమ సినిమా పాటలు, 5:30 బాలవాణి చిన్నారుల కార్యక్రమంలో రాప్తాడు మండలం గొల్లపల్లి మాంటిసోరి ఎలిట్ పాఠశాల విద్యార్థులు సమర్పించే కదంబ కార్యక్రమం వింటారు. 6 గంటలకు లలితగీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు, అనంతరం ప్రాంతీయ వార్తలు వింటారు. 6:30 చిత్రసీమ సినిమా పాటలు, 7 గంటలకు లలితగీతం. రాత్రి 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు వింటారు. రాత్రి 7:15 పల్లె ప్రాంతాలు రంగస్థలి కార్యక్రమంలో గయోపాఖ్యానం నాటకం నుండి శ్రీకృష్ణ పాత్ర పద్యాలు వినిపిస్తారు శ్రీ షణ్ముఖ ఆంజనేయరాజు. అనంతరం కురుక్షేత్రం నాటకం నుండి ధర్మరాజు పాత్ర పద్యాలు వినిపిస్తారు శ్రీ బివి రంగారావు. 7:40 లలిత సంగీత కార్యక్రమంలో శ్రీమతి వేదవతి ప్రభాకర్ పాడిన లలితగీతాలు వింటారు. 8:00 రసధ్వని కార్యక్రమంలో అలనాటి మధుర గీతాలు. 8:30 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు వింటారు. 8:45 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు వింటారు. 8:30 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు వింటారు. 8:45 జాతీయ సంగీత కార్యక్రమంలో శ్రీ బి సరస్వతి గారు పాడిన జానపద గీతాలు వింటారు. 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:16 స్పాట్ లైట్, 9:30 చిత్రసీమ సినిమా పాటలు. ఈరోజు రాత్రి 10:00 రవి వాసరియ అఖిల భారత సంగీత సభ ఢిల్లీ కేంద్రం నుండి. ఇవి ఈరోజు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు వినండి ఒక లలిత గీతం.

లలిత గీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 7:05 కావస్తోంది. మరికొద్దిసేపట్లో తెలుగులో జాతీయ స్థాయి వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తిరుగా ఉషారమణి. పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ అమలును రాజకీయం చేయకుండా మద్దతు ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజకీయ పార్టీని కోరారు. వచ్చే ఏడాది కాలంలో కోటి మంది యువజనులకు కృత్రిమ మేధస్సులో శిక్షణ ఇస్తామని ప్రధానమంత్రి చెప్పారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ 2 రోజుల పాటు తమిళనాడులో పర్యటిస్తున్నారు. శ్రీలంకలోని గాలీలో జరుగుతున్న మొదటి క్రికెట్ టెస్టులో భారత్ ఈరోజు 288 పరుగులతో తన మొదటి ఇన్నింగ్స్ బ్యాటింగ్ను పునః ప్రారంభిస్తుంది. పార్లమెంట్ రాష్ట్ర శాసనసభల్లో మహిళా రిజర్వేషన్ల అమలును రాజకీయ వివాదంగా మార్చకుండా అన్ని పార్టీలు సమర్థించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు. ఎర్రకోట ప్రాకారం నుండి జాతిని ఉద్దేశించి చేసిన స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో మహిళలను గౌరవించేందుకు ముందుకు రావాలని, దేశంలో మహిళలు లోక్సభలోనూ శాసనసభల్లోనూ వీలైనంత త్వరగా 33% ప్రాతినిధ్యం పొందేలా చూడాలని ప్రధానమంత్రి కోరారు.
1: జల్ద్ సే జల్ద్ హమారీ మాతా బహనో కో 33% విధానసభ ఔర్ లోక్సభా మే ఉన్కో ప్రతినిధిత్వ మిలే యే భారత్ కీ నీతి ఘడతర్ కే అందర్ అప్నా యోగదాన్ దే సమయ్ కీ మాంగ్ హై ఔర్ మే సభీ రాజనీతిక్ దళో సే ఫిర్ సే ఆగ్రహ కర్తా హూ ఆయే మహిళా ఆరక్షణ లాగూ కర్కే మహిళా సమ్మాన్ మే ఆప్ భీ జుడియే లేకిన్ మేరీ మాతా బహనో కో హక్ దీజియే.
0: మన దేశ విధానాలను రూపొందించడంలో మహిళలు కీలక పాత్ర పోషించేలాగా వారికి అవకాశం లభించాలని ఆయన పేర్కొన్నారు. పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులకు ఉచిత ఆన్లైన్ కోచింగ్ అందించనున్నట్లు కూడా ప్రధానమంత్రి ప్రకటించారు. పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థుల ఆర్థిక భారాన్ని తగ్గించడమే ఈ నిర్ణయం.

0: సమయం ప్రధాన ఉద్దేశం అని ఆయన పేర్కొన్నారు. దేశంలోని అగ్రశ్రేణి ఉపాధ్యాయుల నేతృత్వంలో నాణ్యమైన విద్యను అందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి ఇది ఒక విప్లవాత్మకమైన అడుగని, ఇది మధ్యతరగతి కుటుంబాల కోచింగ్ ఖర్చులను వేల కోట్ల రూపాయల మేరకు ఆదా చేస్తుందని చెప్పారు. అలాగే రాబోయే ఒక సంవత్సరంలో కోటి మంది యువతకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని కూడా ప్రధానమంత్రి వెల్లడించారు. దీనివల్ల ప్రపంచ ఏ రంగంలో యువత అగ్రస్థానంలో నిలిచేందుకు అవకాశం ఉంటుందని, దేశం ప్రధానంగా ఖర్చు, నాణ్యత, నైపుణ్యం అనే మూడు అంశాలపై దృష్టి పెట్టాలని ఆయన చెప్పారు.
1: पिछले दिनों एआई इंपैक्ट समिट किया था. एआई का विस्तार बहुत तेजी से बढ़ रहा है. लाल किले से मैं देश के नौजवानों के लिए घोषणा कर रहा था, हमने तय किया है कि आने वाले एक वर्ष में 1 करोड़ युवाओं को एआई स्किल के लिए ट्रेनिंग देने का हम काम करेंगे.
0: ఇదే కాకుండా 5 నుంచి 15 సంవత్సరాల వయసు గల పిల్లల్లోని ప్రతిభను గుర్తించేందుకు గ్రామాలు, నగరాలు, పాఠశాలల్లో ప్రత్యేక టాలెంట్ హంట్ నిర్వహించనున్నట్లు కూడా మోదీ చెప్పారు. ఎంపిక చేసిన పిల్లలకు దేశం తరఫున రాణించేలాగా ప్రత్యేక శిక్షణ ఇస్తారు. క్రీడారంగంలో భారత్ తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటుందని, 2030లో భారత్ కామన్వెల్త్ క్రీడల ఖాతీ చేయవలందని కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ప్రసంగంలో చెప్పారు. కేంద్ర హోం సహకార శాఖల మంత్రి అమిత్ షా ఈరోజు రాజస్థాన్లోని అల్వార్లో అల్వార్ సరస్ డైరీ కాంప్లెక్స్లో కొత్త డైరీ ప్లాంట్కు శంకుస్థాపన చేస్తారు. అలాగే వివిధ మిల్క్ యూనియన్లకు చెందిన డైరీ ప్రాసెసింగ్ ప్లాంట్లు, పశువుల దాణా కర్మాగారాలను ఆయన వర్చువల్ విధానంలో ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో రాజస్థాన్లోని 17 జిల్లాల్లో 6,262 కోట్ల రూపాయల విలువైన వివిధ అభివృద్ధి పనులకు వర్చువల్ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరగనున్నాయి. అదనంగా రోజ్గార్ ఉత్సవ్ కింద కొత్తగా నియమితులైన 10,500 మందికి పైగా సిబ్బందికి నియామక పత్రాలను అమిత్ షా అందజేస్తారు. కొత్త సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంకుల ఏర్పాటును ప్రకటించడంతో పాటు ప్రత్యక్ష ప్రయోజన బదిలీ డీబీటీ ద్వారా వివిధ సంక్షేమ పథకాల లబ్ధిదారులకు అమిత్ షా నిధులను ఆన్లైన్లో బదిలీ చేస్తారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈ వేళ నుంచి 2 రోజుల పాటు తమిళనాడులో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన చెన్నై, చెంగల్పట్, తిరువరూర్, తంజావూర్ ప్రాంతాల్లో జరిగే వివిధ విద్యా విషయక, స్మారక, సాహిత్య కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు చెంగల్పట్లోని ఎస్ఆర్ఎం ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ 22వ స్నాతకోత్సవంలో రాధాకృష్ణన్ పాల్గొంటారు. అలాగే చెన్నైలో నాగాలాండ్, మణిపూర్, పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్ ప్రథమ వర్ధంతి కార్యక్రమానికి ఆయన హాజరవుతారు. అనంతరం హిందూ ముండని వ్యవస్థాపకులు దివంగత కె రామ్ గోపాల్ ఆలోచనలు, రచనల ఆధారంగా రూపొందించిన ఈకోస్ ఆఫ్ ఎ నేషనలిస్ట్ మైండ్ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో కూడా ఉపరాష్ట్రపతి పాల్గొంటారు. రేపు తిరువరూరులోని సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ తమిళనాడు 11వ స్నాతకోత్సవానికి ఆయన హాజరవుతారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు సిబిడిటి ఫారిన్ అసెట్స్ ఆఫ్ స్మాల్ ట్యాక్స్ ప్లేయర్స్ డిస్క్లోజర్ స్కీమ్ నిబంధనలు 2026 నోటిఫై చేసింది. అర్హులైన పన్ను చెల్లింపుదారులు నిర్దిష్ట పన్ను లేదా ఫీజు చెల్లించడం ద్వారా కొన్ని వెల్లడించని విదేశీ ఆస్తులు, వెల్లడించని విదేశీ ఆదాయం లేదా ప్రకటించని విదేశీ ఆస్తులను డిక్లేర్ చేయడానికి వీలు కల్పిస్తారు. ఈ పథకం ఈరోజు అమల్లోకి వస్తుంది. ఈ పథకం కింద డిక్లరేషన్ దాఖలు చేయడానికి చివరి తేదీ 7 డిసెంబర్ 31. ఆ తేదీ తర్వాత ఎలాంటి డిక్లరేషన్ దాఖలు చేయడానికి వీల్లేదు. ఫారిన్ అసెట్స్ ఆఫ్ స్మాల్ ట్యాక్స్ ప్లేయర్స్ డిస్క్లోజర్ స్కీమ్ అనేది 2026 ఆర్థిక చట్టంలోని 4వ అధ్యాయంలో ఉన్న ఒకేసారి చేసే స్వచ్ఛంద డిక్లరేషన్ పథకం. పన్ను చెల్లింపుదారులు అవగాహన పెంచేందుకు, పథకంపైన మెరుగైన అవగాహన కల్పించేందుకు నిరంతర ప్రయత్నాల్లో భాగంగా ఆదాయం పన్ను శాఖ ఈ పథకం నిబంధనలపైన సమగ్రమైన ఎఫ్ఏక్యూ పత్రాన్ని కూడా జారీ చేసింది. మన స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రపంచ దేశాల నేతలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రోన్, మాల్దీవ్స్ అధ్యక్షుడు డాక్టర్ మొహమ్మద్ మొయిజులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. నేపాల్ ప్రధానమంత్రి బాలేంద్ర షా శుభాకాంక్షలకు బదిలిస్తూ, ఇరు దేశాల ప్రజల పరస్పర ప్రయోజనాలు, శ్రేయస్సు కోసం భారత నేపాల్ మధ్య ఉన్న బహుముఖ పురాతన నాగరికత సంబంధాలు మరింత బలోపేతం చేసేందుకు కలిసి పనిచేయాలని మోదీ చెప్పారు. జాతీయ పరీక్షల సంస్థ ఎన్టీఏ ఈరోజు యూజీసీ నెట్ జూన్ 2026, సిఎస్ఐఆర్ నెట్, ఐసీఏఆర్ ఆల్ ఇండియా ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఫర్ అడ్మిషన్, ఆల్ ఇండియా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఫర్ పీహెచ్డీ ప్రోగ్రాంల ప్రొఫెషనల్ ఆన్సర్ కీలు విడుదల చేస్తుంది. ప్రొఫెషనల్ ఆన్సర్ కీలను

0: తమ వెబ్సైట్లో ప్రచురించనున్నట్లు ఎన్టీఏ సోషల్ మీడియాలో తెలియజేసింది. అభ్యర్థులు ఎన్టీఏ నుంచి వచ్చే అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మాలని కూడా ఈ ప్రకటనలో సూచించారు. భారత వాతావరణ శాఖ అరుణాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్లో గంగా పరివాహక ప్రాంతాలు, ఒడిశా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లో రేపటి వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న 2-3 రోజుల్లో ఛత్తీస్గఢ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, లదాఖ్, జార్ఖండ్, మధ్య మహారాష్ట్ర, కొంకణ్, గోవా, మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయి. ఈ నెల 21వ తేదీ వరకు ఈశాన్య ప్రాంతంలో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే కొనసాగుతాయి. అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, సిక్కిం, తెలంగాణ, బీహార్, విదర్భ ప్రాంతాల్లో రానున్న 3-4 రోజుల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. పాకిస్తాన్ సైన్యం యుద్ధ నేరాలకు పాల్పడుతోందని, పౌరులని లక్ష్యంగా చేసుకుంటోందని బలూచిస్తాన్ నేత మీర్ యార్ బలూచ్ ఆరోపించారు. ఇటీవల సురాబ్లో జరిగిన వైమానిక దాడికి సంబంధించి వీడియో ఫుటేజ్ బలూచిస్తాన్లో స్థానిక ప్రజలపై సైనిక దురాక్రమణకు సాక్ష్యమని ఆయన పేర్కొన్నారు. సురాబ్లోని గీదార్ గోంధన్ ప్రాంతంలో మంగళవారం నాడు పాకిస్తాన్ సైన్యం నిర్వహించిన సైనిక చర్యపై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టును ఆశ్రయించనున్నట్లు మిరియార్ బలూచ్ చెప్పారు. ఈ ఘటనలో మహిళలు, పిల్లలు, శిశువులతో సహా 30 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారని ఆయన వెల్లడించారు. మరోవైపు పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్లో పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. పాకిస్తాన్ బలగాల ప్రభావంతో నిర్వహించిన వివాదాస్పద ఎన్నికలు, హత్యాకాండలు, అమాయక ప్రజలను బలవంతంగా అదృశ్యం చేయడం మొదలైన వాటిపైన నిరసనకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జింబాబ్వేలోని కరీబా సరస్సులో రద్దీగా ఉన్న ఫెర్రీ మునిగిపోవడంతో 18 మంది పిల్లలతో సహా మరణించిన వారి సంఖ్య 72కి చేరింది. కరీబా పట్టణం నుంచి వాయువ్య జింబాబ్వేలోని మారుమూల గ్రామీణ మత్స్యకార ప్రాంతాలకు పెడుతున్న ఈ ఫెర్రీ మంగళవారం నాడు భారీగా అల్లకల్లోలమైన అలల తాకిడికి బోల్తా పడినట్లు అధికారులు చెప్పారు. మరోపక్క అమెరికాలోని ఇండియానా రాష్ట్రంలో ఈ వారం సంభవించిన తీవ్రమైన తుఫాన్లు, వరదల కారణంగా కనీసం 5 ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు చెప్పారు. గాలి అంతర్జాతీయ స్టేడియంలో శ్రీలంకతో జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ 2 రోజున భారత్ తొలి ఇన్నింగ్స్ను ఓవర్ నెట్ స్కోర్ 2 నష్టానికి 288 పరుగుల వద్ద ప్రారంభిస్తుంది. నిన్న ఆట ముగిసే సమయానికి దేవ్దత్ పడికల్ 131 పరుగులతో అజయంగా నిలవగా రిషబ్ పంత్ 27 పరుగులతో క్రీజులో ఉన్నారు. విశేషాలు మరొకసారి. మహిళా రిజర్వేషన్ అమలు రాజకీయం చేయకుండా మద్దతు ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజకీయ పార్టీలను కోరారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ 2 పాటు తమిళనాడులో పర్యటిస్తున్నారు. గాలి క్రికెట్ టెస్టులో భారత్ ఈరోజు 288 పరుగులతో మొదటి ఇన్నింగ్స్ బ్యాటింగ్ పునః ప్రారంభిస్తుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం.

ఈనాటి హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమానికి కార్యక్రమంలో సమాచార వేదిక, అనంతరం స్తుతిమాల, క్రైస్తవ భక్తి గీతాలు, తరువాత మహాత్మా గాంధీ జ్ఞాపకాలు, డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య గారి ప్రసంగం వింటారు. ముందుగా

మువ్వెన్నెల రెపరెపలు, జాతీయ గీతాలాపనలు, స్ఫూర్తిదాయక ప్రసంగాలు, పోలీసుల గౌరవ వందనాలు అలరించిన బాలబాలికల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్న శకటాలు ఇలా అనంతపురం పోలీస్ పరేడ్ మైదానంలో శనివారం 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. జాతీయ గేయానికి 150 ఏళ్ళు నిండిన సందర్భంగా వందే మాత్రం ఆలాపనతో

కార్యక్రమం ప్రారంభమవగా మంత్రి పయ్యవుల కేశవ్ జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. అనంతరం కలెక్టర్ ఆనంద్ ఎస్పీ జగదీష్తో కలిసి ప్రత్యేక వాహనంలో సాయుధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. ఎల్నినో నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయం మేరకు తాగునీటి అవసరాల కోసం హెచ్ఎల్సీ కాలువ ద్వారా ప్రవహిస్తున్న తుంగభద్ర జలాలను జలవనరుల శాఖ అధికారులు నేరుగా కూడేరు మండలంలోని పిఏబిఆర్ జలాశయానికి తరలించారు. శనివారం ఆ నీరు కౌకుంట్ల సమీపంలో జలాశయంలోకి చేరుకున్నాయి. ప్రస్తుతం 100 క్యూసెక్కుల మేర నీటి ప్రవాహం కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. ఇంత వేగంగా జలాశయానికి నీటిని తీసుకురావడంలో అధికారులు ప్రత్యేక చొరవ తీసుకున్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు మహిళా పక్షపాతియాని శ్రీశక్తి పథకం అద్భుతమని ఏడాది పూర్తి చేసుకోవడం సంతోషకరమని మంత్రి సవిత పేర్కొన్నారు. ఈ సందర్భంగా కదిరి ఆర్టీసీ బస్టాండ్లో విజయోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో మంత్రితో పాటు ఎమ్మెల్యే కందుకుంట వెంకటప్రసాద్, ఆర్టీసీ జోనల్ చైర్మన్ పులనాగరాజు హాజరై మాట్లాడారు. కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీల్లో ఒకటైన శ్రీశక్తి పథకం విజయవంతంగా ఏడాది పూర్తవడంతో పాటు 87 కోట్ల మంది ప్రయాణించడం సంతోషమన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా 9,95 కోట్లు ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు. మహిళలకు స్వాతంత్ర్యం వచ్చినప్పుడే దేశానికి వస్తుందని గాంధీ ఆలోచనను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆచరించారన్నారు.

నగరంలో 80వ స్వాతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. నగరవాసులు మదినిండా దేశభక్తితో మువ్వెన్నెల తిరంగాను చేపట్టి ర్యాలీ చేశారు. కలెక్టరేట్లో జరిగిన వేడుకలు జిల్లా కలెక్టర్ ఆనంద్ పాల్గొని సందేశమిచ్చారు. ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ జగదీష్ సిబ్బందికి మిఠాయిలు పంచి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో జరిగిన వేడుకల్లో అధికారులు పాల్గొని జెండాను ఆవిష్కరించారు. పలు రాజకీయ పార్టీల కార్యాలయాల్లో నాయకుల జెండా ఎగురవేశారు. నగరపాలికలో జరిగిన వేడుకల్లో మున్సిపల్ కమిషనర్ పాల్గొన్నారు. పాఠశాలలు కళాశాలల్లో విద్యార్థులకు అధ్యాపక బృందం స్వాతంత్ర సంగ్రామంలో జాతీయ నాయకుల పాత్రను వివరించారు. ఈ సందర్భంగా ఆయా కళాశాలల్లో విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కెనరా విద్యాజ్యోతి పథకంలో భాగంగా కెనరా బ్యాంక్ ఆధ్వర్యంలో ప్రతిభా విద్యార్థులకు నగద బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం గ్రామీణం మన్నీలా జెడ్పీ ఉన్నత పాఠశాలల్లో ఉన్నత తరగతులు చదువుతూ ఆయా తరగతుల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులు 5గురికి ఒక్కొక్కరికి 5,000, ప్రాథమిక తరగతుల విద్యార్థులకి 3,000 చొప్పున నగదు బహుమతి అందజేశారు. మన్నీలా గ్రామాన్ని కెనరా బ్యాంక్ దత్తత తీసుకుంది. పాఠశాలలో మౌలిక వసతులు మెరుగుపరచడానికి 10 లక్షలు విరాళం ప్రకటించారు. బ్యాంకు అధికారులు హేమంత్ ఏలేటి, రవితేజ, కళ్యాణ్ చక్రవర్తి, ప్రధానోపాధ్యాయులు ఏలియాజర్, ప్రత్యేక అధికారి ఉషారాణి తదితరులు పాల్గొన్నారు. ప్రతి గ్రామంలో ప్రజలు అధికారులు కలిసికట్టుగా స్వచ్ఛతకు పాటుపడదామని ఎంపీడీఓ నాగకృష్ణయ్య పిలుపునిచ్చారు. మండల కేంద్రంలోని చెత్త సంపద తయారీ కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన యంత్రాలను శనివారం అధికారులు ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ సేకరించిన చెత్త పేరుకుపోకుండా

0: ప్రత్యేక యంత్రాల సాయంతో వర్మి కంపోస్ట్ ఎరువుగా మార్చవచ్చని చెప్పారు. ఆత్మకూరు చెత్త నుంచి సంపద తయారీ కేంద్రంలో చేస్తున్న పనులు సత్ఫలితాలనిస్తాయి అని ప్రతి గ్రామంలో ఇలాంటివి ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. పంచాయతీ కార్యదర్శి రెహమాన్ సిబ్బంది పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతంలోని మహిళలు తమ ఇళ్లలోనే కుటీర పరిశ్రమలను ఏర్పాటు చేసుకుని జీవనోపాధి పొందుతున్నారు. ఎంచుకున్న చేతి వృత్తిలో నైపుణ్యం సాధించి కుటుంబాలకు ఆసరాగా నిలుస్తున్నారు. అనంత గ్రామీణం ఆకుతోటపల్లి పంచాయతీ వీవర్స్ కాలనీలోని రత్నమ్మ, రాములమ్మ, దీప, సుజాతలు దీపమూర్తులు తయారు చేసుకుంటూ వచ్చిన ఆదాయంతో కుటుంబ అవసరాలు తీర్చుకుంటున్నారు. 2 ఏళ్ల క్రిందట స్థానికంగా ఏర్పాటు చేసిన ప్రజామంచ్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో వారం రోజుల పాటు దీపం ఒత్తుల తయారీని వీరు నేర్చుకున్నారు. ఒత్తుల తయారీకి సరిపడే యంత్రాలను 50,000 కొనుగోలు చేశారు. నెలకి ఒకసారి ముడిసరుకును కొని ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇంట్లోనే ఒత్తులు తయారు చేస్తున్నారు. బహిరంగ మార్కెట్లో దీపం ఒత్తులకు మంచి డిమాండ్ ఉండటంతో ప్రైవేట్ కంపెనీ నిర్వాహకులు వీటిని కొనుగోలు చేస్తున్నారు. ఒక్కొక్క మహిళ రోజుకు 450 రూపాయలు సంపాదిస్తున్నారు. తక్కువ పెట్టుబడితో ఇంటి వద్దనే పనిచేసుకుంటూ కుటుంబానికి తోడ్పాటు అందిస్తున్నారు. నగరంలో శనివారం పలు ఆలయాల్లో 7 శనివారాల వ్రతం నేత్రపర్వంగా జరిగింది. హౌసింగ్ బోర్డ్ ఆర్ఎఫ్ రోడ్ రామ్నగర్లోని లక్ష్మీ వెంకటేశ్వర ఆలయాలు, అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయం, శారదానగర్ శంకరమఠం, వేణుగోపాల్ నగర్ షిర్డీ సాయిబాబా ఆలయాల్లో జరిగిన వ్రతంతో భక్తజనం పరవశం చెందారు. భక్తులు గోవిందుడికి పంచామృతాభిషేకం చేశారు. ఇంతవరకు మీరు పత్రికల ద్వారా సేకరించిన సమాచారం సమాచార వేదిక విన్నారు.
1: మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: ఇప్పుడు వినండి ఒక పాట.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: ఇప్పుడు వినండి స్తుతిమాల, క్రైస్తవ భక్తి గీతాలు వింటారు.

0: స్తుతి మాల క్రైస్తవ భక్తి గీతాలు విన్నారు. ఇప్పుడు వినండి మహాత్మాగాంధీ జ్ఞాపకాలు. డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య గారి ప్రసంగం వింటారు.
1: మద్రాస్ కాంగ్రెస్ సమావేశంలో నేను గాంధీజీని మొదటిసారి చూశాను. అప్పుడు సూట్ వేసుకుని సగం టోపీగాను సగం తలపాగాను ఉన్న విచిత్రమైన శిరోవేష్టనం పెట్టుకుని ఉన్నారాయన. ఆ తర్వాత 1908లోను 15లోను 16లోను 17లోను వారిని చూశాను. 15లో నిండైన ధోవతి కట్టుకుని కథేవారిలోని రైతులు తొడుక్కునే మాదిరి కుర్తా తొడుక్కునేవారు. ఆ తర్వాత గాంధీజీ రాయలసీమలో పర్యటిస్తూ ఉన్నప్పుడు సదరు కేంద్రమైన నాగలాపురంలో రైతుల పేదరికను చూచి కొల్లాయి కట్టడం ప్రారంభించారు. ఆ సమయంలోనే తమిళనాడులో సంచరిస్తూ ఉన్నప్పుడు కుడితిని తొడగడం కూడా మానివేశారు. ఆనాటి నుంచి గాంధీజీ కొల్లాయి కట్టేవారు. 1920 వేసంగిలో సహాయ నిరాకరణోద్యమం ప్రచారం చేస్తూ గాంధీజీ బెజవాడ వచ్చినప్పుడు నేను వారిని సమీపంలో చూశాను. అలా చూచింది మేము ముగ్గురం, గోపల్లి హనుమంతరావు, కృష్ణాపత్రిక సంపాదకుడైన ముట్నూరు కృష్ణారావు, నేను. మేము ముగ్గురం మచిలీపట్నంలో ఆ జన్మ మిత్రులం. మేము బెజవాడ వెళ్ళి గాంధీజీ మకాం చేసినటువంటి రహదారి బంగాళాలో దూరంగా ఒక తివాచి మీద కూర్చున్నాం. నేను 1919 డిసెంబర్లోనే జన్మభూమి అనే ఆంగ్ల వారపత్రికను స్థాపించి ఉన్నాను. మేము గాంధీజీని చూడడానికి వెళ్ళకపోవడమే సహాయ నిరాకరణాన్ని గురించి జన్మభూమి పత్రికలో సంపాదకీయ వ్యాసం రాసి ఉన్నాను. ఆ వ్యాసం గాంధీజీ చూసి ఉన్నారు అనుకుంటాను. ఎందుచేతంటే ఆయన నన్ను చూడగానే, అయితే నీవు శంకతో సహా పండు తిన్నావన్నమాట, అవునా అన్నారు. నేను మౌనంతో వినయంగా మందహాసం చేశాను. ఆయన సంతోషించారు. మమ్మల్ని ముగ్గురిని చూడగానే ఎవరటువంటి వారో ఆయన కనిపించేశారు. హనుమంతరావు ఉత్తమ కవి, కృష్ణారావు విజ్ఞానయోగి, నేను ఘాటైన రాజకీయవేత్తను అన్నమాట వారికి స్పష్టమైంది. గాంధీ

ఈ పెసవాడులో ఉన్న అనతకాలంలో ప్రజలు తండోపతండాలుగా వచ్చి ఆయన దర్శనం కోసం చుట్టుముట్ట వేశారు. దానివల్ల ఆయనకు చాలా బాధ కలిగింది. ఆయన ఎంత చెప్పినా బ్రతిమాలుకున్నా వారు కదలలేదు. చివరకు ఆయన గదిలోంచి బయటకు వచ్చి బెజవాడ రోడ్ల వెంట తిరగడం మొదలుపెట్టారు. ఆయనకు ఒక గమ్యస్థానం లేదు, కానీ ఆ తిరగడంలో ఒక ఉద్దేశ్యం ఉన్నది. జనాన్ని బయటకు పంపించడానికి అది ఒకటే మార్గమని మేము అప్పుడు తెలుసుకోలేకపోయినాం. ఆ తర్వాత మేము అతి కష్టం మీదను వారిని బసలోకి తీసుకురాగలిగాం. గాంధీజీ జీవితంలోని సహాయ నిరాకరణ తత్వాన్ని మేము అప్పుడే మొదటిసారి అనుభవంలో తెలుసుకోగలిగాం. 1957 డిసెంబర్లో నాగపూర్ కాంగ్రెస్ సమావేశ అనంతరం నేను గాంధీజీకి సమీపస్థుడిని అయ్యాను. దేశంలోని రాష్ట్ర కాంగ్రెస్ సంఘాలను భాషానుసారం పునర్విభజన చేసే పని నాకు అప్పగించారు. నీకు దేని గురించి అంతా తెలుసు కదా, నువ్వు ఆ పని చేయడం మంచిది అన్నారు గాంధీజీ. ఆంధ్రులకు ప్రత్యేక కాంగ్రెస్ సంఘం కావాలని మేము పోరాడడం, 1917 డిసెంబర్లో కలకత్తాలో అనిబిసెంట్తో నేను గట్టిగా వాదించడం వారు గమనిస్తూనే ఉన్నారు. కాబోలు నాకు ఆ పని ఒప్పగించారు. నేను నిర్ణయించిన రాష్ట్ర కేంద్రాలను గాంధీజీ ఆమోదించారు. ఈనాడు కూడా స్వల్ప వ్యత్యాసాలతో ఆనాటి నిర్ణయమే నిలిచి ఉన్నది. 1954-55 స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిటీ రాష్ట్ర పునర్నిర్మాణ సంఘం వారు వివేకంతోనూ దూరదృష్టితోనూ చేసిన రాష్ట్ర పునర్నిర్మాణానికి ఆనాటి నిర్ణయమే పునాది అయింది. 1921 మార్చిలో అఖిల భారత కాంగ్రెస్ సంఘం బెజవాడలో సమావేశమైనప్పుడు ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ సంఘానికి ఏర్పరపబడిన సీట్లు కాక మరి 4 కావాలని మేము పట్టుబట్టాం. నా వాదం విని గాంధీజీ మందహాసం చేశారు. ఆ తర్వాత 27 సంవత్సరాల రాజకీయాల్లో ప్రాముఖ్యం వహించింది ఆ మందహాసమే. నా కోరిక న్యాయసమ్మతమైందని చెప్పి సిఆర్ దాస్ బెంగాలీ సీట్లలోంచి 2 సీట్లు ఆంధ్రాకి ఇచ్చారు. యూపీ నుంచి కాబోలు మరో 2 సీట్లు సంపాదించాం. ఆ రీతిగా అఖిల భారత కాంగ్రెస్ సంఘానికి ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ సంఘం నుంచి 28 ప్రతినిధులు నిర్ణయింపబడ్డారు. అదే సమయంలో నేను 50 అంగుళముల వెడల్పు 7.5 గజాల పొడుగు గల ఖద్దరు పంచల సాపు గాంధీ గారికి చూపించాను. అంత చక్కని 27 ధోవతులు కృష్ణాజిల్లాలో తయారవుతున్నందుకు గాంధీజీ సంతోషము ఆశ్చర్యము ప్రకటించారు. ప్రతిని బాగు చేసి ఏపులు తయారు చేయడాన్ని గురించి అడిగారు. మా జిల్లాలో కమ్మవారింలలో ఆడవారవి తయారు చేస్తారని, దూది నేకి ఏకులు చేసే విల్లులు వంటివి వారి వద్ద ఉన్నాయని చెప్పాను. ఆ తర్వాత వారిని కొన్ని ఏళ్లకు తీసుకుని వెళ్ళి దూది ఏకడం, ఏకులు తయారు చేయడం చూపించాం. అవి చూశాక గాంధీజీకి ఖద్దరు మీద విశ్వాసం దృఢతమైంది. మచిలీపట్నంలోని జాతీయ కళాశాలకు గాంధీజీని ఆహ్వానించాం. ప్రభుత్వంలో కానీ ఏ విశ్వవిద్యాలయంతో కానీ సంబంధం లేకుండా జాతీయ విధానంలో, జాతీయ అధీనంలో జాతీయ విద్య ఏర్పడటమే ఆశయంగా ఈ జాతీయ కళాశాల స్థాపింపబడింది. 1905 బెంగాల్ విభజింపబడ్డప్పుడు కలిగిన ఆవేశానికి ఫలితంగా ఈ కళాశాల అవతరించింది. 1907 నవంబర్ 17 సభ చేసి ఈ విషయమును చర్చించాం. శ్రీ కోపిల హనుమంతరావు MABL 1908 జనవరి 1 న్యాయవాది వృత్తిని నుంచి విరమించుకున్నారు. 1907 నవంబర్లో నిశ్చయింపబడిన జాతీయ కళాశాల 1910 ఫిబ్రవరిలో ఆరంభింపబడింది. ఆనాటి నుంచి ఎన్నో వెలుగులను చీకట్లను చూచింది. 1921 మేము గాంధీజీని కళాశాలకు తీసుకువెళ్ళాం. ఆనాడు సోమవారం ఆయనకు మౌనదినం. కారులో వెళుతూ ఉన్నప్పుడు దారిలో నన్ను గురించి, కళాశాలల గురించి ఎన్నెన్నో ప్రశ్నలు వేశారు ఆయన. మచిలీపట్నం పులివేర దగ్గరకు మోటార్ కారు వచ్చేసరికి 2 మైళ్ళ పొడవున వేల కొలది ప్రజలు నిశ్శబ్దంగా గాంధీజీ కోసం నిరీక్షిస్తూ ఉండి ఉండి, అంతమంది జనం అంత నిశ్శబ్దంగా క్రమశిక్షణతో ఉండడం చూచి ఆయన ఆశ్చర్యపోయారు. తరువాత కళాశాలలోని వారిని కలుసుకున్నప్పుడు ఆయన చెప్పిన మాటలప్పుడు బయటకు వెళ్ళిన తర్వాత మలమును ఎండుమట్టితో కప్పండి అన్నారు. కళాశాలలో నూలు వడుక దాని గురించి ఉపన్యసిస్తూ నూలు వడకడం ప్రతిదినం ఎందుకు అవసరమో చెప్పబోయి
చూస్తున్నా ఉండగా

అప్పుడు అక్కడ ఉన్న ముట్నూరు కృష్ణారావు గారు యాజ్ ఎ సాక్రమెంట్ అని అందించారు. సాక్రమెంట్ అంటే పవిత్రం కావడానికి చేయవలసిన సంస్కారం. ఆ మాట వినగానే ఓ అదే సరి అని మాట అని అట్టహాసంతో గాంధీజీ అన్నారు. ఆనాటి నుంచి ముట్నూరు కృష్ణారావు గారి ప్రసంగం వచ్చినప్పుడల్లా ఆ విజ్ఞానియా అంటూ ఉండేవారు. ఆయన వ్యక్తుల యొక్క శక్తులను అభిరుచులను క్షణంలో గ్రహించేవారు గాంధీజీ గారు. కాన్పూర్ కాంగ్రెస్ సమావేశానంతరం నేను గాంధీజీ సెలవు తీసుకునేటందుకు వెళ్ళాను. ఆనాడు ఆయన మౌన దినం. తన ఆశ్రమంలో ఒక నెల రోజులు ఉండమని వ్రాశారు, చీటీ మీద వ్రాసిచ్చారు. ఆశ్రమ నియమాలను నేను పాటించలేనని క్షమించమని చెప్పాను. ఏమిటి మీకు అక్కడ కష్టము అని వ్రాశారు. ఆశ్రమవాసులతో పాటు ఉదయాన్నే 4 గంటలకు నేను మేల్కోలేనని చెప్పాను. ప్రార్థనానంతరం మీరు వెళ్ళి మళ్ళీ పడుకోవచ్చును అన్నారు గాంధీజీ. ఇటువంటి తను మీరెవరికి ఇవ్వకూడదు అని నేను చెప్పాను. అంతటితో మా సంభాషణ ఆగిపోయింది. నన్ను గురించి గాంధీజీకి ఎటువంటి అల్పాభిప్రాయం కలిగి ఉంటుందో నేనప్పుడు ఊహించుకోలేకపోయినాను. 1929 సంవత్సరంలో ఖద్దరు ప్రచారం కోసం గాంధీజీ ఆంధ్రదేశంలో 6 వారాలు పర్యటించారు. ఏప్రిల్ చివరి వారం మొదలు జూన్ మొదటి వారం వరకు 263,000 రూపాయలు ఖద్దరు నిధికి వసూలు చేశారు. కృష్ణా జిల్లాలో 66,000 రూపాయలు వసూలైంది. తన కార్యక్రమాన్ని ప్రజలు ఆమోదించారనే విశ్వాసం గాంధీజీకి కలిగింది. ఆ విశ్వాసమే శాస్త్ర లంఘనానికి ఉప్పు సత్యాగ్రహానికి వారిని ప్రోత్సహించింది. కాంగ్రెస్ కార్యముల కొరకు 2 భాగములుగా విభజింపబడిన కృష్ణా జిల్లాలో మా సగంలో నేను 33,000 రూపాయలు వసూలు చేయడంలో ప్రధాన పాత్ర వహించడం వల్ల నేను కాంగ్రెస్ కార్యనిర్వాహక సభ్యుణ్ణి అయినాను అని నా నమ్మకం. ఆ సభ్యత్వం 1948లో నేను కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయ్యే వరకు 1-2 అంతరాయాలతో నిలబడి ఉన్నది. ఉప్పు సత్యాగ్రహానికి ముందు నేను ఆంగ్ల పత్రిక జన్మభూమిలో 1836 నాటి సాల్ట్ కమిషన్ గురించి విపులమైన వ్యాసం వ్రాశాను. దానివల్ల నేను గాంధీజీకి ఉప్పు సత్యాగ్రహం సూచించానని చాలామంది అపోహపడ్డారు. అది నిజం కాదు. ఉప్పును గురించి విమర్శించి దాని చరిత్ర వ్రాసి మణుగోటింటికి 3.5 రూపాయలు చొప్పున ఉప్పు పన్ను వేయడంలో అనర్థాలు తెలియజేసిన వాడిని మాత్రమే నేను. కార్యనిర్వాహక వర్గ సమావేశంలో శ్రీ కొండా వెంకటప్పయ్య పంతులు గారు, శ్రీ రాజగోపాలాచారి గారు సత్యాగ్రహ సన్నాహానికి వ్యవధి కావాలన్నారు. ఆ వాదనలో నేను ఒక ఉపమానం చెప్పాను. గమ్యస్థానం చేరే వరకు గల మార్గం మనం ముందుగా ఆరాయన అవసరం లేదు. పొగమంచులో కానీ వంకర టింకరగా కానీ వెళ్లే కొండదారిలో కానీ మోటారు కారు నడిపించేవాడు ఎక్కడికక్కడ దారి చూసుకుంటూ పోతాడు, కానీ గమ్యస్థానం ముందుగా తెలుసుకోలేడు. మనం కూడా ఇప్పుడు అలాగే ముందుకు పోవాలన్నాను నేను. నా ఉపమానాన్ని గాంధీజీ ప్రశంసించి పై వారి సందేహాలు తీర్చారు. 1934 సంవత్సరంలో శ్రీ రాజేంద్ర బాబు అధ్యక్షతను బొంబాయిలో కాంగ్రెస్ సమావేశమైంది. కాంగ్రెస్ యొక్క ధ్యేయంలో ఉన్న శాంతియుతమైన, న్యాయసమ్మతమైన అనే పదాలు మార్చి వాటికి బదులు సత్యసమ్మతమైన, అహింసాయుతమైన అనే పదాలు చేర్చాలని గాంధీ గారు కోరారు. సబ్జెక్ట్స్ కమిటీ అనగా విషయ నిర్ణయ సంఘంలో వారి ప్రతివాదన ఓడిపోయింది. 1934 నవంబర్లో కాంగ్రెస్లోని తన సామాన్య సభ్యత్వానికి కూడా రాజీనామా ఇచ్చారు గాంధీజీ. ఆయన ప్రతిపాదన ఓటమికి రాజీనామాకి ఏమాత్రం సంబంధం లేదు. 35లో శ్రీ రాజేంద్ర బాబు దయవల్ల నేను కాంగ్రెస్ చరిత్రను ప్రచురింపగలిగాను. ఆ గ్రంథంలోనే కొన్ని ముఖ్య ఘట్టాలు వినమని గాంధీజీని కోరాను. తిలక్ తన కాలంతో సమానంగా నడిచాడు కానీ గోఖలే తన కాలానికి వెనుకబడ్డాడని నేను వ్రాసి ఉన్నాను. అది సరిగ్గా లేదన్నారు. గోఖలే తన కాలంతో సమానంగా నడిచి ఉన్నాడు కానీ తిలక్ తన కాలానికి ముందు నడిచాడు అని దిద్దుకున్నాను. ఆ మార్పు బాగున్నదన్నారు గాంధీజీ. ప్రతి విషయంలోనూ గాంధీజీ దృష్టి నిశితమైంది అయి ఉన్నది. 1936 సంవత్సరంలో నెహ్రూజీ 2వసారి కాంగ్రెస్ అధ్యక్షుడైనప్పుడు నన్ను కార్యనిర్వాహక సంఘ సభ్యునిగా తీసుకోలేదు. అట్లు లభించిన 1948 సంవత్సరం జనవరి 27వ తేదీని నేను గాంధీజీని కలుసుకున్నాను. అప్పుడు ఆయన దగ్గర చాలామంది ఉన్నారు. భారతదేశంలోని గొప్ప శిల్పాలను గురించి

0: విగ్రహాలను గురించి వారు చర్చిస్తూ ఉండే ఉన్నారు. మైసూరు రాష్ట్రంలోని శివముగ జిల్లాలో శ్రవణబెళగొళం దగ్గరున్న తీర్థంకరుని విగ్రహం అన్నిటికంటే పెద్దదని ఆ సభలో ఒకరన్నారు. త్రీ డైమెన్షన్స్ అనగా పొడుగు వెడల్పు ఎత్తు చూస్తే ఆ మాట నిజమే కానీ బద్వాని రాష్ట్రంలో మధ్యప్రదేశంలోని ధార దగ్గర కొండల్లో బావన్ గజ్ అనే ఒక విగ్రహం ఉన్నది. 81 అడుగులు మాత్రమే పొడవు, వెడల్పు దానికి సరిసమానంగా ఉన్నది, కానీ దళసర లేదు. ఎందుచేతనంటే కొండసానుల్లో ఎక్కారు గనుక అని చెప్పాను. గాంధీజీ ఆ విషయంలో చాలా కుతూహలం ప్రకటించి ఆ విగ్రహాన్ని పూర్తిగా వర్ణించమన్నారు. అది సరిగ్గా ఎక్కడున్నదో, అక్కడికి ఎలా వెళ్ళాలో వివరాలన్నీ అడిగారు. గాంధీజీకి శిల్పకళ మీద అభిరుచి ఉన్నదని అప్పుడు గ్రహించాను. అదే సమయంలో, అంటే ఆయన నిర్యాణానికి 3 రోజుల ముందు నాకు వారి సలహా ఇచ్చారు, చూడు డాక్టర్, కర్ణాటకం నుంచి ప్రతినిధివర్గం ఇప్పుడే వచ్చి వెళ్ళారు. ఆంధ్ర రాష్ట్రాన్ని గురించి నా సలహా ఏమిటంటే నిర్వివాద ప్రాంతం అంతా ముందు తీసుకోండి, రాష్ట్రం నిర్మించుకోండి. తగువులున్న ప్రాంతాల విషయమే ఒక సంఘాన్ని 5 ఏళ్లలో ఏర్పాటు చేయమని కోరండి, అది సరియైన విధానం అన్నారు గాంధీజీ. జేవీపీ నివేదికలో నా సంతకమునకు ఆ మాటలే కారణమైంది.
1: మీరు ఇంతవరకు మహాత్మాగాంధీ జ్ఞాపకాలు డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య గారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు వినండి ఒక పాట.

ఇప్పుడు వినండి వెలుగు నీడలు. ఈ చిత్రం కోసం ఘంటశాల పి సుశీల పాడిన పాట, గీతరచన శ్రీశ్రీ, సంగీతం పెంద్యాల.

0: time as smiles, flags and patriotism fill air, writes the Times of India and all the other dailies. The Sunday Times also refers to an army dog shot in the leg by terrorists in Kishtwar getting President Independence Day honour for showing bravery and extraordinary courage. Government brings scheme to disclose foreign assets, opening a one-time window for taxpayers to declare their undisclosed foreign income, cites the Hindu. A Financial Express headline says, India closer to private nuclear power as draft rules issued. Under pressure amid regulatory heat and rising cost, this festive season to be testy for sweets makers is another headline in the Financial Express. A master plan for Delhi 2047 proposes the Havelis of Chandni Chowk to Latin's Delhi. Heritage buildings could soon get a lease of life by making them hotels and offices, notes the Sunday Express. And finally, the Economic Times carries a story of matchmaking startups using AI to narrow choices by creating user profiles based on dating history and personality, with traditional dating platforms losing steam. Under the headline, AI-led matchmaking apps getting all the investor love. And with that, it's back to you, Anuja.
1: Thank you, Saira. And now before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi urges all parties to support implementation of women's reservation in parliament and state assemblies to strengthen women's contribution in shaping India's policies. Prime Minister announces free online coaching for competitive exams aspirants to ease financial burden on their families. 1 crore youths to be trained in artificial intelligence in next 1 year. Suryapat Tiranga, first of its kind campaign involving Indian missions in over 50 countries, concludes in San Francisco. Government rolls out foreign asset disclosure scheme for small taxpayers. And in chess, world number one Magnus Carlsen retains eSports World Cup title. And with that, we end the morning news. Have a nice day.
2: ఆకాశవాణి గుంటూరు జిల్లా సమాచారాలకు వింటారు. రచన శ్రీ ఎంపి రవిశంకర్.
3: గుంటూరు జిల్లాలో జరిగిన ముఖ్యమైన కార్యక్రమాల్లో కొన్నింటితో కూడిన గుంటూరు జిల్లా సమాచార లేఖ ఇప్పుడు విందాం. గుంటూరు ప్రభుత్వ సమగ్రాసుపత్రిలో 10 కోట్ల రూపాయలతో నిర్మించనున్న ప్రత్యేక ఆర్థోపెడిక్ బ్లాక్ గడిచిన జులై 18న కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ శంకుస్థాపన చేశారు. గుంటూరు స్థానికులైన డెక్కన్ టొబాకో యజమాని షఫీక్ 10 కోట్ల రూపాయల విత్రణలో నిర్మించనున్న ఈ బ్లాక్లో 2 ఆపరేషన్ థియేటర్లు, ఎక్స్రే, ఈసీజీ, అల్ట్రాసౌండ్ సదుపాయాలతో పాటు ప్రతి నెల 10 నుండి 12 వేల మంది ఈ బ్లాక్ నుండి సేవలు అందుకోనున్నారని మంత్రి తెలిపారు. రోజుకు 350 మంది అవుట్ పేషెంట్లు దీని నుండి వైద్య సేవలు అందుకోవచ్చని, 18 నెలల్లో దీన్ని పూర్తి చేసేలా ముందుకు వెళ్తున్నామని మంత్రి వివరించారు. ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించి పెన్షన్ అండ్ జీపీఎఫ్ సమస్యల పరిష్కారానికి 2 రోజుల ప్రత్యేక అదాలత్ను గడిచిన జులై 21న గుంటూరు కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించారు. 2 రోజుల ఈ సమావేశాలను ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ శాంతిప్రియ ప్రారంభించి మాట్లాడుతూ, ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణ ప్రయోజనాలను సకాలంలో గౌరవప్రదంగా అందించడమే లక్ష్యంగా ఉద్యోగుల భవిష్యనిధి సేవలను సరళతరం చేశామని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులకు పారదర్శకమైన, ఇబ్బందులు లేని పదవీ విరమణ సేవలను అందించుటకు ఇటువంటి అదాలతులు ఉపయోగపడతాయన్న ఆమె, పెన్షన్, జీపీఎఫ్ సేవలను సరళతరం చేస్తూ పౌర కేంద్రీకృత విధానాన్ని అమలు చేస్తున్నామని వివరించారు. ఆధునిక సాంకేతికత, అభివృద్ది పరిచిన మౌలిక సదుపాయాలతో నూతనంగా రూపుదిద్దుకున్న గుంటూరు నగరంలోని కొత్తపేట చంద్రమౌళి నగర్ పోస్టాఫీసులను కేంద్ర కమ్యూనికేషన్స్ గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గడిచిన జులై 24న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, 150 సంవత్సరాల పురాతనమైన పోస్టల్ వ్యవస్థ గడిచిన 40 ఏళ్లుగా ఎటువంటి అభివృద్దికి నోచుకోలేదని, అటువంటి దానిని గడిచిన 2 ఏళ్లలో సమూలంగా మార్చామని తెలిపారు. 5,500 కోట్ల రూపాయలతో ఐటీ 2.0 సాంకేతికతతో పోస్టల్ శాఖను ఆధునీకరించామని మంత్రి వివరించారు. కృత్రిమ అవయవాలను ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, రోటరీ ఇంటర్నేషనల్ సంస్థలు సంయుక్తంగా 300 మంది దివ్యాంగులకు ఈ ఆగస్టు 2న అందజేశాయి. గుంటూరులోని భారతీయ విద్యాభవన్లో నిర్వహించిన కార్యక్రమంలో దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల నుండి వచ్చిన రెడ్ క్రాస్, రోటరీ సభ్యులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు కన్వీనర్ వడ్లమాని రవి మాట్లాడుతూ, ఈ అవయవాల ద్వారా దివ్యాంగుల జీవితాల్లో నాణ్యత పెంచేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ నెల 16న

విజయనగరంలో 30వ తేదీన అనంతపురంలో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. గుంటూరు నగరంలో రాష్ట సృజనాత్మకత మరియు సంస్కృతి కమిషన్ 8, 9 తారీఖుల్లో ఏర్పాటు చేసిన చిత్రకళా వీధి ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ వీధిని కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ సందర్శించి కళాకారులతో ముచ్చటించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ దేశం నలుమూలల నుండి పాల్గొన్న 800 మంది కళాకారుల కళ ఎంతగానో ఆకట్టుకుందని, కళలను ప్రోత్సహిస్తే ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయనే ఆలోచనతో వీరందరూ

0: అనంతరం మంత్రి మాట్లాడుతూ దేశం నలుమూలల నుండి పాల్గొన్న 800 మంది కళాకారుల కళ ఎంతగానో ఆకట్టుకుందని, కళలను ప్రోత్సహిస్తే ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయనే ఆలోచనతో వీరందరికీ ఆన్లైన్లో తమ కళ నుండి సంపాదన పెరిగేందుకు ఏమి చేయవచ్చో ఆలోచిస్తామని అన్నారు. ఆంధ్ర కళాకారులు ప్రపంచ మార్కెట్ను అందుకునేలా చేసేందుకు కృషి చేస్తామని ఆయన తెలిపారు. ఈ సంవత్సరం వ్యవసాయానికి ముప్పుగా పరిణమించిన ఎల్నినో ప్రభావాన్ని తట్టుకోవడానికి రైతులు తప్పనిసరిగా అంతర పంటలు వేసుకోవాలని గుంటూరు జిల్లా ఇన్ఛార్జి మంత్రి కందుల దుర్గేష్ కోరారు. ఈ ఆగస్టు 9వ తారీఖున గుంటూరు కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన సాగునీటి సలహా మండలి సమావేశంలో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ, రైతులు దిగుబడి ఆధారిత పంటల బీమా మాత్రమే చేసుకోవాలని, అంతర పంటల్లో కూడా పప్పుధాన్యాలు మాత్రమే వేసుకోవాలని సూచించారు. ఈ విషయాలపై ప్రతి గ్రామంలోనూ రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని కందుల దుర్గేష్ సూచించారు. ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ కార్యక్రమం ఆదివారం గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో శంకరన్ సమావేశ మందిరంలో సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆదివాసీల సమస్యలు, వాటి పరిష్కారాలను ఉద్దేశించి పెమ్మసాని మాట్లాడుతూ, దేశం కోసం, స్వాభిమానం కోసం ప్రాణాలు అర్పించిన ఎంతో మంది ఆదివాసీ నాయకుల గురించి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. మీరింతవరకు గుంటూరు జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన ముదిగొండ రవిశంకర్, ఆకాశవాణి ప్రతినిధి గుంటూరు జిల్లా. వ్యాఖ్యానం కె రాణి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం హలో అభిలాష కార్యక్రమంలో శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరే సినిమా పాటలు వింటారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన నెంబర్ 2255533, ఎస్టీడీ కోడ్ 08554. శ్రోతలు లైన్లో ఉన్నారండి, పలకరించేద్దాం. హలో,
2: గుడ్ మార్నింగ్ మేడం.
1: నమస్తే అండి, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? ఉమ్మెతి నుంచి. ఓబులేస్ గారు
2: బాగున్నారా మేడం?
1: బాగున్నాం అండి, మీరు బాగున్నారా?
2: ముందుగా మన శ్రోతలందరికీ నాగల చవితి శుభాకాంక్షలు మేడం.
1: అవునండి, ఈరోజు నాగల చవితి.
2: నోము మేడం.
1: మీ పేరు నోమునా?
2: సినిమా పేరు నోము.
1: ఓకే, సినిమా పేరు. అందులో ఏ పాట అండి?
2: పాటలు చెప్పుతారా మేడం కొద్దిగా?
1: పాటల నోము పండించావా?
2: పాట అనిపించాడు.
1: ఓకే, కోరుతున్న శ్రోతలండి. ఓకేనండి, మీ అందరి కోసం మీరు కోరిన పాట వినిపిస్తాం, వినండి. ధన్యవాదాలండి.

0: హలో అభిలాష కార్యక్రమం అండి.
1: హలో,
0: హలో, నమస్తే అండి.
1: శుభోదయం మేడం.
0: శుభోదయం అండి. మధుసూదన్ రెడ్డి గారు, మీకు ఏ చిత్రం బాగున్నామండి? మీరు బాగున్నారా? ఓకే అండి. ఈరోజు నాగల్ చవితి శుభాకాంక్షలు మీకు. ఓకే, మీకు ఏ చిత్రం పాట కావాలండి? కొండవీటి సింహం.
1: అవును మేడం.
0: ఓకేనండి, అందులో ఏ పాట అండి?
1: మా ఇంటిలోన మహాలక్ష్మి నీవేనే సాంగ్ ఉంటుంది మేడం.
0: ఓకేనండి.
1: ఉందా మేడం?
0: ఉందండి. కోరుతున్న శ్రోతలండి?
1: మేడం, మన అనంతపూర్ రేడియో వింటున్న శ్రోతలు అందరి కోసం, మీ కోసం, మా కోసం మేడం.
0: ఓకేనండి, అందరి కోసం మీరు కోరిన పాట వినిపిస్తాం, వినండి.
1: ఓకే, ధన్యవాదాలు మేడం.
0: ధన్యవాదాలండి.

0: ಮಗುವಿಗೆ ಗೃಹಲಕ್ಷ್ಮಿ ನೀವೇ.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో.
2: తాతయ్య, ఇది ఏం మొక్క?
3: టాంజరీన్. చాలా తీగా ఉంటుంది. పీకేయదు. ఫ్రీ ఫారెన్ ట్రిప్. లింక్ పై క్లిక్ చేయండి. ఇప్పుడే చేస్తాం.
2: తాతయ్య, ఆగండి, లింక్ పైన క్లిక్ చేయకండి.
3: ఎందుకు?
2: ఇది ఎస్ఎంఎస్ స్కామ్. క్లిక్ చేస్తే మీ బ్యాంక్ డీటెయిల్స్ దొంగిలించబడతాయి.
3: ఓ, థాంక్స్ గప్పు, కాపాడావు. ఇదిగో నీ తెలివితనానికి ఫలితం.
2: ఆర్బీఐ అంటుంది, స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.
4: మీకు కాలేజ్
5: హలో అభిలాష కార్యక్రమం అండి. వరంగల్ నుంచి బబ్లు గారు. కొంచెం గట్టిగా మాట్లాడండి, మీ వాయిస్ చాలా చిన్నగా ఉంది. ఓకే, మీకు ఏ చిత్రం నుంచి పాట కావాలండి? ఏం సినిమా అండి? వాణి. జానీ. ఓకే. ఓకే అండి. ఏం చేస్తుంటారండి? హలో, అందులో ఏ పాట అన్నారండి? ఓకేలండి. కోరుతున్న శ్రోతలండి, ఓకే అండి, మీ అందరి కోసం మీరు కోరిన పాట వినిపిస్తున్నాం, వినండి. ధన్యవాదాలండి.

0: హలో అభిలాష, కార్యక్రమం అండి.
1: నమస్తే మేడం గారు.
0: నమస్తే అండి, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు?
1: నా పేరు పుల్లన్న మేడం గారు, సనప గ్రామము, ఆకుకూరు మండలము, అనంతపూర్ జిల్లా. మేడం గారు బాగున్నారు?
0: ఓకే, బాగున్నామండి. సన్నప్ప గారు మీరు బాగున్నారా?
1: పుల్లన్న మేడం గారు మా పేరు.
0: సారీ సారీ,
1: ఊరే గ్రామం పేరు సనప మేడం గారు.
0: ఓకే,
1: మీరు కాళహస్తి మహత్యం మేడం గారు.
0: కాళహస్తి మహత్యం,
1: మధురము శివ మంత్రం అనే పాట వినిపించండి మేడం గారు.
0: ఓకేనండి,
1: కృతజ్ఞత వందనాలు మేడం గారు.
0: ఉండండి, అప్పుడే వెళ్ళిపోతారా?
1: లేదు మేడం గారు, మీరు పాలిస్తారని నేను ఊరికి అయిపోతుంది మేడం గారు.
0: ఓకేనండి, కాళహస్తి మహత్యం.
1: అవును మేడం గారు, అది డబ్బింగ్ సినిమా మేడం గారు, రాజ్ కుమార్ ది.
0: చూస్తున్నా అండి.
1: ఒకవేళ ఆ పాట లేకపోతే ఇంకొకటైనా అందులో వినిపించండి మేడం గారు.
0: ఆ మూవీని కనిపించట్లేదండి.
1: అవును మేడం, సరే మేడం గారు, ఇంకోటి తీసుకుందా మేడం గారు?
0: అడగండి.
1: భూకైలాసులో తీసుకోండి మేడం గారు, మున్నీట వదలి అదే పాట ఉంటా చూడండి మేడం గారు.
0: భూకైలాస్, ఓకేనండి. అందులో ఏ పాట అండి?

0: అందగాడా అందుకోరా, సుందరంగా అందుకోరా అని ఉంటుంది మేడం గారు.
1: స్టార్టింగ్ అది లేదండి, మీరు
0: సరే ఏదో ఒకటి మేడం గారు, పర్వాలేదు.
1: ఓకేనండి. వేణు మాధవ వేణా అండి?
0: వేణు మాధవ ఇప్పుడు కొత్త సినిమాలు మేడం, నేను అడుగుతాడు భూకైలాస్ పాత మేడం గారు.
1: చూస్తున్నా అండి. ఏం చేస్తుంటారండి మీరు?
0: ఫస్ట్ పోస్టల్ డిపార్ట్మెంట్ ఈడిఎంసీ బైగా డిఏగా నేను పనిచేసి రిటైర్ అయినాను మేడం గారు. బార్బర్ షాప్లు ఉన్నాయి, మా వృత్తులు చేసుకుంటూ బతుకు ఉంటాను మేడం గారు.
1: 2-in-1 వర్క్ చేస్తారైతే మీరు?
0: అవును మేడం గారు.
1: ఇంకోటి అడుగుతారా అండి మూవీ?
0: అందులో ఏదన్నా వినిపించండి మేడం గారు, పర్వాలేదు మేడం గారు, ఇంకొకసారి వినొచ్చు, ఏం తప్పేముంది. మిమ్మల్ని ఎక్కువ సమస్య పెట్టకూడదు కదా మేము.
1: అట్లా ఏం లేదు, మీరు మీకు నచ్చిన పాట ఏదైనా అడగచ్చు. ఏదో ఇంకొక పాట చెప్పండి. భూకైలాసలోనే?
0: భూకైలాసలోనే మేడం, ఆ చిత్రమే వద్దులే మేడం గారు మనకు.
1: ఓకే అదే వినిపిస్తాను. అందములు మీరు అడిగారు కదా,
0: సరేలే మేడం గారు,
1: ఆ పాట వినిపిస్తాను. కోరుతున్న శ్రోతలండి,
0: అలివేలి వీర.
1: ఓకే అండి, మీ అందరి కోసం మీరు కోరిన పాట వినిపిస్తాం, వినండి.
0: వందనాలు మేడం గారు.

0: హలో అభిలాష కార్యక్రమం అండి.
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: శుభోదయం అండి. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు?
1: అనంతపూర్ నుంచి మేడం. బ్లైండ్ హోమ్ నుంచి మేడం.
0: ఎక్కడి నుంచి అండి?
1: అనంతపూర్ బ్లైండ్ హోమ్.
0: పేరు అర్థం కాలేదు.
1: బ్లైండ్ హోమ్ మేడం.
0: బ్లైండ్ హోమ్. ఓకే ఓకే, అర్థమైంది. బ్లైండ్. ఓకే.
1: శాంతినగర్ పోర్ట్.
0: మీ పేరండి?
1: నా పేరు పెద్దిరెడ్డి మేడం. బాగున్నారా మేడం?
0: బాగున్నామండి. మీరు బాగున్నారా?
1: ఏం పేరు మేడం? పేరు?
0: నా పేరు అరుణ అండి. మీకు ఏ చిత్రం నుంచి పాట కావాలండి?
1: మాకు ఇది మేడం, అంటే ఈశా మహే, అదిగా పాప ఈశా మహేష్ పాప నాశ ఆ పాట.
0: చిత్రం అండి, చిత్రం పేరు?
1: మలమ్మ కథ అన్నమాట. మలమ్మ కథ.
0: మంగమ్మ కథ కాదండి అది.
1: మల్లమ్మ కథ.
0: మల్లమ్మ కథ. ఓకే.
1: నాగాల చవితి సందర్భంగా శుభాకాంక్షలు మేడం.
0: ఓకేనండి. కోరుతున్న శ్రోతలండి,
1: మన రేడియో అనంతపూర్ రేడియో స్టేషన్ వింటున్న వాళ్ళందరి కోసం.
0: ఓకేనండి, అందరి కోసం మరియు మీకోసం కూడా మీరు కోరిన పాట వినండి.
1: మేడం
0: ధన్యవాదాలండి.
1: థ్యాంక్ యూ మేడం.

0: రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర
1: నీకు కాలేజ్ రోజులు గుర్తున్నాయా?
2: అరే, కాలేజ్ జ్ఞాపకాలే కాదు, ఎన్నో విషయాలు మర్చిపోయాను. అప్పటి బ్యాంక్ అకౌంట్ కూడా గుర్తులేదు.
1: బ్యాంక్ అకౌంట్ పాతదైనా తెలుసుకోవచ్చు.
2: ఎలా తెలుసుకోవచ్చు?
1: ఉద్గమ్ ద్వారా. ఆర్బిఐ యొక్క ఉద్గమ్ పోర్టల్ లో రిజిస్టర్ చేసుకుని లాగిన్ అయ్యి ఇంకా మీ డీటెయిల్స్ పేర్కొని 10 ఏళ్ల లేదా దానికంటే పాత నిష్క్రియ ఖాతాలను సెర్చ్ చేయండి. బ్యాంక్ ని సంప్రదించి ఖాతాని యాక్టివ్ చేసుకోండి.
2: ఈ రోజే సెర్చ్ చేస్తాను.
1: మరైతే ఈ రోజు టీ నీ తరపున.
3: ఆర్బిఐ అంటుంది,
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: హలో, అభిలాష కార్యక్రమం అండి.
5: హలో, నమస్కారం మేడం.
4: నమస్తే అండి, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు?
5: ఫ్రెండ్ మాట్లాడతారంట.
4: చెప్పండి, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు?
5: హలో మేడం, నమస్తే మేడం.
4: నమస్తే అండి, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు?
5: మేడం, మేము అన్నమయ్య జిల్లా పెద్దమండ నుంచి మేడం.
4: ఓకేనండి, మీ పేరండి?
5: నా పేరు సుధాకర్ మేడం.
4: సుధాకర్ గారు, బాగున్నారా అండి? మా ప్రోగ్రామ్స్ అన్ని వింటూ ఉంటారా?
5: నేను బాగున్నాను మేడం, ఇంకా ఇంటర్నా మేడం.
4: ఓకే అండి, మీకు ఏ చిత్రం నుంచి పాట కావాలండి?
5: మాగా మేడం, ఉమ్మడి కుటుంబంలో పోవుతున్నావా అవరా ఎమ్మ ధర్మరా అనే పాట ఉంది మేడం.
4: ఉమ్మడి కుటుంబం. చూస్తున్నా అండి, ఎన్టీఆర్ సినిమాలోది కదండి?
5: అవును మేడం.
4: సతీ సావిత్రి. అదే కదండి, సతీ సావిత్రి.
5: అవును మేడం, సతీ సావిత్రి యమధర్మరాజు గురించి పాట పాడండి.
4: ఎస్ అండి.
5: కోరుతున్న
4: శ్రోతలండి, ఇది 10 మినిట్స్ ఉందండి డ్యూరేషన్. మిగతా వాళ్ళు కూడా ఎదురు చూస్తూ ఉంటారు కదండి, మీకు అంత పెద్ద సాంగ్ అడిగేశారు. ఓకేనండి, మీకోసం మీరు కోరిన పాట వినిపిస్తాం. వినంటే కోరుతున్న శ్రోతలండి,
5: చంద్రశేఖర్, భాస్కర్, ముదుగుమ్మ నుంచి అంజరెడ్డి, విజయ కుమారి, ఎంగటరమణ, మల్లికార్జున, హేమంత్, కళ్యాణ్, మీరందరి కోసం మేడం.
4: ఓకే అండి, ఆల్రెడీ పాట వస్తుంది, వినండి.
5: ఓకే, థ్యాంక్ యూ మేడం,
4: ధన్యవాదాలు అండి.
6: పరమేశ్వరుని దివ్య ప్రళయ తాండవ మందు తాళముత

సాక సకల లోకాల ధర్మ శాసనము నమలు చేసి విధి వ్రాయు ఆయువు చెల్లగానే వేళ తప్పక ప్రాణాలు వెలికి తీసి మోసి కొనిపోవుచుండు.

0: ఏమి ఈ సాధ్వీరలామ సాహసము? దుర్గమ కీకారణ్య ప్రయాసము సైతము సైరించి నన్ను అనుసరించు ఈమె స్థైర్యము సంస్థవనీయమైనను.
1: అహో, నిష్ప్రయోజనమే
0: కనుక చెప్పి చూచదనుగాక.
2: ఒకటి
3: కాలు మోపిన చాలు కస్సని అరికాలు కోసుకుపోయడి కూసురాళ్ళు, అలికిడైనను చాలు అదరి భుస్తున లేచి పడగెత్తి పైబడు పాపరేళ్ళు, అడుగు పెట్టిన చాలు వడలు జిల్లునలాగి నరములు కుదిగించునదుల నీళ్ళు, గాలి దోలిన చాలు కదలి ధీయని కర్ణపు

పొమ్మికన్ చీమలు దూరని చిట్టడబులలో కాకులు దూరని కారడబులలో చీమలు దూరని చిట్టడబులలో కాకులు దూరని కారడబులలో లబోది బోమని అఘోరించిన లబోది బోమని అఘోరించిన

ఓహో, ఏమి ఈ బాల అచంచల మనస్థైర్యము? దుర్గమ కీకారణ్య సీమలను అధిగమించుటయే గాక మహోన్నత పర్వత శిఖరాగ్రముల సైతం అధిరోహించి నన్ను అనుసరించుచున్నది. మరియును మరి కొంచెము బెదరించి చూచెదను గాక.

ఏమనుకుంటవి ఎవడనుకుంటవి ఏమనుకుంటవి ఎవడనుకుంటవి సముండను పాస ధరుండను కాలయముండను పో బేల పొమ్మికన్ పో పో బేల పో పొమ్మికన్ పో.

0: ನಿಮಗೆ ಸಾಮಾನ್ಯ ಸ್ತ್ರೀ ಕಾಣೋಪದು ಸುಮ.
1: ಬೇಡ ಸಾವಿತ್ರಿ, ಈಗ ಮಾನವ ಮಾತ್ರಲು ದಾಖಲೇನೆ ಬಾಟ ಇದೆ. ಗೋದಾನ ಪುಣ್ಯ ಭಾಗ್ಯವಂತುಲಕು ದಕ್ಕ ಅನ್ಯಸ್ವರಂಘನೀಯಮೈನ ವೈತರಣಿ ಅಲ್ಲದಿ.
2: ಆ ನೀನು ತಿಳಿಸಿನ ಧರ್ಮವೇದು ಇಂತ ದೂರ ಮೇತಂಚಿ ಚಿತ್ತಹಸ್ತವನತೋ ತಿರುಗಿ ಪೊಮ್ಮಂದುರ.
1: ಮರಿ ಏಮಂದುನು ಇದೇನು ನಿಕ್ಕಂಬ ಕಂಕರಿಂಚಿ ಏದಗಿನ ಒಕ್ಕಂಡು ವರಂಬ ಸಂಗಿ ಪಂಪಿದ ಸಾಧ್ವಿ. ನೀ ಕಾರ್ಯದೀಕ್ಷಕು ಕಡುಂಗಡು ಸಂತಸಿಂಚಿತಿ. ನೀ ಪತಿ ಪ್ರಾಣಂಬುದಕ್ಕ ಏದಗಿನ ಮರೊಕ್ಕ ವರಂಬು ಕೋರುಕನು.
2: ಈ ಯಮುನಿ ಕರ್ಕಸ ಹೃದಯ ಎಂಬು ಕೂಡ ಕರಗುತ್ತಿನಟ್ಲದೆ ಸಿಕ್ಕಿನ ಅವಕಾಶ ಮನೆಯ ದಾರಣೀಯವಲೆ. ಶ್ರೀಲಕ್ಕ ಪುಟ್ಟಿನಿಂಟಿಕನನು ಮೆಟ್ಟಿನಿಲ್ಲೇ ಪ್ರಧಾನ ಮನೆ ಕದ ಆರ್ಯೋಕ್ತಿ ಯಮಧರ್ಮರಾಜ ರಾಜಭ್ರಷ್ಟುಲೈ ಅಂಧುಲೈ ಕಾರಣವುಲಂದು ಕಟಕಟಂಪಡು ಮಾ ಅತ್ತಮಾಮಲಕು.
1: ಸರಿಯ ಸರಿಯ, ರಾಜ್ಯ ಪ್ರಾಪ್ತಿಯು ನೇತ್ರ ದೃಷ್ಟಿಯು ರೊಂಡರೂ ಸಂಗೀತರಿ ಹೋಗು. ಬದಲ ಕವಚಿಸುನದೆ ಐನನು ಇಟುವಂಟಿ ವರಂಬುಲೆನ್ನಿಯ ಸಂಗಿನನು మా యమధర్మమునకు భంగము వాటిల్లదు కదా. కనుక మరొక వరంబో సంగి లాలించి వృద్ధగించి ఊరడించి మరణించెద. సావిత్రి, అబలవన్న ఆదరంబున ఒంటి వరంబో సంగి పంపుట పాడిగాదరు భావంబున మరొక్క వరంబి అని తగించిది. అది నీ పతి ప్రాణంబు దక్క.
2: ఇప్పుడు దారిన పడినాడు. ఈ అవకాశం మాత్రమే పోనీయవలే. కన్నవారు రుణము తీర్చుదా సమవర్తి
1: ఇక సాధు బాబోను నటుల సుత శతంబరు గ్రహించితి సంతుష్టలై మరలి.
2: ఒకటి నే కోరితి, రెండు నీవిచ్చితి. ముచ్చటగా మూడవ కోరిక చెల్లించకపోవుట పాడియే ధర్మమూర్తి.
1: ఇది మా ధర్మస్మృతిలో ఉన్నట్టు లేదే. అయినా నువ్వు ఆఖరు కోరికేని వాపోవచ్చున్నది ఇచ్చి పంపేదా. సావిత్రి అడుగు మొక్క, అది నీ పతి ప్రాణము దక్క.
2: సంతానమును చూసి ఈయనను సంతసించ భాగ్యము ప్రసాదింపు.
1: ప్రసాదించి తిరి పొమ్ము.
2: ఇంకెక్కడికి పోయడం?
1: ఏమి
2: నా పతి ప్రాణములు నీయక అడుగు వేయలేవు.
1: ఏమి అడుగు వేయలేనా మహిష రాజమా? ఏమాశ్చర్యము, దేవాసుర గరుడ గంధర్వ కిన్నరకి పురుష యచ్చ సిద్ధ సాధ్య భూత ప్రేత పిశాచాదు నెత్తి వచ్చినను వినయరుద్రుని ప్రేతాండవ ఘోష విన్నను. నెమరాపక, అడుగు తప్పక, కళ తిప్పక ముందుకు సాగిపోవు నా మహిషరాజము. నేడేలకు తత్తరపాటున బిత్తరపోవచ్చున్నది. నీవు సాధ్యమేననుకోండి, ఇంద్రజాలం ఇవి కూడా.
2: ఇది ఇంద్రజాలము కాదు, ధర్మబద్ధమే.
1: ధర్మబద్ధమా? నాకు తెలియని ధర్మమా? యమధర్మమునకు పైన మరొక్క ధర్మమా? ఎటులా
3: అమరులెటులైన సంతానమందవస్సు మనుజలోకాన స

0: మేజర్ చంద్రకామి నుంచి పుణ్యభూమి నా దేశం అనే పాట కావాలి మేడం. నిన్న ఆగస్టు 15 కదా.
1: ఈరోజు నాగల చవితి కదండి.
0: నాగల చవితి మేడం.
1: ఓకేనండి. మేజర్ చంద్రకాంత్ అందరూ పెద్ద పెద్ద సాంగ్స్ అడుగుతున్నారు.
0: అయితే మహాలక్ష్మి పాట వేయండి మేడం.
1: మహాలక్ష్మి. అందులో ఏ పాట అండి?
0: ఏ పాట అయినా పర్వాలేదు మేడం.
1: ఓకే అండి. ఏం చేస్తుంటారండి?
0: హౌస్ వైఫ్ మేడం. కోరుతున్న శ్రోతలు
1: కోరిన పాట కనిపించట్లేదు. మీరు అడిగిన చిత్రమే కనిపించట్లేదు.
0: లేకపోతే మేడం కుంతిపుత్రం నుంచి సాయిబాబా పాట వేయండి మేడం. లేలే బాబా నిద్రపోవయ్యా అనే పాట వేయండి మేడం.
1: ఓకేనండి. కోరుతున్న శ్రోతలండి
0: నారాయణమ్మ, రాములమ్మ, తేజకుమార్ నాయుడు, నరసింహ నాయుడు మేడం.
1: ఓకే అండి. మీ అందరి కోసం మీరు కోరిన పాట వినిపిస్తాం వినండి.
0: ఓకే మేడం.
1: ధన్యవాదాలండి.
0: ధన్యవాదాలు మేడం.

0: హలో అభిలాష, కార్యక్రమం అండి.
1: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
0: శుభోదయం అండి. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు?
1: నేను నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డ నుంచి పాలెంపోలని మాట్లాడుతున్నా మేడం. బాగున్నారా మేడం?
0: పోలయ్య గారు.
1: అవును మేడం.
0: ఓకే, మీకు ఏ చిత్రం నుంచి పాట కావాలండి?
1: మేడం, ముందుగా మీకు, మన శ్రోతలందరికీ, ఆర్జర్లందరికీ, డైరెక్టర్ గారికి రిలేటెడ్ గా 80 స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మేడం.
0: ఓకే, మీకు కూడా అండి. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మరియు నాగల చవితి శుభాకాంక్షలు.
1: ఓకే మేడం, మీకు కూడా నాగల చవితి శుభాకాంక్షలు.
0: ఏ చిత్రం నుంచి పాట కావాలండి?
1: ఈ రోజు మాకు మేడం చండ శాసనం ఉందా మేడం?
0: చండ శాసనం
1: ఎన్టీఆర్ గారు
0: చూస్తున్నాండి. లేదండి.
1: లేదా మేడం? లేకుంటే మేడం, నా పేరే భగవాన్.
0: నా పేరే భగవాన్. ఓకే, అందులో ఏ పాట అండి?
1: మేడలో చేరిన చిలకమ్మ వాడనే మరిచిందో అమ్మ, ఆ పాట మేడం.
0: ఓకేనండి, మీకోసం మీరు
1: మేడం, మా ఫ్రెండ్స్ ఉన్నారు మేడం.
0: ఓకే, కోరుతున్న శ్రోత పూజారి
1: పూజారి ధనంజయ గారు, నరేందర్ రెడ్డి గారు, రామయ్య గారు, అలాగే వెంగమణి గారు, మా ఫ్రెండ్ ఆత్మకూరు అనంతపురం జిల్లా నుంచి సనప గ్రామం నుంచి పుల్లన్న గారు, మన అనంతపురం వింటున్న శ్రోతలందరి కోసం, మీకోసం, మా కోసం మేడం.
0: మీరు చెప్పిన పేర్లన్నీ కాల్స్ కలిసాయండి. వాళ్ళందరూ కూడా పేర్లు పాటలు కోరారు. ఓకే అండి, మీకోసం మీరు అడిగిన శ్రోతలందరి కోసం, మీకోసం మీరు కోరిన పాట వినిపిస్తాం, వినండి. ధన్యవాదాలండి.
1: థ్యాంక్ యూ మేడం. మీ గుడ్ నేమ్ మేడం?
0: అరుణ అండి.
1: అరుణ, ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం.
0: ధన్యవాదాలండి,
1: బాయ్ మేడం.

మీరింతవరకు హలో అభిలాష కార్యక్రమంలో టెలిఫోన్ ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం న్యాయశాఖ సహకారంతో నిర్వహించబడుతున్న ప్రత్యేక ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది.

0: तरीके से नो कर रही है तो इसका मतलब नो ही है, नो का मतलब यस कभी नहीं हो सकता। होप कि आने वाले समय पर ऐसे सेंटर्स की जो भी एक्सेस मतलब बहुत इजी टू रीच हो महिलाओं के लिए, और ऐसे सेंटर्स में किसी भी प्रकार का कोई सारा फीमेल स्टाफ रहता है तो सर्वाइवर्स बहुत इजी से आकर अपनी बातें बता देती हैं। कई बार वो ऐसी बातें भी बता देते हैं जिनको वो कहती है कि मैडम नोट मत कीजिएगा कैसी, क्योंकि मैं तो ये आपसे फैमिलियर होकर ही बता रही हूँ। तो वन स्टॉप सेंटर का एक बहुत अच्छा एटमॉस्फेयर होता है। मैं रिक्वेस्ट करूंगी कि आप सभी लोग सेंटर में विजिट करें तो अच्छे से समझ पाएंगे। धन्यवाद।
1: You had been listening to a talk on Protection of Women from Domestic Violence Act, Access to Justice and Sakhi One-Stop Center Scheme by Ankita Sarkar, Migration and Asylum Project and Sanjay Kumari, member, One-Stop Center. This talk was part of a webinar organized by the Department of Justice.
2: న్యాయశాఖ సహకారంతో నిర్వహించబడుతున్న ప్రత్యేక ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. ముందుగా వినండి జగదేక వీరుని కథ. ఈ చిత్రం కోసం ఘంటసాల పడిన పాట, గీత రచన పింగళి, సంగీతం పెండ్యాల.

శ్రోతలు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు వినండి స్వర్ణ కమలం. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం వాణి జయరాం పాడిన పాట వింటారు.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాత్.
2: మీరు ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం సమయం 10 గంటలు కావస్తోంది. మరి కొద్దిసేపట్లో వార్తా వాహిని విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది.

0: ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమానికి స్వాగతం.
1: ఎనభైవ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం జాతినుద్దేశించి ప్రసంగించారు. తెలుగు కవి గురజాడ అప్పారావు రాసిన కవిత దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులో అని తన ప్రసంగంలో ఉటంకిస్తూ, దేశం కేవలం భూమి కాదని, దేశమంటే అక్కడ నివసించే ప్రజలేనని అన్నారు. భారతదేశం అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా పురోగమిస్తుందన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు ప్రపంచ సగటు వృద్ధి రేటుకు రెట్టింపు కంటే ఎక్కువగా ఉంటుందన్నారు. దేశ ఆర్థిక పురోగతి జాతీయ భద్రతా పునాదులను ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ మరింత బలోపేతం చేసిందని చెప్పారు. సుస్థిర అభివృద్ది లక్ష్యాలు 2030లో కొన్నింటిని భారత్ నిర్దేశిత గడువు కంటే ముందే సాధించిందన్నారు. 2047లో స్వాతంత్ర శత వార్షికోత్సవం నాటికి మన దేశం వికసిత భారత దిశగా అడుగులు వేస్తోందని పేర్కొన్నారు.
2: నిష్టవాన్ విద్యార్థి ఔర్ శిక్షక్, వికాస్ కే లియే తత్పర వైజ్ఞానిక్ ఔర్ ఇంజనీర్, స్వాస్థ్య సేవా మే కార్యరత్ డాక్టర్ ఔర్ స్వాస్థ్యకర్మీ, మెహనతీ శ్రమిక్ ఔర్ అన్నదాతా కిసాన్ అపనే ప్రయాసో సే రాష్ట్ర నిర్మాణ కర్ రహే హై. प्रतिभावान खिलाड़ी, शिल्पकार तथा कलाकार, जनहित में सेवारत जन प्रतिनिधि, न्याय व्यवस्था से जुड़े न्यायकर्मी, कार्यनिष्ठ सिविल सेवक, अर्थव्यवस्था में योगदान देने वाले निस्वार्थ समाजसेवी और स्वच्छता अभियान के अग्रणी कार्यकर्ता, हमारे सभी सफाई मित्र देश की प्रगति में महत्वपूर्ण भूमिका निभा रहे हैं.
0: దేశ రాజధాని ఢిల్లీలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. ఎర్రకోటపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ జెండాను ఆవిష్కరించారు. యువశక్తి వికసిత్ భారత్ 2047 ప్రధాన ఇతివృత్తంగా ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సుమారు 5,000 మంది అతిథులు హాజరయ్యారు. విశిష్ట అతిథులుగా ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతానికి చెందిన ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం లబ్దిదారులు 100 మందిని ప్రభుత్వం ఆహ్వానించింది. జెండాను ఆవిష్కరించిన అనంతరం ప్రధానమంత్రి జాతినుద్దేశించి ప్రసంగించారు. దేశ స్వాతంత్ర్యం కోసం అత్యున్నత త్యాగానికి నిదర్శనంగా నిలిచిన మహనీయుల త్యాగాలను దేశం స్మరించుకుంటోందని అన్నారు. స్వాతంత్ర్యమే ఏకైక లక్ష్యంగా తమ జీవితాలను అంకితం చేసిన సమరయోధులందరికీ మహాత్మాగాంధీతో సహా దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన గొప్ప విప్లవకారులందరికీ నమస్కరిస్తున్నానని ప్రధానమంత్రి పేర్కొంటూ,
3: देश आज उन महान सपूतों का पुण्य स्मरण करती है जिन्होंने देश की आजादी के लिए त्याग बलिदान की पराकाष्ठा की. अपने तप, त्याग और बलिदान से आजादी के एकमात्र लक्ष्य को लेकर के अपनी पूरी जिंदगी खपा दी. पूज्य बापू समेत सभी स्वातंत्र सेनानियों को बलिदान की महान परंपरा जगाने वाले महान क्रांतिकारियों को आज मैं శ్రద్ధాపూర్వక నమన్ కర్తాం.
1: సంగీత నాటక అకాడమీ ఫెల్లోషిప్లు అవార్డులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం ప్రదానం చేశారు. ఢిల్లీలో జరిగిన ప్రత్యేక అవార్డుల ప్రధానోత్సవంలో 100 మందికి పైగా కళాకారులకు ఈ పురస్కారాలను, ఫెల్లోషిప్లను అందించారు. కళలు, సంగీతం, నృత్యం, నాటకం, జానపద గిరిజన కళలు, తోలుబొమ్మలాట, సాంప్రదాయ నాటకాలు తదితర కళారూపాలకు విశేష సేవలు అందించిన కళాకారులను ఈ పురస్కారాలతో సత్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ, అవార్డు గ్రహీతలు ఆధునిక భారతదేశ ప్రతిభ, అంకిత భావానికి ప్రతిబింబమని చెప్పారు. సంగీతంలో అనేక సాంప్రదాయాలు, జానపద నాటకాల్లో లెక్కనే

0: ఎన్ని కళారూపాలు ఉన్నాయన్నారు. దేశవ్యాప్తంగా విస్తరించిన సమృద్దమైన జానపద సంస్కృతిని పరిరక్షించడంలో కళాకారులు కీలక పాత్ర పోషిస్తున్నారని రాష్ట్రపతి పేర్కొన్నారు.
1: పూర్వ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ జీవిత చరిత్ర ట్రయంఫ్ ఆఫ్ ది ఇండియన్ రిపబ్లిక్ మై లైఫ్ మై స్ట్రగుల్స్ పుస్తకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలో బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ, సోషల్ మీడియా రీల్స్, ఇన్ఫ్లుయెన్సర్ల ప్రభావం పెరుగుతున్న ప్రస్తుత కాలంలో జీవితంలో షార్ట్ కట్స్ ను అనుసరించకుండా తాము అభిమానించే వ్యక్తుల జీవిత చరిత్రలను చదవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యువతకు సూచించారు. దేశ నిర్మాణం కోసం కలలు కన్న మహాత్మాగాంధీ, బాబాసాహెబ్ అంబేద్కర్, జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే వంటి మహనీయుల జీవిత చరిత్రలను చదవాలని ప్రధానమంత్రి ఈ సందర్భంగా యువతకు పిలుపునిచ్చారు. రామ్నాథ్ కోవింద్ జీవిత ప్రస్థానాన్ని ఆయన రాసిన మాటల్లోనే తెలుసుకోవాలని యువతకు సూచించారు.
0: కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఢిల్లీలో బుధవారం నిర్వహించిన హర్ఘర్ తిరంగా ద్విచక్ర వాహన ర్యాలీలో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పాల్గొన్నారు. అనంతరం ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ, దేశభక్తి, జాతీయ ఐక్యతను చాటి చెప్పే హర్ఘర్ తిరంగా కార్యక్రమం క్రమంగా ప్రజా ఉద్యమంగా రూపుదిద్దుకుంటోందన్నారు. ప్రతి ఇంట జాతీయ జెండాను ఎగురవేయడం ద్వారా దేశం పట్ల గౌరవం, బాధ్యతాభావం మరింత బలపడుతుందని పేర్కొన్నారు. సమాజంలో సేవాస్ఫూర్తిని మరింత బలోపేతం చేయడంలో హర్ఘర్ తిరంగా కార్యక్రమం కీలక పాత్ర పోషిస్తోందని ఉపరాష్ట్రపతి తెలిపారు. దేశం కోసం త్యాగాలు చేసిన స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తిని భావితరాలకు అందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయన్నారు.
2: In Tiranga Yatras, bike and cycle rallies, cultural programs and concerts, each activity has a different form, but the sentiment behind them is common. The national flag is the symbol in which every citizen can find a sense of belonging.
1: విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లు ఎఫ్సీఆర్ఏ 2026ను పరిశీలన కోసం ఉభయ సభల సంయుక్త పార్లమెంటరీ కమిటీ జేపీసీకి లోక్సభ బుధవారం పంపించింది. ఈ బిల్లును విస్తృతంగా సంప్రదింపులు జరిపేందుకు ఉభయ సభలకు చెందిన సభ్యులతో కూడిన సంయుక్త పార్లమెంటరీ కమిటీకి పంపించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ ప్రతిపాదించారు. ఈ కమిటీలో లోక్సభ నుంచి స్పీకర్ నామినేట్ చేసే 21 మంది సభ్యులు, రాజ్యసభ నుంచి చైర్మన్ నామినేట్ చేసే 10 మంది సభ్యులు ఉంటారని ఆయన తెలిపారు. రాబోయే శీతాకాల సమావేశాల తొలి వారంలోని చివరి రోజులోగా కమిటీ తన నివేదికను లోక్సభకు సమర్పిస్తుందని నిత్యానందరాయ్ పేర్కొన్నారు. విదేశీ విరాళాల వినియోగాన్ని మరింత పారదర్శకంగా, జవాబుదారీతనంతో నిర్వహించడమే బిల్లు ప్రధాన ఉద్దేశమని తెలిపారు.
0: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు గురువారంతో ముగిశాయి. లోక్సభ, రాజ్యసభలను నిరవధికంగా వాయిదా వేయడంతో సమావేశాలు ముగిసినట్లు ప్రకటించారు. జూలై 20న ప్రారంభమైన ఈ సమావేశాలు 25 రోజుల పాటు కొనసాగాయి. ఈ సమావేశాల సందర్భంగా పలుమార్లు నిరసనలతో తరచూ అంతరాయాలు ఏర్పడి శాసనపరమైన చర్చలు పరిమితమయ్యాయి. అయినప్పటికీ పార్లమెంటు పలు కీలక బిల్లులను ఆమోదించింది. ఈ సమావేశాల్లో లోక్సభ 11 బిల్లులు, రాజ్యసభలో 2 బిల్లులు ప్రవేశపెట్టారు. మొత్తం 12 బిల్లులకు ఉభయ సభలు ఆమోదం తెలిపాయి. వాటిలో పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు, జాతీయ గౌరవానికి అవమానాల నిరోధక బిల్లు, జనన మరణాల నమోదు బిల్లు, కేరళ బిల్లు వంటివి ఉన్నాయి. పేపర్ లీకేజ్ల నిరోధక బిల్లు ఈ సమావేశాల్లో కీలక అంశంగా నిలిచింది. పోటీ పరీక్షలు, ప్రభుత్వ నియామక పరీక్షల్లో పేపర్ లీకేజీలు, ఇతర అక్రమ పద్ధతులను అరికట్టే లక్ష్యంతో ఈ బిల్లును పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించాయి.
1: ప్రపంచ ఏనుగుల దినోత్సవం సందర్భంగా విశాఖపట్టణంలో నిర్వహించిన జాతీయ స్థాయి వేడుకల్లో కేంద్ర పర్యావరణ, అటవీశాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ గురువారం పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఏనుగుల సంరక్షణ, నిర్వహణలో విశేష కృషి చేసిన వారికి కేంద్ర మంత్రి గజగౌరవ్ 2026 అవార్డులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, ఏనుగులు ఇతర వన్యప్రాణుల సంరక్షణతో పాటు వాటి ఆవాసాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. మనిషి, వన్యప్రాణుల మధ్య సంఘర్షణను తగ్గించేందుకు ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. అనంతరం కేంద్ర మంత్రి కీర్తివర్ధన్ సింగ్ మాట్లాడుతూ, ఏనుగుల సంరక్షణకు కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ఏనుగులు అటవీ పర్యావరణ వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్నాయని, వాటి ఆవాసాలను రక్షించేందుకు సమిష్టి కృషి అవసరమని అన్నారు.
3: We are also making a greater use of science and technology in elephant conservation. A comprehensive genetic database of captive elephants is being developed through DNA sampling. And our Gaj Suchana mobile application, it is also being used to monitor individual captive elephants. And it is there to study the behavioral patterns of elephants, because without that, we cannot hope for any success when we talk about managing a conflict. The capacity strengthening is very important. And to strengthen the capacity of a frontline personnel, the ministry, in collaboration with the WII, Wildlife Institute of India,

0: and WWF India, they have prepared a field manual on managing human-elephant conflict.
1: ప్రభుత్వ ఈ మార్కెట్ ప్లేస్ జిమ్ పోర్టల్ సోమవారంతో 10 ఏళ్లను పూర్తి చేసుకోవడంపై కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ స్పందించారు. జిమ్ పోర్టల్ ద్వారా ప్రభుత్వ కొనుగోళ్లలో పారదర్శకత పెరిగిందని కేంద్ర మంత్రి తెలిపారు. గత 10 ఏళ్లలో జిమ్ స్థూల వాణిజ్య విలువ 422 కోట్ల రూపాయల నుండి 155 వేల కోట్ల రూపాయలకు పైగా పెరిగిందన్నారు. ప్రస్తుతం ఈ వేదికపై 12 లక్షలకు పైగా సూక్ష్మ చిన్న తరహా సంస్థలు, 2 లక్షలకు పైగా మహిళల నేతృత్వంలోని సంస్థలు, 42 వేలకు పైగా స్టార్టప్లు నమోదయ్యాయని వెల్లడించారు. వోకల్ ఫర్ లోకల్, మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాలకు జిమ్ పోర్టల్ బలమైన వేదికగా మారిందని పీయూష్ పేర్కొన్నారు.
2: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో కీలకమైన సీడ్ యాక్సెస్ రోడ్డు 2 దశను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం ప్రారంభించారు. అలాగే విజయవాడ మంగళగిరి జాతీయ రహదారిని అనుసంధానిస్తూ బకింగ్హామ్ కెనాల్పై 82 కోట్ల రూపాయలతో నిర్మించిన 478 మీటర్ల పొడవైన 4 వరుసల వంతెన కూడా ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రైతులు భూములు ఇవ్వటం వల్లే రాజధాని నిర్మాణం సాధ్యమైందని అన్నారు. అమరావతితో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధిని వికేంద్రీకరించేలా ప్రణాళికలు రూపొందించామని ముఖ్యమంత్రి తెలియజేస్తూ,
3: అమరావతి ప్రజా రాజధాని, దేవతల రాజధాని కూడా. ఈ రోడ్లు ఎక్కడ కటింగ్లు ఉండవు, అన్ని కూడా డక్ట్స్ పెట్టేశాం, బ్యూటిఫుల్ గా తయారు చేశాం. నీళ్లు పోవాలంటే ఒక డక్ట్లో వెళ్తాయి, డ్రైనేజీ పోవాలంటే ఇంకో దాంట్లో వెళ్తాయి, ఫ్లడ్ వాటర్ వస్తే ఇంకో దాంట్లో వెళ్తాయి. ఒక అమరావతే కాదు, రాష్ట్రం మొత్తం అభివృద్ధి కావాలి. అందుకే నేను కోరుకునే ప్రార్థనలో హెల్తీ, వెల్తీ, హ్యాపీ సొసైటీ అంటే అందరికీ ఆరోగ్యం ఉండాలి.
1: మహారాష్ట్రలోని ముంబైలో జరిగిన ఫీబ్యాక్ 2026 సదస్సులో భారతీయ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా మంగళవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన ఆవిష్కరణలు, జవాబుదారీతనం, ఖాతాదారుల విశ్వాసానికి ప్రాధాన్యతనిస్తూ భారతీయ బ్యాంకులు కృత్రిమ మేధాను స్వీకరించాలని సూచించారు. రుణాల అందజేత, ఖాతాదారుల సేవలు, ఆర్థిక సమ్మిళితత్వం, సంస్థల సామర్థ్యం, మోసాల గుర్తింపును మెరుగుపరచడం ద్వారా కృత్రిమ మేధ భారతీయ బ్యాంకింగ్ రంగంలో గణనీయమైన మార్పులు తీసుకురాగల తెలిపారు. అదే సమయంలో పారదర్శకత లేని నమూనాలు, సాంకేతిక సేవలు అందించే సంస్థలపై అధికంగా ఆధారపడడం, సమాచార గోప్యత, సైబర్ ముప్పులు వంటి ప్రమాదాలపై బ్యాంకులు అప్రమత్తంగా ఉండాలన్నారు. కృత్రిమ మేద ఆధారిత నిర్ణయాలపై ఎక్కువగా ఆధారపడడం వల్ల ఎదురయ్యే ముప్పులను కూడా దృష్టిలో ఉంచుకోవాలని గవర్నర్ సూచించారు.
2: ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ నుంచి వారణాసికి కొత్త విమాన సర్వీస్ ప్రారంభమైంది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఈ సర్వీసును ఢిల్లీ నుంచి దృశ్య మాధ్యమ విధానంలో గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ ప్రాంతీయ విమాన అనుసంధాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు దేశంలోని టైర్ 2, టైర్ 3 నగరాలను ప్రధాన విమాన కేంద్రాలతో అనుసంధానం చేయటమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. విజయవాడ వారణాసి నేరుగా విమాన సర్వీసు ప్రారంభం ఆంధ్రప్రదేశ్ విమానయాన రంగంలో మరో కీలక ముందడుగు అని పేర్కొన్నారు.
4: ప్రత్యేకంగా శ్రావణ మాసం మొదలవుతున్నటువంటి రోజు నాడు మనకి వారణాసి ఏదైతే ఆధ్యాత్మికంగా ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులందరికీ కూడా ఒక ప్రధానమైనటువంటి కేంద్రం ఉందో అలాంటిది మన బెజవాడ కనకదుర్గమ్మ అలాగే కాశీ విశ్వనాథ్ బాబా వీళ్ళిద్దరినీ కూడా కలిపే విధంగా ఈ కొత్త రూట్ ని మన విజయవాడ నుంచి ప్రారంభించడం నాకెంతో ఆనందంగా ఉంది. విజయవాడ ఎయిర్పోర్ట్ ని ఒక ప్రధానమైన ఎయిర్పోర్ట్ గా తీసుకోవడానికి ఇది ఒక ముఖ్యమైనటువంటి ఉదాహరణ.
1: అరుణాచల్ ప్రదేశ్ భారతదేశంలో విడదీయరాని అంతర్భాగమని, ఈ నిర్వివాద వాస్తవాన్ని ఏదీ మార్చలేదని భారత్ మరోసారి స్పష్టం చేసింది. ఢిల్లీలో మంగళవారం జరిగిన పాత్రికేయుల సమావేశంలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణదీప్ జైస్వాల్ మాట్లాడుతూ భారత్ చైనా సరిహద్దు ప్రాంతాల్లో శాంతి సుస్థిరతలను కాపాడటం ఢిల్లీకి అత్యంత ప్రాధాన్యమని తెలిపారు. భారత చైనా సరిహద్దు వ్యవహారాలపై సంప్రదింపులు, సమన్వయం కోసం ఏర్పాటు చేసిన 36వ కార్యాచరణ వ్యవస్థ సమావేశంలోనూ ఈ విషయాన్ని భారత్ పునరుద్ఘాటించినట్లు తెలిపారు.
2: ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమాన్ని మీరింతవరకు విన్నారు. వ్యాఖ్యానం కె రాణి, బి సరిత. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

వింటూ ఆనందిస్తూ ఆస్వాదిస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్జ్ పై మీ జయస్మితు. 10:17 అయిపోయింది. సో నేను ఆల్రెడీ ఫస్ట్ క్వశ్చన్ అడిగేశాను, ప్రపంచంలోనే అంతర్గత జలాంతర్గామ లైట్ హౌస్ ఎక్కడ కడుతున్నారు అని నేను అడిగాను. సో చూద్దాం ఎంతమంది మనకి ఆన్సర్స్ పంపిస్తున్నారు. భారతదేశంలో మొట్టమొదటి అంతర్గత జలమార్గ లైట్ హౌస్ ఏ నది మీద నిర్మిస్తున్నారు, ఇది నా ప్రశ్న. సో అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేస్తూ రామచంద్రరావు గారు మనకి విజయవాడ నుంచి పంపించారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ హాయ్ జయస్వి, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. కమింగ్ బ్యాక్ దుర్గారావు గారు సో మెసేజ్ పంపించారు, నాకైతే మెసేజ్ డెలివరీ అవ్వలేదు. అండ్ హాయ్ మ్యామ్, ఎలా ఉన్నారు? విజయవాడ నుంచి విజయలక్ష్మి గారు, ఇవాళ చాలా స్పెషల్ డే, దయచేసి విషెస్ తెలియజేయగలరా? సో విషెస్ అయితే అందించలేవండి, అన్నిదా భావించకండి. రాపిడో బాయ్, గుడ్ మార్నింగ్ జయస్వి గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ పెడన జోగనేంద్ర కాలనీ నుంచి అప్పల్ రాజు గారు, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను, థ్యాంక్ యూ ఫర్ ద రైట్ ఆన్సర్.

ఎన్ మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుంచి సరైన సమాధానం అందించారు. అలాగే రామకృష్ణ గారు, దేవాంగ గారు సౌత్ మోపూర్ నుంచి రైట్ ఆన్సర్. కనకారావు గారు పెడన నుంచి రాంగ్ ఆన్సర్. హాయ్ జయస్వి, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి, థ్యాంక్ యూ సో మచ్. సో నిన్న కూడా వచ్చింటే బాగుండేది కదా, కొన్నిసార్లు అలా జరుగుతుంది, అది మన చేతుల్లో ఉండదు. అండ్ సిస్టర్ వేణుగోపాల్ దత్త గారు రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ వారితో పాటుగా హ్యాపీ ఇండిపెండెన్స్ డే, థ్యాంక్ యూ సో మచ్. బిలేటెడ్గా జగిత్యాల జిల్లా బుగ్గారాం నుంచి తిరుణగిరి ప్రకాష్, సుజాత, చోటు కార్తికేయ, సో స్వీట్. అండ్ కానో నుంచి తాతారావు గారు, గుడ్ మార్నింగ్ రేడియో గాని. జయస్వి గారు కేరళలోని కొచ్చి వాడ్రేవ్ వద్ద ప్రారంభించారు. ఓహో, ఓకే, నేను ఏ నది మీద అని అడిగాను. సో ఎనీవేస్ చూద్దాం. రైట్ ఆన్సర్ భాస్కర్ గారు పెడని నుంచి ముజాపేట్, మహబూబ్ నగర్, ఎం నరేష్, మెర్సీ విజయ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ, నరసింహాయ, దోజా అండ్ సక్కుబాయ్. గుడ్ మార్నింగ్ అండి మీ అందరికీ కూడా, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. హాయ్ జయస్వి, ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగారండి అంటూ మధుసూదన్ రెడ్డి గారు, సారీ మాధవి గారు మనకి పంపించారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మధుసూదన్ రెడ్డి గారు ఫ్రమ్ బాపినేపాలెం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఫ్రమ్ దస్తగిరి సంధ్య, ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి సరైన సమాధానం. అండ్ అలాగే హాయ్ ఎలా ఉన్నారు జయస్వి గారు, చిన్న కానూర్ నుంచి సాయి, భవ్య అండ్ పల్లవి, నేను చాలా బాగున్నాను, థ్యాంక్ యూ ఫర్ ద మెసేజ్, గుడ్ మార్నింగ్ అంటూ కుసుమ అంబట్ నగర్ నుంచి రైట్ ఆన్సర్. కేవీ రమణమూర్తి గారు తమిళనాడు, తప్పో ఒప్పో నాకు తెలియటం లేదు అంటూ పంపించారు. ఎనీవేస్ నో ఇష్యూస్, థ్యాంక్ యూ ఫర్ ద మెసేజ్ అండి. అండ్ జయస్వి ఎలా ఉన్నారు అంటూ రాణి ఫ్రమ్ నర్సరావుపేట నుంచి రైట్ ఆన్సర్, నేను బాగున్నాను. అండ్ దిస్ ఇస్ శివలీల ఫ్రమ్ కంకిపాడు, సరైన సమాధానం పంపించారు. అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్. అండ్ మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం అంటూ ఉమ్మడి నుండి మామ జైనుదీన్, స్నేహమాను జైనుదీన్. సో వీరందరూ కూడా రైట్ ఆన్సర్స్ పంపించారు. అండ్ ఫైనల్లీ నా కోసం వెయిట్ చేస్తున్న ఆన్సర్ గుంతకల్ నుంచి మనకి పంపించారండి. సో విజయ్ ఇంకా పరమేష్ గారు, ఓకే. సో వైజాగ్ అయితే పంపించారు, మరి వైజాగ్ దీనికి సంబంధించి నేను అడిగిన క్వశ్చన్కి అయితే రిలేటెడ్గా లేదు. సో ఎనీవేస్ చూద్దాం. నా ప్రశ్నకి సమాధానం బ్రహ్మపుత్ర నది అన్నమాట. భారతదేశంలో మొట్టమొదటి అంతర్గత జలమార్గ లైట్ హౌస్ ఏ నది మీద నిర్మిస్తున్నారు? బ్రహ్మపుత్ర నది. ఇది 4 లైట్ హౌస్లకు సంబంధించినటువంటి ఒక ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అన్నమాట. అండ్ ఇది నిజంగానే చాలా ఆసక్తికరంగా ఉండబోతోంది. అండ్ జాతీయ జలమార్గం 2 నేషనల్, దీనికి సంబంధించి బోగిబిల్ పాండు అండ్ అలాగే సిల్ఘాట్ మరియు విశ్వనాథ్ ఘాట్లకు ఇవి నిర్మించబడతాయన్నమాట. సో వీటికి సంబంధించి ఈ లైట్ హౌస్ ప్రాజెక్ట్ అనేది నిర్మించబడుతోంది. ఇంట్రెస్టింగ్ రైట్? మరి బ్రహ్మపుత్ర ఏ నది మీద నిర్మిస్తున్నారు అని అన్నాను. బ్రహ్మపుత్ర ఇస్ రైట్ ఆన్సర్. సరైన ఆన్సర్స్ పంపించిన మీకు కంగ్రాచులేషన్స్. మరి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. 10:21 అయిపోయింది. మీ తదుపరి ప్రశ్న, రైతుల సాధికారతను పెంచేందుకు మొదటి సోయాబీన్ ఉత్సవాన్ని ఏ రాష్ట్రం నిర్వహించింది? రైతుల యొక్క సాధికారతను పెంచేందుకు మొదటి సోయాబీన్ ఉత్సవాన్ని ఏ రాష్ట్రం నిర్వహించింది? రైట్ ఆన్సర్స్ మీకు తెలిస్తే మీ ఆన్సర్స్ 8662438114కి నాకు వాట్సాప్ చేయండి.

మనసంతానువే మూవీ నుంచి చిత్ర గారు పాడినటువంటి అద్భుతమైన పాట వింటూ ఆనందిస్తూ ఉన్నారు. నవరస భరిత హరవీలు 10:31 అయిపోయింది మన క్లాక్ లో టైం. కాకపోతే వచ్చిన డిసప్పాయింట్మెంట్, కొంచెం వాట్సాప్ లో ఇష్యూ ఉంది నాకు, మీ మెసేజెస్ చాలా ఆలస్యంగా వస్తున్నాయి. సో అందుకని కొంచెం గ్యాప్ తీసుకుని నేను మళ్ళీ ఇంకొక క్వశ్చన్ అడుగుతాను. సో అందుకని కాస్త మీరు పంపిన మెసేజెస్ అన్ని చదివేంత వరకు కొంచెం నా కోసం ఎదురు చూస్తారని నేనైతే ఆశిస్తున్నాను. అన్నిదా భావించకండి, టెక్నికల్ ఇష్యూ ఉందన్నమాట. సో నేను ముందుగానే చెప్తున్నాను, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. మీకు ఒక బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం వస్తుంది. స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్.

0: నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటో సీత, అది నాకు చాలా ఇష్టం.
2: అలవాటు మార్చండి.
3: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
2: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృతంగా ఉండండి. మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
3: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
2: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృతంగా ఉండండి.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ బై మీ జయస్వితు. 10:43 అయిపోయింది. రైతు సాధికారతను ప్రోత్సహించడానికి మొదటి సోయాబీన్ ఉత్సవాన్ని ఏ రాష్ట్రం నిర్వహించింది అన్నాను. సో చాలా మంది ఆన్సర్స్ పంపించారు. హాయ్ జయస్వి గారు అంటూ మురళి గారు మనకి మెసేజ్ చేశారు. అలాగే మూసాపేట్ మహబూబ్ నగర్ నుంచి ఎం నరేష్, మెర్సీ విజయ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, సో వీళ్ళందరూ కూడా మనకి మెసేజ్ పంపించారు. సూపర్ సాంగ్స్ వినిపిస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆన్సర్ ఎక్కడ కుదిరితే ఈసారి నాకు ఆన్సర్ కూడా పంపించండి. హాయ్ జయస్వి గారు అంటూ సరైన సమాధానాన్ని పంపించారు మనకి, ధన్యవాదాలు. పాపినేపాలెం మధుసూదన్ రెడ్డి గారు అండ్ సిద్ధయ్య గారు సరైన సమాధానంతో దస్తగిరి సంధ్యా ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి మనకి మెసేజ్ చేశారు. హాయ్ జయస్వి గారు, మాకు ఆడియో క్లారిటీగా రావట్లేదు, వివిధ భారతి ఆన్లైన్ లో పెట్టిన ఫుల్ సౌండ్ క్లారిటీగా లేదు మేడం. సో నేను ఒకసారి

0: డెఫినెట్గా ఇన్ఫామ్ చేస్తానండి. అండ్ హాయ్ జయస్వి, ఎలా ఉన్నారు? శుభోదయం అంటూ ఎంఎంఎస్ నివాస్ గారు నల్లపాడు నుంచి మనకి మెసేజ్ చేశారు. కమతం వెంకటలక్ష్మి రెడ్డి గారు భీముని పాడు నుంచి సరైన సమాధానాన్ని పంపించారు, థ్యాంక్ యూ. అండ్ ఎంఎస్ దుర్గారావు గారు మనకి మెసేజ్ చేశారు, హాయ్ అండి, నమస్కారం, శుభోదయం. మెసేజెస్ మనకి ఎందుకు బాస్, మీరు మాట్లాడితే చాలు, హౌస్ స్వీట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అండర్స్టాండింగ్ అండి. అండ్ నమస్తే అండి, సోయాబీన్ ఉత్సవాలు అంటూ ప్రశాంత్ గారు కర్నూలు నుంచి పంపించారు మనకి సరైన సమాధానం. రైట్ ఆన్సర్తో తిరుమలేష్ గారు మెసేజ్ చేశారు. అలాగే అనంతపూర్ నుంచి రమణ నాయక్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వీరందరూ కూడా రైట్ ఆన్సర్స్ పంపించారు. అండ్ మోక్షిత్ నాయక్, అభిరామ్ నాయక్, శాంతిభాయ్, సో మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం, రైట్ ఆన్సర్ సరైన సమాధానంతో గనగలూరు నుంచి రామకృష్ణారెడ్డి గారు కర్ణాటక నుంచి మనకి పంపించారు. అలాగే రెండో ప్రశ్నకి సమాధానం అంటూ సిస్టర్ వేణుగోపాల్ దత్త గారు సరైన సమాధానం. కేవీ రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి మనకి మెసేజ్ చేశారు, హాయ్ మ్యామ్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్, మీకు కూడా గుడ్ మార్నింగ్ సార్, సరైన ఆన్సర్ అందించారు. ఉమ్మడి నుండి మామ జైనుద్దీన్ స్నేహ భాను జైనుద్దీన్ గారు రైట్ ఆన్సర్ పంపించారు. భవనం రాణి ఫ్రం నర్సరావుపేట నుంచి రైట్ ఆన్సర్. భాస్కర్ గారు పెడన నుంచి, అలాగే కనకారావు గారు పెడన నుంచి మనకి పంపించారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద రైట్ ఆన్సర్. సత్యకుమార్ గారు మనకి మెసేజ్ చేశారు ఫ్రం కాకినాడ నుంచి, థ్యాంక్ యూ సో మచ్ సత్యకుమార్ గారు ఫర్ ద మెసేజ్. అనంతపురం నుంచి అనురాధ గారు పంపించారు సరైన సమాధానం. అలాగే నాగాలాండ్ అంటూ మనకి రైట్ ఆన్సర్తో అనంతపురం నుంచి టైలర్ రమేష్, మెకానిక్ వెంకటాచలపతి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు. జగిత్యాల జిల్లా బుగ్గారం నుంచి తిరుణగిరి ప్రకాష్, సుజాత, చోటు, కార్తికేయ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. బిలేటెడ్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే సరైన సమాధానం పంపిస్తూ మనకి విజయ పరమేష్ గుంతకల్ నుంచి, థ్యాంక్ యూ అండి. అండ్ భాస్కర్ గారు చెరుకుపల్లి నుంచి మనకి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. సరైన ఆన్సర్ వచ్చేసి నాగాలాండ్ అనమాట. సో నాగాలాండ్ రాష్ట్రం ఫిబ్రవరి 20-21 తేదీల్లో మనకి రైతు సారికారతని పెంపొందించడానికి సోయాబీన్ ఉత్సవాన్ని ప్రారంభించింది. అండ్ ఈ కార్యక్రమంలో భాగంగా 200 మందికి పైగా రైతులు, శాస్త్రవేత్తలు అధికారికంగా ఇందులో పాల్గొంటారనమాట. గుడ్ మార్నింగ్ జయస్వి గారు అంటూ కుసుమ గారు అంబటి నగర్ నుంచి ఫస్ట్ క్వశ్చన్ కి రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే హాయ్ జయస్వి, వెరీ వెరీ గుడ్ మార్నింగ్, మీకు కూడా వెరీ గుడ్ మార్నింగ్ అండి. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు సరైన సమాధానం అందించారు. అండ్ దిస్ ఇస్ శివలీల అండ్ కంకిపాడు నుంచి పంపించారు సరైన సమాధానం. అండ్ నాగాలాండ్ అంటూ మాధవి గారు, ఆంజనేయులు గారు పంపించారు భూదాన్ భోజంపల్లి నుంచి. అలాగే రామకృష్ణ దేవాంగ సౌత్ మోపూర్ నుంచి మనకి మెసేజెస్ చేశారు. సో ఇవి నాకు వచ్చిన మెసేజెస్, ఇంకా చాలా మెసేజెస్ ఉన్నాయి. అంటిల్ దెన్ ఇంకొక స్వీట్ క్వశ్చన్, ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. సో స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్ వివిద్ భారతి ఎఫ్ఎం. మీ జయస్వితో
1: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
2: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
3: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
4: నాకైతే నా స్కూల్ డేసే.
1: మేమే కాదు, మీరు కూడా మీ మనస్ లోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై,
5: ఓన్లీ ఆన్ వివిధ భారతి FM 101.3 ఎవ్రీడే ఈవినింగ్ 8:07:15.

అయిపోయింది 9:00 టైం. సో ఇందాక నేను అడిగిన ప్రశ్నకి కొన్ని సమాధానాలు మిగిలిపోయి ఉన్నాయి. సో ఆల్రెడీ నేను మీకు ముందే చెప్పాను వాళ్ళు కొంచెం వాట్సాప్ ఇష్యూగా ఉంది. సో అన్నిదా భావించకండి. అండ్ నెక్స్ట్ కమింగ్ బ్యాక్ వేటపాలెం రామానగర్ బోర్డు బాలసుబ్రహ్మణ్యం గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ నాగాలాండ్ అంటూ ఆన్సర్ పంపించారు. ఉదయం నుంచి ఎన్నో విషయాలు చెప్పారు, థ్యాంక్ యూ అండి. మీకు కూడా రంగాచార్యులు గారు టీచర్స్ కాలనీ హిందూపూర్ మేడం నాగుల చవితి శుభాకాంక్షలు. సో థ్యాంక్ యూ సార్. అండ్ వైదంపేట అనంతపూర్ డిస్టిక్ నుంచి మనకు పంపించారు నాగాలాండ్ అంటూ నాగార్జున గారు, లక్ష్మి గారు, హాయ్ జయస్వి గారు అంటూ పైనేపాలెం మధుసూదన్ రెడ్డి గారు సిద్ధయ్య పంపించారు. 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు బిలేటెడ్గా అంటూ కవిత, జోష్నవి, భైరవ్ నగర్ అనంతపూర్ నుంచి రైట్ ఆన్సర్, ముసాపేట్ మహబూబ్ నగర్ నుంచి నరేష్, మెర్సీ, విజయన్ ఫ్యామిలీ మెంబర్స్ సరైన ఆన్సర్. అండ్ పాలెం పోలయ్య గారు ఆలగడ్డ నంజాల జిల్లా నుంచి బిలేటెడ్గా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సమాధానం పంపించారు, ధన్యవాదాలు మీకు కూడా. హలో జేఎస్పి, ఎలా ఉన్నారు? నేను ఫస్ట్ టైం మెసేజ్ చేస్తున్నాను, నాకు ఎఫ్ఎం చాలా చాలా చాలా ఇష్టం, థ్యాంక్ యూ అండి. ఇలానే వింటూ ఉండండి, వింటూ ఆనందిస్తూ ఆస్వాదిస్తూ ఉండండి. ఎన్నో అద్భుతమైనటువంటి కార్యక్రమాలు మీకోసం నిరంతరం మేము అందిస్తూనే ఉంటాం. కానూ నుంచి తాతారావు గారు మనకి మెసేజ్ పంపించారు, జేఎస్పి జవాబు ఓడరేవు వద్ద ప్రారంభించారు అంటూ ఇందాకటి మెసేజ్. అలాగే శుభోదయం తెలియజేస్తూ సౌజన్య గారు మంగళగిరి నుంచి, అండ్ నూతి సత్యానంద్ గారు హయాత్నగర్ నుంచి పంపించారు. మీకు కూడా వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. వీళ్ళతో పాటుగా నమస్తే జయస్వి గారు, నమస్కారం అండి. మీకు కూడా ఎలా ఉన్నారు? హ్యాపీ సండే అండ్ గుడ్ మార్నింగ్ అంటూ పోరంకి నుంచి వీరరాఘవమ్మ, రేఖ, సాయి, మౌనిక అండ్ ఫ్యామిలీ మెంబర్స్, ఈ రోజు మీ షో చాలా బాగుంది, మళ్ళా ఎప్పుడు కలుస్తారు అంటూ మనకి మంగళగిరి నుంచి మెసేజ్ పంపించారు ఉదయ్. సో థ్యాంక్ యూ సో మచ్ ఉదయ్ ఫర్ ద మెసేజ్. కలుద్దాం చక్కగా ఒక మంచి రోజు, ఖచ్చితంగా కలుద్దాం. రంగాచార్యులు గారు టీచర్స్ కాలనీ హిందూపూర్ నుంచి పంపించారు నాగాలాండ్. సో అనుకోకుండా ఈ రోజు కొంచెం టెక్నికల్ ఇష్యూ ఉండడం వల్ల ఎక్కువ ప్రశ్నలు నేను అడగలేకపోయాను. సో ప్లీజ్ ఏం అనుకోకండి, ఖచ్చితంగా ఇంకొక బ్యూటిఫుల్ డే మనం మాట్లాడుకుందాం. హలో హలో, వెరీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అరవింద్ స్వామి. సో థ్యాంక్ యూ సో మచ్ అరవింద్ స్వామి గారు ఫర్ ద మెసేజ్. పద్మారెడ్డి గారు వజ్రాహోం సూర్యాపేట తెలంగాణ నుంచి పంపించారనమాట. సో కైండ్లీ ప్లీజ్ డోంట్ మైండ్, స్పెషల్ విషెస్ అయితే అందించబడవు. ఒక పాట మా కోసం పాడతారా ప్లీజ్ అంటూ మురళి గారు మనకి మెసేజ్ చేశారనమాట. సో 10:57 ఏమైపోయింది, ఒక మంచి సాంగ్ ఏం పాట పాడదాం? సో ఇవాళంతా కూడా దేశభక్తి గురించే మనం ఎక్కువగా మాట్లాడుకున్నాం కాబట్టి ఒక మంచి దేశభక్తి గీతమే పాడుకుందాం. ఓకే

నిరంతరం మన భారతదేశం సకల కళలతో ఆనందాలతో సస్యశ్యామలంగా ఎప్పుడూ సంతోషంగా ఉండి ఆ భారతమాత ఆశీస్సులు మనందరికీ ఉండాలని కోరుకుంటూ ఈనాటి ఈ షోకి నేనైతే టాటా బాయ్ బాయ్ చెప్పేస్తున్నాను. కలుసుకుందాం మరొక చల్ల చల్లని సాయంత్రం, రైట్? సో మంచి పాట పాడారు, ధన్యవాదాలు తెలియజేస్తూ వేటపాలెం రామనగర్ నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు అండ్ గోవర్ధన్ రావు గారు, ఇంద్రబాబు గారు, భానుప్రకాష్, నవ్య, లక్కీ, మీరాబాయ్, వీరందరూ కూడా మెసేజ్ చేశారు నాగాలాండ్ అంటూ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మురారి మూవీలో మంచి పాట వినిపించినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ కానూరు నుంచి తాతారావు గారు. డన్, ఇది ఈనాటి మన షో అన్నమాట. సో ఎంజాయ్ చేశారు కదా? సో కలుసుకుందాం మరొక బ్యూటిఫుల్ ఈవినింగ్, మరిన్ని విషయాలు.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. పోలీసు జైళ్ల శాఖలో విశిష్ట సేవలు అందించినందుకు పలువురు అధికారులకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ గతంలో ప్రకటించిన పథకాలను ఆయా అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం ప్రదానం చేశారు. అమరావతిలోని పెరేడ్ మైదానంలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమంలో ఈ పథకాలు అందించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 80వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో ప్రముఖ తెలుగు కవి గురజాడ అప్పారావు రచించిన దేశమును ప్రేమించమన్న ప్రస్తావించడంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రపతికి కృతజ్ఞతలు తెలిపిన పవన్ కళ్యాణ్ దేశభక్తికి నిజమైన అర్థాన్ని భారతదేశ గొప్పతనాన్ని రాష్ట్రపతి గుర్తు చేశారని పేర్కొన్నారు. ప్రజారోగ్య అత్యవసర పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు రాష్ట్రంలో తొలిసారిగా వ్యాధుల నియంత్రణపై అనుకరణ వ్యాయామాలు నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ చక్రధరబాబు తెలిపారు. తొలిదశలో కృష్ణా జిల్లాలో 18-19 తేదీల్లో లెప్టోస్పిరోసిస్పై, పశ్చిమ గోదావరి జిల్లాలో 20-21 తేదీల్లో అత్యంత ప్రమాదకర ఏవియన్ ఇన్ఫ్లుయెన్జాపై వ్యాయామం నిర్వహించనున్నట్టు వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశ బొగ్గు ఖనిజ భద్రతను బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయాత్మక చర్యలు చేపడుతోందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. ఖనిజాలు బొగ్గు దిగుమతులపై ఆధారపడడానికి తగ్గించడంతో పాటు మౌలిక వసతుల అభివృద్ధిని వేగవంతం చేస్తున్నామని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. రాష్ట్రంలో ఉత్తమ విద్యా విధానాలను అమలు చేసినందుకు రాష్ట్రానికి చెందిన పలువురు ఉపాధ్యాయులు ఫిన్లాండ్ విద్యా విధానాలపై అధ్యయనం చేయనున్నారు. ఈ మేరకు 29 మంది ఉత్తమ టీచర్లు ఈ నెల 17-26 తేదీ వరకు ఆ దేశంలో పర్యటించనున్నారు. వివిధ ప్రాంతాలను సందర్శించి అక్కడ విధానాలపై ఇక్కడి సహ టీచర్లకు వారు శిక్షణ ఇస్తారు. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు గౌతులచ్చన జయంతి ఈరోజు. 1909 ఆగస్టు 16 తేదీన శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం బారువ గ్రామంలో ఆయన జన్మించారు. రైతులు, ఓటు హక్కు లేని ప్రజల కోసం ఆయన పనిచేశారు. అప్పటి బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన చేసిన పోరాటాలకు గాను ఆయనకు సర్దార్ బిరుదు లభించింది. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఏపీఎల్ తరహాలోనే ఉమెన్ ఏపీఎల్ నిర్వహించనున్నట్టు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు, విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ ప్రకటించారు. ఈ పోటీలు 15-26 తేదీ వరకు మంగళూరులో జరుగుతాయని ఒక ప్రకటనలో తెలిపారు. వాయువ్య బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ యానాంలలో దిగువ ట్రోపు ఆవరణలో నైరుతి వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయని పేర్కొంది. వీటి ఫలితంగా ఉత్తర దక్షిణ కోస్తా యానంలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 12 గంటలకు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా

0: విశేషాలు.
1: పొలం గట్టు దుమ్ములో పోట్ల గిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోత రాజు ఊగినట్టు.
2: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
2: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
3: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
2: ఓ పాట కనులు తుడిస్తే
3: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
2: ఓ పాట మనసుకి హత్తుకుంటే
3: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
2: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
3: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
2: 101.3.

హలో, గుడ్ మార్నింగ్. మీరు వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మరి 11:06 అయిపోతుంది టైం. మరి మనందరం వెల్కమ్ చెప్పేద్దాం సినిమా కపులుకి. అండ్ ఈ రోజు ఈవినింగ్ వరకు మీ అందరినీ అలరించేందుకు నేను సండే స్పెషల్ అలా వచ్చేసా మీ ఆర్జే చందనాని. సో మరి ముందుగా మంచి సాంగ్తో వెల్కమ్ చెప్పేద్దాం మన షోస్ అన్నిటికీ కూడా. వినేసేయండి, నా పేరు శివ, సినిమా నుంచి మంచి సాంగ్ వస్తుంది. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

హరిచరణ్ వాయిస్లో మంచి సాంగ్ అలా వినేశారు కదా, మంచి పాట అట్లా మనకి హ్యాపీనెస్ ఇస్తుంది. సో మంచిగా హ్యాపీగా అలా మన సినిమా కబుర్లకి వెల్కమ్ చెప్పేశాం కదా. మరి ఈరోజు అప్డేట్స్ ఏంటి, చాలానే ఉన్నాయి మీ అందరితో షేర్ చేయడానికి నా దగ్గర. మరి ఏం మాట్లాడుకుందాం ఈరోజు, ముందుగా అంటే స్పెషల్ బర్త్డేస్ ఉన్నాయి, వాళ్ళని ఒకసారి అలా చూద్దాం ఎవరెవరు అనేది.

సో ఈరోజు నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఎస్ఆర్ లక్ష్మి గారి గురించి మాట్లాడాను, గుర్తుందా? అంటే అలనాటి నటీమణి. అదేవిధంగా ఈరోజు కూడా అలనాటి నటీమణి ఒకరు ఉన్నారు, ఆవిడ బర్త్డే అనమాట. ఆవిడెవరో కాదు, వసుంధరాదేవి గారు. ఎవరబ్బాయి కూడా అనుకుంటున్నారేమో, కాంచన అనే పేరుతో మనకి తెర మీద ఎంతో అందంగా ఎన్నో చిత్రాల్లో నటించి కనిపించారన్నమాట. ముఖ్యంగా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ ఇలా అనేక భాషల్లో 1960ల నుంచి 1980ల వరకు కూడా మంచి కథానాయికగా పేరు తెచ్చుకున్న కాంచన గారి పుట్టినరోజు అనమాట ఈరోజు. అండ్ అంతేకాదు, నేపాల్లో పుట్టి మన భారతీయ సినీ చరిత్రలో ఆవిడకంటూ ఒక మంచి పేజ్ గుర్తింపు తెచ్చుకున్న మనీష కొయిరాల గారి పుట్టినరోజు కూడా ఈరోజు. తెలుగు, హిందీ, తమిళ్ భాషల్లో ఎన్నో చిత్రాల్లో నటించారు. అండ్ మన తెలుగు విషయానికి వస్తే డైరెక్ట్ మూవీస్ అయితే క్రిమినల్, అలాగే నగరం ఇలాంటి మూవీస్లో మనకు కనిపిస్తారు. అండ్ డబ్బింగ్ ఫిలిమ్స్ వచ్చేసి భారతీయుడు, ముంబై ఎక్స్ప్రెస్ ఇలాంటి సినిమాల్లో అయితే కనిపించారు. అండ్ అంతేకాదు, ఈరోజు సింగర్ శ్రావణ భార్గవి బర్త్డే కూడా అనమాట. మరి వీళ్ళందరినీ అలా ఒకసారి గుర్తు చేసుకుందామా? మరి మంచి సాంగ్ అయితే వస్తుంది, వింటూ ఆనందించండి మన సినిమా కబుర్లు.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

11:25 దాటి 25 సెకండ్స్ అయిపోయింది. మంచి సాంగ్ అలా వినేశారు ఎస్పి బాలు గారు, ఎస్ జానకి గారు పాడగా రాక్షసుడు సినిమా నుంచి. మరి ఈ రాక్షసుడు గురించి మాట్లాడతా అనుకునేరేమో, అస్సలు గారు జస్ట్ ఆ టైటిల్ని మనం వాడుకుంటున్నాం అంతే. మరి ఈ రాక్షసుడు సినిమా పేరు వినగానే మనకి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 3 సినిమాలు గుర్తొస్తాయి. సో ఇప్పుడు ఫస్ట్ నేను వినిపించిన పాట. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అయింది, 1986లో కోదండ రామిరెడ్డి గారి డైరెక్షన్లో రిలీజ్ అయిపోయింది. అండ్ అప్పట్లో ఒక సూపర్ హిట్ క్రైమ్ సినిమాగా రిలీజ్ అయింది ఇది. అండ్ మంచిగా హిట్ అయిపోయి అండ్ చిరు ఫ్యాన్స్ అందరూ కూడా అప్పుడు పండగ చేసుకున్నారు. మరి ఆ తర్వాత రిలీజ్ అయిన సినిమా 2015లో అనమాట, వెంకట్ ప్రభు గారి డైరెక్షన్లో మన హీరో సూర్య నటించిన సినిమా. అండ్ అది కూడా మామూలుగా హిట్ అవ్వలేదు. అయితే ఈ సినిమాకు ఇంకో చిన్న ప్రత్యేకత ఉంది, ఏంటంటే తమిళ్లో రిలీజ్ అయ్యి ఆ తర్వాత ఈ చిత్రాన్ని మనకి తెలుగులో డబ్ చేశారనమాట. అండ్ తమిళ్లో రాక్షసన్ అనే పేరుతో వచ్చింది అండ్ మనకి తెలుగులో రీమేక్ అయితే అయింది, అది సంగతి. అండ్ బ్లాక్ బస్టర్ సైకలాజికల్ థ్రిల్లర్గా నిలిచిన సినిమా అనమాట రాక్షసుడు అనే సినిమా అయితే మన సూర్యది. అండ్ 2015లో వచ్చింది ఇది. ఇక ఆ తర్వాత వచ్చిందండి ఒక సినిమా, దానికి అసలు సిసలైన స్పెషాలిటీ అనేది ఉంది. ఏంటంటే రమేష్ వర్మ గారి డైరెక్షన్లో మన బెల్లంకొండ శ్రీనివాస్ అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన సినిమా 2019లో రిలీజ్ అయిందనమాట. మరి ఈ సినిమా ప్రత్యేకత ఏంటో తెలుసా, సాధారణంగా ఏదన్నా సినిమా స్టోరీ విని కానీ లేకపోతే థీమ్కి అంటే ముందు నటించిన సినిమా ఈక్వల్గా అనిపించిన థీమ్ కానీ ఇలాంటివి వచ్చినప్పుడు హీరోస్ జనరల్గా వద్దులే అని చెప్పి స్కిప్ చేసేస్తూ ఉంటారు. అఫ్ కోర్స్ డైరెక్టర్స్ కూడా ఈ హీరోతో అయితే బాగోదేమోలే అని డైరెక్టర్స్ కూడా స్కిప్ చేసేసే ఛాన్స్ కూడా ఉంటాయి ఒక్కొక్కసారి. మరి ఇప్పుడు నేను చెప్తున్న ఈ బెల్లంకొండ శ్రీనివాస్ అనుపమ పరమేశ్వరన్ నటించిన రాక్షసుడు మూవీ స్పెషాలిటీ ఏంటో తెలుసా, ఏకంగా 22 మంది డైరెక్టర్లు 17 మంది హీరోలు రిజెక్ట్ చేశారంట. చివరికి వీళ్ళ దగ్గరకు వచ్చింది, ఈ శ్రీనివాస్ దగ్గరికి అండ్ అనుపమ దగ్గరికి. అప్పటికి అలా రిలీజ్ అయ్యి ఎంత సెన్సేషనల్ హిట్ కొట్టేసిందో మరి అది సంగతి. ఇంత మంచి సినిమా కబుర్లు నేను మీతో షేర్ చేశాక మరి మంచి సాంగ్ కూడా వినిపించేయాలి కదా. మీకోసం అయితే కంగువా నుంచి మంచి సాంగ్ వస్తోంది, డిఎస్పి గారి కంపోజిషన్లో, విన్ టు స్టే ట్యూన్.

గౌరవ హరి వాయిస్ లో మంచి సాంగ్ వినేశారు హనుమాన్ సినిమా నుంచి. మరి పాట వినగానే మనకి గుర్తొచ్చే విషయం చెప్పండి, ఆ మైథలాజికల్ విఎఫ్ఎక్స్ రిలేటెడ్ ఒక మంచి సినిమా కదా. మరి ఈ సినిమా వెనకాల ఒక మంచి డైరెక్టర్ కూడా ఉన్నారు, ప్రశాంత్ వర్మ గారు. మరి ప్రశాంత్ వర్మ గారు డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమాకి సీక్వెల్గా రాబోతున్నదే జై హనుమాన్ అన్నమాట. సో ఈ సినిమా విషయానికి వచ్చేస్తే ఒక మైథలాజికల్ సూపర్ హీరో ఫిలింగా రాబోతోంది. ఆ సూపర్ హీరో ఎవరో కాదు, సాక్షాత్తు హనుమంతులు వారే. మరి జై హనుమాన్ పేరిట ఒక సీక్వెల్ అయితే రాబోతోంది, మనకి తెలిసిందే కదా. మరి ఇందులో కాంతారా ఫేమ్ రిషబ్ శెట్టి గారు అయితే కనబడతారు మనకి ఆంజనేయ స్వామి అవతారంలో. మరి హనుమాన్గా అదిరిపోయే ఫస్ట్ లుక్ పోస్టరు అండ్ ఇంట్రో గ్లిమ్స్ అండ్ ఇవన్నీ కూడా వైరల్ అవుతున్నాయి, మనకి తెలిసిందే. మరి సినిమా ఎప్పుడు రిలీజ్ తెలుసా? ఆగస్ట్18న, అది సంగతి. మరి జై హనుమాన్ అని మనం కూడా గట్టిగా థియేటర్లో అనేద్దాం, రెడీగా ఉందాం. అండ్ ఆగస్ట్18న అండ్ చక్కగా మన హనుమంతుల వారిని మళ్ళీ ఒకసారి థియేటర్లో కలుసుకుందాం, అది సంగతి. మరి ఇంకా మాట్లాడుకుందాం, ఇంకొన్ని విషయాలు అయితే ఈ సినిమా కబుర్లు ఉన్నాయి చెప్పేస్తాను మీ అందరికీ. ఈలోపు మంచి సాంగ్ రెడీగా ఉంది, వింటూ ఆనందించండి సినిమా కబుర్లలో.

0: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
1: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
2: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
3: నాకైతే నా స్కూల్ డేసే.
0: మేమే కాదు, మీరు కూడా మీ మనసులోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
4: Only on Vivid Bharati FM 101.3 every day evening at 7:15.

0: రెడీ అయిపోయింది అయిపోయినాయి. సరదాగా జస్ట్ చేద్దాం.
1: జాసో.

సరిపోదో శనివారం చిత్రటించి సరిగ్గా ఆదివారం రోజు విన్నారు మీరు ఈ పాట. మరి సినిమా కబలిలో మనమున్నాం కదా, మరి ఈ సాంగ్ లో మనకి కనిపించి మన హీరో నాని సంబంధించి ఒక మంచి అప్డేట్ రెడీగా ఉంది. ఇందుకే ఏంటంటే ఆయా షేర్ అంటూ త్వరలోనే షేర్ ఆయేగా అన్నట్లుగా ఉందన్నమాట పాట అయితే. మరి ఆ సినిమానే మనం ఇప్పుడు తెలుసుకోబోతాం. ఇదే మన పారడైజ్ అన్నమాట. సో ది పారడైజ్ అనే టైటిల్ తో శ్రీకాంత్ ఒడేలా డైరెక్షన్ లో మనకైతే ఒక కొత్త సినిమా నాని నటిస్తున్నారు. అండ్ ఇందులో మనకి సోనాలి కుల్కర్ణి హీరోయిన్ గా కనిపిస్తారు అనమాట. మరి ఆగస్టు 6th అయితే టీజర్ రిలీజ్ అయిపోయింది. 1980s నాటి ఒక సికింద్రాబాద్ బ్యాక్ డ్రాప్ లో మన నాని జాదల్ అనే ఒక మాస్ లుక్ లో మనకి కనబడతారనమాట. అయితే అనిరుద్ మ్యూజిక్ మాత్రం మామూలుగా లేదు. ఆయా షేర్ అయితే మామూలుగా ఒక అలా అలా ఆయా షేర్ నిజంగా వచ్చేసిందా అన్నట్టు అనిపించింది. సో మరి ఇంతకీ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది తెలుసా? ఆగస్ట్ 21. మరి అది విషయం. మరి ఇంకా ఇదే రోజు ఒక మంచి డివోషనల్ బ్యాక్ డ్రాప్ తో మంచి సినిమా రాబోతుంది. ఒక కొత్త లుక్ లో మనం రవితేజ గారిని కూడా చూడబోతున్నాం అన్నమాట. ఒక అయ్యప్ప భక్తునిగా ఇరుముడి అనే టైటిల్ తో మనం ముందుకి రాబోతున్నారు. మరి ఎంత చక్కగా ఉండబోతుంది, ఇందులో పాటలు ఎలా ఉండబోతున్నాయి, ఇవన్నీ కూడా మనం చూడాలి. సో చూడాలి అని అంటే ఆగస్ట్ 21 వరకు మనం వెయిట్ చేయాలి. అది సంగతి. అండ్ ఇంకా మంచి అప్డేట్స్ ఉన్నాయి మీకోసం చెప్తాను. అందుకన్నా ముందు మంచి సాంగ్ వచ్చేస్తుంది, వింటూ ఆనందించండి.

స్టాలిన్ సినిమా నుంచి ఎస్పీ బాలు గారు పాడిన పాట అయితే వినేశారు కదా. మరి మనం అయితే సినిమా కబుర్లలో ఉన్నాం. మరి ఈ పాట ఎస్పీ బాలు గారు, సునీత గారు ఇద్దరు కలిసి పాడారు. మరి మణిశర్మ గారు కంపోజిషన్ లో అనంత్ శ్రీరామ్ గారు లిరిక్స్ అందించారు ఈ సాంగ్ అయితే. మరి స్టాలిన్ ఈ సినిమా చూడగానే మనకి గుర్తొచ్చే ఆ జంట ఎవరు అని అంటే హీరో చిరంజీవి అండ్ త్రిష గారు. సో వీళ్ళిద్దరూ కలిసి అలా నటించి మనల్ని అలరిచారు అప్పుడైతే. మరి ఈ సినిమా తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరి కాంబినేషన్ లో చాలా ఏళ్ళ తర్వాత రాబోతున్న చిత్రం విశ్వమర అనమాట. మరి మరొకసారి త్రిష హీరోయిన్ గా నటించిపోతున్నారు చిరు గారి పక్కన. మరి ఈ సినిమా విషయానికి వచ్చేస్తే వశిష్ట గారు డైరెక్షన్ అందిస్తారు, ఎంఎం కీరవాణి గారు సంగీతం అందిస్తారు ఈ సినిమాకి. అండ్ మరొక అప్డేట్ ఏంటంటే మన చిరు గారి అదే ఆగస్ట్ 22 రాబోతోంది కదా, మరి అదే రోజు తన మరొక సినిమా టీజర్ అయితే రిలీజ్ అయ్యేందుకు సిద్ధంగా ఉందన్నమాట. అయితే టైటిల్ కూడా అలా చిరు లీక్స్ లో లీక్ అయిపోయింది, అది సంగతి. మరి ఇంకా విశ్వం

విషయానికి వస్తే, విశ్వంబరా ఏమో అక్టోబర్ 16న రిలీజ్ అయ్యేందుకు సిద్ధంగా ఉందన్నమాట. మొత్తానికి మన శంకర్ వరప్రసాద్ గారు అయితే చాలా బిజీగా ఉన్నారు ప్రస్తుతం. మరి ఇంకొక ఫైన్ పోతున్నాను, అండ్ ఈ అప్డేట్ ఏంటో తెలుసా? ఈ అప్డేట్ చెప్పాలి అని అంటే, ఆనాడు జగదేక వీరుడు అతిలోక సుందరిలో అప్సరగా మన శ్రీదేవి గారు వచ్చినట్టు ఈనాడు ఏకంగా రంభ, ఊర్వశి, మేనక అందరూ వచ్చేస్తారనమాట. సో ఎలాగా టైటిల్ రూపేణ పేరే రంభ, ఊర్వశి, మేనక, వెరైటీగా ఉంది కదా. సో కితకితలు, బ్రదర్ ఆఫ్ బొమ్మాళి లాంటి ఫుల్ కామిక్ మూవీస్తో మనందరినీ అలరించిన అల్లరి నరేష్ అయితే ఈ సినిమాతో మరొక్కసారి మన ముందుకు రాబోతున్నారు. మరి ఈ సినిమా విషయానికి వస్తే చంద్రమోహన్ గారు డైరెక్షన్ అందిస్తారు, అలాగే RX 100 ఫేమ్ మన చేతన్ భరద్వాజ్ గారు మ్యూజిక్ కంపోజ్ చేస్తారనమాట. అండ్ ఈ సినిమా విషయానికి వచ్చేస్తే అల్లరి నరేష్, సురభి వీళ్ళిద్దరు కూడా జంటగా నటిస్తున్నారనమాట. అయితే వీళ్ళల్లో రంభ, ఊర్వశి, మేనక ఎవరై ఉంటారు అనే డౌట్ మీకు రావచ్చు. ఆ రంభ, ఊర్వశి, మేనక ఎవరో కాదు, మన తెలుగులో నటిస్తున్న హీరోయిన్స్ అనమాట. అండ్ ఎవరెవరు అని అంటే గనక

0: సో అలా ఒక ముగ్గురు అప్సరసలు మనకి కనబడుతూ ఉంటారు. అండ్ అల్లర్ నరేష్ లైఫ్ లో ఒక చిన్న చేంజ్ వచ్చేస్తుంది అనమాట. ఆ అప్సరసలు అలా మనకి శ్రీదేవి గారు ఎలా అయితే భూమి మీదకి వచ్చినప్పుడు మానవ అని చెప్పి అడుగుతారో, మరి వీళ్ళు కూడా నిజంగా అలాగ వచ్చి మానవ అంటూ మన నరేష్ ని అలాగ పలకరించడం, ఇక అక్కడి నుంచి తన లైఫ్ అలా టర్న్ అవ్వడం, ఇవన్నీ కూడా మనం గమనిస్తాం. సో ఇంకా రీసెంట్ గా అంటే మొన్న 11th ని టీజర్ అయితే రిలీజ్ అయిపోయింది. ఇక సినిమా విషయానికి వస్తే సెప్టెంబర్ 4th మనకి థియేటర్స్ లో కామెడీ పండించేస్తుంది అనమాట. అది సంగతి మరి ఇంకా మాట్లాడేసుకుందాం. మరిన్ని విషయాలైతే ఎప్పుడు మనం మీకు తెలుసాలో. సో ఇవి మన సినిమా కబుర్లు అయితే. అండ్ మంచి ఫ్యామిలీ సాంగ్ రెడీగా ఉంది మీకోసం సుడిగాడు సినిమా నుంచి. అంటే అది ఫ్యామిలీ సాంగ్ అంటే ఆ సినిమా ఆ వంశానికి సంబంధించిన ఫ్యామిలీ సాంగ్ అనమాట. మంచి సాంగ్ వచ్చేస్తుంది, ఇది మన సినిమా కబుర్లో. వింటూ స్టే ట్యూన్.
1: ఇది సూప్ సాంగ్ సోప్ సాంగ్ కాదు, మా ఫ్యామిలీ సాంగ్. 25 సంవత్సరాల క్రితం మా అమ్మ నాన్న తప్పిపోయారు, వాళ్ళ కోసం పాడే సాంగ్. దయచేసి నవ్వకండి.

0: నాలో నీకు నచ్చింది ఏంటి?
1: నువ్వు బా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
2: ఆకాశవాణి సమాచార్ కే సాత్ మే జాగృతి శర్మ. भारत मंगलवार को नई दिल्ली में ब्रिक्स देशों के पर्यावरण मंत्रियों की

0: ఎంచుకోండి.
1: ఎస్, ఇదే విధంగా మనం కూడా ఇవాళ ప్లేసెస్ ఎంచుకుని మరీ వెళ్ళబోతున్నాం అనమాట. మరి ముందుగా ఇక్కడికి వెళ్ళబోతున్నాం తెలుసా, అస్సాం వెళ్ళబోతున్నాం. మరి అస్సాంలో ఉంది ఒక అందమైన నేషనల్ పార్క్, మరి అదే కజిరంగా. మరి ఈ కజిరంగా నేషనల్ పార్క్ దేనికి ప్రసిద్ధమో తెలుసా, ఒంటి కొమ్ముల ఖడ్గాలకు అనమాట. మరి ఖడ్గ మృగం అనగానే మనకి దానికి ఒంటి కొమ్ము ఉండడం మనకి కనబడుతూనే ఉంటుంది. అయితే ప్రస్తుతానికి ఈ ఖడ్గ మృగాలు అంతరించిపోతున్న దశలో ఉన్నాయి, కానీ ప్రపంచవ్యాప్తంగా అత్యధిక సంఖ్యలో మనకి కనబడేది ఎక్కడో తెలుసా, ఈ ఖడ్గ మృగాలు అనేవి ఈ కజిరంగా నేషనల్ పార్క్లోనే. మరి వీటితో పాటు ఒక 100 సంఖ్యలో మనకి ఆసియా ఏనుగులు, అడవి దున్నలు, వాటర్ బఫెలోస్ అండ్ ఇవన్నీ కూడా ఒకే మైదానంలో మనకి కనబడుతూ ఉంటాయి అన్నమాట. అంతేకాదు పచ్చని చెట్లు కనబడుతూ ఉంటాయి, బోల్డ్ అన్ని ఒకటి కాదు రెండు కాదు 100 సంఖ్యలో కనబడుతుంటాయి. అంతేకాకుండా ఒక 100 సంఖ్యలో పులులు కనబడతాయి, జింకలు కనబడతాయి. మరి ప్రతి సంవత్సరం వర్షాకాలం అయినా సరే మనకి ఇక్కడ ఏ జంతువు కూడా దానికి ఇబ్బంది కలగకుండా చూసుకుంటున్నారనమాట నేషనల్ పార్క్ లో అయితే. సో ఇక్కడ జంతువులన్నీ కూడా చాలా సురక్షితంగా ఉంటాయి. మరి ఇక్కడికి వెళ్ళినప్పుడు మనం చేయగలిగిన థింగ్స్ ఏంటి అని అంటే, మనం మెయిన్లీ అక్కడికి వెళ్ళినప్పుడు జీప్ సఫారీ చేయొచ్చు, అండ్ దాంతోపాటు ఎలిఫెంట్ సఫారీ కూడా చేయొచ్చు. అంటే ఏనుగు పైన మన సఫారీ అనేది చేస్తూ వెళ్ళొచ్చు అనమాట. అవి ఇక్కడ స్పెషాలిటీస్ అయితే. మరి ఎప్పుడన్నా అలా ఒక 100 సంఖ్యలో మన లైవ్ లో మన టీవీ ఛానల్స్ లో చూస్తుంటాం చేశారా, బోల్డ్ జంతువులు అలా వెళ్ళిపోతున్నట్లు లేదా నీళ్లు తాగుతున్నట్లు, ఇలాంటి సీన్ మనకి లైవ్ లో కనబడితే ఎంత బాగుంటుందో కదా. సో అలా మీరు చూడాలి అని అంటే అస్సాంలోని కజిరంగా నేషనల్ పార్క్ కి వెళ్లాల్సింది. మరి అది విషయం, మరి ఇంకొక అందమైన ప్రదేశం రెడీగా ఉంది. ఇప్పుడు మీకోసం మంచి పాట వచ్చేస్తుంది. కోదండ రాముడు సినిమా నుంచి శంకర్ మహాదేవన్ గారు, చిత్ర గారు పాడారు. ఎస్వి కృష్ణారెడ్డి గారు మ్యూజిక్ అందించుగా, చంద్రబోస్ గారు లిరిక్స్ అందించారు ఈ సాంగ్ కి. వింటూ స్టే ట్యూన్డ్.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
3: అట్టా చెప్పు మరి.
2: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్దది సంగతి.
4: అలాగా ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
2: మమ్మీ నేను
4: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
5: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

వింటున్నారు విద్యార్థి ఎఫ్ఎం 101.3. మీకు తెలుసా ప్రోగ్రామ్ లో మనం ఉన్నాం కదా, మరి మీకు తెలుసా నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళబోతున్నామో? ఇప్పుడైతే అస్సాం నుంచి ఒడిస్సాకి వెళ్ళబోతున్నాం అనమాట. మరి అదే సంగతి ఎక్కడికి వెళ్ళబోతున్నాం అనేది తెలిసింది కదా. మరి అక్కడ ఏం చూడబోతున్నామనంటే ఒక అందమైన సరస్సు. మరి ఈ సరస్సు గురించి మాట్లాడాలంటే అక్కడ అది కేవలం ఒక సరస్సులా మాత్రమే కనబడదు, ఒక పింక్ కలర్ సరస్సులా కనబడుతుంది అనమాట. ఎందువల్లనో తెలుసా, అక్కడ నీళ్లు పింక్గా ఉంటాయనో లేకపోతే ఇంకేదన్నా పువ్వులు వాటి వల్ల కాదు, అక్కడ మనకి ఒక లక్షలాది పక్షులు, మనకి నీటి పక్షులు అది కూడా అక్కడ సరస్సులో వాలి ఆ వలస పక్షులు అనమాట. మెయిన్లీ చెప్పాలంటే ఆ సరస్సు దగ్గరికి చేరుకుని అందమైన పింక్ సరస్సులాగా మార్చేస్తాయి. అబ్బా అబ్బా, వ్యూ ఎంత బాగుందో కదా. లక్షలాది పక్షులు అలా వచ్చి నీటి పక్షులు వాలితే ఎంత అందంగా ఉంటుంది చెప్పండి ఆ సరస్సు. సో ఇప్పుడు మనం వెళ్ళింది అక్కడికి. మరి ఒడిశాలో కనబడే చిలికా సరస్సుకి అయితే వెళ్ళామన్నమాట. మరి చిలికా సరస్సులో లక్షలాది వలస పక్షులు మనకి కనబడుతూ ఉంటాయి. అంతేకాదు మన ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు అనమాట ఇది. ముఖ్యంగా శీతాకాలంలో కాస్పియన్ సీ అలాగే సైబేరియా రష్యా దేశాల నుంచి లక్షలాది వలస పక్షులు ఇక్కడికే వస్తాయి మన ఈ చిలికా సరస్సు దగ్గరికి. సో ఒకేసారి అన్ని వేల పక్షులు ఆకాశంలో ఎగురుకుంటూ ఎగురుకుంటూ పగటి పూట నక్షత్రాలను గుర్తు చేసేస్తాయి.

అనమాట. మరి అన్ని పక్షులు ఒకేసారి అలా ఈ చెరువులో అంటే ఈ సరస్సులో మనకు అలా కనబడంగానే నిజంగా సరస్సు రంగు మారిపోయిందా అన్న థాట్ మనకు వచ్చేస్తుంది. మరి ఇంకా ఇక్కడ కేవలం అవి మాత్రమే కాదు, ఇరావాడి డాల్ఫిన్స్ అనే ఒక అందమైన డాల్ఫిన్ జాతి చేపలు కూడా మనకి కనబడతాయి అన్నమాట. అది కూడా గుంపులు గుంపులుగా కనబడతాయిట. అబ్బా, నాకైతే ఇప్పటికే అలా వెళ్ళిపోయి వచ్చేయాలనిపించేస్తుంది ప్లేస్ అయితే. మరి ఈ ప్లేస్ చూసేందుకు బెస్ట్ టైం ఏ టైమ్స్లో అంటే నవంబర్ నెల నుంచి ఫిబ్రవరి మధ్యలో అయితే చూడొచ్చు అనమాట. అంటే ఈ నెలలో చూడకూడదా అనే డౌట్ మీకు రావచ్చు, చూడొచ్చు. కాకపోతే మనకి ఆ సరస్సు అందాలైతే చూసి రావచ్చు, కానీ ఈ వలస పక్షుల్ని ప్రత్యేకంగా చూడాలి అని అంటే నవంబర్ నుంచి ఫిబ్రవరి మధ్యలో వెళ్ళాలి. అది సంగతి. ఇంకా అందమైన ప్రదేశాలు చాలా ఉన్నాయి, అండ్ అక్కడ వేలాది వందలాది జంతువులు వచ్చి వెళ్తూ ఉంటాయి, కొన్ని నివసించేవి, కొన్ని ఇలా రకరకాలు ఉన్నాయి. అవన్నీ చూడబోయే ముందు మనమైతే ఒక చిన్న పాట విందాం, అండ్ ఆ తర్వాత మరి తెలుగులో వార్తలు కూడా ఉంటాయి. ఈ వార్తల తర్వాత మళ్ళీ మన ప్రయాణాన్ని కొనసాగించేద్దాం. వింటూ ఉండండి వివిధ భారతిలో మీకు తెలిసే ప్రోగ్రామ్. ఇప్పుడైతే హిట్లర్ మూవీ నుంచి సాంగ్ వచ్చేస్తుంది, వింటూ స్టే ట్యూన్.

0: అది తురగావ్ శరమణి. మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి వర్ధంతి సందర్భంగా దేశ ప్రజలు ఆయనకు ఈరోజు ఘనంగా నివాళులర్పిస్తున్నారు. 12వ బ్రిక్స్ వాతావరణ మంత్రుల సమావేశం మన దేశం అధ్యక్షతన ఎల్లుండి నుంచి న్యూఢిల్లీలో జరుగుతుంది. యూజీసీ నెట్ పరీక్షలు 84 సబ్జెక్టులకు సంబంధించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈరోజు కీ విడుదల చేసింది. దేశంలో వివిధ ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. భారత మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి వర్ధంతి సందర్భంగా దేశం ఆయనకు ఈరోజు ఘనంగా నివాళులర్పిస్తోంది. భారతీయ జనతా పార్టీ ప్రముఖ నేత అయిన వాజ్పేయి 2018లో ఇదే రోజున తుదిశ్వాస విడిచారు. అటల్ బిహారీ వాజ్పేయి 3 సార్లు దేశ ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన మొదటి పదవీ కాలం 1996లో కేవలం 13 రోజులు మాత్రమే కొనసాగింది. ఆ తర్వాత 1998 నుంచి 1999 వరకు 11 నెలల పాటు రెండో విడతగాను, అనంతరం 1999 నుంచి 2004 వరకు పూర్తి కాలం పాటు ప్రధానమంత్రిగా ఆయన దేశానికి సేవలందించారు. మన దేశంలో అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నతో 2015లో వాజ్పేయిని సత్కరించారు. అటల్ బిహారీ వాజ్పేయి స్మారక స్థలమైన సదైవ్ అటల్ వద్ద ప్రముఖులు ఈరోజు నివాళులు అర్పిస్తున్నారు. అటల్ బిహారీ వాజ్పేయి వర్ధంతి సందర్భంగా రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సదైవ్ అటల్ వద్ద నివాళులర్పించారు. మాజీ రాష్టపతి రామ్నాథ్ కోవింద్, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ తదితరులు ఈ నివాళి కార్యక్రమానికి హాజరయ్యారు. వాజ్పేయి వారసత్వం దేశానికి ఎప్పుడూ స్ఫూర్తినిస్తుందని, జాతి నిర్మాణంలో ఆయన నిబద్ధత తరతరాలకు స్ఫూర్తిదాయకంగా ఉంటుందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ సామాజిక మాధ్యమంలో ఒక సందేశంలో పేర్కొన్నారు. భారత అభివృద్దిలో వాజ్పేయి పాత్ర అనన్య సామాన్యమైందని ప్రధానమంత్రి అన్నారు. ఈ రోజుకు కూడా ప్రజలకు సేవ చేయడంలో వాజ్పేయి త్యాగ నిరతిని తలుచుకునే విధంగా ఉందని, భవిష్యత్తులో కూడా ఇది మార్గదర్శకంగా ఉంటుందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా తన శ్రద్ధాంజలి సందేశంలో పేర్కొన్నారు. పార్లమెంట్ రాష్ట శాసనసభల్లో మహిళా రిజర్వేషన్ల అమలును రాజకీయ వివాదంగా మార్చకుండా అన్ని పార్టీలు సమర్థించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు. ఎర్రకోట బురుజులపై నుంచి జాతినుద్దేశించి నిన్న చేసిన స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో మహిళలను గౌరవించేందుకు ముందుకు రావాలని, దేశంలో మహిళలు లోక్సభలోనూ శాసనసభలోనూ వీలైనంత త్వరగా 33% ప్రాతినిధ్యం పొందేలా చూడాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు.
1: జల్ద్ సే జల్ద్ హమారీ మాతా ఓ బెహనోకో 33% విధానసభ ఓ లోక్సభ మే ఉన్కో ప్రతినిధిత్వం మిలే యే భారత్ కీ నీతి ఘడతర్ కే అందర్ అప్నా యోగదాన్ దే సమయ్ కీ మాంగ్ హై ఔర్ మే సభీ రాజనీతిక్ దళో సే ఫిర్ సే ఆగ్రహ కర్తా హూ ఆయే మహిళా ఆరక్షణ లాగూ కర్కే మహిళా సమ్మాన్ మే ఆప్ భీ జుడియే లేకిన్ మేరీ మాతా ఓ బెహనోకో హక్ దీజియే.
0: దేశ విధానాల రూపకల్పనలో మహిళలకు కూడా కీలక పాత్ర కల్పించేందుకు అవకాశం ఇవ్వాలని ప్రధానమంత్రి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. 12వ బ్రిక్స్ వాతావరణ మంత్రుల సమావేశం మన దేశం అధ్యక్షతన ఎల్లుండి నుంచి న్యూఢిల్లీలో జరుగుతుంది. సమావేశానికి సంబంధించి వాతావరణంలో మార్పులు, స్థిరమైన అభివృద్ది గురించి చర్చించేందుకు వాతావరణ కార్యాచరణ సమితి కాంటాక్ట్ గ్రూప్ రేపు సమావేశం జరుపుతుంది. భారత అధ్యక్షతన జరిగే బ్రిక్స్ 2026 సమావేశం ఆవిష్కరణలు, సహకారం, సుస్థిరతల ఇతివృత్తంతో జరగనుంది. కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరుగుతుంది. సమావేశంలో పర్యావరణ పరిరక్షణ, సహకారం గురించి చర్చలు జరుగుతాయని కేంద్ర మంత్రి తెలియజేశారు. బ్రిక్స్ సుస్థిరమైన జీవన విధానం, విపత్తుల నుండి రక్షణ, ఆర్థిక అభివృద్ది వంటి 4 అంశాలపై సమావేశంలో చర్చిస్తుందని కేంద్ర మంత్రి తెలియజేశారు. కేంద్ర హోం సహకార శాఖల మంత్రి అమిత్ షా ఈరోజు రాజస్థాన్లోని అల్వార్లో అల్వార్ సరస్ డైరీ కాంప్లెక్స్ లో కొత్త డైరీ కర్మాగారానికి శంకుస్థాపన చేయనున్నారు. అలాగే వివిధ మిల్క్ యూనియన్లకు చెందిన డైరీ ప్రాసెసింగ్ ప్లాంట్లు, పశువుల దాణా కర్మాగారాలను ఆయన వర్చువల్ విధానంలో ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో రాజస్థాన్లోని 17 జిల్లాల్లో 6,262 కోట్ల రూపాయల విలువైన వివిధ అభివృద్ది పనులకు వర్చువల్గా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరగనున్నాయి. రోజ్గార్ ఉత్సవ్ కింద కొత్తగా నియమితులైన 10,500 మందికి పైగా సిబ్బందికి కేంద్ర హోంమంత్రి నియామక పత్రాలు అందజేస్తారు. కొత్త కేంద్ర సహకార

సహకార బ్యాంకుల ఏర్పాటును ప్రకటించడంతో పాటు ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా వివిధ సంక్షేమ పథకాల లబ్దిదారులకు నిధులను కూడా అమిత్ షా బదిలీ చేయనున్నారు. యూజీసీ నెట్ జూన్ 2026 పరీక్షకు సంబంధించి 84 సబ్జెక్టుల ప్రొవిజనల్ ఆన్సర్ కీను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈరోజు విడుదల చేసింది. అభ్యర్థులు ఆన్సర్ కీలపై తమ అభ్యంతరాలు తెలియజేసేందుకు ఛాలెంజ్ విండోను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆగస్టు 18వ తేదీ వరకు

ఏజెన్సీ ఈరోజు విడుదల చేసింది. అభ్యర్థులు ఆన్సర్ కీలపై తమ అభ్యంతరాలు తెలియచేసేందుకు ఛాలెంజ్ విండోను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆగస్టు 18వ తేదీ వరకు ఫిర్యాదులకు ఈ విండో అందుబాటులో ఉంటుంది. అభ్యర్థులు అధికారిక యూజీసీ నెట్ పోర్టల్ ద్వారా ఆన్లైన్లో ఆన్సర్ కీలను సవాల్ చేయవచ్చు. సవాలు చేసే ప్రతి ప్రశ్నకు 200 రూపాయల ప్రాసెసింగ్ ఫీజు వర్తిస్తుందని ఎన్టీఏ తెలియజేసింది. ప్రతి అభ్యంతరానికి ఫిర్యాదుకు తగిన ఆధారాలను జత చేయాలని ఎన్టీఏ తెలియజేసింది. వేరే ఏ ఇతర పద్దతిలో పంపినా అభ్యంతరాలు స్వీకరించవని, కేవలం ఆన్లైన్ మాత్రమే సమర్పించవలసి ఉంటుందని స్పష్టం చేసింది. ప్రాసెసింగ్ ఫీజు చెల్లించేందుకు ఈ నెల 18వ తేదీ చివరి తేదీ. ఇంగ్లీష్, కామర్స్, సోషాలజీతో సహా మిగిలిన 3 సబ్జెక్టుల ప్రశ్నాపత్రాల్లోని వివిధ రకాల లోపాలకు సంబంధించి ఫిర్యాదులను పరిశీలించేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేసినట్లు ఎన్టీఏ తెలియజేసింది. జార్ఖండ్లో జేపీఎస్సీ, జేఎస్ఎస్సీ నియామక పరీక్షల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలతో విద్యార్థుల ఆందోళనలు మరింత ఉద్రిక్తతకు దారితీస్తున్నాయి. నిరసనలో భాగంగా రాష్టంలోని అన్ని జిల్లాల్లో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ దిష్టిబొమ్మలను దహనం చేయనున్నట్లు విద్యార్థి నేతలు ప్రకటించారు. రాంచీలోని ఆల్బర్ట్ ఎక్కా చౌక్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. తమ డిమాండ్లు పరిష్కారమయ్యే వరకు ఆందోళన కొనసాగుతుందని, ఇది 22వ రోజుకు చేరుకుందని విద్యార్థులు వెల్లడించారు. జేపీఎస్సీ 11 నుంచి 13 పరీక్షలు, జేఎస్ఎస్సీ సీజీఎల్ పరీక్షలు రద్దు చేయాలని, ఈ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. కేరళలో అతిపెద్ద వార్షిక పండుగ అయిన తిరువోణం ఆగస్టు 26వ తేదీన జరుపుకోనున్న నేపథ్యంలో రాష్టంలో పండుగ ఏర్పాట్లలో ప్రజలు మునిగిపోయారు. ఈరోజు అథంతో ఓణం వేడుకలు ప్రారంభమయ్యాయి. ఓణం కేవలం ఒక్కరోజు పండుగ కాదు, రాష్ట వ్యాప్తంగా ఈ ఉదయం నుంచి అధికారిక వేడుకలు అథం రోజుతో ప్రారంభమయ్యాయి. అథం ముఖ్యమైన ప్రత్యేకతల్లో అథపుక్కళ్ళం ఒకటి. ఇది ప్రతి ఇంట్లో రంగురంగుల పూలతో తయారు చేసే తిరువాణి తివాచి వంటిది. తిరువోణం వరకు ప్రతిరోజు దీనికి కొత్త పూల రంగులను అద్దుతారు. కేరళలోని త్రిపునితురలో జరిగే ఘనమైన అథచమయం ఊరేగింపు కూడా ఈ పండుగ వేడుకల్లో ఒక ప్రధాన అంశంగా ఉంటుంది. అరుణాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఈవేళ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలియజేసింది. ఈశాన్య రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లోనూ, ఛత్తీస్గఢ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, లదాఖ్, గిల్గిట్ బాల్టిస్తాన్, జార్ఖండ్, కొంకణ్, గోవా, మహారాష్ట, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలియజేసింది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది. జమ్మూకాశ్మీర్లోని పూంచ్ జిల్లా మండీ తెహసిల్ రాజ్పురా గ్రామంలోని పురాతన బాబా బుద్ధ అమర్నాథ్ ఆలయానికి 12 రోజుల పాటు జరిగే వార్షిక శ్రీ బుద్ధ అమర్నాథ్ యాత్ర రేపు ప్రారంభమై రాఖీ పౌర్ణమి వరకు, అంటే ఈ నెల 28వ తేదీ వరకు కొనసాగనుంది. యాత్రికుల మొదటి బృందం రేపు జమ్మూలోని భగవతీ నగర్ యాత్రి నివాసించి సరిహద్దు జిల్లా అయిన పూంచ్కు బయలుదేరుతుంది. పూంచ్ రాజౌరి ప్రయాణ మార్గాల్లో అధికారులు కట్టుదిట్టమైన బహుళంచెల భద్రత నిఘా ఏర్పాటు చేశారు. యాత్రా మార్గంలో సామూహిక వంటశాలలు, పార్కింగ్ లేఅవుట్లు, ఆరోగ్య సంరక్షణ కేంద్రాలతో సహా అన్ని ఏర్పాట్లను జిల్లా యంత్రాంగం, స్థానిక సంస్థలు పూర్తి చేశాయి. ఈ అమర్నాథ్ యాత్ర సముద్ర మట్టానికి 4600 అడుగుల ఎత్తులో స్వయంభూగా వెలిసిన తెల్లటి రాయి శివలంగా ఉన్న పురాతన ఆలయానికి జరుపుతారు. విశేషాలు మరొకసారి. మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి వర్ధంతి సందర్భంగా దేశ ప్రజలు ఈరోజు ఆయనకు నివాళులర్పిస్తున్నారు. 12వ బ్రిక్స్ వాతావరణ మంత్రుల సమావేశం ఎల్లుండి న్యూఢిల్లీలో ప్రారంభమవుతుంది. యూజీసీ నెట్ పరీక్షలో 84 సబ్జెక్టులకు సంబంధించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ రోజు కీ విడుదల చేసింది. దేశంలో వివిధ ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

శివ అని నా క్లోజ్ ఫ్రెండ్ లవ్ లో పడి పెళ్లి చేసుకున్నాడు. కాలేజీలో వాడు గ్రీకు వీరుడు, మ్యారేజ్ కాకముందు రాకుమారుడు. అంతా జరిగి జస్ట్ 1 మంత్ కాలేదు, ఎంత మారిపోయాడు గుర్తుపట్టలేనట్టు. పక్క చిక్కిపోయి మంచి లుక్కుపోయి ఫేసు పాలిపోయి జుట్టు రాలిపోయి ఈ దేవదాసు వాలకం దేనికంటే తను దేవిదాసు కావడం వల్ల అంటూ గుక్క పట్టి ఏడ్చాడు, ముక్కు చీరుకున్నాడు. ఒక్క చుక్క

వాడి పొగరు, ఇల్లాలు అమ్మోరు, పళ్ళేక ఇంటి పోరు, చల్లారిపోయింది వాడి నెత్తురు. ఒక్క పూట కూడా ఉండదనుకుంటా, కష్టమనకుండా, బుర్ర తినకుండా, వాడిని తిట్టిన తిట్టు తిట్టకుండా వెంట పడి తరుముతూనే ఉంటదంట వీధి వెంట. కోడినాగు లాంటి వాణ్ణి వానపాము చేసింది, అది కాదురా అది.

వెల్కమ్ బ్యాక్ టు మీకు తెలుసా ప్రోగ్రామ్. మరి ఈ రోజు మనందరం కూడా అందమైన ప్రదేశాలను చూస్తూ వస్తూ ఉన్నాం కదా. మరి ఇప్పుడు మీరు విన్న ఈ పాట ఎస్పీ బాలు గారు పాడేశారు మన్మధుడు సినిమా నుంచి అనమాట. మరి వెల్కమ్ బ్యాక్ చెప్పేశాం కదా. నెక్స్ట్ ఎక్కడికి వెళ్దాం? బోల్డ్ అని వందల సంఖ్యలో అలా సింహాలు నడుచుకుంటూ వస్తే ఒక రియలిస్టిక్ హారర్ మూవీ చూసినట్టే అనిపిస్తుంది. అంటే హారర్ అనే కాదు, పులులు సింహాలు వీటికి భయపడే వాళ్ళందరూ ఇక ఏకంగా పారిపోవడం అన్నమాట. ఇంకా చెప్పాలంటే ఒక లయన్ కింగ్ సినిమా అనుకోండి బాగుంటుంది. ఇంకా సో లయన్ కింగ్లన్నీ కలిసి అలా వచ్చేస్తున్నట్టు అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు మనం వెళ్ళబోయే ఈ పార్క్ ఇంతకీ ఎక్కడుందో తెలుసా? గుజరాత్లో ఉంది. సో గుజరాత్లో ఉన్న గిర్ నేషనల్ పార్క్. మరి ఇక్కడ మనకి ఒక వందల సంఖ్యలో ఏషియాటిక్ లయన్స్ అయితే కనబడుతూ అలా స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటాయన్నమాట. అంటే శుభ్రంగా ఇలా మన పక్క నుంచి వెళ్ళిపోయి దానికి కావాల్సిన ఆహారాన్ని తింటాం, మన పక్క నుంచే వేటాడుకుంటూ వెళ్ళటం, ఇవన్నీ చూస్తే ఏమనిపిస్తుంది? లైవ్ లో మనం టీవీ ఛానల్ పెట్టుకొని చూసినట్టు అనిపిస్తుంది కదా. అండ్ అంతేకాదు, లైవ్ లోనే మన ఈ లయన్ కింగ్ వేట ఎలా చేస్తుంది అని చెప్పి మనం కూడా చూడొచ్చు అనమాట. అండ్ అంతేకాదు, ఇక్కడ సింహాల కుటుంబాలు కూడా తమ పిల్లలతో కలిసి హాయిగా గుంపులు గుంపులుగా తిరుగుతూ ఉంటాయట అడవి మొత్తం. అంటే అడవిలాగా ఉంటుందో ఓవరాల్గా చూస్తే ఆ పార్క్, నేషనల్ పార్క్ కాబట్టి. సో అదంతా చక్కగా తిరుగుతూ నీళ్లు తాగుతూ అండ్ వాటి లైఫ్ స్టైల్ అంతా కూడా దగ్గరగా కళ్ళకు కట్టినట్టుగా చూడొచ్చు అనమాట. మరి ఎప్పుడు చూడొచ్చు ఎందుకు అంటారా? డిసెంబర్ నుంచి మార్చ్ మధ్యలో చూసారంటే బెస్ట్. ఎందుకనంటే అప్పుడే వాటి పిల్లలు అవన్నీ కూడా కలిసి హాయిగా మంచి టూర్ వేసుకుంటూ ఉంటాయన్నమాట ఆ పార్కులోనే. సో వాటి టూర్ మన టూర్ ఒకటే అయిపోతుంది, అది సంగతి. మరి ఇంకా మాట్లాడుకుందాం ఇంకా అందమైన ప్రదేశం గురించి. ఈలోపు ఇంకొక మంచి పాట వస్తుంది, వింటూ ఆనందించండి మన మీకు తెలుసా ప్రోగ్రాంలో.

వింటున్నారు వివిధ భారతి 101.3. మరి మనం మీకు తెలుసాలో చివరిగా మనం వెళ్ళబోయే ప్రదేశం ఏంటో తెలుసా? ఒక అందమైన బర్డ్ సాంచురీ అన్నమాట. మరి ఇది ఎక్కడ ఉంది అని అంటే ముంబైలో ఉంటుంది. ముంబై పరిసరాల్లో థానే క్రీక్ అలాగే కబ్జన్ ఈ రెండు ప్రాంతాలకి చెందిన ఒక అందమైన బర్డ్ సాంచురీకి మనం వెళ్ళబోతున్నాం. మరి ఇక్కడ ఒకటి కాదు, రెండు కాదు, వందలు కాదు, వేలు కాదు, లక్షలాది గ్రేటర్ ఫ్లెమింగో పక్షులు మనకి కనబడతాయి. మరి ఈ పక్షులు అక్కడికి వలస వస్తూ ఉంటాయన్నమాట ఈ బర్డ్ సాంచురీకి. అండ్ అంతేకాదు, నీటి పైన మనకి ఈ పక్షులు వాలినప్పుడు ఎలా ఉంటుందో తెలుసా? ఒక అందమైన గులాబీ రంగు తివాచి పరిచినట్లుగా ఉంటుంది. సో అలా మనకి కనబడుతూ ఉంటాయి. ఒక పింక్ కార్పెట్ వేసినట్లుగా ఈ సాంచురీ మనకి కనబడుతూ ఉంటుంది అన్నమాట. అండ్ అంతేకాదు, ఇక్కడ వేల సంఖ్యలో మచ్చల జింకలు, అండ్ అంతేకాదు మనకి సాంబార్ జింకలు అని ఉంటాయి చూసారా అవి, అండ్ అంతేకాకుండా అరుదైన బారాసింగ జింకలు కూడా మనకి పరిగెడుతూ కనబడుతూ ఉంటాయి అన్నమాట. సో అట్లాగా బోల్డ్ అని జింకలు మనం చూసేసి వచ్చేయచ్చు. అండ్ అంతేకాదు, వీటిల్ని వేటాడేందుకు ఆఫ్ కోర్స్ జింకుందంటే పులులు కూడా ఉంటాయి కదా. సో అట్లా మనకి పులులు కూడా కనబడుతూ ఉంటాయన్నమాట ఈ ప్రదేశంలో. అది సంగతి. మరి ఇలా మన టూర్ని ఎండింగ్ చేసేసాం. బోల్డ్ అన్ని జంతువుల్ని పక్షుల్ని చూసేసాం కదా. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఇంకొక అందమైన ప్రదేశాన్ని చూసేద్దాం. సో అంతవరకు వింటూ ఉండండి వివిధ భారతి. నెక్స్ట్ ధీరాలో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సామాజిక మాధ్యమ వేదికగా నివాళులర్పించారు. పార్టీలకు అతీతంగా బలహీన వర్గాల రైతుల అభ్యున్నతి కోసం ఆయన తన జీవితం

ప్రశాంతత అంకితం చేశారని ముఖ్యమంత్రి కొనియాడారు. వెనుకబడిన తరగతులకు చెందిన వారిని రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ముందంజలో నిలిపేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ఆర్తి పేర్కొన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సర్దార్ గౌతులచ్చన్న జయంతి వేడుకలను ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సవిత సర్దార్ గౌతులచ్చన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారత మాజీ ప్రధానమంత్రి భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి వర్ధన్ సందర్భంగా రాష్ట ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆయనకు ఘననివాళులర్పించారు. వాజ్పేయి దేశానికి అందించిన సేవలను స్మరించుకుంటూ ఆ మహనీయుని స్మృతికి నివాళులర్పిస్తున్నట్టు సామాజిక మాధ్యమ వేదికగా తెలిపారు. శాసనసభ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రశాంతంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాల్సిందిగా శాసనసభ స్పీకర్ చింతకాల అయ్యన్న పాత్రుడు, శాసన మండలి చైర్మన్ కోయే మొషేన్ రాజు అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద దిగుబడి ఆధారిత పంటల ప్రీమియం చెల్లింపు గడువును మరోసారి బీమా కంపెనీలు పొడిగించాయి. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆగస్టు 31వ తేదీ వరకు ప్రీమియం చెల్లింపునకు వెసులుబాటు కల్పిస్తున్నట్టు పేర్కొన్నాయి. 2025 డీఎస్సీ ద్వారా ఎంపికైన ఉపాధ్యాయులు విజయవాడలో ఈరోజు ఆత్మగౌరవ ర్యాలీ నిర్వహించారు. బందర్ రోడ్లోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి స్వరాజ్ మైదానంలోని అంబేద్కర్ విగ్రహం వరకు టీచర్ల ర్యాలీ కొనసాగింది. ఈ అర్ధరాత్రి నుంచి విశాఖ విమానాశ్రయ సేవలు సమాప్తం కానున్నాయి. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అల్లు సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఆగస్టు 17 నుంచి విమాన రాకపోకలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో విశాఖపట్నం విమానాశ్రయం నుంచి షెడ్యూల్ విమానాలను నిలిపివేస్తున్నట్టు పౌర విమానశాఖ ఇప్పటికే ప్రకటించింది. తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. స్వామివారి దర్శనం కోసం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో సర్వదర్శనం కోసం భక్తులు దాదాపు 22 గంటల పాటు వేచి ఉండాల్సి వస్తోంది. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 3 గంటలకు

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చింది ఏంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చింది ఏంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
3: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
3: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
3: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
3: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విభాగ FM
1: 101.3.

1:40 అయిపోయింది. మనం ఇంటర్ ఇచ్చేసాం ధీరా ప్రోగ్రామ్ కి. మరి ఈ రోజు ధీరాలో ఎవరి గురించి మాట్లాడుకోబోతున్నాం అంటే ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు చాలా ఉన్నాయి. బట్ దానికన్నా ముందు ఫస్ట్ ఎవరి గురించి తెలుసుకుందాం అంటే మిజైల్ ఉమెన్ ఆఫ్ ఇండియా. మరి ఇంతకీ ఎవరా ఉమెన్, మరి ఆమె గురించి మనం మీరు ఇవాళ ధీరాలో తెలుసుకోబోతున్నాం. మరి ఒక ఆడపిల్ల ఎప్పుడు అగ్గి పిల్ల లాంటిదే కదా, మరి అలా ఒక మంచి సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ స్టే ట్యూన్ టు వేవ్ భారతి ఎఫ్ఎం.

ఇజ్రాయెల్ ఉమెన్ ఆఫ్ ఇండియా అని పిలువబడే ఆ స్త్రీమూర్తి గురించి మరి ఇంతకీ ఎవరు ఆ ధీర వనిత అంటే టెసీ థామస్ అన్నమాట. కేరళలో పుట్టి మన ఇండియా గౌరవాన్ని పెంచిన మిజైల్ ఉమెన్ ఈవిడ. మరి ఏంటి ఈవిడ స్పెషాలిటీ అని అంటే ఒక అగ్ని క్షిపణి ప్రాజెక్ట్కి నాయకత్వం వహించిన తొలి మహిళ అన్నమాట ఈవిడ. సో అట్లాగా మనకి ఒక మిజైల్ ఉమెన్ లాగా ఆదర్శంగా నిలిచారు. అయితే డిఆర్డిఓలో మిజైల్ ఉమెన్ ఆఫ్ ఇండియాగా పేరు తెచ్చుకున్నారనమాట. మరి అగ్ని 3, అగ్ని 4, అగ్ని 5 ఈ పేర్లు మనం వినే ఉంటాం కదా, క్షిపణుల పేర్లు. మరి వాటి విజయం వెనుక కూడా ఈ టెసీ థామస్ గారి కృషి ఎంతగానో ఉంది. మరి శాస్త్రం పరంగా అంటే ఈ విజ్ఞాన శాస్త్ర పరంగా గమనిస్తే స్త్రీ శక్తి ఏంటో అనేది దేశం మొత్తానికి నిరూపించిన ఒక శాస్త్రవేత్త అనమాట ఈవిడ. సో అంటే కొన్ని కొన్ని రంగాలు స్త్రీకి పరిమితం కావు అన్నట్లుగా ఉండేది అప్పట్లో, కానీ ఈ మాటని కొట్టిపడేశారు. అండ్ అంతేకాదు ఈవిడ మన ఏపీజే అబ్దుల్ కలాం గారి ప్రియ శిష్యురాలు కూడా. మరింకా తెలుసుకుందాం టెసీ థామస్ గారి గురించి. ఈలోపు ఇంకొక మంచి పాట వచ్చేస్తుంది కౌసల్య కృష్ణమూర్తి నుంచి. మరి వింటూ ఆనందించండి ధీర ప్రోగ్రాంలో.

మంచి సాంగ్ వినేశారు కౌసల్య కృష్ణమూర్తి నుంచి. అండ్ మనం ఉన్నాం ధీరాలు. మరి ఇవాళ ధీరా గురించి తెలుసుకుంటున్నారు కదా, టెసీ థామస్ గురించి. మరి ఈవిడ చిన్న వయసు నుండే సైంటిస్ట్ అవ్వాలి అనే తన కలను ఎప్పటికప్పుడు అలా నిజం చేసేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. అండ్ అలాగా తన చదువు పూర్తయిన తర్వాత వెంటనే ఎంతో శ్రమతో ఈ సైంటిస్ట్ అవ్వాలి అన్న కలను నిజం చేసుకున్నారనమాట. సో డిఫెన్స్లో ప్రస్తుతానికి అయితే 3000 మంది పైగా ఇంజనీర్లకి స్ఫూర్తిగా నిలిచారు. అండ్ హైదరాబాద్ డిఆర్డిఓ మిజైల్స్ని లీడ్ చేసిన వ్యక్తి కూడా ఈవిడే అనమాట. సో అమ్మాయికి సైన్స్ కష్టం అన్న మాట నిజం కాదు అని నిరూపించేశారు మన టెస్సీ థామస్ గారు. మరి పని కష్టమైనా సరే కళ్ళు టార్గెట్ పైన ఉంచితే మన గెలుపు తథ్యం అని నిరూపించి అటు ఫ్యామిలీని ఇటు కెరీర్ని రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ మన దేశానికి ఎన్నో రకాలుగా సేవలను అందించారు టెస్సీ థామస్ గారు అయితే. మరి అది సంగతి ఇలా తెలుసుకున్నారు కదా ఒక ధీర వనిత గురించి. అండ్ ప్రస్తుతం మనం ఏ మాసంలో ఉన్నా మన అందమైన తెలుగింటి ఆడపడుచులు కనిపించే శ్రావణ మాసంలో ఉన్నాం కదా. మరి శ్రావణ మాసం అంటేనే ఇంటికి ఆడపడుచుల్ని ఆహ్వానించి పూజించి వాళ్ళకి ముత్తైదువుగా తాంబూలాలు అందించి ఇవన్నీ చేస్తూ ఉంటారు. మరి నిజానికి బయట నుండి ఇంటికి వచ్చే ఆడపడుచులు మాత్రమే ఉంటారా, ఇంట్లో ఉండి బయట 10 మందికి జీతం ఇస్తూ వసతి జీవితం ఇలా ఇవ్వగలిగే ఆడపడుచులు కూడా ఉన్నారట, ఇందుకే వారెవరు తెలుసుకుందాం. తెలుసుకోబోయే ముందు ఒక మంచి పాట మీకోసం వస్తుంది, ఆ తర్వాత ప్రాంతీయ వార్తలు ఉంటాయి. ప్రాంతీయ వార్తల తర్వాత మళ్ళీ మన ప్రోగ్రామ్ కంటిన్యూ చేద్దాం. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం, స్టే ట్యూన్డ్.

0: సమయం 1:20. ఇప్పుడు ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కె ఉమారాణి. ముఖ్యాంశాలు. వెనుకబడిన తరగతులకు చెందిన వారిని రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ముందంజలో నిలిపేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత పేర్కొన్నారు. స్త్రీశక్తి పథకం ద్వారా మహిళలకు ప్రజా రవాణా మరింత చేరువైందని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. దివంగత మాజీ ప్రధానమంత్రి అటల్ బిహార్ వాజ్పేయి వర్ధంతి ఈరోజు. రాష్ట శాసన మండలి శాసనసభ

0: సమావేశాలు రేపటి నుంచి ప్రారంభమవుతాయి. ఇక వివరాలు. వెనుకబడిన తరగతికి చెందిన వారిని రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ముందంజలో నిలిపేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత పేర్కొన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సర్దార్ గౌతు లచ్చన్న జయంతి వేడుకలను ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సవిత సర్దార్ గౌతు లచ్చన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, స్థానిక సంస్థల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పించేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని చెప్పారు. గౌతు లచ్చన్న పోరాట స్ఫూర్తి, ప్రజాసేవ, దేశభక్తి నేటి తరానికి ఆదర్శప్రాయమన్నారు. బీసీలు, రైతులు, కార్మికుల హక్కుల కోసం ఆయన తుది శ్వాస వరకు పోరాడారని తెలిపారు. రాష్ట వ్యాప్తంగా సర్దార్ గౌతు లచ్చన్న జయంతి వేడుకలు ఈరోజు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి మంత్రులు, శాసనసభ్యులు, అధికారులు, ప్రజాప్రతినిధులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. విజయవాడలో జరిగిన రాష్టస్థాయి వేడుకల్లో మంత్రులు ఎస్ సవిత, కొల్లు రవీంద్ర, కొలుసు పార్థసారథి పాల్గొని నివాళులర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ, వెనుకబడిన వర్గాల హక్కుల కోసం నిరంతరం పోరాడిన వ్యక్తి సర్దార్ గౌతు లచ్చన్న అని కొనియాడారు. సామాజిక సమానత్వం, పేదల సంక్షేమం, అణగాయన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన చేసిన పోరాటం చిరస్మరణీయమని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలియజేస్తూ,
1: వర్గం తెలుసుకున్న తర్వాత వారి యొక్క జీవిత ప్రయాణాన్ని ఆదర్శంగా తీసుకుని ఈరోజు అందరం కూడా ఈ స్థాయికి నేను చేరాం. ప్రతి ఒక్కరం కూడా ఏదైతే హెల్దీ, వెల్దీ, హ్యాపీ లైఫ్ ఉండాలని, ప్రతి ఒక్కరికి కూడా ఒక ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయాలి. అది కేవలం మనందరం కూడా అభివృద్ధి చెంది మన పిల్లలందరూ కూడా విద్య ద్వారానే సాధికారత వస్తుంది కాబట్టి తప్పకుండా మంచి విద్య వాళ్ళకి అందించగలిగితేనే సాధ్యమవుతుంది. కాబట్టి విద్య మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఈ ప్రభుత్వం ముఖ్యంగా విలువలతో కూడినటువంటి సిలబస్ కూడా ఇస్తున్నాం. ఇలాంటి నాయకు కూడా ఈ రాబోయే రోజుల్లో మీకు సిలబస్ పొందపరిచి మీ అందరూ కూడా స్ఫూర్తిదాయకమైన జీవితం ఇచ్చే దిశగా ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది.
0: స్త్రీశక్తి పథకం ద్వారా మహిళలకు ప్రజా రవాణా మరింత చేరువైందని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. విశాఖపట్నం నుంచి భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లేందుకు ఆర్టీసీ ఏర్పాటు చేసిన 2 విద్యుత్ బస్సులను మంత్రి విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు ఎం శ్రీభరత్తో కలిసి నిన్న ప్రారంభించారు. రాష్ట వ్యాప్తంగా ఆర్టీసీ సేవలు వినియోగించుకుంటున్న మహిళల్లో విశాఖపట్నం జిల్లా అగ్రస్థానంలో చెప్పారు. గత ఏడాది 15వ తేదీ నుంచి ఇప్పటి వరకు జిల్లాలో 230 కోట్ల రూపాయల విలువైన ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని మహిళలకు అందించినట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. శాసనమండలి, శాసనసభ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రశాంతంగా, సమర్థవంతంగా ఏర్పాట్లు చేయాల్సిందిగా శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు, శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని శాసనసభ ప్రాంగణంలో శాసనమండలి, శాసనసభ సమావేశాల నిర్వహణకు సంబంధించి సాధారణ ఏర్పాట్లు, పరిపాలన అంశాలు, సభ్యులకు అందించాల్సిన సేవలు, శాంతి భద్రతలు, పోలీసు బందోబస్తు తదితర అంశాలను వారు నిన్న సమీక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సమావేశాల్లో సభ్యులు అడిగే ప్రశ్నలకు నిర్ణీత సమయంలో సమాధానాలు అందించడం అత్యంత ప్రాధాన్యత అంశమని చెప్పారు. సమావేశాల సందర్భంగా సచివాలయ నలుమూలలా పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని, అధునాతన సాంకేతికత ద్వారా నిరంతర నిఘా కొనసాగించాలని స్పీకర్ సూచించారు. నవంబర్లో జరిగే శ్రీవారి ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవల కోటాను ఈ నెల 18వ తేదీన ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ఈరోజు ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నెల 21వ తేదీన కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ, సాలకట్ల పవిత్రోత్సవాల టికెట్లను ఉదయం 10 గంటలకు, వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను అదే రోజు 3 గంటలకు, ఈ నెల 24వ తేదీన అంగ ప్రదక్షిణ, శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్లు, ఈ నెల 25వ తేదీన ప్రత్యేక ప్రవేశ దర్శనం, గదుల కోటాకు సంబంధించిన టికెట్లను విడుదల చేయనున్నట్లు టీటీడీ వివరించింది. టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారిక వెబ్సైట్లో బుక్ చేసుకోవాలని సూచించింది. దివంగత మాజీ ప్రధానమంత్రి అటల్ బిహార్ వాజ్పేయి వర్ధంతి ఈరోజు. 1924 డిసెంబర్ 25వ తేదీన మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో జన్మించిన ఆయన చిన్ననాటినుంచే దేశభక్తి, సాహిత్యంపై ఆసక్తి పెంచుకున్నారు. 1951లో భారతీయ జనసంఘలో చేరి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 1957

0: తొలిసారి లోక్సభకు ఎన్నికయ్యారు. 1980లో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావంలో కీలక పాత్ర పోషించి తొలి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. విదేశాంగ మంత్రిగా, ప్రతిపక్ష నాయకునిగా విశేష సేవలందించారు. 1996, 1998, 1999లో ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అణుపరీక్షలు, మౌలిక వసతుల అభివృద్ది, జాతీయ రహదారుల విస్తరణ వంటి అనేక కీలక నిర్ణయాల్లో ఆయన పాత్ర ఉంది. వాజ్పేయి సేవలకు గుర్తింపుగా 2015లో దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న లభించింది. 2018 ఆగస్టు 16 ఢిల్లీలో ఆయన కన్నుమూశారు. 2040 నాటికి మాదక ద్రవ్యరహిత భారతదేశ నిర్మాణ లక్ష్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా నషాముక్తి యువ ఫర్ వికసిత్ భారత్ అభియాన్ ప్రారంభించారు. మాదక ద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా ప్రజల భాగస్వామ్యంతో నిర్వహిస్తున్న ఈ జాతీయ కార్యక్రమాన్ని మై భారత్ ఆధ్వర్యంలో 100 వారాల పాటు నిర్వహిస్తున్నారు. యువతలో మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కల్పించడం, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండేలా వారిని ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ పేర్కొంది. మాదక ద్రవ్యరహిత సమాజ నిర్మాణంలో యువతను భాగస్వాములు చేయడంతో పాటు ఆరోగ్యకరమైన, బాధ్యతాయుతమైన జీవన విధానం వైపు వారిని నడిపించేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 7800 టోల్ ఫ్రీ నెంబర్ గానీ, myGOV.in వెబ్సైట్ గానీ లేదా నరేంద్ర మోదీ యాప్ గానీ ఈ నెల 28వ తేదీ వరకు పంపవచ్చు. వాయువ్య బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ యానాంలలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు వెల్లడించారు. వీటి ఫలితంగా ఉత్తర, దక్షిణ కోస్తా యానాంలలో ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ,
1: ఈ రోజు ఆంధ్రప్రదేశ్ యానాంలో తేలికపాటి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రాయలసీమలో ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. గడిచిన 24 గంటల్లో కర్నూలు జిల్లా కర్నూలులో 3 సెంటీమీటర్లు, కర్నూలు జిల్లా గోనెగండలో 3 సెంటీమీటర్ల చొప్పున అత్యధిక వర్షపాతాలు నమోదయ్యాయి.
0: భారత్ శ్రీలంక జట్ల మధ్య 2 టెస్టుల సిరీస్ లో భాగంగా తొలి క్రికెట్ టెస్ట్ మ్యాచ్ నిన్న ప్రారంభమైంది. శ్రీలంకలోని గాలే నగరంలో అంతర్జాతీయ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్ లో మొదట భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు తొలి ఇన్నింగ్స్ లో 2 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. దేవదత్ పడిక్కల్ 131, రిషబ్ పంత్ 27 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. రెండవ రోజు ఉదయం నుంచి వర్షం కురవడంతో ఆటకు అంతరాయం ఏర్పడింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వెనుకబడిన తరగతులకు చెందిన వారిని రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ముందంజలో నిలిపేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత పేర్కొన్నారు. స్త్రీశక్తి పథకం ద్వారా మహిళలకు ప్రజా రవాణా మరింత చేరువైందని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. దివంగత మాజీ అటల్ బిహార్ వాజ్పేయి వర్ధంతి ఈరోజు. రాష్ట్ర శాసనమండలి శాసనసభ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభమవుతాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఏ ఒక్క ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 డిగ్రీ పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్, ఈకేవైసీ.
2: ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
4: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
3: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
4: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
3: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
4: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడీ దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
3: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
4: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecienet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
3: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. వన్ ఓ క్లాక్ 37 మినిట్స్ దాటిపోయింది టైం. మనం రీఎంట్రీ చేశాం ధీర ప్రోగ్రామ్ కి. వెల్కమ్ బ్యాక్ మీ అందరికి. మరి శ్రావణ మాసం అంటే ఇంటికి ఆడపడుచుల్ని ఆహ్వానించే తరుణం. మరి ఈ తరుణంలో మన ఇంట్లోనే ఉండి బయట 10 మందికి జీతం ఇస్తున్నారు, వసతి కల్పిస్తున్నారు, జీవితాన్ని కూడా అందిస్తున్నారు, కొత్త జీవితాన్ని. మరి అటువంటి ఆడపడుచులు ఎవరెవరో తెలుసా? మన హోమ్ స్టార్టప్ బిజినెస్ ఉమెన్ అన్నమాట. అంటే ఇంట్లోనే ఉండి ఒక స్టార్టప్ బిజినెస్ని ఏర్పాటు చేసుకొని తనే ఒక బాస్ లాగా 10 మందికి ఆదరిస్తున్న ఒక మంచి లేడీ అనే చెప్పుకోవాలి. మరి ఇంతకీ ఎవరు అలాంటి లేడీస్? చాలామంది ఉన్నారు. అండ్ వాళ్ళు చేసిన బిజినెసెస్ ఏంటో కూడా మనం ఈరోజు తెలుసుకుందాం. మరి ఇంతకీ వాళ్ళు చేస్తున్న బిజినెసెస్ ఏంటి అని అంటే, ఇందాక నేను అన్నాను కదా ఇంతకీ ఎవరు వాళ్ళు, హోమ్ స్టార్టప్ బిజినెస్ ఉమెన్ అనమాట. వీళ్ళ పేరు వెరైటీగా ఉంది, కానీ వీళ్ళు చేసే పని వల్ల ఇంట్లోనే ఉండి 100,000 సంపాదించుకుంటున్నారనమాట. అండ్ ఇలా సంపాదించుకోవాలి అని అనుకుంటే మీరు పార్ట్ టైం అయినా ఈ యొక్క బిజినెస్ని స్టార్ట్ చేసుకోవచ్చు, లేదు ఫుల్ టైం నేను బిజినెస్లోనే మూవ్ అవుతాను అనుకుని ఫుల్ టైంలో కూడా మనకి ఈ బిజినెస్ అనేది ఆపర్చునిటీ ఉంటుంది అనమాట. అండ్ దీనికి ఎటువంటి ఈ రిస్ట్రిక్షన్స్ మనకు ఉండవు. అంటే ఇంత టైమ్ ఇలాగే చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా జాబ్లో జాయిన్ అయ్యారనుకోండి, మనకి లీవ్స్ ఉంటే మనకి శాలరీ కట్ అవుతుంది, లేదు మనకి ఏదన్నా సిక్ లీవ్ ఉంటే మనం పర్మిషన్ తీసుకోవాలి. అండ్ ఇలాంటి రిస్ట్రిక్షన్స్ చాలా ఉంటాయి కదా. కానీ ఇలా హోమ్ మేడ్ స్టార్టప్ బిజినెస్ చేసుకునే లేడీస్ ఎవరైతే ఉంటారో ఆ బిజినెస్ అన్నిటికీ ఇటువంటి రిస్ట్రిక్షన్స్ ఏవి ఉండవు అనమాట, ఎందుకంటే వాళ్లే బాస్ కాబట్టి. మరి ఇంతకీ అలాంటి బిజినెసెస్ ఏమున్నాయి చెప్తా. అందుకన్నా ముందు ఒక మంచి పాట వస్తుంది, వింటూ ఆనందించండి.

ఎస్పీ చరణ్ వాయిస్ లో షాపింగ్ మాల్ నుంచి మంచి పాట వినేశారు. అలా వింటూ ఉంటే మనకు కూడా ఆ అందమైన అమ్మాయి కనబడ్డట్టే అనిపిస్తుంది కదా. మరింతకీ ఏ బిజినెస్ ఐడియాతో ఆడవాళ్లు అలా ఇంట్లో ఉండే ముందుకు సాగుతున్నారో తెలుసా? సో ఫస్ట్ ఫస్ట్ ఇది చాలా మంది అలవాటు చేసుకుంటున్న ఒక కొత్త ట్రెండ్ అనమాట. అండ్ అంతేకాదు ఒక మంచి స్టార్టప్ బిజినెస్ అనే చెప్పుకోవాలి. ఇంతకీ ఏంటంటే క్లౌడ్ కిచెన్. సో పూర్వంలో అంటే మన ఇంటికి వచ్చి వంట మనుషులు వంట చేసేసి వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు. అండ్ రాజుల కాలంలో అయితే మనకి ఒక వంటశాల ఉండేది, అక్కడే వంటగదిలోనే అందరూ చేస్తూ ఉండేవాళ్ళు, ఆ పనిచేసే వాళ్ళందరూ వంటలు చేస్తూ ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు మారిపోయింది. ఎందుకు? ఇది జెన్జీ కాలం కాబట్టి ఎవరింట్లో వాళ్ళకి వండుకునే తీరిక కూడా ఉండట్లేదు కదా. అందుకని చెప్పేసి ఈ కాలం వారికి ఈజీగా ఉండేందుకు, అంటే వాళ్ళకి ఆ వచ్చి వండి వెళ్ళి వీటికి కూడా టైం ఉండదు కాబట్టి. అలాగే మనకి ఆన్లైన్లో కూడా బోల్డ్ అని యాప్స్ ఉంటాయనుకోండి, మనం అట్లా ఆర్డర్ పెట్టుకోగానే ఇట్లా మనకి వచ్చేస్తాయి. ఈవెన్ అది కూడా మనకు వద్దు, మాకు చక్కగా ఇంట్లో వండిన భోజనం కావాలి, అలాగే అప్పటికప్పుడు ఫ్రెష్ ఫుడ్ మనం తినాలి అని అనుకున్న వాళ్ళు కూడా ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళ కోసం ఇలాంటి కొన్ని ఐడియాస్ వస్తూ ఉంటాయి అనిపించింది నాకైతే. మరి ఇలాంటి ప్రశ్నలన్నిటికీ సమాధానమే ఈ క్లౌడ్ కిచెన్ అనమాట. సో దాన్నే ప్రస్తుతం నేటి స్త్రీలందరూ కూడా ఒక స్టార్టప్ లాగా స్టార్ట్ చేసి మంచి సక్సెస్ అందుకుంటూ ఉన్నారు. అయితే ఆర్డర్స్ పైన ఎక్కడున్న వారికైనా సరే నిమిషాల్లో అలా వండి వాళ్ళకి ఒక పార్సిల్ రూపేణ పంపిస్తూ ఉంటారనమాట. సో ఈ బిజినెస్లో మనకి సుమారు 5,000 నుంచి 50,000 వరకు కూడా మనం సంపాదించుకోవచ్చు. అండ్ ఇది పార్ట్ టైంగా చేసుకోవచ్చు బిజినెస్, ఫుల్ టైం బిజినెస్గా కూడా చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే హ్యాండ్మేడ్ జ్యువెలరీ. మరి ఆడవాళ్ళు అలా ఆభరణాలకి ప్లేస్ ఇవ్వకుండా ఉంటారా చెప్పండి? మరి ఆభరణాలు అనగానే రకరకాల ఆభరణాలు ఉంటాయి, బంగారం, వెండి, అలాగే మనకి రకరకాల మల్టీ థ్రెడ్ అని ఇలాగ మనకి మాట్లాడుకుంటూ పోతే చాలానే ఉంటాయి. కానీ వీటన్నిటికన్నా కూడా ఆడవాళ్ళు ఇష్టపడేవి ఏంటో చెప్పండి. సింపుల్గా ఉండే జ్యువెలరీ కొంతమంది ఇష్టపడుతూ ఉంటారు, అండ్ అలాగే కొంచెం క్రియేటివ్గా అనిపించే జ్యువెలరీని కూడా ఇష్టపడుతూ

ఉంటారు, వాళ్ళ ఫ్యాషన్ కి తగ్గట్టుగా ఉండేది ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉంటారు. అలా ఆడవాళ్ళు ఇష్టం లేదు అని చెప్పలేని ఒక ఏకైక పదం ఏదైనా ఉందంటే అది జ్యువెలరీ, అంటే నగలు. మరి ఈ సందర్భం ఏదైనా సరే మనకి కస్టమైజ్డ్ జ్యువెలరీ తయారు చేసి ఇస్తారనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మాకు ఈరోజు మా ఇంట్లో ఈ ఫంక్షన్ ఉంది, ఈ ఫంక్షన్ కి తగ్గట్టు మాకు జ్యువెలరీ రెడీ చేయండి అని చెప్పి మనం అడిగితే దానికి తగ్గట్టుగా రెడీ చేసి ఇవ్వడం కూడా ఒక ఆర్టే. అండ్ దీంట్లో మనకి పేపర్ జ్యువెలరీ వస్తాయి, థ్రెడ్ జ్యువెలరీ, ఇవి బాగా ఫేమస్ అనమాట. సో అట్లా జ్యువెలరీ ఐటమ్స్ ని అట్లా ఇంట్లోనే ఉండి తయారు చేసి ఆర్డర్స్ పైన వాళ్ళకి కొరియర్ చేసేస్తారు, అది విషయం. మరి ఇలా ఇంట్లో ఉండే 10 మందికి హెల్ప్ చేస్తూ ఉంటారు అండ్ వాళ్ళకి వాళ్ళు సంపాదించుకుంటూ ఉంటారు. అండ్ ఇలా రెండు విధాలుగా బిజినెస్ ఐడియాస్ అయితే అలా రన్ అయిపోతున్నాయి అనమాట. అండ్ ఇలాంటి బిజినెస్ ఐడియాస్ ఇంకేమున్నాయి మనం తెలుసుకుందాం ఇవాళ ధీరాలో. ఇలా ఇంకొక మంచి పాట వస్తుంది, వింటూ ఆనందించండి.

అదనమాట సంగతి. మరి క్షేమంగా వెళ్ళి లాభంగా రండి సినిమా నుంచి పాట వినేశారు, ధీరాలో మనమున్నాం. మరి ఇంతకీ ఆ హోమ్ మేడ్ స్టార్టప్ బిజినెస్ ఉమెన్ చేస్తున్న ఆ స్టార్టప్ బిజినెసెస్ ఏంటో తెలుసుకుంటూ ఉన్నారు కదా. అండ్ క్లౌడ్ కిచెన్ హోమ్ మేడ్ జ్యువెలరీ గురించి అయితే తెలుసుకున్నాం. అండ్ ఇంకోటి ఏంటో తెలుసా, ఇప్పుడు చదువు అనగానే మనం ఇంతకుముందు ఏంటి గురుకులాలకు వెళ్ళి చక్కగా అక్కడ గురువుగారు చెప్పినవి నేర్చుకుంటూ వచ్చేవాళ్ళం ఎప్పుడు పూర్వంలో. ఆ తర్వాత ఏమైంది, మనకి పాఠశాలలు అనేవి మొదలయ్యాయి. వేద పాఠశాలలైనా మామూలుగా పాఠశాలలైనా ఏవైనా సరే అలా మనం పాఠశాలకు వెళ్ళి చదువుకుంటున్నాం. అది కూడా కొంచెం ఎక్స్టెండెడ్గా ఒక కొత్త వర్షన్ వచ్చేసింది, అదే ఆన్లైన్ ట్యూటరింగ్ అన్నమాట. అంటే చదువు అని అంటే మనం ఇంట్లో చదువుకోవడం లేదా ట్యూషన్ పాయింట్, కోడింగ్ సెంటర్, స్కూల్, కాలేజ్, యూనివర్సిటీ ఇలా వీటిల్లో మాత్రమే కాదు, వాటన్నిటితో పని లేకుండా ఇంట్లోనే కూర్చుని ఆన్లైన్ ద్వారా నేర్చుకుని మరీ మనం చదువు నేర్చుకోవచ్చు అని నిరూపించిన ఒక రంగం అన్నమాట ఈ ఆన్లైన్ ట్యూటరింగ్ అనేది. మరి ఆన్లైన్ ద్వారా సబ్జెక్ట్సే కాకుండా మనకి ఆర్ట్, క్రాఫ్ట్ ఇవి కూడా ఉంటాయి. సో ఇలాంటివన్నిటినీ కూడా నేర్చుకొని నేర్పించి మరీ మనకి మనీ అయితే సంపాదించుకునే అవకాశం ఉంటుందన్నమాట. సో ఇట్లా మనకి ఆన్లైన్ ద్వారా నేర్పిస్తూ మనీ సంపాదిస్తున్నారు నేటి స్త్రీలైతే. మరి ఇందులో చెప్పాను కదా, అటు కళల రంగం, ఇటు హస్తకళలు, అండ్ అంతేకాకుండా చదువు, ఇలా అన్ని రంగాల్ని కవర్ చేస్తూ ఉన్నారనమాట. అండ్ ఫైనలీ ఇంకోటి కూడా ఉంది, అదే హోమ్ డిజిటల్ మార్కెటింగ్. అంటే డిజిటల్ మార్కెటింగ్ వేరు, మరి హోమ్ డిజిటల్ మార్కెటింగ్ ఏంటా కొత్తగా అనిపిస్తుందా? సో మనకి కాస్ట్యూమ్స్, రకరకాల కాస్ట్యూమ్స్ ఉంటాయి కదా, మనం ధరించే బట్టలు ఏవైనా సరే అండ్ ఇతరత్ర వస్తువులు ఏవైనా సరే, అండ్ వాటితో పాటు రకరకాల కాస్మెటిక్స్ ఉంటాయి. మనం అంతేకాకుండా ఇంట్లో కొన్ని రకరకాల వంటకాలు చేస్తూ ఉంటాం. ఇలా ఏదైనా సరే, మనం చేసే ఏదైనా సరే దాన్ని ప్రమోట్ చేయాలి అని అంటే మనకి ఒక మార్కెటింగ్ తెలిసిన వ్యక్తి ఉండాలి. అలా ఇంట్లో నుండే మార్కెటింగ్ చేయగలరన్నమాట. సో అంతేకాదు ఈ మార్కెటింగ్కి మంచి కంటెంట్ని కూడా జోడించగలరు. దానికి ఫన్నీగా రీల్స్ చేయడం, వీడియోస్ చేయడం, ఇలా మంచి కంటెంట్ని కూడా జోడించి మనకి మార్కెటింగ్ చేయగలరు. అంతేకాదు ఫ్రీలాన్సింగ్ కూడా చేయడం వీళ్ళ ప్రత్యేకత అన్నమాట. సో అట్లా ఒక హోమ్ డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా వీళ్ళైతే రన్ అవుతున్నారు. అంటే ఇంట్లోనే ఉండి చక్కగా మనకి మార్కెటింగ్ చేస్తూ ఉండగలరన్నమాట మనకి ఏ బిజినెస్ అయినా సరే. అండ్ అలా వాళ్ళ బిజినెస్ని వాళ్ళు రన్ చేసుకుంటున్నారు. సో ఇక్కడ రెండు బిజినెసెస్ మనకి డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఈ ప్రత్యేకించి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇట్లా మన నేటి ఆడపడుచులు అందరూ, నేటి స్త్రీలందరూ కూడా ఇంట్లోనే ఉండి ప్రపంచాన్ని పలకరిస్తున్నారన్నమాట వాళ్ళ బిజినెస్తో. అండ్ అంతేకాదు తమ స్థానాన్ని తాము నిలబెట్టుకోగలుగుతున్నారు. సో అది సంగతి. మరి తెలుసుకున్నారు కదా, శ్రావణ మాస ఆడపడుచులు అంటే కేవలం అలా అందమైన పట్టు చీర కట్టుకొని, పట్టు పరికినీలు, లంగా జాకెట్లు ఇలా వేసుకుంటూ ఇంట్లో ఉండి వంటింటికే పరిమితం అవడం కాదు. ఇంట్లో ఉన్నా సరే మనం ఎలా అయినా సరే దేశాన్ని చుట్టి రావచ్చు అని చెప్పి నిరూపించే స్త్రీలు కూడా ఉన్నారు. అలా మన ఈ ధీరా ప్రోగ్రామ్ అయితే తెలుసుకున్నారు కదా మంచి విషయాన్ని. అండ్ చివరిగా మంచి సాంగ్ కూడా వస్తుంది, వింటూ ఆనందించండి. స్టే ట్యూన్ టు వివిధ భారతి.

0: TFM 101.3.
1: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
2: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
1: కాసేపు ఉండొచ్చు కదా?
2: కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
1: నేను మీతో పాటు వివిధ భారతి వింటానమ్మాయి గారు.
2: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
1: మీ తెలివి ముందు నాదేముందండి.
2: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
3: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

క్లాక్ 31 మినిట్స్ దాటి 21 సెకండ్స్ ఎగ్జాక్ట్లీ అయిపోయింది. సో వెల్కమ్ టు సందడి సందడి సండే స్పెషల్గా. మరి మీ అందరినీ అలరిచేందుకు ఈ సందడికి నేనైతే వచ్చేసా కదా చందనాని. మరి ఇప్పుడైతే ఫోన్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు మన దాంట్లో. సో అలా మళ్ళీ వాళ్ళందరికీ వెల్కమ్ చెప్పేద్దాం మన సందడి సందడికి. అండ్ మీరందరూ మార్నింగ్ నుంచి వింటున్నారు కదా, మీకు కూడా వెల్కమ్ బ్యాక్. ఇక మొదలెడదామా. మరి ఇవాళ మరి సందడే సందడిలో బోల్డ్ అని క్వశ్చన్స్ నా దగ్గర రెడీగా ఉన్నాయి. మరి ఈవినింగ్ 4 వరకు కూడా హ్యాపీగా చక్కగా మనందరూ సందడి చేసేద్దాం. సో అది సంగతి. మరి నేనైతే క్వశ్చన్స్ అడుగుతాను, మీకు కనుక ఆన్సర్స్ తెలిస్తే వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయొచ్చు 0866248814 8662488814. ఇది వాట్సాప్ నెంబర్. మరి నాకైతే ఆన్సర్స్ చేసేద్దాం అంటే మీరైతే ఆన్సర్స్ చేసేయండి, మనందరం కలిసి సందడి చేసేద్దాం. ఆల్రెడీ ఇక్కడ మన లిజినర్స్ రెడీగా ఉన్నారబ్బా, అది సంగతి. మరి ఎవరెవరు ఉన్నారో రెడీగా చూసేద్దామా.

సో ఎవరు పంపించారు అని అంటే గుడ్ ఆఫ్టర్నూన్ భోజనం చేశారా అంటూ పంపించారు కేవీ రమణ గారు శ్రీకాకుళం నుంచి. దండండి గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ హాయ్ అంటూ కామర్తి శంకర్ గారు రాజోల్ నుంచి మెసేజ్ చేశారు. హాయ్ అండి అండ్ హాయ్ చందన, వచ్చేసారా, ఎలా ఉన్నారు, భోజనం చేశారా, వెల్కమ్ టు సందడి సందడి. ఇక మీలో ఉన్న క్రియేటివిటీ బయటికి తీయండి, మాతో ఆడుకోవడం అంటే మీకు సరదానేగా, సాయంత్రం వరకు మా ముఖ చిత్రాలు చిత్ర విచిత్రాలుగా మారతాయి, ఇది మాత్రం ఖాయం అంటున్నారు అప్పలరాజు గారు. చూద్దాం చూద్దాం ఏమో గుర్రం ఎగరవచ్చు. నెక్స్ట్ ఇంకా నిజామాబాద్ నుంచి జైనుద్దీన్ గారు, స్నేహభాను గారు మెసేజ్ చేశారు, వెల్కమ్ అంటున్నారు, మీకు కూడా వెల్కమ్ అండి. అండ్ కాదర్ వీరేష్ గారు రాజోల్ నుంచి మెసేజ్ చేశారు, శుభ మధ్యాహ్నం అంటున్నారు. అండ్ అందరికీ సందడే సందడికి స్వాగతం, ఆదివారం సందడి సందడికి అంటున్నారు. వేటపాలెం నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు అండ్ మీకు కూడా. అండ్ బాగున్నారా మేడం అంటూ నరేష్ గారు మరిసి విజయ్ అడుగుతున్నారు, ఫైన్ అండి. అండ్ పోచంపల్లి నుంచి వెల్కమ్ టు సందడి సందడి అంటూ మాధవి గారు, ఆంజనేయులు గారు మెసేజ్ చేశారు. అండ్ వెల్కమ్ టు సందడి సందడి అంటూ శాంతినగర్ నుంచి ఒకే ఒకటి మెసేజ్ చేశారు. అండ్ అలాగే వెంకటలక్ష్మి రెడ్డి గారు భీమునిపాడు నుంచి హాయ్ హలో చందన అంటున్నారు, హాయ్ అండి. అండ్ హాయ్ అంటూ గోవర్ధన్ రావు గారు, ఇంద్రబాయి గారు కూడా పంపించారు, హాయ్ అండి. అండ్ అలాగే నంద్యాల నుంచి పర్షా గారు పంపించారు, హలో అండి, ప్రోగ్రామ్కి వెల్కమ్ అంటున్నారు, మీకు కూడా వెల్కమ్. సో అందరికీ వెల్కమ్ చెప్పేస్తున్నాను. మరింతకీ క్వశ్చన్ ఏంటి అని అంటే, రెడీగా ఉన్నారా? సో ఫస్ట్ క్వశ్చన్ జాగ్రత్తగా వినేయండి. ఈ క్వశ్చన్ చాలా ఈజీ క్వశ్చనే, ఎందుకంటే ఫస్టే మళ్ళీ ఎందుకులే కష్టపెట్టడం అని చెప్పి ఈజీ క్వశ్చన్తోనే స్టార్ట్ చేస్తున్నా. మనం F2 చూసాం, F3 చూసాం, హిట్ 1 చూసాం, హిట్ 2 చూసాం, హిట్ 3 చూసాం, ఆర్యా 1 చూసాం, బాహుబలి 1 చూసాం, ఆర్యా 2 చూసాం, బాహుబలి 2 కూడా చూసాం. ఏం చందన ఇన్ని సినిమాల పేర్లు చెప్తున్నావు, ఇందులో ఏమన్నా ట్విస్ట్ ఉందా అనుకుంటున్నారా? ఏమీ లేదు. బట్ ఇలా మనం చూసినప్పుడు మనకు అనిపిస్తుంది, అరే మన ఫేవరెట్ సినిమా ఇది కూడా పార్ట్ 2 కింద వచ్చి ఉంటే బాగుండేదే అని చెప్పి. సో అట్లాగా మీరు ఒక సినిమా ఏదన్నా అనుకుంటే అది పార్ట్ 2 కింద రావాలి అని అనిపించిన సినిమా ఏదన్నా ఉందా, నాతో షేర్ చేసేయండి 0866248814కి. అంటే మీ ఐడియా ప్రకారం ఏ మూవీ ఇంకో పార్ట్లో, అంటే పార్ట్ 2 కింద రిలీజ్ అయి ఉంటే బాగుండేది. అండ్ దీనికి ఒక కండిషన్ కూడా పెట్టేస్తున్నా నేను, ఏది ఇప్పటివరకు నేను చెప్పిన పార్ట్ 1 పార్ట్ 2 సినిమాలు ఏవి రాకూడదు అందులో ఆన్సర్స్లో. అండ్ అంతేకాకుండా మీ ఫేవరెట్ హీరో కానీ హీరోయిన్ కానీ అయి ఉండకూడదు. అంటే జనరల్లీ మనం ఒక సినిమాని సినిమాలో చూస్తే వావ్ ఈ సినిమా చాలా బాగుంది, ఇది ఇంకో పార్ట్లో వచ్చుంటే, పార్ట్ 2 కింద రిలీజ్ అయ్యి ఉంటే ఇంకో సినిమాలాగా బాగుండేది అని అనిపిస్తుంది కదా అప్పుడప్పుడు. సో అలా మీకేదనిపించింది నాతో షేర్ చేయండి 0866248814. ఈ కండిషన్స్ అప్లైడ్ అమ్మా, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మంచి సాంగ్తో స్టార్ట్ చేద్దాం మన సందడి సందడి.

సార్ వచ్చారు నుంచి సాంగ్ అయితే వినేశారు కదా. మరి నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, మనం హిట్ 1, హిట్ 2, హిట్ 3, బాహుబలి 1, బాహుబలి 2 ఇలా రకరకాల సినిమాలు అయితే చూసాం. అయితే మనకు కూడా అనిపిస్తుంది కదా, ఈ సినిమా కూడా పార్ట్ 2 కింద వస్తే ఇంకా బాగుండేది, అండ్ ఈ సినిమా మనకి చాలా బాగా నచ్చింది అని ఒక ఫీలింగ్ వచ్చే ఉంటుంది. కానీ మీకైతే ఏదనిపించింది అని అడిగాను, అండ్ ఆన్సర్స్ అయితే వచ్చేసాయి. మన లిజనర్స్ ఆల్రెడీ పంపించేశారు, అండ్ నేను ఒక కండిషన్ కూడా ఇచ్చాను వీళ్ళకి. ఏంటంటే, ఇప్పటి వరకు రిలీజ్ అయిన సినిమా అయి ఉండకూడదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఒక సినిమా పార్ట్ 1, 2, 3 వస్తే అది పార్ట్ 4 అని చెప్పకూడదు. అండ్ అంతేకాదు, అది మీ ఫేవరెట్ హీరో కానీ హీరోయిన్ కానీ అయి ఉండకూడదు అన్నాను. మరి నీకే సినిమా చందన అనొచ్చేమో చెప్తా, మీ అందరు ఆన్సర్స్ అయిపోయాక అందులో నాది ఉందా లేదా చూసుకొని లాస్ట్లో రివీల్ చేస్తా. అది సంగతి. మరి నేను అడిగిన క్వశ్చన్కి ఎవరెవరు ఏ ఆన్సర్స్ ఇచ్చారో చూద్దామా. వర్ష గారు నంద్యాల నుంచి మెసేజ్ చేశారు, పటాస్ మూవీ అట, ఏ కమ్మాన్ అంటే అందులో మమ్మీ సీన్ నాకైతే బాగా నచ్చుతుంది, మంచి కామెడీ సీన్, అండ్ అంతేకాదు మంచి సెంటిమెంటెడ్ సీక్వెన్ ఉంటాయన్నమాట. వెరీ నైస్ చాయిస్ అండి. అండ్ నెక్స్ట్ ఇంకా చెంబలక్కడి పంబ పేరుతో ఆల్రెడీ ఒక సినిమా వచ్చేసిందండి, అండ్ చిత్రం భళారే విచిత్రం, పోకేరి, అండ్ ఇన్ని చాయిస్లు కాదు ఒకటి, ఏదన్నా ఒక్కటి. సో నేనైతే హలో బ్రదర్ తీసుకుంటా మీ తరఫున. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు పంపించేశారు. అండ్ నెక్స్ట్ ఇంకా ఆ ఒక్కటి అడుక్కు అనే సినిమా అంట, అప్పలరాజు గారు పడ నుంచి. యాక్చువల్లీ ఈ టైటిల్తో ఇంకో మూవీ ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి ఇది కన్సిడర్ అవ్వదన్నమాట. అది సంగతి. నెక్స్ట్ ఇంకా ముజఫర్ గారు కర్నూలు నుంచి పంపించారు, హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ. హాయ్ అండి, ఆన్సర్ కూడా పంపిస్తే బాగుండేది. అండ్ నెక్స్ట్ ఇంకా ఇంద్ర ది టైగర్ అంట, ఓహో ఇంద్ర మూవీ రావాలనుకుంటున్నారా. నరేష్ గారు, మెర్సీ విజయ గారు, వెరీ నైస్ చాయిస్. అండ్ నెక్స్ట్

ఇంకా ఇంద్ర మూవీ పార్ట్ 2లో రావాలా? అప్పుడు హీరో ఎవరై ఉంటారు? మేబీ రామ్ చరణ్ అయితే బాగుంటుందేమో. అండ్ నెక్స్ట్ ఇంకా కొండారెడ్డి గారు సిద్ధార్థ నుంచి పంపించారు శివ మూవీ రావాలట. ఆహో, మంచి వయసు తీసుకున్నారు. అండ్ అందులో మళ్ళీ నాగార్జున గారిని పెట్టేద్దాం మనమైతే. నెక్స్ట్ ఇంకా బొబ్బిలిపిల్లి సినిమా రావాలట. ఎవరు, రాము గారు అండ్ ఫ్యామిలీ అంతా ఖమ్మం నుంచి పంపించారు. సో వెరీ నైస్. నెక్స్ట్ ఇంకా విజయ్ పరమేష్ గారు పంపించారు గుంటకల్ నుంచి పెళ్లి పుస్తకం. ఆహా, మంచి సినిమా. పార్ట్ 2 రావాలట, వెరీ నైస్. నెక్స్ట్ ఇంకా ఎన్జిఓ కాలనీ నుంచి పంపించారు. మీరు నేను ఇచ్చిన కండిషన్స్ని అప్లై చేయలేదన్నమాట. భారతీయుడు 2 ఆల్రెడీ వచ్చేసింది కదా, అది సంగతి. నెక్స్ట్ ఇంకా వెంకటలక్ష్మి రెడ్డి గారు భీమన్పాడు నుంచి అలవైకుంఠపురంలో పార్ట్ 2 రావాలా, వెరీ నైస్. నెక్స్ట్ ఇంకా ఊరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు, జగదేక వీరుడు, అతిలోక సుందరి, వీళ్ళిద్దరు మళ్ళీ రావాలట. అతిలోక సుందరి నాకైతే శ్రీదేవి గారికి కావాలి, ఇంకెవ్వరు వద్దు. ఆవిడకన్నా బాగా ఇంకెవరు చేయలేరేమో ఆ యొక్క క్యారెక్టర్ని. బట్ చిరంజీవి గారు వెరీ టాలెంటెడ్, ఇప్పుడైనా అదే పాత్ర ఇస్తే మళ్ళీ అలాగే చేసేస్తారు. సో అది సంగతి. నెక్స్ట్ ఇంకా బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి, సంక్రాంతికి వస్తున్నాం పార్ట్ 2 కావాలట. అవును, నాకు కూడా కావాలి యాక్చువల్లీ, బాగుంటుంది సినిమా నిజంగానే. సో అది సంగతి బ్రహ్మయ్య గారు. నెక్స్ట్ ఇంకా జాంబిరెడ్డి, అమ్మో, ఎవరు, కర్నూలు నుంచి పంపించారు ఝాన్సీ గారు, భగత్ గారు, కాదు భగత్ సింగ్ నగరా, ఝాన్సీ గారు, శ్రావణి గారు, ఇషు అందరూ పంపించారనమాట. అండ్ నెక్స్ట్ ఇంకా లెజెండ్ మూవీ రావాలట. వావ్, గుడ్ చాయిస్. వెంకటేష్ గారు కర్నూలు నుంచి. అండ్ నెక్స్ట్ ఇంకా చందన, భాస్కర్ కనబడకుండా పవన్ అదే బాటలో, వరుణ్ ఎక్కడికో వెళ్ళాడు చందన అంటున్నారు. ఇది ఇది మనకు కావాల్సింది యాక్చువల్లీ. నేను ఇందాటి నుంచి చెప్దాం అనుకున్నా, నాకైతే పొద్దునేమో అలా కాస్త వరుణ్ కనిపిస్తాడేమో అన్నట్లుగా చూస్తే పవన్ వచ్చాడు. సరే పవన్తో పాటు మనం అలా వచ్చేద్దాం, ఇంకేం చేస్తాంలే అనుకున్న టైంకి మధ్యాహ్నం కల్లా ఇక్కడ సూర్య ఎంట్రీ ఇచ్చాడు. అది సంగతి. వరుణ్ ఎక్కడికో అంటే ఇది తన టైం అయినా తను లాంగ్ లీవ్ తీసుకున్నట్టున్నాడు. అండ్ మా చందనతో సందడి సందడి వావ్ అంటున్నారు. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ అంటూ మాతృదేవ భవ అనే సినిమా అట. ఓ, అండ్ పార్ట్ 2 వస్తే ఎలా ఉంటుంది అంటున్నారు. బాగుంటుంది యాక్చువల్లీ. అండ్ నెక్స్ట్ ఇంకా కానూరు నుంచి తాతారావు గారు, ఇది యాక్చువల్లీ ఎవరు పంపించారు చెప్పలే కదా, వేదాంతం జానకి గారు. అండ్ నెక్స్ట్ ఇంకా కానూరు నుంచి తాతారావు గారు పంపించారు ఏమని అని అంటే, ఫేవరెట్ మూవీ అయి ఉండకూడదు అన్నారు, అందుకే నేను ఏ మూవీ పెట్టలేదు అన్నారు. అయ్యయ్యో, అంటే మీరు ఫేవరెట్ మూవీ కాకుండా ఇంకే సినిమాలు చూసి ఉండరా? అందులోంచి ఒకటి ఏరండి, వెలికి తీయండి, తవ్వండి, బయటికి పంపించండి. నెక్స్ట్ ఇంకా వెల్కమ్ టు సందడి సందడి చందనమ్మ అనే, ఇందులో ఏవి ఉండకపోవచ్చు సరిగ్గా గుర్తులేదు, చాలా కాలంగా థియేటర్లో సినిమాలు చూడలేదు. సో నో ఆన్సర్ అంటున్నారు రమణమూర్తి గారు. థియేటర్లో చూసారా లేకపోతే అసలే ఏది కాదు మీరు చూసిన సినిమాల్లో అని ఫస్టే ఇచ్చేసా హింట్, అది సంగతి. నెక్స్ట్ ఇంకా మీ ప్రశ్నకు నా సమాధానం, స్వయం కృషి పార్ట్ 2 రావాలట, అది వస్తే బాగుంటుంది అంటున్నారు. నిజంగానే, అంటే అలాంటి ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీ మళ్ళీ వస్తే చాలా బాగుంటుందండి. అండ్ ఆ సినిమా గురించి, మంచి గురించి ఉంటుంది కాబట్టి అంటున్నారు. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఆకివీడి నుంచి కిషోర్ గారు, లక్ష్మణరావు గారు పంపించారు. నెక్స్ట్ ఇంకా మిరియాల గోవర్ధన్ గారు, వాణి గారు గోల్నేపల్లి నుంచి, మగధీర పార్ట్ 2 వస్తే బాగుంటుంది అనిపిస్తుంది అంటున్నారు. ఎస్ ఎస్, నేను కూడా ఇదే ఎక్స్పెక్ట్ చేశాను. ఎప్పుడు తెలుసా, పార్ట్ 1 అంటే మగధీర రిలీజ్ అయినప్పుడు నేను కూడా అదే అనుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇంకా మా ఇంటి బంగారం అనే సినిమా పార్ట్ 2 రావాలట, సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి. ఓకే, సమంత మా ఇంటి బంగారమా, లేకపోతే ఇంతకు ముందు వచ్చిన మా ఇంటి బంగారమా, అది అది నాకైతే నాకు అర్థమైంది సమంతదే ఉంటుంది. నెక్స్ట్ ఇంకా మధుప్రసాద్ గారు ఫ్యామిలీ తలంపాడు నుంచి మెసేజ్ చేశారు. పుష్ప వచ్చేసింది కదా ఆల్రెడీ, పుష్ప 2. సో మీరు నా కండిషన్ని అప్లై చేయలేదు, అది సంగతి. నెక్స్ట్ ఇంకా వసంతం అనే సినిమా పార్ట్ 2 వస్తే బాగుంటుందట, అరుణ గారు, మోహన్ గారు నారాయణపేట నుంచి పంపించారు. ఓకే. నెక్స్ట్ ఇంకా సాగర సంగమం. ఎస్, ఇలాంటి మూవీ, ఒక దాని ఏమంటారు, ఆర్ట్ రిలేటెడ్ మూవీ ఏదన్నా పార్ట్ 2 వస్తే అద్భుత అన్నమాట. ఇది ఎవరు పంపించారంటే, అక్కర్పాక్ నుంచి రమా గారు, సుధాకర్ గారు పంపించారు. అంటే ఆ సినిమాలో హీరో అనుకున్నవి ఏవీ సక్సెస్ కాలేదు, అందుకే మళ్ళీ వస్తే బాగుంటుంది అంటున్నారు. సాగర సంగమంలో అనుకున్నది సక్సెస్ కాలేదంటారా? బట్ అయ్యిందనే నాకు అనిపించింది. ఇంకొకసారి అలా చూస్తే ఇంకా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకా అబ్బా భలే చాయిస్ అండి, కేదర్ వీరేష్ గారు, అదర్స్ పార్ట్ 2 రావాలట. ఎస్ కరెక్ట్.
అందులో మన చారీ ఉంటాడు. సో అది అలా చారీ మళ్ళీ రావాలి. సో నెక్స్ట్, ఇంకా నాకు యాక్షన్ మూవీస్ అంటే చాలా ఇష్టం. సుమోలు గాల్లో ఎగరడం, ఇటువంటి యాక్షన్ సీన్లు అంటే చాలా ఇష్టం. కాబట్టి సమరసింహారెడ్డి పార్ట్ 2 రావాలా? వావ్.

0: శంకర్పాల్ నుంచి ఎవరు పంపించారు? కృష్ణ గారు, సంతోష్ గారు పంపించారు. వెరీ నైస్ అండి. అంటే మళ్ళీ ఒకసారి సుమోలన్నింటినీ మీరు పేల్చేయాలనుకుంటున్నారనమాట. నెక్స్ట్ ఇంకా నాగార్జున గారు లక్ష్మీ వడియంపేట నుంచి స్వయం కృషి అని పంపించారు. ఓకే, స్వయం కృషికి 2 ఓట్లు పడిపోయాయి ఈరోజు. నెక్స్ట్ ఇంకా అనంతపూర్ నుంచి అనురాధ గారు, చంటి మూవీ అట, బాగుంటుంది అది కూడా. నెక్స్ట్ ఇంకా ఉమ్మడి నుంచి జైనుద్దీన్ గారు, స్నేహభాను గారు, స్టాలిన్ సూపర్ సినిమా అండి, భలే చాయిస్ తీసుకున్నారు. అండ్ నెక్స్ట్ ఇంకా గమ్యం సినిమా అంటున్నారు కానూరు నుంచి దాతారావు గారు, సూపర్ చాయిస్. నెక్స్ట్ ఇంకా ఇంట్లో దొంగలు పడ్డారు సినిమా మళ్ళీ రావాలట. అవునా, ఇలాంటి సినిమా కూడా ఒకటి ఉందా? నాకు టైటిల్ తెలియదు, అస్సలు తెలియదు. నరేష్ గారు, మరిసి విజయ్ గారు అండ్ ఫ్యామిలీ పంపించారు మహబూబ్ నగర్ నుంచి. అండ్ నెక్స్ట్ ఇంకా కొల్లాపూర్ నుంచి కురుమూర్తి గారు, రాజా గారు పంపించారు. రాజా సినిమా మళ్ళీ వస్తే బాగుంటుంది అంటారా? రాజాలో మన మళ్ళీ వెంకీ మామనే ఉంటే ఇంకా బాగుంటుంది. అండ్ నేనైతే సౌందర్య గారు మిస్ అయిపోతాను అబ్బా. అండ్ మళ్ళీ సౌందర్య గారి ప్లేస్లో ఇంకెవరిని మనం చూడలేం నిజంగా, అది సంగతి. నెక్స్ట్ ఇంకా కోడుమూరు నుంచి విశ్వేశ్వరయ్య గారు పంపించారు. బొమ్మనా బ్రదర్స్ అనే సినిమా రావాలట. ఓకే, చందనా సిస్టర్స్ బొమ్మనా బ్రదర్స్ అనే సినిమా పార్ట్ 2 రావాలా? ఓకే అండి. నెక్స్ట్ ఇంకెవరు పంపించారు? నరసింహనాయుడు సినిమా రావాలట, గోవర్ధన్ రావు గారు, ఇంద్రబాయి గారు ఆత్మకూరు నుంచి మెసేజ్ చేశారు. సో నాకైతే వచ్చిన మెసేజెస్ అవి. అండ్ ఇంకొక మూవీ కూడా వచ్చింది, సుస్వాగతం అనే మూవీ, మళ్ళీ ఒకసారి రిలీజ్ అయితే బాగుంటుంది, అంటే పార్ట్ 2 కింద వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు. కొల్లాపూర్ నుంచి సోని గారు, అది సంగతి. అండ్ ఠాగూర్ సినిమా మళ్ళీ రావాలట, సూపర్ చాయిస్. నరేష్ గారు, మెర్సీ విజయ్, ఇప్పుడు మంచి చాయిస్ తీసుకున్నారు, అది సంగతి. సూపర్. మొత్తానికి నేను అనుకున్న సినిమా అయితే ఒక్కరు కూడా చెప్పలేదు, అంటే నేను నా ఓన్గా నేను ఇది పార్ట్ 2 వస్తే బాగుంటుంది అనే సినిమా. నేను తీసుకున్న సినిమా ఏంటో తెలుసా? ఒక పక్క కామెడీ, ఇంకో పక్క సెంటిమెంట్, ఇంకో పక్క యాక్షన్, ఇంకో పక్క సూపర్ సాంగ్స్, ఇలా అన్ని రకాలుగా మిక్స్ అయ్యి సూపర్ హిట్ అయిపోయిన సినిమా అనమాట. తలుచుకోగానే మీకే నవ్వు వచ్చేస్తుంది, ఎందుకంటే అదంతా వాళ్ళందరూ కూడా సినిమాలో ఇన్సైడ్ నవ్వుకుంటూ ఉంటారు, హీరోయిన్ తరపు వాళ్ళందరూ, అది సంగతి. ఇంతకీ ఆ హీరోయిన్ పేరు ఏంటంటే, క్యారెక్టర్ పేరు స్పందన అనమాట. ఆ స్పందన స్పందిస్తే ఇంకా బాగుంటుంది కదా మళ్ళీ ఒకసారి. సో నాకు కూడా మళ్ళీ ఇంకోసారి ఆ సినిమా మళ్ళీ రావాలనిపిస్తుంది, అంటే పార్ట్ 2 కింద. అదేంటో చెప్పేనా? రేస్ గుర్రం. సో రేస్ గుర్రం పార్ట్ 2 వస్తే అబ్బా భలే ఉంటుందిలే. ఆ కామెడీ కానీ, ఆ సాంగ్స్ అండ్ ఆ థీమ్ అన్నీ కూడా బాగుంటాయి యాక్చువల్గా సినిమాలు, అది సంగతి. అండ్ ఇంకా కొంతమంది ఆన్సర్స్ చేశారు, జై లవ్కుశ రావాలంటున్నారు ధనంజయ్ గారు. అండ్ అలాగే అదుర్స్2 రావాలట, ఎస్, చారీ భట్టు, వీళ్ళిద్దరితో బాగుంటుంది అంటూ రాజోల్ నుంచి జయన్న గారు మెసేజ్ చేశారు. అండ్ మగధీర అంటున్నారు శంకర్ గారు రాజోల్ నుంచి. అండ్ ఆశా శ్రీనివాస్ గారు ఠాగూర్ అంటున్నారు బెంగళూరు నుంచి. అండ్ నెక్స్ట్ ఇంకా బాద్షా సినిమా రావాలట నరేష్ గారు. సో ఒక చాయిసే, ఆల్రెడీ ఠాగూర్ చెప్పేశారు కాబట్టి ఒక చాయిసే. సరే నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అనంటే, హీరో విశాల్, రీమా సేన్ వీళ్ళిద్దరూ జంటగా నటించిన సినిమాని, అంటే ఆ టైటిల్ని కాస్త సరిచేయండి, అప్పుడు మనకు సినిమా వస్తుంది. అల్లు అర్జున్ నటించిన సినిమా అదేంటో తెలిస్తే 0866-248-8814 ఆన్సర్ చేసేయండి. హీరో విశాల్, రీమా సేన్ జంటగా నటించిన సినిమా టైటిల్ని కాస్త సరిచేస్తే వచ్చే అల్లు అర్జున్ సినిమా ఏది? తెలిస్తే ఆన్సర్ చేస్తూ ఉండండి. ఇంకొక మంచి సాంగ్ వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి.
1: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
2: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
1: కాసేపు ఉండొచ్చు కదా?
2: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
1: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
2: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
1: మీ తెలివి ముందు నాదేముందండి.
2: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
3: సండే సండే ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

హుక్ స్టెప్ వేసేసారా అందరూ. సో మరి నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అని అంటే, హీరో విశాల్ రీమా సేన్ జంటగా నటించిన సినిమాని కాస్త సరి చేస్తే హీరో అల్లు అర్జున్ నటించిన సినిమా వస్తుంది అని అడిగాను. మరి ఆన్సర్స్ అయితే వచ్చేసాయి, చూద్దాం. అల్లు అర్జున్ సినిమా రావాలి కదా, అంటే ఇది ఇందులో రీమా సేన్ అయితే ఉంది, కానీ ఇది ఆన్సర్ కాదు. నరేష్ గారు, మెర్సివీజీ గారు ఆన్సర్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇంకా హాయ్ అంటూ అంకయ్య గారు బందర్పల్లి నుంచి మెసేజ్ చేశారు, హాయ్ అండి. నెక్స్ట్ ఇంకా సింహ 2 మూవీ రావాలట, ఓకే ధనుంజయ్ గారు. నెక్స్ట్ ఇంకా ఆర్య మూవీ అనుకుంటున్నారా, శాంతినగర్ నుంచి, ఓకే ఇక్కడు కాదండి. అండ్ నెక్స్ట్ ఇంకా హాయ్ చందన అంటూ మురళి గారు మెసేజ్ చేశారు, హాయ్ అండి. అండ్ నెక్స్ట్ కొల్లాపూర్ నుంచి పంపించారు హప్పు గారట, ఓకే కరెక్ట్ ఆన్సర్ మీదైతే. నెక్స్ట్ ఇంకా అకర్బాక్ నుంచి రమా గారు, సుధాకర్ గారు ఇద్దరు కూడా కరెక్ట్ ఆన్సర్. అండ్ సెకండ్ ఆన్సర్ అంటూ వేదాంతం జానకి గారు మచిలీపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. కొల్లిపారి నుంచి మౌలాలి గారు అనుకుంటున్నా అంటూ కరెక్ట్ ఆన్సర్ చేసేసారు. అండ్ సాత్విక్ పొడిలి నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్ని. అండ్ అనంతపూర్ నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. అలాగే కన్నయ్య గారు మామిడిగుంటపల్లి నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా కాదర్ వీరేష్ గారు రాజోల నుంచి కరెక్ట్ ఆన్సర్. జయన్న గారు కూడా రాజోల నుంచి కరెక్ట్ ఆన్సర్. సో నాకు వచ్చిన ఆన్సర్స్ ఇవి. మరి నేను ఇంకా ఆన్సర్ రివీల్ చేసేస్తున్నాను. ఇంతకీ ఆన్సర్ ఏంటి అని అంటే, వీళ్ళిద్దరూ అంటే విశాల్ రీమాసేన్ జంటగా నటించిన సినిమా పొగరు అంది, దానిని ఆ టైటిల్ని కాస్త సరి చేస్తే వచ్చే సినిమా పరుగు అనమాట. అది సంగతి. మరి ఈ ఆన్సర్ అయితే కరెక్ట్గా చాలామంది పంపించేశారు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అని అంటే, మన న్యూస్ హెడ్లైన్స్ అయితే రెడీగా ఉన్నాయి. న్యూస్ అయిపోయిన తర్వాత నేను ఒక పాట వినిపిస్తాను, ఆ పాటలో మీకు కొన్ని తెలుగు సినిమా పేర్లు వినిపిస్తాయి. సో అవి మీకు ఎన్ని వినిపించాయి కౌంట్ చేసి నాకైతే పంపించేసేయండి 0866-248-8814కి.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: నమస్కారం. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలతో కె ఉమారాణి. భారత దివంగత మాజీ ప్రధానమంత్రి భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి వర్ధంతి సందర్భంగా రాష్ట ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఘన నివాళులర్పించారు. భారత రాజకీయాల్లో సౌమ్యుడిగా గొప్ప వక్తగా పేరుగాంచిన ఆయన దేశ ప్రగతికి చేసిన బాటలను ఈతరం యువత గుర్తుంచుకోవాలని సోషల్ మీడియా వేదికగా పిలుపునిచ్చారు. తిరుపతి జిల్లా చంద్రగిరి సమీప ప్రాంతంలోని ఎర్రవారిపాలెం వద్ద ఏనుగుల గుంపు సంచరిస్తున్న నేపథ్యంలో ఏనుగుల కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తూ డ్రోన్ల సహాయంతో వాటి సంచార మార్గాలను గుర్తించి సమీప గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలని రాష్ట్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అటవీ శాఖ అధికారులను ఈరోజు

ఆదేశించారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ యూజీసీ నెట్ జూన్ 2026 పరీక్షకు సంబంధించిన 84 సబ్జెక్టుల తాత్కాలిక సమాధానాల పట్టికలను ఈరోజు విడుదల చేసింది. సమాధానాలపై అభ్యంతరాలు ఈ నెల 18వ తేదీ వరకు అందుబాటులో ఉంటుందని, అలాగే అభ్యర్థులు ఆన్లైన్లో ఈ సమాధానాలపై అభ్యంతరాలను తెలియచేయవచ్చునని పేర్కొంది. 1915లో బ్రిటిష్ వారి కాలంలో ఏర్పాటైన గుంటూరులోని ప్రాంతీయ గ్రంథాలయాన్ని దాతల సహకారంతో 20 కోట్ల రూపాయలతో అభివృద్ది చేయనున్నట్లు కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఈరోజు తెలిపారు. స్వాతంత్ర సమరయోధులు, సామాజిక విప్లవకారుడు సర్దార్ గౌతులచన జయంతి వేడుకలను విజయనగరం కలెక్టరేట్లో ఈరోజు ఘనంగా నిర్వహించారు. జిల్లా రెవెన్యూ అధికారి సిహెచ్ సత్యబాబు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన జీవితం సామాజిక న్యాయానికి, సమానత సాధనకు నిలువెత్తు నిదర్శనమని పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో 4 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించిన 3 అంతస్తుల మున్సిపల్ కార్యాలయ భవనాన్ని మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ, పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ బుచ్చిరెడ్డిపాలెం అభివృద్దికి మరో 45 కోట్ల రూపాయలు మంజూరు చేయడంతో పాటు 2 కీలక ప్రాజెక్టులు తీసుకురానున్నట్లు చెప్పారు. ప్రాథమిక విద్యలో బోధనా పద్ధతులపై అధ్యయనం చేసేందుకు ఎంపిక చేసిన ఉత్తమ ఉపాధ్యాయులకు ఈ నెల 17 నుంచి 26వ తేదీ వరకు ఫిన్లాండ్లో శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జ్యుడిషియల్ ఆఫీసర్స్ అసోసియేషన్ సభ్యులు నిన్న అమరావతి హైకోర్టులో కార్యాలయంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాష్ట్రంలో న్యాయాధికారుల పనితీరు, పరిస్థితుల గురించి సానుకూలంగా చర్చించారు. తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన కోటాను ఈ నెల 18వ తేదీన ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ప్రకటనలో తెలిపింది. ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 4 గంటలకు.

0: विविध भारती FM 101.3
1: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
2: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
1: కాసేపు ఉండొచ్చు కదా?
2: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
1: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
2: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
1: మీ తెలివి ముందు నాదేముందండి.
2: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
3: సందడే సందడి, ఓన్లీ ఆన్ వివిధ భారతి FM 101.3.
4: ఎస్, వెల్కమ్ బ్యాక్ టు సందడే సందడి. మరి ఇప్పుడు నేను చెప్పా కదా ఆల్రెడీ, ఇప్పుడు అయితే నేను మీకు ఒక పాట వినిపిస్తా. అజ్ఞాతవాసి సినిమా నుంచి అనిరుద్ధ్ రవిచందర్ కంపోజ్ చేసి పాడిన పాట. మరి సిరువన్నల్ గారు లిరిక్స్ అందించారు ఈ పాటకైతే. మరి ఈ పాటలో మనకి చాలా తెలుగు సినిమా పేర్లు వినబడతాయి, అవన్నీ మీకైతే వినపడ్డాయి. క్వశ్చన్, కౌంట్, నాకు కౌంట్ చేసి నాకు ఆన్సర్ చేయండి చాలు. 0866248814. సో ఇప్పుడు మీరు వింటున్న ఈ పాటలో ఎన్ని తెలుగు సినిమా పేర్లు విన్నారు ఆన్సర్ చేసేయండి, పాట వినేయండి. స్టే ట్యూన్డ్.

0: Vivek Bharati FM 101.3.
1: అజ్ఞాతవాసి నుంచి సాంగ్ విన్నారు కదా, మరి ఈ పాటలో మీకు ఎన్ని తెలుగు సినిమాలు వినబడ్డాయి? ఆన్సర్స్ ఏంటి అన్నాను, ఆన్సర్స్ ఇంకా వస్తూనే ఉన్నాయి. మరి ఆన్సర్స్ ఎవరెవరు ఏం పంపించారు చూద్దాం ముందుగా. అయితే సో నేను అడిగిన ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎవరు పంపించారు, శాంతినగర్ నుంచి ఓకే అక్కడ పంపించారనమాట. 12 మూవీస్ విన్నారట, ఓకే. అండ్ అలాగే 5 సినిమాలు అంటున్నారు నరసింహ గారు, పద్మాభాయ్ గారు వల్లూరు నుంచి, ఓకే. అండ్ అలాగే మీకైతే ఎక్స్ట్రా మార్క్స్ ఇచ్చేస్తాను భీమునిపాటి నుంచి వెంకటలక్ష్మిరెడ్డి గారు. సో అది సంగతి, అంటే నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్తో పాటు ఎక్స్ట్రా ఆన్సర్స్ కూడా పంపించేశారు కాబట్టి కరెక్ట్ ఆన్సర్ కింద కన్సిడర్ చేస్తున్నాను. అండ్ అలాగే రాజేష్ గారు, అంబికా గారు ఫ్యామిలీ పంపించారు మహారాష్ట్ర నుంచి, 8 మూవీస్ విన్నారట, ఓకే. అండ్ కానూరు నుంచి తాతారావు గారు 6 అంటున్నారు, ఓకే. నెక్స్ట్ ఇంకా సినిమా పేర్లు అయితే పంపించారు. ఒక 10 పంపించినట్టున్నారు అప్పలరాజు గారు, పడని నుంచి మెసేజ్ చేశారు, ఓకే. అండ్ నెక్స్ట్ ఇంకా మీరు నా ఒక్క పేరు చదువుతున్నారు అంటున్నారు, ఇంతకీ ఎవరు? రాము గారు ఖమ్మం నుంచి. అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అని కూడా చెప్పానండి నేను, మీరు వినలేదేమో, ఇట్స్ ఓకే. నెక్స్ట్ ఇంకా నాగాలాండ్

అండ్ ఓకే, గనగలూరు నుంచి రామకృష్ణ రెడ్డి గారు పంపించారు, 11 అంటున్నారు. ఓకే అండి, నెక్స్ట్ ఇంకా ఓకే, సినిమా పేర్లను ఆన్సర్గా పంపించారు మీరు కూడా, ఒక 10 దాకా పంపించినట్టున్నారు. సో తలంపాడు నుంచి ఎవరు మెసేజ్ చేశారు, మధుప్రసాద్ గారు ఫ్యామిలీ అనమాట. ఓకే నెక్స్ట్ ఇంకా ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు, మీకైతే ఎక్స్ట్రా మార్క్స్ వచ్చేసాయి, కంగ్రాట్స్. నెక్స్ట్ ఇంకా కొండారెడ్డి గారు సిద్ధవత నుంచి 16 మూవీస్ అంటున్నారు, ఆల్మోస్ట్ రీచ్ అయిపోయారు ఆన్సర్కి దగ్గరగా, సో మీకు కూడా మార్క్స్ ఇచ్చేస్తున్నాను. అండ్ మాధవి గారు, ఆంజనేయులు గారు పోచంపల్లి నుంచి 6 మూవీస్ అంటున్నారు. ఓకే నెక్స్ట్ ఇంకా రంగారెడ్డి జిల్లా నుంచి పంపించారు కృష్ణ గారు అండ్ ఫ్యామిలీ అంతా కూడా, ఒక 7-8 మూవీస్ పంపించారు. ఓకే అండ్ 8 మూవీస్ అంటూ నాసికా గారు వేణు దేశాయపేట నుంచి పంపించారు. ఓకే అండ్ 5 మూవీస్ అంటూ నరేష్ గారు మెర్సీ విజయ్ గారు పంపించారు. ఓకే నెక్స్ట్ ఇంకా నాగార్జున గారు లక్ష్మి వడియంపేట నుంచి 13 మూవీస్ ఉన్నారట. ఓకే ఓకే నెక్స్ట్ ఇంకా కాదర్ గారు, కాదర్ వీరేష్ గారు రాజోల నుంచి పంపించారు, 6 మూవీస్ అంటున్నారు. ఓకే నెక్స్ట్ ఇంకా అనంతపూర్ నుంచి అనురాధ గారు, 14 ఎక్కువ ఉన్నాయా, 14 కన్నా ఎక్కువ ఉన్నాయంటారా? ఓకే ఓకే కరెక్ట్ కింద కన్సిడర్ చేస్తా ఇది. అండ్ భాస్కర్ గారు పెడ నుంచి పంపించారు, 13 అంటున్నారు. ఓకే నెక్స్ట్ ఇంకా అంటే నాకేంటో మీ ఆన్సర్ అర్థం కాలేదు, దేవసేన గారు 4-5 అంటూ పంపించారు ఏంటో. ఓకే నెక్స్ట్ ఇంకా ఉమ్మడి నుంచి జైనుద్దీన్ గారు, స్నేహభాను గారు 11 మూవీస్ అంటున్నారు. ఓకే అండి, అండ్ గోవర్ధన్ రావు గారు, ఇంద్రభాయ్ గారు కూడా 5 మూవీసే అంటున్నారు. ఓకే ఓకే హాయ్ చందన గారు, నమస్తే అంటున్నారు రఘుబీర్ సింగ్ సునాభాయ్ గారు ఏలూరు నుంచి. హాయ్ అండి, మరి నేను అడిగిన క్వశ్చన్లో అంటే ఇప్పుడు మీరు విన్న ఈ పాటలో ఎన్ని సినిమాలు ఉన్నాయి తెలుసా? ముందు నేను పేర్లు అయితే చెప్పేస్తాను, కౌంట్ మీరు వేసేసుకోండి, నేను లాస్ట్లో మళ్ళీ కౌంట్ కూడా చెప్తాను. ఈ పాట గాలి అనే పదంతో స్టార్ట్ అయింది కదా, సో అక్కడి నుంచే మన ప్రశ్నకి సమాధానం మొదలైపోయినట్లే. గాలి, గులాబీ, వాలి, గాయం, క్షణం, చెలి, నీకోసం, నీ స్నేహం, కత్తి, హరివిల్లు, అలాగే ప్రాణం, గాలిపటం, ఒంటరి, పిశాచి, ఊర్వశి, అలా, ఊహ, పంతం, యుద్ధం, ఎన్ని మూవీస్ ఉన్నాయి అంటే మొత్తం 19 సినిమాలు ఉన్నాయి ఈ ఒక్క పాటలోనే. అదనమాట సంగతి. సో చాలామంది ట్రై చేశారు ఆల్మోస్ట్ రీచ్ అవ్వడానికి, సో ఒక ఇద్దరు ముగ్గురు మాత్రం ఆల్మోస్ట్ రీచ్ అయిపోయారు అండ్ ఒక ఇద్దరు అయితే ఎక్స్ట్రా మార్క్స్ కూడా వచ్చేసాయి, అది సంగతి. మరి నేనైతే నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోతున్నాను. నేనైతే ఒక మూవీకి ట్యాగ్ లైన్ చెప్తా, అది కూడా అప్కమింగ్ మూవీ అనమాట. ఈరోజు నేను చెప్పిన సినిమా కబుర్లు విన్న వాళ్ళకే ఈ ఆన్సర్ తెలుస్తుంది. సో మూవీ ట్యాగ్ లైన్ చెప్తాను, సినిమా పేరు కనుక్కుని నాకు చెప్పండి. ఎందుకు అనంటే ఈ మూవీ మంచి కామెడీగా రాబోతున్న సినిమా, సో కామెడీ జోనర్లో రాబోతున్న సినిమానే ట్యాగ్ లైన్ కూడా అలానే ఉంటుంది. ఎందుకు అనంటే ట్యాగ్ లైన్తోనే మీరు ఆన్సర్ కనుక్కోవచ్చు కాబట్టి, అందుకని నేను ఈజీగా క్లూ కూడా ఇచ్చేసాను. సో క్వశ్చన్ ఏంటి అనంటే ఒక ట్యాగ్ లైన్ చెప్తాను, అది ఏ సినిమాదో మీరు చెప్పేయాలి, అది కూడా రాబోతున్న సినిమా, ఆల్రెడీ రిలీజ్ అయింది కాదు రాబోతున్న సినిమా అనమాట. ఇంతకీ ఏంటా ట్యాగ్ లైన్ అంటే కామెడీ గోస్ కాస్మిక్, అది కామెడీ గోస్ కాస్మిక్. సో అది ట్యాగ్ లైన్ అయితే, మరి ఏ టైటిల్కి ఇది ట్యాగ్ లైన్గా ఉంది తెలిస్తే ఆన్సర్ చేసేయండి 0866-248-8814 ఈ నెంబర్కి. కామెడీ గోస్ కాస్మిక్ వెళ్తుందా లేదా చూద్దాం. సో ఆన్సర్ అయితే పంపిస్తూ ఉండండి, ఇంకొక మంచి పాట మీకోసం వచ్చేస్తుంది, వింటూ స్టే ట్యూన్డ్.

0: Aarti FM 101.3.
1: సాంగ్స్ అయితే అలా వింటూ ఎంజాయ్ చేస్తున్నారు. సండే సండే సండే స్పెషల్ గా మరి ఈ రోజు నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అని అంటే, ఇప్పుడు కామెడీ గోస్ కాస్మిక్ అనే ఈ ట్యాగ్ లైన్ ఏ సినిమాకి సంబంధించింది అని అడిగాను. ఆన్సర్స్ అయితే వచ్చేసాయి, చూసేద్దాం. నేను మార్నింగ్ చెప్పిన సినిమా కబుర్లు విన్న వాళ్ళు మాత్రమే ఆన్సర్ చేయగలరు ఈ క్వశ్చన్ కి. అండ్ నేను క్లూ కింద హీరోకి సంబంధించి సాంగ్ కూడా ప్లే చేశాను, అది సంగతి. మరి ఆన్సర్స్ చూసేద్దాం, ఎవరు పంపించారు అనేది. ఈ క్లూని పట్టుకుని ఇంకెవరైనా పంపిస్తారేమో చూద్దాం ఫస్ట్ అయితే. సో కేదర్ వీరేష్ గారు రాజాల నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్ని. అండ్ అక్కర్పాక నుంచి రమ్మ గారు 10 విన్నారట ఇందాకటి దానికి, ఓకే. అండ్ మాధవి గారు ఆంజనేయులు గారు భూదాన్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్ని. అండ్ వారణాసి మూవీ అనుకుంటున్నారా? కాదండి, నరేష్ గారు మెర్సి విజయ్ గారు. అండ్ కరెక్ట్ ఆన్సర్ చేశారు కర్నూలు నుంచి లక్ష్మీదేవి గారు, రంగస్వామి గారు ఫ్యామిలీ అనమాట. అండ్ భాస్కర్ గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ జాన్సన్ గారు విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇందాకటి క్వశ్చన్కి కూడా ఆన్సర్ చేశారు, ఒక 7 మూవీస్ అయితే పంపించారు. ఓకే, నెక్స్ట్ ఇంకా ఆనంద్పూర్ నుంచి అనురాధ గారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ నాగార్జున గారు లక్ష్మీ వడియంపేట నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ స్పేస్ బాల్ అనే మూవీయా? కాదండి, కమతం వెంకట లక్ష్మీరెడ్డి గారు భీమునిపాడు నుంచి. అండ్ అలాగే సో కానూరు నుంచి తాతారావు గారు మెసేజ్ చేశారు, ఆల్రెడీ వచ్చిన సినిమా అయితే చెప్పగలం అంటున్నారు. ఓకే, యాక్చువల్లీ నేను మార్నింగ్ సినిమా కబుర్లలో ఈ సినిమా గురించి డిస్కస్ కూడా చేసేసాను అనమాట, మీరు వినుంటే చెప్పగలిగేవారేమో. అండ్ శివాజీ నగర్ నుంచి పంపించారు ఎవరు అంటే, ట్యాగ్ లైన్ అంటూ ఆన్సర్ చేశారు సుబ్బారెడ్డి గారు. ఓకే ఓకే, కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ కనకారావు గారు పడన్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్ని. అండ్ అలాగే ఉట్కూర్ నుంచి అరుణ గారు, మోహన్ గారు పంపించారు సూర్యుడు అనే మూవీ అట, కాదండి. అండ్ అలాగే కోనేరు విష్ణు గారు అయ్యప్ప నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ శాంతి నగర్ నుంచి ఒకే ఒకటి పంపించారు కరెక్ట్ ఆన్సర్. సో ఇందాక మీరు విన్న పాట కెవ్ గైకా అనే సినిమాలోది. మరి ఈ సినిమాలో కనిపించే మనందరి కామిక్ హీరో అల్లరి నరేష్ నటించబోతున్న అప్కమింగ్ ఫిలిం ఆ టైటిల్కే ఈ ట్యాగ్ లైన్, కామెడీ గోస్ కాస్మిక్ అనే ట్యాగ్ లైన్ అనమాట. మరింతకీ సినిమా టైటిల్ ఏంటి చందన అంటారా? అటు ముగ్గురు అప్సరసలు అలా దిగి వస్తున్నట్లుగా అనిపిస్తుంది అనమాట టైటిలే. రంభ ఊర్వశి మేనక అనే టైటిల్తో కొత్త మూవీ రాబోతుంది అనమాట, అది సంగతి. మరి కామెడీ గోస్ కాస్మిక్ అనే ట్యాగ్ లైన్ అయితే పెట్టేశారు ఆ సినిమాకి సంబంధించి. అండ్ నెక్స్ట్ ఇంకా ఇదే ఆన్సర్ని నాకు నాగార్జున గారు, లక్ష్మి గారు, అండ్ అలాగే మురహరి గారు, యశోద గారు, అండ్ అలాగే రమేష్ గారు, అండ్ అలాగే కృష్ణ గారు, సంతోష్ గారు అందరూ కూడా పంపించారు. అండ్ రామకృష్ణారెడ్డి గారు కూడా పంపించేశారు. సరే మరి నేను ఇంకొక క్వశ్చన్ కూడా అడిగేస్తున్నాను, రెడీగా ఉండండి. క్వశ్చన్ ఏంటి అని అంటే, తెలుగులో అయితే నేను ఒక్క అక్షరాన్ని, ఆంగ్లంలో మాత్రం నన్ను 3 అక్షరాలతో పిలుస్తారు, 4 అక్షరాలతో పిలుస్తారు, 5 అక్షరాలతో కూడా పిలుస్తారు. ఇంతకీ నేను ఎవరిని? నేను కాదు, అదెవరు తెలిస్తే ఆన్సర్ చేసేయండి 0866-248-8814కి. తెలుగులో నేను ఒక్క అక్షరాన్ని, కానీ ఆంగ్లంలో మాత్రం 3 అక్షరాలతో, 4 అక్షరాలతో, 5 అక్షరాలతో కూడా పిలుస్తారు నన్ను. ఇంతకీ నేను ఎవరిని అని చెప్పి

ఆ ఒక్క అక్షరం అడుగుతోంది మిమ్మల్ని. ఆ ఒక్క అక్షరాన్ని కనుక్కొని, అలాగే ఇంగ్లీష్లో ఏమన్నా ఆ 3, 4, 5 లెటర్స్ ఎలా వస్తాయి ఆ పేర్లు కనుక్కొని నాకు ఆన్సర్ చేసేయండి 0866-248-8814కి. ఇప్పుడైతే మీకోసం ఇంకొక మంచి పాట వచ్చేస్తోంది, వింటూ స్టే ట్యూన్డ్.

0: Bharti FM 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటో సీత, అది నాకు చాలా ఇష్టం.
3: సమరసింహారెడ్డి నుంచి సాంగ్ అయితే వినేశారు కదా. మళ్ళీ నేను క్వశ్చన్ ఇంకొకసారి రిపీట్ చేస్తున్నాను. క్వశ్చన్ ఏంటి అనంటే, తెలుగులో అయితే నేను ఒక్క అక్షరాన్ని, కానీ ఆంగ్లంలో మాత్రం నన్ను మూడు అక్షరాలు, నాలుగు అక్షరాలు, ఐదు అక్షరాలతో కూడా పిలుస్తూ ఉంటారు. నేనెవరిని అని చెప్పి ఒక అక్షరం అడిగిందనమాట. మరి ఇందాకటి ఆన్సర్ రంభా ఊర్వశి మేనక. పాట రూపేణ వచ్చేస్తున్నారు, వింటూ స్టే ట్యూన్.

సో మరి నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్స్ అయితే అలా వచ్చేసాయి కదా, చూద్దాం ఇంకా ఎవరు పంపించారు ఆన్సర్స్ అనేది. సో ఇందాకటి క్వశ్చన్కి ఆన్సర్స్ కూడా కొన్ని అయితే ఉన్నాయి, బట్ ఈ క్వశ్చన్కి ఎవరు పంపించారో చూద్దాం. ఇందాకటి దానికైతే కర్నూలు నుంచి బ్రహ్మయ్య గారు పంపించారు, మరి ఈ క్వశ్చన్కి కాదు ఇందాకటి దానికే ఉమ్మడి నుంచి జయదేవ్ గారు కూడా పంపించారు. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ శ్రీ అట, శ్రీ అనే అక్షరం అంటూ పంపించారు కోనేరు విష్ణు గారు అయ్యప్ప నగర్ నుంచి. బట్ శ్రీ ఎస్ఆర్ఐ ఎస్ఆర్ఈ రాయచ్చు, కానీ ఐదు అక్షరాల్లో అయితే రాదు, అది సంగతి. అండ్ మాధవి గారు ఆంజనేయులు గారు పోచంపల్లి నుంచి హాయ్ అంటూ పంపించారు, అంటే హాయ్ అనే పదం అట, దాని తెలుగులో హాయ్ హెచ్ఏఐ రాయచ్చు హెచ్ఐ రాయచ్చు, ఇంకా నాలుగు ఐదు అక్షరాలకైతే కష్టమే. అండ్ బోన్ చేశారా అంటూ అడుగుతున్నారు నరేష్ గారు, మెర్సీ విజయ్ గారు. ఎస్ చేశానండి. అండ్ కానూరు నుంచి దాతారావు గారు పంపించారు, నరసింహరాజు హీరో అట, అవునా, ఓకే ఓకే ఫైన్ అండి, థ్యాంక్ యూ నాకైతే షేర్ చేసినందుకు తాతారావు గారు. అండ్ నెక్స్ట్ ఇంకా విసి మోహన్ గారు పంపించారు, శ్రీ ఎస్ఆర్ఐ శ్రీ అంటున్నారు, అండ్ లాస్ట్లో పెట్టారు చూసారా దాని కింద, సో అది కరెక్ట్ ఆన్సర్ యాక్చువల్గా. దాని గురించి ఆలోచించండి, తెలుగులో ఒక అక్షరం ఏమై ఉంటుంది ఆ పదానికి, ఆలోచించండి. బట్ పేరైతే పంపించేశారు కదా, మీది కరెక్ట్ ఆన్సరే. నెక్స్ట్ ఇంకా ఓం అనే వర్డ్ కానీ శ్రీ అనే వర్డ్ కానీ అట కనకారావు గారు కాదండి. అండ్ అలాగే ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు యు అంటూ పంపించారు, యుని మనం తెలుగులో యు అనే అక్షరంతో రాయం కదా, నువ్వు లేదా నీవు ఇలా రాస్తాం, అది సంగతి. నెక్స్ట్ ఇంకా టీ అట, సరే టీ అయితే కాదులే, అంటే టీ అంటే టీఈఏ మూడు అక్షరాలే వస్తాయి, కానీ నాలుగు ఐదు అక్షరాలు కూడా రావాలి. వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాటి నుంచి. నెక్స్ట్ ఇంకా క్ష అంట, క్ష అనే అక్షరం కూడా ఉందా, అంటే దానికి ఇంగ్లీష్ వర్డ్ కూడా రావాలి కదా, అది కూడా ఆలోచించండి మరి. సో నేను ఎందుకు అడిగాను, క్ష అనే అక్షరం అక్షరాల్లో ఉంటుంది ఆల్రెడీ. జాప భూమేశ్వరరావు గారు భూలక్ష్మి గారు పంపించారు వెల్లుల్లి నుంచి. నెక్స్ట్ ఇంకా వా అనే అక్షరం అట గన్నవరం నుంచి అశోక్ గారు పంపించారు, కాదండి. అండ్ అనంతపూర్ నుంచి అనురాధ గారు, ఎస్ఆర్ఐ ఎస్హెచ్ఆర్ఐ ఎస్హెచ్ఆర్ఈఈ శ్రీ అనే పదాన్ని ఇలా రాయొచ్చంటారా, నిజానికి చాలామంది తెలుగు రాని వాళ్ళు అలా రాస్తున్నారు, ఎస్ఆర్ఐ లేదా ఎస్ఆర్ఈఈ ఇలా రెండు ఏదైనా వాడచ్చు. హెచ్ అనే అక్షరం అసలు రానే కూడదు జనరల్లీ, ఎందుకంటే శాని శాలాగా పలకాలి కదా, అప్పుడు హెచ్ రాదే, అది సంగతి. అనురాధ గారు ఎనీవే గుడ్ ట్రై, బాగానే ఉంది. నెక్స్ట్ ఇంకా క్యూ అంటూ పంపించారు, అండ్ ఇదే ఆన్సర్ని ఇంకో ఇద్దరు ముగ్గురు పంపించారు ఆల్రెడీ, బట్ అది కరెక్టా కాదా నేను లాస్ట్లో చెప్తాను, ఓకేనా. గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ కుసుమ గారు అంబటి నగర్ నుంచి పంపించారు, ఓకే. నెక్స్ట్ ఇంకా క్యూ బాయ్ ఐ ఈ మూడు అక్షరాలు పంపించారు అప్పలరాజు గారు పెడర్ నుంచి. సో ఈ మూడిట్లో నేను ఒకటి కన్సిడర్ చేస్తా, అది ఏదనేది లాస్ట్లో చెప్తా. అండ్ రాజోల నుంచి జయన్ గారు టీ అంటూ పంపించారు, ఓ టీ అయితే కాదు. అండ్ భాస్కర్ గారు పెడర్ నుంచి క్యూ అంటూ పంపించారు, ఓకే. అండ్ ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి పంపించారు టీ అనే లెటర్ అట, కానీ నాలుగు ఐదు అక్షరాలు కూడా రావాలి కదా, ఆలోచించండి. అండ్ నాసిక గారు వేణు దేశాయపేట నుంచి ఆన్సర్ చేశారు, టీ అంటూ కాదండి. అండ్ ఇలాంటి తెలుగు అక్షరాలు అంటూ పంపించారు, స ఖ ఘ ఛ ఈ అక్షరాలనైతే పంపించారు, బట్ ఇవేవి ఆన్సర్లోకి రావు, ఓకేనా. మధుప్రసాద్ గారు ఫ్యామిలీ తలంపాడు నుంచి మెసేజ్ చేశారు. అండ్ అనంతపూర్ నుంచి మస్తాన్ ఫ్యామిలీ గారు పంపించారు, బంద్రా అంట, ఏంటో మరి నాకైతే ఆన్సరే అర్థం కాలేదు. అండ్ రా అనే అక్షరాన్ని ఇంగ్లీష్లో కమ్ అని చెప్పి రాస్తామట, బాగుంది. అండ్ త్రీ లెటర్ ఫైవ్ లెటర్ కూడా రావాలి కదా, అలా అంటే రా అనే అక్షరానికే త్రీ లెటర్ ఫైవ్ లెటర్ ఫోర్ లెటర్ అన్నీ రావాలి. మురహరి గారు యశోద గారు ఎనీవే బాగా ట్రై చేశారు. అండ్ శ్రీ అనే అక్షరం అనుకుంటున్నారట భీమేశ్వరరావు గారు పెడ నుంచి, కాదండి. అండ్ కాదర్ వీరేష్ గారు రాజుల నుంచి హ అనే అక్షరాన్ని అనుకుంటున్నారు, అంటే మనం హ హ ఇలా రాయొచ్చని కావాల్సి, నాకు భలే అనిపించింది ఆన్సర్ చూడగానే. అనంతపూర్ నుంచి పంపించారు గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఇమామీ గారు, వలీ భాష గారు బంద్రా అంటూ పంపించారు. బండీరా కొంచెం తిప్పలా ఇదే అన్నా, బట్ అదైతే ఆన్సర్ కాదండి. అండ్ నెక్స్ట్ ఇంకా రా అనే అక్షరం పంపించారు బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి, సో అది కూడా కాదు. అండ్ గోవర్ధన్ గారు ఇంద్రబాయి గారు ఏకంగా ఒక పక్షి పేరు పంపించారు, నేను పక్షి గురించి అడగల అక్షరం గురించి అడిగాను. మే అనే అక్షరం అనుకుంటున్నారట, ఓకే. తెలుగులో మే రాస్తాం, ఇంగ్లీష్లో మే ఎంఏవై రాస్తాం, కానీ ఆ తర్వాత ఫోర్ ఫైవ్ లెటర్స్కి కూడా రావాలి, అది సంగతి. కానూరు నుంచి దాతారావు గారు మంచిగా ట్రై చేశారు. సో మల్లికార్జున్ గారు అబ్రహం గారు కేశవ నగర్ నుంచి ఐ అనుకుంటున్నారట, ఐ అయితే అవ్వకపోవచ్చు. నెక్స్ట్ ఇంకా హా అనే

మళ్ళీ వచ్చింది మనకి శాంతినగర్ నుంచి, ఓకే అక్కడ పంపించారు. అండ్ రాని అక్షరం అంటే రామకృష్ణ గారు మీ పేరులో ఫస్ట్ లెటర్ అని చెప్పి పంపించారు కదా, నాకు అర్థమైందిలే. అండ్ నెక్స్ట్ ఇంకా ఉమ్మడి నుంచి సైనితిన్ గారు, స్నేహభాను గారు రాని అక్షరాన్ని అనుకుంటున్నారు, కాదండి. వావ్, ఈ రోజు మనం జమలయ్య గారికి క్లాప్స్ కొట్టేయాలబ్బా. ఎగ్జాక్ట్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు, ఎగ్జాక్ట్లీ సూపర్ ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ఇంకా ఉష అనే అక్షరమా, ఈ అక్షరం ఒకటి ఉందా అండి? కొండారెడ్డి గారు సిద్ధవట నుంచి మెసేజ్ చేశారు, బట్ అదైతే కాదు. అండ్ కే అనే అక్షరం అనుకుంటున్నారట, కే అస్సలు కాదండి, నరేష్ గారు ఫ్యామిలీ. అండ్ అలాగే ఐ అనే అక్షరం అనుకుంటున్నారు ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి, సో ఐ కూడా కాదు. మొత్తానికి ఈ క్వశ్చన్కి సింగిల్ కరెక్ట్ ఆన్సర్ వచ్చింది, అది కూడా ఇందాక నేను చెప్పాను కదా, జమలయ్య గారు. సో జమలయ్య గారు కంగ్రాచులేషన్స్, మీరు ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ ఇంకొకళ్ళు ఇంగ్లీష్లో కరెక్ట్ ఆన్సర్ చేశారు, సో వాళ్ళకు కూడా కరెక్ట్ ఆన్సరే కాబట్టి కంగ్రాట్స్. సో రెండు కరెక్ట్ ఆన్సర్స్ వచ్చేసాయి ఈ క్వశ్చన్కి, అయితే వాళ్ళకి మనం క్లాప్స్ కొట్టేద్దాం, అది సంగతి. మరి ఇంతకీ ఆన్సర్ ఏంటో చెప్పైనా, తెలుగులో ఒక అక్షరమే ఉపయోగిస్తాం, కానీ ఇంగ్లీష్లో మటుకు 3 లెటర్స్ ఒకసారి, 4 లెటర్స్ ఒకసారి, 5 లెటర్స్ ఒకసారి, ఎలా అయినా ఉపయోగించవచ్చు అనమాట సందర్భాన్ని బట్టి. ఇంతకీ ఆ అక్షరం ఏంటా అనుకుంటున్నారా? మేమే స్త్రీలు. అర్థమైందా ఇప్పుడు? స్త్రీ అనేది ఒక అక్షరమే, కానీ ఇంగ్లీష్లో కొన్నిసార్లు షీ అనే వర్డ్ని వాడతాం, అంటే 3 లెటర్స్. కొన్నిసార్లు లేడీ అనే వర్డ్ని వాడతాం, LADY, అంటే 4 లెటర్స్. కొన్నిసార్లు ఉమెన్ అని చెప్పి కూడా వాడుతూ ఉంటారు, అంటే WOMAN, 5 లెటర్స్, అది సంగతి. మా వెనక ఇంత హిస్టరీ ఉంది, అది సంగతి. మరి ఇంతకీ ఆన్సర్ అయితే అర్థమైంది కదా, స్త్రీ అనే లెటర్ అనమాట తెలుగులో. స్త్రీ అనే అక్షరాన్ని మనం ఎన్నిసార్లు అయినా స్త్రీలు, లేకపోతే మహిళలు, లేకపోతే ఇలా ఏవైనా వాడుతూ ఉంటాం, కానీ ఇంగ్లీష్లో వచ్చేటప్పటికి ఒక్కొక్కసారి షీ అంటారు, లేడీ అంటారు, ఉమెన్ అని కూడా అంటూ ఉంటారు, అదే సంగతి. బాగుందా ఆన్సర్? మరి ముఖ చిత్రాలు మారిపోయినాయి ఎప్పుడైనా, సో మారే ఉంటాయిలే, నాకు అర్థమైపోయింది. మరి ఇంకా నెక్స్ట్ ఫైనల్ క్వశ్చన్ అయితే అడిగేస్తున్నాను, రెడీగా ఉండండి. హీరో అల్లర్ నరేష్ ఉన్నారు కదా, ఈ అల్లర్ నరేష్ నటించిన ఒక సినిమాతో స్టార్ట్ అయ్యి హీరో రామ్ ఉన్నాడు కదా, హీరో రామ్ నటించిన ఒక సినిమాతో ఎండ్ అయ్యే శ్రీకాంత్ సినిమా ఏది? అమ్మో, క్వశ్చన్ చాలా పెద్దగా అనిపిస్తుందా? ఏం పర్లేదు, క్లియర్గా వింటే ఆన్సర్ ఈజీగా చెప్పేయగలరు. సో ఇదొక సినిమా టైటిల్, అందులో స్టార్టింగ్ అల్లర్ నరేష్ సినిమా ఉంటుంది, ఎండింగ్లో రామ్ సినిమా ఉంటుంది. అండ్ మధ్యలో క్లూ కింద మీకు ఒక ఆన్సర్ని కూడా చెప్పేస్తున్నాను, ఆ సినిమా టైటిల్లో మధ్యలో మీకు వడ్డే నవీన్ నటించిన సినిమా కూడా కనిపిస్తుంది. ఇన్ని టైటిల్సా, ఇన్ని టైటిల్స్తో కలిపి ఒక టైటిలా, అది కూడా శ్రీకాంత్ నటించిన సినిమా, అదేంటో తెలిస్తే 0866248814కి ఆన్సర్ చేసేయండి. మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేస్తున్నా, అల్లరి నరేష్ సినిమాతో మొదలై రామ్ సినిమాతో ముగించబడే శ్రీకాంత్ సినిమా ఏది? తెలిస్తే ఆన్సర్ చేసేయండి. ఒక మంచి సాంగ్ వచ్చేస్తోంది, వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి.

మంచి సాంగ్ అయితే అలా వినేశారు మిర్చి సినిమా నుంచి. అండ్ మనమైతే ఉన్నాం సందడి సందట. మరి నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అని అంటే, అల్లర్ నరేష్ నటించిన సినిమాతో మొదలై హీరో రామ్ నటించిన సినిమాతో ముగించబడే హీరో శ్రీకాంత్ సినిమా ఏది అని అడిగాను. మరి నేనైతే సాంగ్ వినిపించేసిన ఇప్పటికైనా తెలుసుకుని ఆన్సర్ చెప్పడానికి ట్రై చేసేయండి. అంటే ఇప్పటిదాకా కొన్ని ఆన్సర్స్ వచ్చాయి కదా, ఇంకొక పాట వినిపిస్తా, దీన్ని క్లూ కింద తీసుకోండి, నాకు ఆన్సర్ చేసేయండి. వింటూ ఉండండి భారతి.

ఈ క్లూ పట్టుకొని ఆన్సర్స్ ఎవరైనా చెప్తారేమో అని చూసా. ఓకే, ఆల్మోస్ట్ కొంతమంది చెప్పగలిగారు. బట్ నేను క్లూ ఇవ్వకుండా నేను అడిగిన క్వశ్చన్కి ఫస్ట్ కరెక్ట్ ఆన్సర్ పంపిన వ్యక్తి ఎవరో తెలుసా? జాన్సన్ గారు విజయవాడ నుంచి మెసేజ్ చేశారు. కంగ్రాచులేషన్స్ జాన్సన్ గారు, ఫైనల్ క్వశ్చన్కి ఫస్ట్ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు మీరు వితౌట్ క్లూ అనమాట. కంగ్రాట్స్, మనీ చక్కగా ఆన్సర్ చేసేసారు. అండ్ రిమైనింగ్ ఇంకెవరెవరు ఏ ఆన్సర్స్ పంపించారో చూద్దాం. ఆన్సర్ అంటూ కౌసల్య సుప్రజారామ అనుకుంటున్నారట సాంబశివరావు గారు వేటపాలెం నుంచి, కాదండి. అండ్ ఇదే మూవీ అనుకుంటున్నారు కనకారావు గారు పడే నుంచి, అది కూడా కాదు. అండ్ అలాగే నెక్స్ట్ కాండూరు నుంచి తాతారావు గారు, ఒక్క అక్షరం అని చెప్పి నాలుగు అక్షరాల అర్థాలు చెప్పారు. గ్రేట్ చందన గారు, మంచి పాటలు కూడా వినిపించారు అంటున్నారు. థ్యాంక్ యూ తాతారావు గారు. అండ్ నెక్స్ట్ ఇంకా కమతం వెంకటలక్ష్మి రెడ్డి గారు భీమని పాడి నుంచి, ఇంగ్లీష్ పెళ్ళాం ఈస్ట్ గోదావరి మొగుడట. ఓకే, బట్ ఇదైతే ఆన్సర్ కాదు. నెక్స్ట్ ఇంకా కరెక్ట్ ఆన్సర్ చేశారు అనుకుంటున్నా అంటూ మౌలాలి గారు కొల్లిపారి నుంచి. ఓకే, నెక్స్ట్ ఇంకా సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి గారు, రామ్ చరణ్ గారు కరెక్ట్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఒకే ఒకడు కరెక్ట్ ఆన్సర్. నేను శైలజ ఫిలిం అనుకున్నారా? కాదండి, రాజోల నుంచి జయన్ గారు. అండ్ నెక్స్ట్ ఇంకా దుర్గారావు గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్, కానీ ఇప్పుడు కాదండో అంటున్నారు. ఓకే ఓకే, ఐ అండర్స్టాండ్. నెక్స్ట్ ఇంకా అప్పలరాజు గారు పెడ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా సంతోషం మూవీ అనుకుంటున్నారట ఎవరు? కందకాయపల్లి నుంచి వెంకట సుబ్బయ్య గారు. కాదు. సో ఈ క్వశ్చన్కి అయితే చాలా తక్కువ మంది ట్రై చేశారు. ఎనివే, అందరూ ఆల్మోస్ట్ ట్రై చేశారు కరెక్ట్గానే. మరింతకీ ఆన్సర్

అంటే అల్లరి నరేష్ సినిమాతో మొదలవుతుంది అని చెప్పా. ఇంతకీ ఆ అల్లరి నరేష్ సినిమా ఏది అని అంటే నేను అనే సినిమా. అండ్ రామ్ సినిమాతో ఎండ్ అవుతుంది అని చెప్పాం. అండ్ దానికి క్లూ కింద పాట కూడా వేశా, నువ్వు రెడీ నేను రెడీ అంటూ. అందులో చాలాసార్లు రామ్ సినిమానే మనకి వినపడుతుంది అనమాట. సో రెడీ అనే సినిమా. అండ్ ఈ రెండిటితో ముగించబడే, అంటే ఆ రెండు వచ్చేలాగా వచ్చే శ్రీకాంత్ మూవీ ఏది అని అడిగా. ఇంతకీ సినిమా ఏంటి అంటే నేను పెళ్ళికి రెడీ అనే సినిమా. ఓకేనా, సినిమా సినిమా అదే విషయం. మరి ఇందులో పెళ్ళి అనేది కూడా ఒక సినిమానే, అది వడ్డే నవీన్ హీరోగా నటించిన సినిమా అనమాట. మూడు సినిమాలు ఉన్నాయి ఒక్క సినిమాలోనే, అది సంగతి. మరి ఇలా మన సందడి సందడి అయితే అయిపోయింది. మొత్తానికి భలే ఎంజాయ్ చేశారు మీరందరూ కూడా. మరి గోవర్ధన్ గారు, ఇంద్రబాయి గారు కింగ్ మూవీ అనుకుంటున్నారు, అది పాట మాత్రమే, అదైతే కాదు. అండ్ ఇంగ్లీష్ వెళ్ళాం ఈస్ట్ గోదావరి మొగుడు అంటూ కాదర్ వీరేష్ గారు పంపించారు, సో అదైతే కాదు కదా, అది సంగతి. మొత్తానికి ఇదండి వాళ్ళు మన సందడి సందడి. మీరు చక్కగా ఎంజాయ్ చేశారు కదా. అండ్ నెక్స్ట్ మీ అందరినీ కూడా నేను వివిధ ప్రోగ్రామ్లో కలుస్తాను. అంతవరకు వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: అసలు ఏంజల్ ఆర్నా అంటే ఏమనుకుంటున్నావు అబ్బాయి?
2: అయినా నేనే తప్పుగా అన్నానని జస్ట్ ఏదో ఒక ఎఫ్ఎం విను, నాలెడ్జ్ అలాగే ఎంటర్టైన్మెంట్ వస్తుంది అన్నాను.
1: ఈ కాలంలో అమ్మాయిలు ఏది పడితే అది అని అడ్జస్ట్ అవ్వడం లేదు. అందులోను ఏంజల్ ఆర్నాని అడ్జస్ట్ అవ్వమంటున్నావా?
2: అన్ని సార్లు ఏంజల్ ఏంజల్ ఏంజల్ అనుకు, చిరాగ్గా ఉంది.
1: నీకు ఎలా వినపడినా సరే నేను మాత్రం 101.3 వివిధ భారతి ఎఫ్ఎం నే వింటాను.
3: ఎస్, అలా మన సందడి సందడి ముగించేసాం అనుకునేలోపు ఇంకా మెసేజెస్ అయితే వచ్చేసాయి. ఎవరు పంపించారు అంటే నరేష్ గారు, మెర్సీ విజయ్ గారు మూసాపేట నుంచి మెసేజ్ చేశారు. ఈరోజు షో చాలా బాగుంటుందని అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే అప్పలరాజు గారు కూడా మెసేజ్ చేశారు, సందడి సందడిలో అటు తిప్పి ఇటు తిప్పి సినిమాల్ని మీ స్టైల్లో షో సూపర్ హిట్ చేశారు అంటున్నారు. థ్యాంక్ యూ అప్పలరాజు గారు. మరి నాకైతే అవన్నమాట వచ్చిన మెసేజెస్. అండ్ వివిధ ప్రోగ్రామ్ అయితే రెడీగా ఉంది మీకోసం. మంచి పాటలు ఈరోజు ఒక మంచి సినిమాలో పాటలు అయితే నేను మీకు వినిపించేస్తాను. వింటూ ఆనందిద్దాం వివిధ భారతీయులు.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: నమస్కారం. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలతో కె ఉమారాణి. న్యూఢిల్లీలో 12వ బ్రిక్స్ పర్యావరణ మంత్రుల సమావేశానికి భారత్ మంగళవారం ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ సమావేశానికి ముందు పర్యావరణ వర్కింగ్ గ్రూప్ వాతావరణ మార్పు సుస్థిర అభివృద్దిపై సంప్రదింపుల బృందానికి చెందిన బ్రిక్స్ సీనియర్ అధికారుల సమావేశం జరగనుంది. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రేపటి నుండి విమాన రాకపోకలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో విశాఖపట్నం విమానాశ్రయం నుంచి షెడ్యూల్ విమానాలను ఈ రోజు అర్ధరాత్రి నుంచి నిలిపివేస్తున్నట్లు పౌర విమానయాన శాఖ ప్రకటించింది. విశాఖలో భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యకుడు నితిన్ నబిన్ తొలిసారిగా రానున్నట్టు ఆ పార్టీ రాష్ట అధ్యకులు పీబీఎన్ మాధవ్ తెలిపారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొంటారని పేర్కొన్నారు. మెగా డిఎస్సీ 2025 విజేతల ఆధ్వర్యంలో ఈ ఉదయం విజయవాడలో ఉమ్మడి పశ్చిమ గోదావరి కృష్ణా ప్రకాశం జిల్లాల నుంచి వచ్చిన దాదాపు 7,000 మంది ఉపాధ్యాయులు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి అంబేద్కర్ స్మృతివనం వరకు ఆత్మగౌరవ ర్యాలీ నిర్వహించారు. ప్రతిభతో ఉద్యోగం సాధించిన తమపై గత వైసీపీ ప్రభుత్వం అర్థంలేని ఆరోపణలు చేస్తోందని పేర్కొన్నారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో భాగంగా రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలు రేపు యథావిధిగా నిర్వహించనున్నట్లు పోలవరం జిల్లా కలెక్టర్ కె దినేష్ కుమార్ పేర్కొన్నారు. వాయువ్య బంగాళాఖాతం దాని ఆనుకొని ఉన్న తీర ప్రాంతాలలో అల్పపీడనం ఏర్పడిందని, ఇది రాబోయే 24 గంటల్లో ఇది వాయువ్య దిశగా కదులుతూ బలపడే అవకాశముందని రాష్ట విపత్తు నిర్వహణ సంస్థ ఏపీసుడా తెలిపింది. దీని ప్రభావంతో రాష్టంలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని, తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు

బీచ్ అవకాశం ఉందని పేర్కొంది. సముద్రం అల్లకల్లోలంగా ఉండే అవకాశం ఉందని, మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచించింది. జాతీయ మోడ్రన్ పెంట్లథాన్ క్రీడాకారుడు కొక్కిరిపాటి గోవిందరాజు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించారు. మచిలీపట్నం నుంచి విజయవాడకు 80 కిలోమీటర్ల పరుగు, విజయవాడ నుంచి మచిలీపట్నంలకు 80 కిలోమీటర్ల సైక్లింగ్ చేసి అరుదైన ఘనత సాధించారు. మచిలీపట్నంలో నిన్న జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో మంత్రి రవీంద్ర, ఇన్ఛార్జ్ కలెక్టర్ నవీన్ ధ్రువపత్రం అందించారు. రాష్ట్ర వ్యాప్తంగా 6534 విద్యా వాలంటీర్ పోస్టుల భర్తీకి విద్యాశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 21వ తేదీలోగా మండల విద్యాశాఖాధికారి కార్యాలయాల్లో దరఖాస్తు సమర్పించాలని, మెరిట్ ఆధారంగా ఎంపికైన వారు సెప్టెంబర్ 1 నుంచి ఏప్రిల్ 30 వరకు విధులు నిర్వహించనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. 4 o'clock 10 minutes 18 seconds ఎగ్జాక్ట్లీ అయిపోయింది. మనం ఎంటర్ ఇచ్చేసాం వివిధ ప్రోగ్రామ్ కి. మరి ఇవాళ మన వివిధలో ఏ సినిమా పాటలు వినబోతున్నాం, సండే స్పెషల్ మూవీ ఏంటి అనుకుంటున్నారా? 2001లో రిలీజ్ అయిందనమాట ఈ సినిమా. హీరో చిరంజీవి గారు, హీరోయిన్ సిమ్రన్ గారు కలిసి నటించారు ఈ సినిమాలో. అండ్ వాళ్ళిద్దరి పేరు ఆల్వేస్ హిట్ పేరే. మరి ఈ సినిమా విషయానికి వచ్చేస్తే మనకి గుణశేఖర్ గారు డైరెక్షన్ అందించారు, అలాగే మణిశర్మ గారు సంగీతాన్ని అందించారు. మరి ఇంత మంచి సినిమాలో ట్విస్ట్ ఏంటో తెలుసా? ఇది ఒక సింహం చుట్టూత అలా తిరుగుతూ ఉంటుందన్నమాట కథ అంతా కూడా. సో ఆ సింహాన్ని నుంచి వాళ్ళ ప్రజల్ని, అలా అంటే వాళ్ళ చుట్టూ ఉండే గ్రామం ప్రజల్ని, గూడెం ప్రజల్ని హీరో ఎలా రక్షిస్తాడు అనేదే ఈ యొక్క సినిమా అనమాట. సో అందుకే అతని పేరు కూడా మృగరాజుగా నిలిచింది టైటిల్లో. సో అది విషయం. మరి ఇంతకీ సినిమా ఏంటనేది అర్థమైపోయింది కదా, మృగరాజు. మరి ఈ సినిమా నుంచి మంచి సాంగ్స్ అయితే వచ్చేస్తూ ఉంటాయి. ఇవాళ మనం వివిధాలు వింటూ ఆనందించండి.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 ఫైవ్.

0: भारती FM 101.3
1: रेल जोर के निन्ने वार्ता लंगड़े शिवरा पे
2: మృగరాజు సినిమా నుంచి సాంగ్స్ అయితే వింటూ ఉన్నారు వివిధాలో. మరి నెక్స్ట్ మీకోసం వేటూరు గారి రచనలో శంకర్ మాదేవన్ గారు పాడిన పాట వచ్చేస్తుంది. వింటూ స్టే ట్యూన్డ్.

0: भारती FM 101.3।
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
4: ఫోర్ ఓ క్లాక్ 36 మినిట్స్ దాటి 36 సెకండ్స్ ఎగ్జాక్ట్లీ అయిపోయింది. మనం వివిధ ప్రోగ్రాంలో ఉన్నాం కదా. మరి హరిహరన్ గారు అలాగే సాధనా సర్గం కలిసి పాడిన పాట వినేశారు వేటూరు గారి రచనలో. మరి మరొక పాట మీకోసం వేటూరు గారి రచనలో వచ్చేస్తుంది. ఉదిత్ నారాయణ గారు, ఎస్పీ శైలజ గారు కలిసి పాడగా మురుగరాజు సినిమా నుంచి. వింటూ స్టే ట్యూన్డ్.

0: సమయం 4:42:43 అయిపోయింది. మనమైతే వివిధాలో ఉన్నాం. మరి ఇప్పటిదాకా కూడా వేరే వేరే సింగర్స్ పాడగా విన్న పాటలు అయితే వింటూ అలా ఉన్నారు కదా. మరి ఇప్పుడు చివరిగా అయితే చంద్రబోస్ గారు లిరిక్స్ అందించగా చిరంజీవి గారు నటించి పాడిన పాట అయితే వచ్చేస్తుంది. మరి చక్కగా ఈవినింగ్ అయిపోయింది, టీ తాగే టైం కూడా అయిపోయింది, అండ్ ఛాయ్ని ఒకసారి అలా గుర్తు చేసుకుందాం ఈ పాటతో. మరి ఛాయ్ చటుక్కున తాగేయండి ఈ పాట వింటూ వింటూ స్టేడియో.
1: అలనాడు బ్రహ్మ మానవుల తలరాతలు రాయటంలో కాస్త అలసిపోయి తలనొప్పితో ఉంటే సరస్వతీదేవి తీవ్రంగా ఆలోచించి పాలకడల నుండి పాలను, శివుని తలపై గంగమ్మనడిగి నీళ్లను, మన్మధుని చెరుకు విల్లు నుండి చక్కెరను, ఊటి ఉద్యానవనం నుండి తేయాకును తెప్పించి అన్నిటినీ కలిపి అగ్నిసాక్షిగా కాచి వడబోసి ఇచ్చిందో చక్కని చిక్కని టీ. అది తాగిన బ్రహ్మ ఆనాటి నుండి ఈనాటిదాకా రెస్టు లేకుండా సృష్టి కొనసాగిస్తూనే ఉన్నాడు. అంత మహత్తున్న ఈ టీకి మరో పేరే ఛాయ్ మేరా భాయ్. ఈ ఛాయ్ చరిత్రను నోరారా చెబుతా

தங்கிடந்த தத்தின்

0: ఎలా ఉందండి?
1: సూపర్.
0: లేకపోతే ఛాయ్ని చీచి అంటారా?
1: ఇంకా అన్న
0: ఉంటానండి. నమస్కారం.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
3: సో ఇవి వివిధ ప్రోగ్రాంలో ఇవాళ మీరు విన్న ఈ పాటలు. మృగరాజు సినిమా నుంచి వినేశారు కదా, మరి ఇలా వివిధకి ఎండింగ్ ఇచ్చేద్దాం. అండ్ నెక్స్ట్ అయితే వెన్నెల ప్రోగ్రామ్ వస్తుంది, అండ్ అంతటితో మన ప్రోగ్రామ్స్ అన్నీ అయిపోతాయి. కాబట్టి నేను ఇప్పుడే మీ అందరికీ టాటా చెప్పేస్తున్నాను, అండ్ త్వరలో మళ్ళీ మనందరం కలుసుకుందాం. అంతవరకు వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. టాటా బాయ్ బాయ్. నేను మీ చందన సైనింగ్ ఆఫ్.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

हेलो माय डियर फ्रेंड्स, वेलकम टू वेनिला प्रोग्राम विद मी योर आरजे चेतन. ఇవాళ నేను ఒక ఇంపార్టెంట్ టాపిక్ తీసుకొచ్చానండి. ఇంపార్టెంట్ అని చెప్పాల్సిన అవసరమే లేదు, కానీ చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ఏ టాపిక్ తెచ్చినా అది ఇంపార్టెంట్గానే ఉంటుంది. ఐదర్ ఇట్ ఈస్ ఫర్ యువర్ ఫిజికల్ హెల్త్ ఆర్ మెంటల్ హెల్త్. కానీ ఇవాళ ఫైనాన్షియల్ స్ట్రెస్ మీ మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్పై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకుందాం. ఇవాళ ఎక్కడ చూసినా, ఎవరింట్లో చూసినా, ఏ ఫ్యామిలీ తీసుకున్నా, రిచ్ పువర్, మిడిల్ క్లాస్, ఎలాంటి క్లాస్ తీసుకున్నా కానీ ప్రతి ఒక్కరికి ఫైనాన్షియల్ స్ట్రెస్ అనేది ఉంది. ఆర్థిక ఒత్తిడిని తగ్గించుకోవాలనుకుంటున్నారా? ఆచరణాత్మక పద్ధతులు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. మరి అవి ఏంటో తెలుసుకోవాలంటే చేతంతో పాటు వెన్నెలా మీరు వింటూ ఉండాలి. టుడే ఐల్ టాక్ అబౌట్ స్ట్రాటజీస్ ఫర్ రెడ్యూసింగ్ ఫైనాన్షియల్ స్ట్రెస్. మీరు డబ్బు గురించి ఆందోళన చెందుతుంటే మీరు ప్రపంచంలో ఒంటరిగా లేరు. ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది ప్రజలు ఈ ఒత్తిడి కారణంగా బాధపడుతున్నారు. మీరు ఆర్థిక ఒత్తిడి నుండి ఉపశమనం పొందాలనుకుంటే మేము మీకు సహాయం చేస్తాం. ఎలాగో తెలుసుకుందాం వెనెలా ప్రోగ్రాంలో మీ ఆర్జే చేతంతో. బడ్జెట్ని సృష్టించండి, క్రియేట్ ఎ బడ్జెట్. ఖర్చులను నియంత్రించండి. మీరు ఆర్థిక సమస్యలతో మిమ్మల్ని మీరు ఎదుర్కోలేకపోతే ముందుగా బడ్జెట్ని సిద్ధం చేయండి, ఖర్చులను తగ్గించుకోవడానికి ప్లాన్ చేయండి. ఈ రెండు విషయాలు మీకు మానసికంగా రిలాక్సేషన్ ఇస్తాయి. మీరు మీపై నియంత్రణలో ఉన్నట్లు భావిస్తారు. ఇలా చేయడం ద్వారా మీరు మీ ఆర్థిక పరిస్థితిని నియంత్రించుకోవచ్చు. బడ్జెట్ని రూపొందించి ఖర్చులను లెక్కించిన తర్వాత మీరు మీ ఆర్థిక లక్ష్యాలు, ప్రాధాన్యతలను సెట్ చేయాలి. ఈ విధంగా సరైన ప్రణాళికతో మీరు మీ డబ్బుని నియంత్రించగలుగుతారు, మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తారు. మీరు డబ్బు ఖర్చును ఎలా, ఎక్కడ తగ్గించుకోవచ్చు చూడాలి. మీ ఖర్చులను నియంత్రించగలిగితే మీరు మరింత ఎక్కువ ఆదా చేసుకోగలుగుతారు. దీనికోసం మార్కెట్ ఆఫర్స్, డిస్కౌంట్స్ మొదలైన వాటిపై నిఘా ఉంచండి. మండీలలో కూరగాయలు మొదలైనవి కొనండి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేయండి. అంతెందుకు, ఈ మధ్య ఎలక్ట్రిక్ బైక్స్ ఇవన్నీ కూడా అయ్యాయి కదా. లెట్ అస్ నాట్ గో డీప్ ఇన్ టు ద టాపిక్ అబౌట్ ద యూజ్ అండ్ మిస్యూజెస్ ఆఫ్ ఎలక్ట్రిక్ బైక్స్. కానీ అది ఉంది కాబట్టి, ఆ ఫెసిలిటీ ఇప్పుడు ఉంది కాబట్టి యూజ్ ఇట్. అదనపు ఆదాయాన్ని పెంచుకోండి. ఏంటంటే ప్యాసివ్ ఇన్కమ్ కూడా చాలా యూస్ఫుల్. మీరు మీ జీవితంతో సంతోషంగా లేకుంటే, మీకు ఎక్కువ డబ్బు అవసరమైతే అదనపు ఆదాయం కోసం మీరు ఓవర్ టైం

చేయాలి. మీరు సైడ్ బిజినెస్ ప్లాన్ చేసుకోవచ్చు లేదా చిన్న పనుల జాబితాని తయారు చేసుకోవచ్చు. దీంతో మీ ఆదాయం కూడా పెరుగుతుంది, మీ ఒత్తిడి కూడా త్వరగా తగ్గుతుంది. మీ ఆర్థిక పరిస్థితి కారణంగా మీరు ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లయితే సలహా సహాయం కోసం వ్యక్తులు లేదా శ్రేయోభిలాషులను సంప్రదించండి. దెర్ ఆర్ ఆల్సో కౌన్సిలర్స్ అండ్ ఫైనాన్షియల్ అడ్వైజర్స్ హూ కెన్ హెల్ప్ యూ విత్ దిస్. ప్రతి పండగకి ఓ అర్థం పరమార్థం ఉంటుంది. ఈ పండగ సందర్భంగా ఈ ఫైనాన్షియల్ బ్యాడ్ హ్యాబిట్స్ ని మీరు వదిలేయాలి. ఆర్థికంగా చెడు అలవాట్లు ఏమిటి, వాటిని ఎలా అధిగమించాలి తెలుసుకుందాం రండి. జీవితంలో ఆర్థికంగా ఎదగాలంటే సరైన ప్రణాళిక, అందుకు తగిన నిర్వహణ అవసరం. ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని దానికి అనుగుణంగా అన్నింటినీ సమర్చుకుంటూ ముందుకు సాగాలి. అయితే ఎంత ప్రణాళిక ఉన్నా, ఎంత ఉన్నత లక్ష్యాన్ని నిర్దేశించుకున్నా తరచు చేసే కొన్ని తప్పుల కారణంగా మొత్తంగా మీ ఆర్థిక ప్రణాళిక దెబ్బతింటుంది, లక్ష్యం దిశగా వెళ్లకుండా అడ్డుకుంటుంది. అవి చిన్న తప్పులే కానీ ఆర్థిక ఇబ్బందులను కలగజేస్తాయి. వాటిని మొదట్లోనే గుర్తించి నిలిపివేస్తే అనుకున్న ఆర్థిక లక్ష్యాన్ని అనుకున్న ప్రణాళిక ప్రకారం అందుకోగలుగుతారు. ప్రస్తుతం మనం ఎంత డబ్బు సంపాదించినా డబ్బు పొదుపు చేసుకోలేని అలవాటు చాలా మందికి ఉంటుంది. కానీ వారి భవిష్యత్తును సురక్షితంగా ఉంచడానికి ప్రతి ఒక్కరూ తన సంపాదన నుంచి పొదుపు చేయాలి. మీరు మీ మొదటి సంపాదన నుంచే ఈ అలవాటు పెంచుకోవాలి. దీనికోసం 50-30-20 రేషియో ఆర్థిక నియమాన్ని పాటించాలి. అదేంటో చెప్తాను. ప్రతి ఒక్కరు కనీసం 20% పొదుపు చేయాలి. ఈ రోజు నుంచి పొదుపు చేయడం నేర్చుకుంటే మేలు. పెట్టుబడి పెట్టుకోవడం డబ్బు ఆదా చేస్తే సరిపోదు. పొదుపు చేసిన డబ్బును పెట్టుబడిగా పెట్టకపోతే కాలక్రమేణా నాశనం అవుతుంది. చాణక్యుడు చెప్పాడు, డబ్బు ఆదా చేసి పెట్టుబడి పెట్టాలి. పెట్టుబడి పెట్టిన డబ్బు మాత్రమే వేగంగా వృద్ధి చెందుతుంది, భారీ సంపదను సృష్టించగలుగుతుంది. మీరు చాలా డబ్బు సంపాదించినా పెట్టుబడి పెట్టకపోతే ఇది కూడా మీకు సమస్యగా ఉంటుంది. మీరు ఇంకా ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించినట్లయితే ఈ రోజు నుంచే ప్రారంభించాలని నిర్ణయించుకోండి. చాలామంది ప్రజలు ఆలోచించకుండా డబ్బు ఖర్చు చేస్తారు, నెలవారీ బడ్జెట్ చేయరు. కానీ మీరు డబ్బు ఆదా చేయాలనుకుంటే బడ్జెట్ చేయడం చాలా ముఖ్యం. దీంతో మీరు అధిక వ్యయాన్ని నియంత్రించవచ్చు, ఎక్కడ ఎంత ఖర్చు చేయాలో మీకు తెలుస్తుంది. మీరు మీ ఆదాయానికి మించి ఖర్చు చేసే అలవాటు మానుకోలేకపోతే మీరు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది, చాలా కష్టంగా ఉంటుంది. అందువల్ల మీ సంపాదన కంటే తక్కువ ఖర్చు చేయండి. అవగాహన లేకుండా పెట్టుబడి పెట్టడం చాలామంది చేస్తూ ఉంటారు. ఏదో పెట్టుబడి పెట్టాలి కదా అని పెడతారు, కానీ నిజంగా బిజినెస్ పైన అవగాహన ఉందా, అది ఎంతవరకు మీకు రిజల్ట్స్ ఇస్తుంది, ప్రాఫిట్ ఇస్తుంది అని తెలియలేకపోతుంది. ఎక్కడైనా డబ్బు పెట్టుబడి పెడితే మీరు కూడా భారీ నష్టాలను చవిచూడొచ్చు. అందువల్ల మీరు ఎక్కడ పెట్టుబడి పెట్టినా ఆ పెట్టుబడి గురించి పూర్తి సమాచారాన్ని పొందండి. మీ పెట్టుబడిపై మీకు ఎంత ప్రయోజనం ఎలా లభిస్తుందో తెలుసుకోండి. ఆపై పెట్టుబడి పెట్టడం, జీవిత బీమా పాలసీని కొనుగోలు చేయకపోవడం, లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ప్రతి ఒక్కరికి చాలా ముఖ్యం. ఎందుకంటే జీవితంలో ఎప్పుడు ఎవరికి ఎలాంటి పరిస్థితి ఎదురవుతుందో మనకు తెలియదు. అందువల్ల జీవిత బీమా తీసుకోకపోవడం భవిష్యత్తులో మీ కుటుంబాన్ని ఇబ్బందుల్లోకి నెట్టొచ్చు. సకాలంలో జీవిత బీమా తీసుకోండి, మీ కుటుంబాన్ని రక్షించుకోండి. పదవీ విరమణ ప్రణాళిక లేకపోవడం కూడా ఒక డిసడ్వాంటేజే. మీరు ఆరోగ్యంగా యవ్వనంగా ఉన్నప్పుడు మీకు డబ్బు సంపాదించే శక్తి ఉంటుంది. కానీ మీరు వృద్ధాప్యం బలహీన అయినప్పుడు మీరు మీ యువ జీవితంలో చేసిన పొదుపుపై ఆధారపడాలి. రిటైర్మెంట్ తర్వాత మీరు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం లేకుండా ఇప్పుడే దీన్ని ప్రారంభించండి. మీ ఖర్చులను పరిమితంగా ఉంచండి, కానీ ఎవరి దగ్గర అప్పులు తీసుకోకపోవడం అలవాటు చేసుకోండి. రుణం తీసుకోవడం మీకు పెద్ద సమస్యగా మారొచ్చు. అలాంటి వ్యక్తి ఆర్థికంగా అభివృద్ధి చెందే అవకాశం లేదు. మీరు ఏదైనా భూమి లేదా ఇంటి కొనుగోలు కోసం రుణం తీసుకోవాలనుకుంటే మీరు బ్యాంక్ నుంచి గృహ రుణ సౌకర్యాన్ని పొందొచ్చు. కానీ మీరు సులభంగా తిరిగి చెల్లించగలిగినంత మాత్రమే రుణం తీసుకోండి. ఇప్పుడున్న మన ట్రెడిషనల్ విజ్డమ్ ప్రకారము అప్పులు చేయకూడదు. కానీ వెస్టర్న్ ఫైనాన్షియల్స్ అనండి, లేకపోతే వాళ్ళ ఫిలాసఫీ అనండి, వాళ్లకు ఎంత క్రెడిట్ తీసుకుంటే అంత వాళ్ళ స్కోర్ పెరుగుతుందంట, మనకేవో అర్థం కాదు. ఐ డోంట్ నో వెదర్ ఇట్ ఈస్ అప్లికబుల్ టు ఇండియన్స్ ఆర్ నాట్. మనకున్న సమాజంలో మనకున్న ఈ ఇన్సెక్యూరిటీతో అది పనిచేస్తుందో లేదో తెలియదు. వాళ్ళకంటే సోషల్ సెక్యూరిటీ ఉంటుంది, వాళ్లకు ఎంతైనా కానీ ఒక జాబ్ సెక్యూరిటీ కూడా ఉంది, మనకు అది ఉందా లేదా తెలియదు. కాబట్టి ఇమీడియట్గా అప్పులు చేయడము, వాటిని తీర్చలేకోకుండా తప్పించుకు తిరగడము, ఇలాంటివి కొన్ని జరుగుతూ ఉంటాయి. దీనివల్ల మెంటల్ స్ట్రెస్ పెరుగుతుంది, రిలేషన్షిప్స్ పాడైతాయి, రెప్యుటేషన్ పాడవుతుంది. ఒక్కసారి రెప్యుటేషన్ పాడైందంటే దాన్ని తిరిగి ఏమి చేసినా కానీ మొదటి స్థితికి మాత్రం రాదు. ఇన్వెస్ట్ వైజ్లీ. భూమి పైన పెడితే మంచిదా, గోల్డ్ పైన పెడితే మంచిదా, షేర్స్లో పెడితే మంచిదా? యూ టేక్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అండ్
గో స్లోలీ, తొందరగా

ఇమీడియట్గా చేయాల్సింది ఏమీ లేదు. అంత ఎమోషనల్గా డిసిషన్స్ తీసుకోవాల్సిన అవసరం ఫైనాన్షియల్స్లో పడదు. కాబట్టి వెన్ ఇన్ డౌట్ స్టాప్, వెయిట్ అండ్ దెన్ టేక్ అ డిసిషన్. అందుకే తొందరపాటు పనికిరాదు. తొందరపాటులో చేసిన చాలా తప్పులే ఈ ఫైనాన్షియల్ డిసిషన్స్కి, ఫైనాన్షియల్ డౌన్ఫాల్కి కారణాలు అవుతున్నాయి. సో డోంట్ గెట్ ఇన్ టు బిజినెసెస్ విచ్ యూ డు నాట్ నో. డోంట్ ఇన్వెస్ట్ అండ్ డోంట్ ఎవర్ టేక్ క్రెడిట్ ఫ్రమ్ అదర్స్. విత్ దిస్ లవ్లీ ఇన్ఫర్మేషన్, దిస్ ఈస్ యువర్ ఆర్జే చేతన్ సేయింగ్ బాయ్. ఇలాంటి మరొక టాపిక్తో మరో సెగ్మెంట్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. మీ సలహాలు సూచనల కోసం మీరు కాల్ లేదా మెసేజ్ చేయవలసిన నంబర్ 9515227039. ఐ రిపీట్, 9515227039. మా ఇమెయిల్ ఐడి feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. దిస్ ప్రోగ్రామ్ ఇస్ ప్రొడ్యూస్డ్ అండ్ స్పాన్సర్డ్ బై అడ్వెంటిస్ట్ మీడియా సెంటర్.

0: ടുനാരോ വിവിധ ഭാരതി FM 101.3.
1: బాయ్ బోనా, మా డాడీ వచ్చేసారు, రేపు కలుద్దాం.
2: మా మమ్మీ ఎప్పుడు వస్తుందో, ఏంటి రోజు ఇంకా రాలేదు, ఇంత లేట్ అయింది.
3: హాయ్ బోనా, నన్ను మీ మమ్మీ తీసుకురమ్మని పంపించారు. ఈ రోజు మీ అమ్మకి రావడం కుదరదంట.
1: అమ్మ చెప్పింది కదా.
2: అవునా, అయితే మా అమ్మ చెప్పిన కోడ్ చెప్పు.
3: కోడా? అది
2: కాపరండి, కాపరండి.
4: నేర్పించండి పిల్లలకు సురక్షితమైన ఆత్మరక్షణ అలవాట్లను.
5: 5,000?
6: ఏంట్రా 5,000?
5: ఈ మంత్ ఫ్యూయల్ కోసం నేను ఖర్చు పెట్టిన అమౌంట్ రా.
6: అరే నాకు డౌట్, సినిమాకి వెళ్తే టికెట్లు నేను తీస్తాను, పాప్కార్న్ నువ్వు తీసుకుంటావు, లంచ్ కి నువ్వు పే చేస్తే డిన్నర్ కి నేను పే చేస్తాను. మరి అన్ని ఇలా షేర్ చేసుకుంటున్నప్పుడు ఫ్యూయల్ చార్జెస్ ఎందుకు మనం షేర్ చేసుకోకూడదు?
5: అవునా, అదేలాగా
6: సింపుల్ రా.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: కార్యక్రమంలో తర్వాత పాట వైభవం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన వేటూరి గీతం. సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఇఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: శ్రోతలు 101.7 మెగాహెడ్స్ పై ఆకాశవాణి అనంతపురం కేంద్ర ప్రసారాలు వింటున్నారు. చిత్రసీమ కార్యక్రమంలో తర్వాత పాట శివమెత్తిన సత్యం చిత్రం కోసం కేజే యేసుదాస్, వాణి జయరాం పాడిన ఆరుద్ర సాహిత్యం సంగీతం జేవి రాఘవులు

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
1: కార్యక్రమంలో తర్వాత పాట స్వప్న చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన రాజశ్రీ గీతం, సంగీతం సత్యం.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: చిత్రసీమ కార్యక్రమంలో తర్వాత పాట ఉత్సాహం చిత్రం కోసం అనూప్ కౌశల్య పాడిన పొందూరి సాహిత్యం, సంగీతం అనురాగ్.

ఇంకా కురుక్షేత్రం నాటకం నుండి ధర్మరాజు పాత్ర పద్యాలు శ్రీ బివి రంగారావు గారు వినిపిస్తారు ఈనాటి పల్లె ప్రాంతాలు రంగస్థలం కార్యక్రమంలో.

ఈరోజు రాత్రి 7:45 లలిత సంగీత కార్యక్రమంలో శ్రీమతి వేదవతి ప్రభాకర్ గారు పాడిన లలిత గీతాలు వినవచ్చు.

0: ఈనాటి బాలవాణి చిన్నారుల కార్యక్రమంలో రాప్తాడు మండలం గొల్లపల్లి మాంటిసోరి ఎలిట్ పాఠశాల విద్యార్థులు సమర్పించే కదంబ కార్యక్రమం.
1: శ్రోతలకు నమస్కారం. ఈనాటి బాలవాణి చిన్నారుల కార్యక్రమంలో మాంటిసోరి ఎలిట్ పాఠశాల విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం వింటారు. 80వ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకుంటూ విద్యార్థుల ప్రతిభ, సంస్కృతి, జ్ఞానాల కలయికతో ఈరోజు మీ ముందుకు వచ్చాము. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ముందుగా 7వ తరగతి విద్యార్థిని యశిత ఆలపించే ప్రార్థనా గీతంతో మొదలు పెడదాము.

ప్రార్థనా గీతం విన్నాము కదా. ఇప్పుడు 2వ తరగతి నీహాల్, 5వ తరగతి మాహిర్ మరియు 7వ తరగతి వైష్ణవి భగవద్గీతా శ్లోకాలను మనకు వినిపిస్తారు. వినండి.

0: ಸರ್ವೇಷಾಂ ಅವ್ಯಕ್ತಾಸಕ್ತಚೇತಸಾಂ ಅವ್ಯಕ್ತಹಿಗತಿರ್ದುಃಖಂ ದೇಹವದ್ಭಿರವಾಪ್ಯತೆ ಯೇತು ಸರ್ವಾಣಿ ಕರ್ಮಾಣಿ ಮಯಿ ಸನ್ಯಸ್ಯ ಮತ್ಪರಾಃ ಅನನ್ಯೇನೈವ ಯೋಗೇನ ಮಾಂ ಧ್ಯಾಯಂತ ಉಪಾಸತೆ.
1: చక్కని శ్లోకాలు విన్నాము కదా. ఇప్పుడు మన భారతదేశ గొప్పదనాన్ని పాట రూపంలో తెలియజేయడానికి 5వ తరగతి సువీక్షను మన ముందుకు ఆహ్వానిద్దాం.
2: చూడరా ఆకాశం మురిసిపోతున్నది, మూడు రంగుల జెండా మెరిసిపోతున్నది. చూడరా ఆకాశం మురిసిపోతున్నది, మూడు రంగుల జెండా మెరిసిపోతున్నది. చిన్న పెద్ద గొంతు కలిపి జనగణ మన పాడే వేళ, గుండె నిండా మంచితనం పంచిపెట్టును భారత నేల. ఏ దేశం వెళ్ళినా ఎక్కడ చూసిన భారత భూమి గొప్పదిరా, ధర్మాన్ని పాటిస్తూ న్యాయంగా బ్రతుకుట ఈ మట్టి బిట్ట తత్వమురా. జై హింద్, జై హింద్.

0: మన సంస్కృతిర శాంతి చాటి ప్రేమ చూపే దేశం మనదిర. జై హింద్, జై హింద్, జై హింద్. ఘనుల కొలువు సిరుల గిరుల తరుల నెలవు విశ్వానికి గురువు తల్లి భరత భూమి చరితలనే వింటుంటే పులకించే తనువు. ఘనుల కొలువు సిరుల గిరుల తరుల నెలవు విశ్వానికి గురువు తల్లి భరత భూమి చరితలనే వింటుంటే పులకించే తనువు. సృష్టిలోన శాంతి బీజం ఆదుకునే దయాగుణం చావుకైన రొమ్ము చూపే దేశం భారతం. జై హింద్, జై హింద్, జై హింద్.
1: మన దేశ గొప్పతనం చక్కగా వివరించారు. 7వ తరగతి చదువుతున్న గుణవర్ధన్ అశోక్ మనల్ని నవ్వించడానికి హాస్య వినోదంతో మన ముందుకు వస్తున్నారు.
2: పరీక్షలు ఎలా రాసావురా?
3: చాలా ధైర్యంగా రాశాను అన్న.
2: ఎంత ధైర్యంగా రాసావు?
3: ఒక్క ప్రశ్న కూడా భయపడకుండా ఖాళీగా వదిలేశాను.
4: నాన్న, మీ కాలంలో 4G 5G నెట్వర్క్ లేకుండా ఎలా గడిచేది?
3: మా కాలంలో 3G ఒక్కటే ఉండేదిరా. మాతాజీ, పితాజీ, గురూజీ వాళ్ళు లాగి పెట్టి ఒకటి పీకితే మా మొత్తం నెట్వర్క్లన్నీ ఆన్ అయిపోయేవి.
2: నారు పోసిన వాడి నీరు పోస్తాడు, ఇలాంటిది ఇంకొకటి చెప్పు.
3: పాఠం చెప్పిన వారే పరీక్షలు రాస్తారు.
2: రోజంతా ఫోన్లోనే ఉంటావు, నీకు ఫోన్ అంటే అంత ఇష్టమా?
3: ఫోన్ లేకపోతే నేను ఒంటరిగా అయిపోతా నాన్న.
2: నేను ఉన్నాను కదా.
3: నీకు వైఫై పాస్వర్డ్ తెలీదు కదా నాన్న. ఇక్కడ గాలి ఎంత బాగా వీస్తోందో.
2: అవునురా.
3: నీకు ఏమనిపిస్తోందన్నా?

0: నా హెయిర్ స్టైల్ మాత్రం ప్రమాదం అనిపిస్తుంది.
1: అందరం నవ్వుకుందాం కదా. అంకెలలో 5వ అంకె ప్రాముఖ్యతను తెలియజేయడానికి 7వ తరగతి వర్షిక మరియు జస్విత మన ముందుకు రాబోతున్నారు.
2: పంచభూతాలు ప్రకృతిని నిర్మించే 5 ప్రాథమిక తత్వాలు. మొదటిది భూమి, దృఢత్వానికి స్థిరత్వానికి ప్రతీక. రెండవది నీరు, ప్రవహించేవి, శక్తి, జీవనానికి మరియు శుభ్రతకు ఆధారం. మూడవది అగ్ని, శక్తి, ఉష్ణోగ్రత. నాలుగవది వాయువు, ప్రాణవాయువు మరియు కదలికలకు కారణం. 5వది ఆకాశం, అంతరిక్షం. పంచేంద్రియాలు బాహ్య ప్రపంచం గురించి తెలుసుకోవడానికి ఉపయోగపడేవి. మొదటిది కన్ను, చక్షువు, రూపాలను చూడటానికి సహాయపడతాయి. రెండవది చెవి, శ్రోత్రం, శబ్దాలను వినడానికి ఉపయోగపడతాయి. మూడవది నాలుక, జిహ్య, తీపి, పులుపు, కారం వంటి రుచులను గుర్తిస్తుంది. నాలుగవది

గురించి తెలుసుకోవడానికి ఉపయోగపడేవి. మొదటిది కన్ను, చక్షువు రూపాలను చూడటానికి సహాయపడతాయి. రెండవది చెవి, శ్రోత్రం శబ్దాలను వినడానికి ఉపయోగపడతాయి. మూడవది నాలుక, జిహ్య తీపి పులుపు కారం వంటి రుచులను గుర్తిస్తుంది. నాలుగవది ముక్కు, గ్రానం వాసనలను పసిగట్టడానికి పనికొస్తుంది. ఐదవది చర్మం, స్పర్శ చలి వేడి వంటి స్పర్శలను అనుభూతి చెందుతుంది. పంచామృతాలు ఐదు పవిత్ర పదార్థాల మిశ్రమము. మొదటిది పాలు, స్వేచ్ఛతకు ప్రతీక. రెండవది పెరుగు, బలానికి ప్రతీక. మూడవది నెయ్యి, జ్ఞానం విజయానికి ప్రతీక. నాలుగవది తేనె, ఆరోగ్యం మధురత్వానికి ప్రతీక. ఐదవది బెల్లం, ఆనందం సంతోషానికి ప్రతీక. పంచలోహాలు ఐదు లోహాల మిశ్రమం. మొదటిది బంగారం, రెండవది వెండి, మూడవది ఇత్తడి, నాలుగవది రాగి, ఐదవది ఇనుము. పంచభక్ష్యాలు ఐదు రకాల ఆహార పదార్థాలు. మొదటిది భక్ష్యము నమిలి తినేవి, రెండవది భోజ్యము చేతితో ముద్దలుగా చేసి తినేవి, మూడవది చోప్యము జుర్రుకునేది, నాలుగవది లేహ్యము నాగబడేది, ఐదవది పానీయము తాగేది.

0: ನೃತ್ವದೀಯ ಸುಖ ವಿಕ್ರಮಜೃಂಭನ ಸಂಚಲನ್ನ ಭೋ ನಮೃಣ ದಿಕ್ವನ ಮೃಣನ ನಮೃಣ ನಮೃಣ ನಮೃಣ ಸ್ವನ್ನ ಮೃಣ ತಾಂಡವಾಟನ ನಕಾರನುತ ಬಸವೇಶ ಪಾಹಿ ಮಾಂ.
1: ఏకపాత్రాభినయంతో ఏడవ తరగతి నుండి ఇషిక మన ముందుకి వస్తున్నది.
2: నా పేరు బేగం హజ్రత్ మహల్. భారత పోరాటంలో విశేష సేవలను అందించిన వీరనారిని. నా యొక్క దేశభక్తి, ధైర్యం, నాయకత్వం ప్రతీకగా నిలిచాను. బ్రిటిష్ పాలకుల అన్యాయ విధానాలను తీవ్రంగా వ్యతిరేకించాను. ప్రజల హక్కులు కాపాడేందుకు నిరంతరం పోరాడాను. క్లిష్ట పరిస్థితుల్లోని కూడా వెనకడుగు వెయ్యలేదు. మహిళలు కూడా దేశ రక్షణలో కీలక పాత్ర పోషించగలరని నిరూపించాను. నా నాయకత్వం వల్ల అనేక మంది స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారు. దేశం కోసం వ్యక్తిగత సుఖాలను త్యాగం చేశాను. నా జీవితంలో నేటి యువతుల స్ఫూర్తిదాయకం.
1: ఇప్పుడు ఏడవ తరగతి విద్యార్థి దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గురించి తెలియజేయడానికి అశోక్ను ఆహ్వానిద్దాం.
3: ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు గొప్ప స్వాతంత్ర్య సమర యోధుడు. ఆయన చీరాల పేరాల ఉద్యమానికి నాయకత్వం వహించి ప్రజలను స్వాతంత్ర్య పోరాటంలో భాగస్వాములను చేశారు. తన అద్భుతమైన ప్రసంగాలతో ప్రజల్లో దేశభక్తిని నింపారు. స్వదేశీ వస్తువులను ప్రోత్సహిస్తూ బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడారు. ఆయన త్యాగం, ధైర్యం, నాయకత్వం నేటికి మనకు స్ఫూర్తిదాయకం. అందుకే ఆయనను ఆంధ్రరత్నగా గౌరవిస్తారు.

0: జాతీయ నాయకుల గురించి విన్నాము కదా. నేటి యువతరంలో దేశభక్తిపై ఉన్న అభిప్రాయాన్ని ఒక చిన్న సంభాషణ ద్వారా తెలియజేయడానికి మన ముందుకు 6వ తరగతి విద్యార్థులు ప్రణీత్, మదన్, మధుసూదన్ మన ముందుకు వస్తున్నారు.
1: నమస్కారం. నేటి ప్రత్యేక రేడియో నాటకం అమరవీరుల స్వరం. దేశ స్వేచ్ఛ కోసం ప్రాణాలు అర్పించిన మహనీయుల త్యాగాన్ని నేటి తరం ఎలా గుర్తించుకుంటోంది? ఒక యువకుడి ఆలోచనల్లో వచ్చిన మార్పును ఇప్పుడు విందాం.
2: అబ్బా, రేపు 15 ఆఫీసులో అందరినీ ఏదో ఒక దేశభక్తి స్పీచ్ ఇవ్వమన్నారు. ఈ గూగుల్లో వెతికిన అవే పాత మాటలు వస్తున్నాయి. అసలు ఈ స్వాతంత్ర్యం కోసం ఇంత హడావిడి అవసరమా? సెలవు వచ్చింది, హాయిగా నిద్రపోవచ్చు కదా.
3: అవసరమే నాయన, చాలా అవసరం.
2: ఎవరది? నా గదిలోకి ఎలా వచ్చారు?
3: నేను గత కాలపు జ్ఞాపకాన్ని, ఈ మాతృభూమి విముక్తి కోసం ఉరితాడును ముద్దాడిన వేలాది మంది త్యాగాల ప్రతిరూపాన్ని. నీ చేతికి ఉన్న వాచ్ చూసుకో రాహుల్. సమయం ఎంతైంది?
2: రాత్రి 11 కానీ మీకు నా పేరు ఎలా తెలుసు?
3: సమయం కాదు రాహుల్, నువ్వు అనుభవిస్తున్న స్వేచ్ఛా సమయం అది. అర్ధరాత్రి వేళ కూడా ఏ భయం లేకుండా నువ్వు నీ ఇంట్లో కూర్చొని మాట్లాడుతున్నావంటే దానికి కారణం నాడు మేము రక్తం చిందించడమే. వందే మాతరం.
2: వందే మాతరమా అంటే మీరు అల్లూరి?
3: అవును రాహుల్, దేశం కోసం నవ్వుతూ ప్రాణాలు అర్పించిన వాళ్ళం. మాకు కుటుంబాలు ఉన్నాయి, మీలాగే కలలు ఉన్నాయి, కానీ వాటన్నిటికంటే మాతృభూమి దాస్యం మమ్మల్ని ఎక్కువగా బాధించింది. ఆకలితో అలమటించిన బ్రిటిష్ వాళ్ళ లాటి దెబ్బలకు ఒళ్ళు హూనమైనా మేము వెనుకడుగు వేయలేదు, కేవలం మీ భవిష్యత్తు కోసం.
2: నన్ను క్షమించండి తాతగారు, నేను చాలా తప్పుగా మాట్లాడాను. ఈ స్వేచ్ఛ వెనుక ఇంతటి రక్తతర్పణం ఉందని సరిగ్గా ఆలోచించలేదు.
3: పశ్చాత్తాపం వద్దు నాయన, దేశభక్తి అంటే కేవలం 15 జెండా ఎగరవేయడం కాదు, బోర్డర్లో నిలబడి ప్రాణాలు అర్పించే సైనికుడిని గౌరవించడం దేశభక్తి, లంచం తీసుకోకుండా పనిచేయడం దేశభక్తి, వీధులను శుభ్రంగా ఉంచడం దేశభక్తి. నువ్వు చేసే పనిని నిజాయితీగా చేస్తూ సమాజానికి మేలు చేయడమే నిజమైన దేశభక్తి. ఆ బాధ్యతను నెట్టి తరం మరవకూడదు.
2: తప్పకుండా తాతగారు, మీ త్యాగాలను వృధా కానివ్వం. రేపు నా స్పీచ్లో గూగుల్ పదాలు కావు, నా గుండెల్లోంచి వచ్చే మీ సందేశాన్ని అందరికీ వినిపిస్తాను. ఈ దేశాన్ని గొప్పగా తీర్చిదిద్దుతాం.
3: వందే మాతరం, వందే మాతరం.
2: తాతగారు, తాతగారు ఎక్కడికి వెళ్ళారు? ఆయన వెళ్ళలేదు, నా బాధ్యతను నాకు గుర్తు చేసి నాలోనే నిలిచారు. వందే మాతరం.
1: అవును, దేశభక్తి అంటే కేవలం ఒకరోజు పండుగ కాదు, అది మన శ్వాస, మన బాధ్యత. దేశాన్ని ప్రేమిద్దాం, దేశ ప్రగతిలో భాగస్వాములవుదాం. జై హింద్.
0: సంభాషణ విన్నాం కదా. ఇప్పుడు అందరికీ ఇష్టమైన మాటలు, మూటలు, జ్ఞానాల బాటలు. అదేనండి మన తెలుగు సామెతలు. చెప్పడానికి 3, 4, 5వ తరగతుల నుండి రాహిత్య, పునీత్, గజానన మన ముందుకు వచ్చారు.
4: ఏ పాటు తప్పినా సా పాటు తప్పదు. అర్థం, ఈ ప్రపంచంలో ఎవరైనా సరే అన్నం తిరే జీవిస్తారు, ఏ పనినైనా తప్పించుకోవచ్చునేమో, కానీ అన్నం తినటం మాత్రం తప్పించుకోలేము. ఏకతాటిపై ఉంటే ఏదైనా సాధించవచ్చు. అర్థం, ఐకమత్యంతో కలిసి ఉంటే ఎంతటి పనినైనా సాధించవచ్చు.
5: ఆవు చేలు మేస్తే దూడ గెట్టును మేస్తుందా? అర్థం, పెద్దలు ఏ విధంగా నడుచుకుంటే పిల్లలు కూడా అదే విధంగా నడుచుకుంటారు.
6: ఆలస్యం అమృతం విషం. అర్థం, ఆలస్యం చేస్తే మంచి అవకాశం కోల్పోతాం, తంతే బూరేల బుడ్డలో పడ్డట్టు. అర్థం, కొంతమందికి ఆపదలో అదృష్టం కలిసి వస్తుంది.

0: చక్కని సామెతలు విన్నాం కదండి. ఇప్పుడు తదుపరి విభాగం, అక్షరాలను ఆయుధాలుగా మార్చి కవిత్వాన్ని సరికొత్త అర్థాన్ని ఇచ్చిన మహాకవి శ్రీశ్రీ గారి మహాప్రస్థానంలోని కొన్ని కవితల పంక్తులను మీ ముందుకు తీసుకొస్తున్నారు 6వ తరగతి విద్యార్థి దర్శక్.
1: దేశమంటే మట్టి కాదు మనుషుల మమకారం, దేశమంటే జెండా కాదు ప్రజల స్వేచ్ఛాస్వరం, శ్రమించే చేతుల్లో దేశపు భవిష్యత్తు, త్యాగం చేసే హృదయాల్లో దేశపు శక్తి, అన్యాయం ఎదురైతే ప్రశ్నించే ధైర్యం, అసమానత కనిపిస్తే మార్చే సంకల్పం, కులమత భేదాలు మరచి ఒకటవుదాం, భారత మాత ఒడిలో సోదరులమై నిలుద్దాం. స్వాతంత్ర్యం మన హక్కు బాధ్యత కూడా, దేశ ప్రగతి మన అందరి కర్తవ్యమే, జ్ఞాన దీపాలు వెలిగించి చీకట్లు తరిమేద్దాం, శాంతి సమానత్వంతో సమాజాన్ని నిర్మిద్దాం. నేటి యువతే రేపటి భారత శక్తి, మన అడుగులతో మహోన్నత భారతం నిర్మిద్దాం. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం.
0: మహాకవి గారి గురించి విన్నాం కదా.
2: కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న కథ విందాం, చీమా ఏనుగు నీతి కథ. ఒక అడవిలో పెద్ద ఏనుగు ఉండేది. అది తన బలంపై చాలా గర్వపడేది. చిన్న జంతువులను ముఖ్యంగా చీమలను ఎప్పుడూ తక్కువగా చూసేది. ఒకరోజు ఏనుగు నది దగ్గర నీరు తాగుతూ ఉండగా ఒక చిన్న చీమను చూసి ఎగతాళి చేసింది. చీమ ఏమి అనకుండా వెళ్ళిపోయింది. కొన్ని రోజుల తర్వాత చీమ ఏనుగు తొండంలోకి వెళ్ళింది. చీమ కుట్టడంతో ఏనుగుకు చాలా నొప్పి వచ్చింది. అది అటూ ఇటూ పరుగులు పెట్టింది. చివరకు చీమ బయటకు వచ్చింది. అప్పుడు ఏనుగు తన తప్పు తెలుసుకుంది. పరిమాణం చిన్నదైనా ప్రతి జీవికి తనదైన శక్తి ఉంటుంది అని గ్రహించింది. అప్పటి నుంచి ఏనుగు అందరినీ గౌరవంగా చూసింది. ఇప్పుడు ఈ కథ నీతిని తెలుసుకుందాం. ఎవరిని తక్కువగా అంచనా వేయకూడదు. చిన్నవారికి తమదైన శక్తి ఉంటుంది.
3: పల్లె ప్రజల నోటి నుండి జాలువారేవే జానపద గీతాలు. ఇప్పుడు మన పిల్లలు తప్పకుండా చదివి తీరాలి అనే విషయాన్ని తెలియజేసే జానపద గీతం పాడడానికి సిరి బృందంను ఆహ్వానిస్తున్నాం.

నేను చేసిన పనులకు ఇచ్చిన బిడ్డలు ఎంతో ఈకారం, పెద్దోళ్ళ బిడ్డలు ఏమీ చేసిన ఎంతో ప్రచారం. నేను చేసిన పనులకు ఇచ్చిన బిరుదులు ఎంతో ఈకారం. చదువు సందకు దూరం చేసి దొరకాడుంచకురే, చదువు సందకు

0: నన్ను పనికి పంపక బడికి పంపమని కాళ్ళు మొక్కుతున్నా. నన్ను పనికి పంపక బడికి పంపమని కాళ్ళు మొక్కుతున్నా. మీ కాళ్ళు మొక్కుతున్నా.
1: మీరింతవరకు మాంటిసోరి ఎలీట్ విద్యార్థిని విద్యార్థులు సమర్పించిన కదంబ కార్యక్రమం విన్నారు. రూపకల్పన ఉపాధ్యాయ బృందం.
2: శ్రోతలు, ఇంతవరకు బాలవాణి చిన్నారుల కార్యక్రమంలో రాప్తాడు మండలం గొల్లపల్లి మాంటిసోరి ఎలీట్ పాఠశాల విద్యార్థులు సమర్పించిన కదంబ కార్యక్రమం విన్నారు. ఇప్పుడు వినండి ఒక పాట.

ఇంతటితో ఈనాటి బాలవాణి చిన్నారుల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి అనంతపురం కేంద్రం ఇప్పుడొక లలిత గీతం.

శ్రోతలు లలిత గీతం వింటున్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 6:05 కావస్తోంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

0: The 2.79-kilometer tunnel will bypass a difficult stretch of the existing route, reducing the travel distance by around 13 kilometers and saving considerable time. Built at a cost of around 600 crore rupees, the tunnel is currently open only to light vehicles from 8 a.m. to 8 p.m. In basketball, China defeated Qatar 118-66 in the FIBA Under-18 Asia Cup competition at the Veer Savarkar Sports Complex in Ahmedabad, Gujarat today. The Chinese team dominated from the opening quarter and maintained its control throughout the game, securing a convincing 52-point victory. The BWF Badminton World Championship is set to begin at the Indira Gandhi Indoor Stadium in New Delhi tomorrow. India is hosting the World Championships after 17 years. Shuttlers PV Sindhu, Lakshya Sen, Ayush Shetty, Satvik Sairaj, Ranki Reddy, and Chirag Shetty, Trisha Jolly, and Gayatri Gopichand will be leading the charge for the Indian contingent. And with that, we end this news bulletin.
1: నేను ఇక్కడే ఉన్నా.
2: నీకోసం కాదు, దీనికోసం. మొబైల్ చార్జ్ చేయాలి.
1: బుర్రని చార్జ్ చేయి.
3: ఇలా పబ్లిక్ పోర్ట్ నుండి ఫోన్ చార్జ్ చేశారంటే పర్సనల్ డేటా అయిపోతుంది పబ్లిక్.
1: చూసావా?
2: నానా ఆగండి, నేను పే చేస్తాను. సిగ్నల్ లేదు.
3: ఇప్పుడు ఎలా మరి?
2: ఉందిగా ఫ్రీ వైఫై.
1: బుర్రని వాడు కాస్త.
3: పేమెంట్స్ కోసం నో ఓపెన్ వైఫై.
2: అంటే మోసాలకి చెప్పేయ్ బై బై.
3: ఆర్బీఐ అంటుంది
4: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
5: मोदी हर परिवार को घर में बिजली बनाकर वही बिजली बेचकर कमाई का एक और साधन देना चाहता है.
6: భారత ప్రధానమంత్రి భారతదేశంలో ప్రారంభించిన సౌర విప్లవం, దాని ప్రభావం ఇప్పుడు కనిపిస్తుంది. భారతదేశంలో ఒక్కొక్కటిగా 30 లక్షల కంటే ఎక్కువ కుటుంబాల పైకప్పులపై సోలార్ ప్యానెళ్లు పెట్టబడ్డాయి. మీరు కూడా ఈ శక్తి విప్లవంలో భాగమవ్వండి. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది వేదుల నరసింహం. ముఖ్యాంశాలు. బలహీన వర్గాల రైతుల అభ్యున్నతి కోసం సర్దార్ గౌతు లచ్చన్న తన జీవితాన్ని అంకితం చేశారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రభుత్వ వసతి గృహాల అభివృద్ధికి దాతలు ముందుకు రావాలని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. వెనుకబడిన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పాలన కొనసాగుతోందని పలువురు రాష్ట మంత్రులు పేర్కొన్నారు. వాయువ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా తీర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం బలపడి కొనసాగుతోందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. వార్తల వివరాలు. బలహీన వర్గాల రైతుల అభ్యున్నతి కోసం సర్దార్ గౌతు లచ్చన్న తన జీవితాన్ని అంకితం చేశారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఈరోజు గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన సేవలను కొనియాడారు. దేశానికి స్వాతంత్రం రాకముందు, వచ్చిన తర్వాత కూడా తెలుగు నేల రాజకీయాలను సర్దార్ గౌతు లచ్చన్న ప్రభావితం చేశారని అన్నారు. అణగారిన వర్గాలు, బలహీన వర్గాల సంక్షేమానికి గౌతు లచ్చన్న విశేష కృషి చేశారని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. ఆయన తన జీవితాన్ని రైతులు, అణగారిన వర్గాల అభ్యున్నతికి అంకితం చేశారని ప్రశంసించారు. తిరుపతి జిల్లా చంద్రగిరి సమీపంలో ఎర్రవారిపాలెం వద్ద ఏనుగుల గుంపు సంచరిస్తున్న నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేయాలని, సత్వర చర్యలు చేపట్టాలని రాష్ట ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖల మంత్రి కె పవన్ కళ్యాణ్ అటవీ శాఖ అధికారులను ఆదేశించారు. శేషాచలం అటవీ ప్రాంతంలో రెండు ఏనుగుల గుంపులు సంచరిస్తూ రాత్రివేళ అటవీ సరిహద్దుల్లోని పంట పొలాలను ధ్వంసం చేస్తున్నాయన్న సమాచారంపై పవన్ కళ్యాణ్ అటవీ శాఖ అధికారులతో ఈరోజు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆస్తి ప్రాణ నష్టాన్ని తగ్గించేందుకు అటవీ, రెవెన్యూ, పోలీసు శాఖలు సమన్వయంతో పనిచేయాలని, అటవీ సమీప గ్రామాల్లో రాత్రివేళ ప్రత్యేక గస్తీ ఏర్పాట్లు చేయాలని సూచించారు. మైకులు, మొబైల్ సందేశాలు, స్థానిక సమాచార వ్యవస్థల ద్వారా ప్రజలకు హెచ్చరికలు జారీ చేయాలన్నారు. ఏనుగులు పంట పొలాలపై దాడి చేసి పంటలను ధ్వంసం చేస్తున్న నేపథ్యంలో పంట నష్టంపై అధికారులు నివేదికలు రూపొందించాలని, అటవీ శాఖ ద్వారా తక్షణ పరిహారం చెల్లించేలా చర్యలు తీసుకుంటామని పవన్ కళ్యాణ్ అధికారులకు స్పష్టం చేశారు. విశాఖకు విస్తృతంగా పెట్టుబడులు వస్తున్నాయని భారతీయ జనతా పార్టీ రాష్ట అధ్యక్షులు పివిఎన్ మాధవ్ వెల్లడించారు. విశాఖపట్నంలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబిన్

0: తొలిసారిగా రేపు విశాఖపట్నం వస్తున్నారని పేర్కొన్నారు. ఈ నెల 18న నగరంలో బీజేపీ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. మరికొద్ది రోజుల్లో విశాఖకు గోదావరి జలాలు వస్తాయని వెల్లడించారు. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రారంభమైందని గుర్తు చేశారు. త్వరలో కొత్త రైల్వే స్టేషన్, కొత్త రైళ్లు వస్తున్నాయని వెల్లడించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమ పార్టీలు కలిసికట్టుగా ముందుకు వెళ్తాయన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 7800 నెంబర్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 28వ తేదీ వరకు పంపవచ్చు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రభుత్వ వసతి గృహాల అభివృద్ధికి దాతలు ముందుకు రావాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లాలో పౌర గ్రంథాలయ శాఖ నూతన భవన నిర్మాణ అవగాహన ఒప్పంద కార్యక్రమం ఈరోజు జరిగింది. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు నసీర్, జిల్లా కలెక్టర్ సాయి కాంత్ వర్మతో కలిసి ఆయన పాల్గొన్నారు. 20 కోట్ల రూపాయల మేర దాతల సహకారంతో గ్రంథాలయం అభివృద్ధి చేయనున్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ 1915లో బ్రిటిష్ వారు కమ్యూనిటీ హాల్ను స్టేట్ లైబ్రరీగా మార్చారని అన్నారు. లక్షలాది మంది పాఠకులకు ఈ గ్రంథాలయం సేవలను అందిస్తోందని తెలిపారు. శిథిలావస్థకు చేరిన గ్రంథాలయ నూతన భవన నిర్మాణానికి దాతలు ముందుకు రావడం ఆనందదాయకమని మంత్రి తెలియజేస్తూ,
1: ఇది 1915 బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు ఒక కమ్యూనిటీ హాల్ గా స్టార్ట్ అయినటువంటి, ఇది స్టేట్ రీజనల్ లైబ్రరీగా 1958లో దీన్ని కన్వర్ట్ చేశారు. ఆ రోజున G+2 తోటి దాదాపు 47,000 స్క్వేర్ ఫీట్ బిల్డింగ్, స్టడీ పార్ట్నర్స్ తోటి కూర్చొని చదువుకొని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గానీ ఇంకో దానికి గానీ అన్ని విధాలుగా ఉండే విధంగా దీన్ని డెవలప్ చేస్తా ఉన్నాం. దాదాపుగా 18 నుంచి 20 కోట్ల రూపాయలు ఇది ఖర్చు అవుతుంది. జిల్లా రాజేంద్ర ప్రసాద్ గారు ఎంత వరకు ఖర్చు అయితే అంతవరకు వారే భరిస్తారు.
0: వెనుకబడిన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పాలన కొనసాగుతోందని పలువురు రాష్ట్ర మంత్రులు పేర్కొన్నారు. సర్దార్ గౌతు లచ్చన్న రాష్ట్రస్థాయి జయంతుత్సవాన్ని బీసీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈరోజు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఎస్ సవిత, అనగాని సత్యప్రసాద్, కొల్లు రవీంద్ర, కె అచ్చెన్నాయుడు, కొలుసు పార్థసారథి తదితరులు మాట్లాడుతూ గౌతు లచ్చన్న పోరాట స్ఫూర్తిని భావితరాలకు తెలియజేయాలన్న ఉద్దేశంతో ఆయన జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నామన్నారు. అణగారిన వర్గాలు, బీసీలు, రైతులు, కార్మికుల హక్కుల కోసం చివరి శ్వాస వరకు ఆయన పోరాటం చేశారన్నారు. గౌతు లచ్చన్న స్ఫూర్తితో కూటమి ప్రభుత్వం బీసీలకు పెద్దపీట వేస్తోందని, త్వరలో బీసీ రక్షణ చట్టం తీసుకువస్తున్నామన్నారు. మద్యం షాపుల్లో గీత కార్మికులకు 10% రిజర్వేషన్లు కల్పించి వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలలో అత్యధికంగా లబ్ధి పొందుతున్నది బీసీలేనని వెల్లడించారు. అనగాని సత్యప్రసాద్ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 125 మంది విద్యార్థులకు 25 లక్షల రూపాయల నగదు పురస్కారాలను ఈ కార్యక్రమంలో అందజేశారు. వాయువ్య బంగాళాఖాతం దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిషా తీర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం బలపడి కొనసాగుతోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇది రాబోయే 24 గంటల్లో వాయువ్య దిశగా పయనిస్తూ వాయుగుండంగా మారే అవకాశం ఉందని వెల్లడించింది. దీని ప్రభావంతో వాయువ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతంతో పాటు ఉత్తరాంధ్ర తీర ప్రాంతాల్లో 18వ తేదీ వరకు గంటకు 40 నుండి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. సముద్రం అలజడిగా ఉండి అలలు ఎగసిపడే అవకాశం ఉందని, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. ఇప్పటికే వేటకు వెళ్లిన వారు తక్షణమే తీరానికి తిరిగి రావాలని సూచించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బలహీన వర్గాల, రైతుల అభ్యున్నతి కోసం సర్దార్ గౌతు లచ్చన్న తన జీవితాన్ని అంకితం చేశారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రభుత్వ వసతి గృహాల అభివృద్ధికి దాతలు ముందుకు రావాలని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. వెనుకబడిన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పాలన కొనసాగుతోందని పలువురు రాష్ట్ర మంత్రులు పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: पीएम फसल बीमा योजना से करीब 2,00,000 करोड़ रुपए क्लेम के रूप में किसानों को मिले।
1: मैं रामकर मंडल, ग्राम पंचायत तारावद, ब्लॉक मोहनपुर, जिला देवघर, झारखंड का निवासी हूं। मैं पिछले 3 सीजन से अपनी फसलों का बीमा करा रहा हूं। इस योजना से जुड़कर मैं अपने को खुश और चिंता मुक्त महसूस कर रहा हूं। सभी किसान भाइयों से मेरा अनुरोध है कि वे अपना फसल बीमा जरूर कराएं।
2: खरीफ फसल बीमा के लिए शीघ्र पंजीकरण कराएं।
3: बैंक शाखा, बीमा कंपनी, कृषि ऋण समिति, जन सेवा केंद्र से संपर्क करें।
2: फसल बीमा से संबंधित जानकारी के लिए हेल्पलाइन नंबर 1-4447 पर कॉल करें।
4: फसल बीमा कराओ, सुरक्षा कवच पाओ।
5: आकाशवाणी अनंतपुरम केंद्रम ఈ సాయంత్రం ప్రసారమయ్యే మా కార్యక్రమ వివరాలు: సాయంత్రం 6:30 చిత్రసీమ సినిమా పాటలు, ఈరోజు రాత్రి 7:15 పల్లె ప్రాంతాలు రంగస్థలం శీర్షికన గయోపాఖ్యానం నాటకం నుండి శ్రీకృష్ణ పాత్ర పద్యాలు శ్రీ షణ్ముఖ ఆంజనేయ రాజుగారు వినిపిస్తారు. ఇంకా కురుక్షేత్రం నాటకం నుండి ధర్మరాజు పాత్ర పద్యాలు శ్రీ బివి రంగారావు గారు వినిపిస్తారు. ఈనాటి పల్లె ప్రాంతాలు రంగస్థలం కార్యక్రమంలో

రాత్రి 7:45 లలిత సంగీతం కార్యక్రమంలో శ్రీమతి వేదవతి ప్రభాకర్ గారు పాడిన లలిత గీతాలు వినవచ్చు. రాత్రి 8:00 రసధుని కార్యక్రమంలో పాత సినిమా పాటలు వినవచ్చు.

ఈరోజు రాత్రి 8:45 జానపద సంగీత కార్యక్రమంలో శ్రీమతి బి సరస్వతి గారు పాడిన జానపద గీతాలు వినవచ్చు. రాత్రి 9:16 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి 9:30 చిత్రసీమ సినిమా పాటలు ప్రసారమవుతాయి.

ఈరోజు రాత్రి 10 గంటలకు రవివాసరీయ అఖిల భారత సంగీత సభ కార్యక్రమం ప్రసారమవుతుంది ఢిల్లీ కేంద్రం నుండి. ఇవి ఈ సాయంత్రం ప్రసారమయ్యే మా కార్యక్రమ వివరాలు.

రేపటి ప్రసార వివరాలు. రేపు ఉదయం 6:10 భక్తిరంజని కార్యక్రమంలో శివకేశవ స్తుతులు. 6:30 వినదగు మాట వ్యాఖ్యాత గుడిమెల్ల రంగాచార్యులు. 6:35 సేద్యపు శుద్ధులు శీర్షికన నువ్వుల సాగు యాజమాన్య పద్ధతుల గురించి శ్రీ హేమంతరాజుగారు అందించే వివరాలు వినవచ్చు.

రేపుదయం 7:15 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక అనంతరం నవలా స్రవంతి శీర్షికన పున్నాగపూలు నవల 19వ భాగం వినవచ్చు. రచన శ్రీమతి జలంధర. సృజన సాహితీ కార్యక్రమంలో దృశ్యమో అదృశ్యమో శ్రీ సింగమనేని నారాయణ గారి కథానిక. ఇంకా భక్తిమాల కార్యక్రమంలో భక్తిగీతాలు ప్రసారమవుతాయి రేపటి హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో.

రేపుదయం 8:30 పల్నాడు జిల్లా సమాచార లేఖ. రచన శ్రీ కె. శ్రీను. 8:35 చిత్రసీమ సినిమా పాటలు ప్రసారమవుతాయి. రేపుదయం 9:00 జనరల్ టాక్స్ నాన్నకు నమస్కారం శీర్షికన ప్రముఖ నిర్మాత శ్రీ బి. నాగిరెడ్డి గారి గురించి వారి కుమారులు శ్రీ బి. విశ్వనాభరెడ్డి గారితో పరిచయం ప్రసారమవుతుంది. మొదటి భాగం పరిచయకర్త డాక్టర్ నాగసూరి వేణుగోపాల్. రేపుదయం 9:30 అభిలాష కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వినవచ్చు.

రేపు ఉదయం 10 గంటల నుండి వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఈ కార్యక్రమాలు రేపు సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతాయి. ఇక రేపటి మా సాయంత్రం ప్రసారంలో సాయంత్రం 5 గంటలకు లేపాక్షి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వినవచ్చు.

రేపు సాయంత్రం 5:30 విను వినిపించు ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం. సమన్వయం శ్రీ ఎ హేమంతరాజు. రేపు సాయంత్రం 6:30 చిత్రసీమ సినిమా పాటలు ప్రసారమవుతాయి.

రేపు రాత్రి 7:15 పల్లె ప్రాంతాలు శీర్షికన బాలచంద్రుడు శ్రీ రేసాల ఆది నారాయణరాజు గారి చే బుర్రకథ ప్రసారమవుతుంది. రేపు రాత్రి 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణ. రేపు రాత్రి 10:00 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వినవచ్చు.

రేపు రాత్రి 8:45 చిత్ర జగత్ కార్యక్రమంలో హిందీ సినిమా పాటలు ప్రసారమవుతాయి. రేపు రాత్రి 9:16 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం చిత్రసీమ సినిమా పాటలు కార్యక్రమంలో ముందుగా వినండి ఉషా కిరణాలు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఉషా ఎం రత్నం పాడిన ఎం రత్నం సాహిత్యం సంగీతం ఎం రత్నం

0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
1: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
2: కార్యక్రమంలో తర్వాత పాట సమరసింహారెడ్డి చిత్రం కోసం ఉదిత్ నారాయణ్, సుజాత పాడిన గీతం, సంగీతం మణిశర్మ.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
0: మరణించిన

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: శ్రోతలు 101.7 మెగాహెడ్స్ పై ఆకాశవాణి అనంతపురం కేంద్ర ప్రసారాలు వింటున్నారు. చిత్రసీమ కార్యక్రమంలో తర్వాత పాట సోగ్గాడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన ఆత్రేయ గీతం, సంగీతం కెవి మహదేవన్.

0: నీకు కాలేజ్ రోజులు గుర్తున్నాయా?
1: అరే కాలేజ్ జ్ఞాపకాలే కాదు, ఎన్నో విషయాలు మర్చిపోయాను. అప్పటి బ్యాంక్ అకౌంట్ కూడా గుర్తులేదు.
0: బ్యాంక్ అకౌంట్ పాతదైనా తెలుసుకోవచ్చు.
1: ఎలా తెలుసుకోవచ్చు?
0: ఉద్గమ్ ద్వారా. ఆర్బిఐ యొక్క ఉద్గమ్ పోర్టల్ లో రిజిస్టర్ చేసుకుని లాగిన్ అయ్యి ఇంకా మీ డీటెయిల్స్ పేర్కొని 10 ఏళ్ల లేదా దానికంటే పాత నిష్క్రియ ఖాతాలను సెర్చ్ చేయండి. బ్యాంక్ ని సంప్రదించి ఖాతాని యాక్టివ్ చేసుకోండి.
1: ఈ రోజే సెర్చ్ చేస్తాను.
0: మరైతే ఈ రోజు టీ నీ తరపున.
2: ఆర్బిఐ అంటుంది,
0: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: కార్యక్రమంలో తర్వాత పాట సిరివెన్నెల చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, బి వసంత పాడిన సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం, సంగీతం కెవి మహదేవన్.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: కార్యక్రమంలో తరువాత పాట గంగోత్రి చిత్రం కోసం ఎస్పి చరణ్, మాళవిక పాడిన గీతం, సంగీతం ఎంఎం కీరవాణి.

కార్యక్రమంలో తర్వాత పాట అత్తారింటికి దారేది చిత్రం కోసం శంకర్ మహదేవన్ పాడిన రామజోగయ్య శాస్త్రి గీతం. సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

శ్రోతలు ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం ఇప్పుడొక లలిత గీతం.

శ్రోతలు లలిత గీతం వింటున్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 7:05 కావస్తోంది. మరి కాసేపట్లో తెలుగులో వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న విద్యార్థులు తమ జ్ఞానాన్ని, నైపుణ్యాలను, సృజనాత్మకతను దేశ నిర్మాణానికి ఉపయోగించాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. రాజస్థాన్లోని 17 జిల్లాల్లో 6,262 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ధి పనులకు హోంమంత్రి అమిత్ షా ఈ ప్రారంభోత్సవాలు చేస్తారు. 12వ బ్రిక్స్ వాతావరణ మంత్రుల సమావేశం మన దేశం అధ్యక్షతన ఎల్లుండి నుంచి న్యూఢిల్లీలో జరుగుతుంది. దేశంలో వివిధ ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న విద్యార్థులు తమ జ్ఞానాన్ని, నైపుణ్యాలను, సృజనాత్మకతను దేశ నిర్మాణానికి ఉపయోగించాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. చెన్నై సమీపంలోని కట్టన్ కులత్తూర్ వద్ద గల ఎస్ఆర్ఎం ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ 22వ స్నాతకోత్సవంలో ప్రసంగిస్తూ ఆయన 2047 నాటికి వికసిత్ భారత్ సాధించే దిశగా యువత కీలక పాత్ర పోషించాల్సి ఉందని పేర్కొన్నారు. కోవిడ్-19 మహమ్మారి సమయంలో భారతదేశం స్పందించిన తీరును గుర్తుచేస్తూ ప్రపంచ సంక్షేమం, మానవత్వం పట్ల ఉన్న అంకిత భావాన్ని చాటుతూ 100 కంటే ఎక్కువ దేశాలకు భారత్ టీకాలను సరఫరా చేసిందని రాధాకృష్ణన్ చెప్పారు. 2014 నుండి దేశంలో ఉన్నత విద్య విస్తరించిన తీరును, ఉన్నత విద్యలో మహిళల భాగస్వామ్యం పెరుగుతూ ఉండడాన్ని ఆయన గుర్తుచేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ, క్వాంటమ్ టెక్నాలజీస్, సెమీకండక్టర్లు, రోబోటిక్స్, బయోటెక్నాలజీ వంటి కొత్తగా ఉద్భవిస్తున్న రంగాల ప్రాముఖ్యతను గురించి కూడా ఆయన పునరుద్ఘాటించారు. విద్యార్థులు మాదకద్రవ్యాలు, వ్యసనాలకు దూరంగా ఉంటూ క్రమశిక్షణ, స్పష్టమైన లక్ష్యాలను ఎంచుకోవాలని రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు రాజస్థాన్లోని అల్వార్ సరస్ డైరీ కాంప్లెక్స్లో నూతన డైరీ ప్లాంట్కు శంకుస్థాపన చేస్తారు. వివిధ క్షీర సహకార సంఘాలకు చెందిన డైరీ ప్రాసెసింగ్ ప్లాంట్లు, పశువుల మేత ప్లాంట్లను ఆయన వర్చువల్ విధానంలో ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో రాజస్థాన్లోని 17 జిల్లాల్లో 6,262 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ధి పనులకు ఆయన ఈ ప్రారంభోత్సవాలు చేస్తారు. అలాగే రోజ్గార్ ఉత్సవ్ కింద కొత్తగా ఎంపికైన 10,500 మందికి పైగా సిబ్బందికి నియామక పత్రాలు పంపిణీ చేస్తారు. కొత్త సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంకుల ఏర్పాటును ప్రకటిస్తారు. అలాగే వివిధ సంక్షేమ పథకాల లబ్దిదారుల ఖాతాల్లోకి ప్రత్యక్ష ప్రయోజన బదిలీ డీబీటీ ద్వారా నిధులను నేరుగా జమ చేస్తారు. ఈ లబ్దిదారుల్లో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద కవర్ అయినటువంటి రైతులు కూడా ఉంటారని మంత్రిత్వ శాఖ తెలిపింది. కేరళ రాష్ట్రంలో అతిపెద్ద వార్షిక పండుగ అయిన తిరువోణం 26 ఆగస్టున జరుపుకోనున్న నేపథ్యంలో రాష్ట్రం ఉత్సాహపూరితమైన పండుగ వాతావరణంలో మునిగిపోయింది. ఈరోజు అథంతో ఓనం వేడుకలు ప్రారంభమయ్యాయి. ఓనం కేవలం ఒకరోజు పండుగ కాదు. రాష్ట్రవ్యాప్తంగా ఉదయం నుండి అధికారిక వేడుకలు అథంతో ప్రారంభమయ్యాయి. అథం ప్రాముఖ్యమైన ప్రత్యేకతల్లో అథ పూక్కలం ఒకటి. ఇది ప్రతి ఇంట్లో రంగురంగుల పూలతో తయారు చేసే తిరువణి కార్పెట్. తిరువోణం వరకు ప్రతిరోజు దీనికి కొత్త పూల రంగులను అద్దుతారు. మరొక ప్రధాన ఆకర్షణ మధ్య కేరళలోని తిరువణితురలో జరిగేటువంటి ఘనమైన అధచమయం ఊరేగింపు కూడా నిర్వహిస్తారు. ఆకాశవాణి.

వార్తలు వింటున్నారు. భారత్ అధ్యక్షతన 12వ బ్రిక్స్ వాతావరణ మంత్రుల సమావేశం మంగళవారం న్యూఢిల్లీలో ప్రారంభమవుతుంది. ఈ సమావేశానికి సంబంధించిన వాతావరణ మార్పులు, స్థిరమైన అభివృద్ది గురించి చర్చించడానికి వాతావరణ కార్యాచరణ సమితి కాంట్రాక్ట్ గ్రూప్ రేపు సమావేశమవుతుంది. భారత్ అధ్యక్షతన జరిగే బ్రిక్స్ 2026 సమావేశం స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరతల ఇతివృత్తంతో సమావేశం నిర్వహిస్తారు. కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరుగుతుంది. సమావేశంలో పర్యావరణ పరిరక్షణ, సహకారాల గురించి చర్చలు జరుగుతాయని కేంద్ర మంత్రి తెలియజేశారు. బ్రిక్స్ సుస్థిరమైన జీవన విధానం, విపత్తుల నుండి రక్షణ, ఆర్థికాభివృద్ది కేంద్రమంత్రి తెలియజేశారు. అరుణాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలియజేసింది. ఈశాన్య రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లోనూ ఛత్తీస్గఢ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్, లద్దాఖ్, గిల్గిత్, బల్తిస్తాన్, జార్ఖండ్, కొంకణ్, గోవా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. భారత సైనిక దళాల చీఫ్ జనరల్ ధీరజ్ సేథ్ 3 రోజుల అధికారిక పర్యటన నిమిత్తం నేపాల్ వెళ్లారు. భారత్ నేపాల్ దేశాల మధ్య ఉన్న సుదీర్ఘ రక్షణ సహకారాన్ని, సైనిక సంబంధాలను మరింత బలపరచడమే ఈ పర్యటన ప్రధాన ఉద్దేశం. తన పర్యటనలో భాగంగా ఆయన తుండిఖేల్లోని ఆర్మీ పెవిలియన్ వద్ద నివాళులర్పించి నేపాల్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్లో గౌరవ వందనం స్వీకరిస్తారు. అనంతరం నేపాలీ ఆర్మీ చీఫ్తో పాటు మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్తో పరస్పర ప్రయోజనాలు, భద్రతా అంశాలపై కీలక చర్చలు జరుపుతారు. ఈ పర్యటనలో అత్యంత ప్రధాన ఘట్టంగా రాష్ట్రపతి భవన్లో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో నేపాల్ అధ్యక్షులు రామ్చంద్ర పౌడెల్ చేతుల మీదుగా ఆయన నేపాలీ ఆర్మీ గౌరవ జనరల్ హోదాను అందుకుంటారు. ఆ తర్వాత శివపురిలోని ఆర్మీ కమాండ్ అండ్ స్టాఫ్ కోర్స్ విద్యార్థులనుద్దేశించి ప్రసంగించడంతో పాటు పలువురు నేపాల్ సీనియర్ ప్రముఖులతో సమావేశమవుతారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పార్లమెంటు, రాష్ట్ర శాసనసభల్లో మహిళా రిజర్వేషన్ల అమలును రాజకీయ వివాదంగా మార్చకుండా అన్ని పార్టీలు సమర్థించాలని కోరారు. ఎర్రకోట ప్రాకారం నుండి జాతినుద్దేశించి చేసిన స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో మహిళలను గౌరవించడానికి ముందుకు రావాలని, దేశంలోని మహిళలు లోక్సభల్లోనూ, శాసనసభల్లోనూ వీలైనంత త్వరగా 33% ప్రాతినిధ్యం పొందేలా చూడాలని ఆయన కోరారు. భారతదేశ విధానాలను రూపొందించడంలో మహిళలకు దోహదపడే అవకాశం లభించాలని ఆయన పేర్కొన్నారు. పురుషుల క్రికెట్లో శ్రీలంకలోని గాలే ఇంటర్నేషనల్ స్టేడియంలో ఆతిథ్య శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ 2వ రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తమ మొదటి ఇన్నింగ్స్లో 9 వికెట్ల నష్టానికి 460 పరుగులు చేసింది. ఈరోజు సాయంత్రం ఆట ముగిసే సమయానికి ప్రసీద్ కృష్ణ, కుల్దీప్ యాదవ్ క్రీజ్లో ఉన్నారు. దేవదత్ పడిక్కల్ 167 పరుగులు చేసి తన తొలి టెస్టు సెంచరీని నమోదు చేశారు. కేఎల్ రాహుల్ 82 పరుగులు చేయగా ధ్రువ్ జురెల్ 51 పరుగులు అందించారు. శ్రీలంక బౌలర్లలో ప్రభాత్ జయసూర్య 4 వికెట్లు తీయగా కేసర నువంత 3 వికెట్లు పడగొట్టారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న విద్యార్థులు తమ జ్ఞానాన్ని, నైపుణ్యాలను, సృజనాత్మకతను దేశ నిర్మాణానికి ఉపయోగించాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. రాజస్థాన్లోని 17 జిల్లాల్లో 6262 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది పనులకు హోంమంత్రి అమిత్ షా

0: ఈ ప్రారంభోత్సవాలు చేస్తారు. 12వ బ్రిక్స్ వాతావరణ మంత్రుల సమావేశం మన దేశం అధ్యక్షతన ఎల్లుండి నుంచి న్యూఢిల్లీలో జరుగుతుంది. దేశంలో వివిధ ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం పల్లె ప్రాంతాలు. ఈనాటి పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో రంగస్థలం శీర్షికన గయోపాఖ్యానం నాటకం నుండి శ్రీకృష్ణ పాత్ర పద్యాలు శ్రీ షణ్ముఖ ఆంజనేయ రాజుగారు వినిపిస్తారు.

Doctor Astrolu,

民族。

0: శ్రోతలు, ఇంతవరకు గయోపాఖ్యానం నాటకం నుండి శ్రీకృష్ణ పాత్ర పద్యాలు శ్రీ షణ్ముఖ ఆంజనేయ రాజుగారిచే విన్నారు. ఇప్పుడు వినండి కురుక్షేత్రం నాటకం నుండి ధర్మరాజు పాత్ర పద్యాలు. వినిపిస్తున్నవారు శ్రీ బివి రంగారావు.
1: ఉద్యోగాన్ని చేసుకుంటూ రంగస్థల నాటకాలలో అనేక రకరకాల పాత్రలు ధరిస్తూ నాటకరంగానికి సేవ చేస్తున్న మహానటులు శ్రీ బివి రంగారావు గారు. హరిశ్చంద్రలో హరిశ్చంద్రుడు, బొబ్బిలి యుద్ధ నాటకంలో పాపారాయుడు, కురుక్షేత్రంలో అర్జునుడు, అశ్వత్థామ వీరికి ఎక్కువగా పేరు తెచ్చిపెట్టిన పాత్రలు. ఎన్నో సన్మానాలు, బిరుదులు, బహుమతులు అందుకున్నారు. ఇంకా నాటకరంగానికి సేవ చేస్తున్నారు. ఈనాటి కార్యక్రమంలో బివి రంగారావు గారు ధరించిన ధర్మరాజు పాత్రలోని కొన్ని పద్యాలు వింటారు.
2: సకల ధర్మ స్వరూపుడు మహాత్మ, మీకు నేను చెప్పవలసిన ఏమన్నది అయినను ఒక్క విషయం. సౌబలేయులు సంధికి ఇష్టపడిరేని అన్నదములము మేము 105 గురము.

నాయన అభిమన్య కుమార కయముసేయరమ్మని త్రిగత్తులు బిల్వగ గెలబోయ నీయయ్య గురుడు రేణిక భయం.

పాండవనైన కువలయ చంద్రికాసారా కుమారా, దగ్గర లేరు మామయును తండ్రియు. నాయన అభిమన్యు, దగ్గర లేరు మామయును తండ్రియు. ద్రోణుని తోటి పోరు కాదగ్గది భార్య గర్భవతి

ఎత్తి శిరమందు నమూర్కొని తండ్రి కళ్ళ పేరున్నతి గల్గమాడవగుదోయి చిరాయువు గమటల్చు నీ వల్లది నీవనేటికి అయ్యదార్థము.

ఘనుతికి ఎక్కిన వాడు కన్న తండ్రి దురపులోన విజృంభించి ద్రోణ ముఖుల వెన్ను చూచిన జగదేక వీర్య సాలివి అకట అకట పుట్టతి.

కరెంటక కరెంటక ఇంకేమున్నదిరా, చేయవలసిన పని చేసి తిని వినవలసిన మాట వింటినిరా. నాయన అభిమన్యు, నీ సౌందర్యాతి రేఖములు నేనే విధముగా మరువుగలనయ్యా. ఆ

కరండక, ఓ కరండక, మా అర్జునుడు వచ్చి అన్నా నా అభిమన్యుడేడి అన్నా, ఎదురు రాడేమి సౌభద్రుడేడి, అటూ అడుగు క్రీడికి నేనేమి నుడుగువాడా, కొడుకు నల్పితి గురున

సుయోధన, ఆయుధములు లేవనియు ఏకాకివనియు నీవు విచారించవలసిన పని లేదు నాయన. నీకు వలసిన ఆయుధములు తీసుకుని మాతో ఎనితోనైనా నువ్వు యుద్ధము చేసి గెలవచ్చును. అట్లు నీవు గెలిచినచో ఈ ఉరణల్పునల్ గెలిచదేని జయము భువహిల్చియలు మీ భూవలయము మేము వన భూములకే గదము. అట్లుగాక ఈవే వడిన ధరాభరణ మేము వహితుము రాజరాజా నీ చావును చావు కండుటయు సజ్జన.

శ్రోతలు ఇంతవరకు కురుక్షేత్రం నాటకం నుండి ధర్మరాజు పాత్ర పద్యాలు శ్రీ బివి రంగారావు గారిచే విన్నారు. ఇప్పుడు వినండి ఒక జానపద గీతం.

వాగుబాటనొస్తుంటే వాయిలాల సప్పుడా మందనంత గెదుముకుంటూ ఇంటి దారి నొస్తుంటే మందనంత గెదుముకుంటూ ఇంటి దారి నొస్తుంటే అరే

జానపద గీతం విన్నారు. ఇంతటితో ఈనాటి పల్లె ప్రాంతాలు కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు వినండి లలిత సంగీత కార్యక్రమంలో శ్రీమతి వేదవతి ప్రభాకర్ గారు పాడిన లలిత గీతాలు.

శ్రోతలు, ఇంతవరకు లలిత సంగీత కార్యక్రమంలో శ్రీమతి వేదవతి ప్రభాకర్ గారు పాడిన లలిత గీతాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం రసధుని కార్యక్రమంలో పాత సినిమా పాటలు కార్యక్రమంలో ముందుగా వినండి. దత్తపుత్రుడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన గీతం.

కార్యక్రమంలో తర్వాత పాట. బంగారు తిమ్మరాజు చిత్రం కోసం కేజే యేసుదాస్ పాడిన గీతం.

శ్రోతలు 101.7 మెగాహెడ్స్పై ఆకాశవాణి అనంతపురం కేంద్ర ప్రసారాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత పాట. చాణక్య చంద్రగుప్త చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన నారాయణ రెడ్డి గీతం, సంగీతం పెండ్యాల.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 8:30 కావస్తోంది. మరి కాసేపట్లో తెలుగులో వార్తలు వింటారు.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది వేదల నరసింహం. ముఖ్యాంశాలు. పూర్వ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి వర్ధంతి సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు. విద్యార్థులు తమ విజ్ఞానం, నైపుణ్యాలు, ఆవిష్కరణలను దేశ నిర్మాణానికి ఉపయోగించాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. గత 12 ఏళ్లలో ప్రభుత్వం రైతులకు ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి కనీస మద్దతు ధరలను నిరంతరం పెంచిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్షిప్ పోటీలు రేపు ప్రారంభం కానున్నాయి. వార్తల వివరాలు. పూర్వ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి వర్ధంతి సందర్భంగా ఈరోజు న్యూఢిల్లీలోని వాజ్పేయి స్మారక స్థూపం సదైవ్ అటల్ వద్ద రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఘన నివాళులు అర్పించారు. నివాళులు అర్పించిన వారిలో మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖాగుప్తా, బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబిన్ కూడా ఉన్నారు. వాజ్పేయి శాశ్వతమైన వారసత్వం దేశానికి ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకంగా ఉంటుందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. భారతదేశ పురోగతిలో వాజ్పేయి పాత్ర సాటిలేనిదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. దేశ సేవకు ఆయన తన జీవితాన్ని అంకితం చేసిన అసాధారణ రాజనీతిజ్ఞుడని ప్రధానమంత్రి కొనియాడారు. విద్యార్థులు తమ విజ్ఞానం, నైపుణ్యాలు, ఆవిష్కరణలను దేశ నిర్మాణానికి ఉపయోగించాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. చెన్నై సమీపంలోని కాటాన్ కులత్తూర్లో ఉన్న ఎస్ఆర్ఎం ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ 22వ స్నాతకోత్సవంలో ఉపరాష్ట్రపతి ప్రసంగిస్తూ 2047 నాటికి వికసిత్ భారత్ సాధించే ప్రయాణంలో దేశ యువత కీలక పాత్ర పోషించాల్సి ఉంటుందన్నారు. కోవిడ్ సమయంలో భారతదేశం 100కి పైగా దేశాలకు టీకాలను సరఫరా చేసిందని, ఇది ప్రపంచ సంక్షేమం, మానవత్వం పట్ల దేశానికి ఉన్న నిబద్ధతను చాటి చెప్పిందన్నారు. ఉన్నత విద్యలో మహిళల భాగస్వామ్యం పెరుగుతోందని సిపి రాధాకృష్ణన్ పేర్కొంటూ,
1: ఎస్ఆర్ఎం ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ హాస్ బిల్ట్ అన్ అకాడమిక్ ఎకో సిస్టమ్, ఎస్ఆర్ఎం గ్రోయింగ్ ఎంఫసైజ్ ఆన్ స్ట్రాటజిక్ టెక్నాలజీస్ సచ్ యాస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ టెక్నాలజీస్, సెమీకండక్టర్ రీసెర్చ్, రోబోటిక్స్, బయోటెక్నాలజీ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. దీస్ ఫీల్డ్స్ విల్ సేవ్ ది ఎకనామిక్స్ అండ్ ది సొసైటీస్ ఫ్యూచర్.
0: భారతదేశ 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రపంచ దేశాల నాయకులకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము కృతజ్ఞతలు తెలిపారు. మాల్దీవులు, నేపాల్, స్లోవేకియా, ఇజ్రాయిల్ అధ్యక్షులకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ధన్యవాదాలు తెలిపారు. ఆయా దేశాలతో భారతదేశ భాగస్వామ్యం మరింత వృద్ధి చెందాలని, ప్రజల మధ్య స్నేహ బంధాలు మరింత బలపడాలని రాష్ట్రపతి ఆకాంక్షించారు. అదేవిధంగా భారత స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్గోస్, ప్రధాని బెంజమిన్ నెతన్యాహులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా కృతజ్ఞతలు తెలియజేశారు. పూర్వ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి సిద్ధాంతాలతో రాజీ పడని, అజాత శత్రువుగా మెలిగిన మహనీయుడని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కొనియాడారు. రాజస్థాన్లోని చిత్తూర్గఢ్ జిల్లా నింబహైరాలో ఈరోజు వాజ్పేయి వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహాన్ని అమిత్ షా ఆవిష్కరించి ప్రసంగించారు. ప్రధానమంత్రిగా వాజ్పేయి ఎప్పుడు దేశమే ప్రథమం, నేషన్ ఫస్ట్ అనే భావనతోనే పలు చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారని కేంద్ర మంత్రి పేర్కొంటూ,
2: पोखरण में पूरे विश्व के दबाव के सामने न झुकते हुए भारत को परमाणु शक्ति बनाने का काम अगर किसी ने किया तो हमारे अटल बिहारी वाजपेयी जी ने किया. रोड से जोड़ने का काम किया, स्वर्ण चतुर्भुज योजना से नेशनल हाईवे बनाए, और सबसे बड़ा काम जनजाति कल्याण मंत्रालय बनाने की शुरुआत की.
0: యూజీసీ నెట్ జూన్ 2026 పరీక్షకు సంబంధించి 84 సబ్జెక్టుల ప్రొవిజనల్ ఆన్సర్ కీలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ ఈరోజు విడుదల చేసింది. ఆన్సర్ కీలపై అభ్యంతరాల స్వీకరణకు ఈ నెల 18వ తేదీ వరకు ఎన్టీఏ అవకాశం కల్పించింది. అభ్యర్థులు అధికారిక యూజీసీ నెట్ పోర్టల్ ద్వారా ఆన్లైన్లో ఆన్సర్ కీలను సవాలు చేయవచ్చు. ప్రతి అభ్యంతరానికి తగిన

0: డాక్యుమెంటరీ ఆధారాలను జత చేయాలని పేర్కొంది. ఇతర మార్గాల ద్వారా సమర్పించే అభ్యంతరాలను స్వీకరించబోమని ఎన్టీఏ ఏజెన్సీ స్పష్టం చేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. గత 12 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం రైతులకు ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి కనీస మద్దతు ధరలను నిరంతరం పెంచిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. రాజస్థాన్లోని ఆల్వార్లో ఈరోజు నిర్వహించిన ఒక కార్యక్రమంలో 17 జిల్లాల్లో రూపుదిద్దుకోనున్న 6,453 అభివృద్ధి ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేసి ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం అమిత్ షా మాట్లాడుతూ దేశాన్ని 2047 నాటికి పూర్తిగా అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దే లక్ష్యంలో యువకులు, పేదలు, మహిళలు, రైతులను సాధికారత సాధించడం ఎంతో ముఖ్యమని అన్నారు. రాజస్థాన్లోని ప్రతి ఇంటికి అధిక దిగుబడినిచ్చే ఆవులు, గేదెల జాతులను చేరేలా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మార్చడంలో పాడి పరిశ్రమ రంగానికి ఉన్న సామర్థ్యాన్ని కేంద్ర మంత్రి తెలియజేస్తూ,
1: భారత్ కో పూర్ణ వికసిత్ బనానా హై, యువా గరీబ్ అన్నదాతా ఔర్ మహిళా కో తాకత్వాన్ బనానా పడే. किसानों को किसान सम्मान निधि, पशुपालकों के लिए 500 करोड़ की डेयरी की व्यवस्थाएं, युवाओं को नौकरी और माताओं के लिए, बहनों के लिए सरस डेयरी का एक्सटेंशन का काम आज भारतीय जनता पार्टी की सरकार ने किया है.
0: న్యూ ఢిల్లీలో ఈ నెల 18వ తేదీన 12వ బ్రిక్స్ పర్యావరణ మంత్రుల సమావేశానికి భారతదేశం ఆతిథ్యం ఇవ్వనుంది. రేపు జరగనున్న బ్రిక్స్ పర్యావరణ వర్కింగ్ గ్రూప్, వాతావరణ మార్పు, సుస్థిర అభివృద్ధిపై కాంట్రాక్ట్ గ్రూప్ సీనియర్ అధికారుల సమావేశం అనంతరం ఈ భేటీ జరగనుంది. బ్రిక్స్ పర్యావరణ మంత్రుల సమావేశానికి కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ అధ్యక్షత వహిస్తారు. ఒకే ఆలోచనతో కూడిన చర్చల్లో పాల్గొనడానికి, ఏకాభిప్రాయాన్ని పెంపొందించుకోవడానికి, పర్యావరణ సహకారాన్ని బలోపేతం చేయడానికి ఈ సమావేశం ఒక వేదికగా ఉంటుందని ఆ మంత్రిత్వ శాఖ తెలిపింది. న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య BWF బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్షిప్ రేపు ప్రారంభం కానుంది. 17 సంవత్సరాల తర్వాత భారత్ ఈ ప్రపంచ ఛాంపియన్షిప్కు ఆతిథ్యమిస్తోంది. భారత జట్టు తరపున పీవీ సింధు, లక్ష్య సేన్, ఆయుష్ శెట్టి, సాత్విక్ సాయిరాజ్, రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి, త్రీసా జాలీ, గాయత్రి గోపీచంద్ పోటీల్లో పాల్గొంటున్నారు. ఈ పోటీల సందర్భంగా భారత క్రీడాకారిణి పీవీ సింధు పాత్రికేయులతో మాట్లాడుతూ,
2: PM sir said, you know, we want to make it happen. I think when you actually think about that vision that, you know, that you want to make it happen itself is a big thing. Now we all have to, like, you know, work backwards. We all have that vision. PM sir has that vision that, you know, wanting to make it happen. We have to improvise it in a right way. I'm hoping that, you know, that even we can do it. And I mean, we're not less in anything. So.
0: అరుణాచల్ ప్రదేశ్, గంగా పరీవాహక పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లోని కొన్ని ప్రాంతాలలో ఈరోజు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం IMD అంచనా వేసింది. అదేవిధంగా వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఉత్తర ఒడిశాలో వరద ముప్పు తీవ్రమైందని, మంగళవారం వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇదిలా ఉండగా ఒడిశాలో పలు నదులు పరీవాహక ప్రాంతాలను ముంచెత్తుతుండడంతో 6 జిల్లాల అధికారులను అప్రమత్తం చేశారు. శ్రీలంక, భారత్ జట్ల మధ్య గాలే స్టేడియం వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ క్రికెట్ మ్యాచ్లో 2వ రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 9 వికెట్ల నష్టానికి 460 పరుగులు చేసింది. 288 ఓవర్నెట్ స్కోర్తో ఈరోజు ఆటను ప్రారంభించిన భారత్ 7 వికెట్లు కోల్పోయి 172 పరుగులు చేసింది. భారత్ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ 167 పరుగులతో రాణించారు. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పూర్వ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి వర్ధంతి సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాళులర్పించారు. విద్యార్థులు తమ విజ్ఞానం, నైపుణ్యాలు, ఆవిష్కరణలను దేశ నిర్మాణానికి ఉపయోగించాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. గత 12 ఏళ్లలో ప్రభుత్వం రైతులకు ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి కనీస మద్దతు ధరలను నిరంతరం పెంచిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఆకాశవాణి అనంతపురం.

శ్రోతలు, ఇంతవరకు జానపద సంగీత కార్యక్రమంలో శ్రీమతి బి సరస్వతి పాడిన జానపద గీతాలు విన్నారు. ఇప్పుడు వినండి ఒక పాట.

దొరల మంచు కోట కరిగించిన అగ్ని ఇది. తెల్ల దొరల మంచు కోట కరిగించిన అగ్ని నీది, నల్ల దొరల కంచు కోట పగల గొట్టు శక్తి నీది. అర్జునుడై ఫల్గుణుడై గర్జిస్తూ గాండ్రిస్తూ

పాట విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 9 గంటలు కావస్తోంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం చిత్రసీమ సినిమా పాటలు కార్యక్రమంలో ముందుగా వినండి. రాధేశ్యామ్ చిత్రం కోసం యువన్ శంకర్ రాజా హరిణి ఇవటూరి పాడిన గీతం. సంగీతం యువన్ శంకర్ రాజా.

కార్యక్రమంలో తర్వాత పాట 16 ఏళ్ల వయసు చిత్రం కోసం ఎస్ జానకి పాడిన గీతం సంగీతం చక్రవర్తి.

శ్రోతలు 101.7 మెగాహెడ్స్పై ఆకాశవాణి అనంతపురం కేంద్ర ప్రసారాలు వింటున్నారు. చిత్రసీమ కార్యక్రమంలో తర్వాత పాట ఘర్షణ చిత్రం కోసం టిప్పు పాడిన గీతం, సంగీతం హ్యారిస్ జయరాజ్.

కార్యక్రమంలో తర్వాత పాట బొమ్మరిల్లు చిత్రం కోసం సిద్ధార్థ్ పాడిన కులశేఖర్ అనంత శ్రీరామ్ గీతం, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

కార్యక్రమంలో తర్వాత పాట వర్షం చిత్రం కోసం కార్తీక్ శ్రేయా ఘోషాల్ పాడిన గీతం, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

కార్యక్రమంలో తర్వాత పాట వినోదం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన గీతం సంగీతం ఎస్వి కృష్ణారెడ్డి

శ్రోతలు ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 10 గంటలు కావస్తోంది. మరి కాసేపట్లో రవి వాసరియ అఖిల భారత సంగీత సభ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి.

0: गिटार वादन के अंतर्गत आप रितम शौरका से राग किरवानी सुन रहे थे। तबले पर संगत कर रहे थे औषित जाना। और इसी के साथ रविवासरीय अखिल भारतीय संगीत सभा आज रात यहीं संपन्न होती है।
1: You were listening to Raag Kirwani in the guitar recital by Ritam Sarkar. He was accompanied on the tabla by Oshit Jana. And with this, we come to the end of Ravi Vasariya Akhil Bharatiya Sangeet Sabha tonight. This program was recorded at the studios of Akashvani, Kolkata.
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం రేపటి ప్రసార వివరాలు. రేపుదయం 6:10 భక్తిరంజన్ కార్యక్రమంలో శివకేశవ స్తుతులు 6:30 వినదగు మాట వ్యాఖ్యాత శ్రీ గుడిమెల్ల రంగాచార్యులు, 6:35 సేద్యపు శుద్ధులు, 7:15 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక, అనంతరం నవలా స్రవంతి శీర్షికన పున్నాగపూలు నవల 19వ భాగం, రచన శ్రీమతి జలంధర. సృజన సాహితీ కార్యక్రమంలో దృశ్యమో అదృశ్యమో శ్రీ సింగమనేని నారాయణ గారి కథానిక. ఇంకా భక్తిమాల కార్యక్రమంలో భక్తి గీతాలు వినవచ్చు. 8:30 పల్నాడు జిల్లా సమాచార లేఖ, రచన శ్రీ కె శ్రీను. 8:35 చిత్రసీమ. 9:00 జనరల్ టాక్స్ నాన్నకు నమస్కారం శీర్షికన ప్రముఖ నిర్మాత శ్రీ బి నాగిరెడ్డి గారి గురించి వారి కుమారులు శ్రీ బి విశ్వనాభరెడ్డి గారితో పరిచయం ప్రసారమవుతుంది. మొదటి భాగం పరిచయకర్త డాక్టర్ నాగసూరి వేణుగోపాల్. 9:30 అభిలాష కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు. 10:00 వివిధ భారతి కార్యక్రమాలు. రేపటి సాయంత్రం ప్రసారంలో 5:00 లేపాక్షి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు. 5:30 విను వినిపించు ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారం, సమన్వయం శ్రీ ఏ హేమంతరాజు. 6:30 చిత్రసీమ. 7:15 బాలచంద్రుడు శ్రీ రేసాల ఆదినారాయణరాజు గారి బుర్రకథ. 7:45 వికసిత్ భారత్ కడప కేంద్ర సమర్పణ. 8:00 చిత్రసీమ. 8:45 చిత్రజగత్. రేపు రాత్రి 9:16 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి 9:30 చిత్రసీమ సినిమా పాటలు ప్రసారమవుతాయి. రేపు రాత్రి 10:00 కర్ణాటక సంగీతం. ఇవి రేపటి ప్రసార వివరాలు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం నిలయంలో సమయం 11:01. ఇంతటితో ఈనాటి మా సాయంత్రం ప్రసారం సమాప్తం. తిరిగి 101.7 MHz రేపుదయం 5:55 మా తర్వాత ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. నమస్తే. జై హింద్.